0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎవ్వరూ తనను ప్రేమించరు.
1: So long there is ego in man, he will not be liked by anybody.
0: కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలు కూడాను ఈ క్రోధం వల్ల అహంకారం వల్ల ఎవరూ మనల్ని పలకరించరు.
1: Because of the anger and ego, he is not acceptable to his own wife and children.
0: ఇంకా మానవుని యందు క్రోధమే ఆవిర్భవించినా ఈ క్రోధం ఉండినంత వరకు కూడాను మనకు ఏమాత్రము సుఖం లభ్యం కాదు.
1: యు కెన్ నెవర్ బి హ్యాపీ సో లాంగ్ దేర్ ఇస్ యాంగర్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: మితిమీరిన కోరికలు ఉండినంత వరకు కూడాను మతి తన స్వాధీనంలో ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్ యూ విల్ టర్న్ మ్యాడ్.
0: ఏనాడు మానవుడు ఈ లోభము నుండి దూరం అవునో ఆనాడే సర్వ సుఖములు కూడాను తాను పొందగలడు.
1: The day when you are away from this miserliness, you'll be happy.
0: ఈనాడు రామాయణం నందు ప్రధానమైనటువంటి ఘట్టము స్త్రీలకు అత్యంత ప్రియమైనటువంటి ఘట్టము.
1: The main episode of this evening from Ramayana, it will be so intimately connected to ladies.
0: రామలక్ష్మణులు అయోధ్య నుంచి మిథిలాపురం వెళ్ళారు.
1: రామలక్ష్మణ రీచ్ మిథిలాపుర ఫ్రమ్ అయోధ్య.
0: కానీ శివధనుస్సు విరిచారనే విషయం తెలిసి దశరథ మహారాజును రమ్మని వార్త పంపించాడు జనకుడు.
1: జనక సెండ్ ద మెసేజ్ టు దశరథ ఆస్కింగ్ హిమ్ టు గో టు మిథిలా.
0: 4 దినములు అక్కడ వ్యవధి చిక్కింది.
1: They had 4 days of time.
0: ఈనాటి రాత్రికి తన తండ్రి తమ్ములు తల్లులు అందరూ కూడా వస్తారనే విషయం తెలిసింది.
1: They could come to know that night their parents would be arriving.
0: లక్ష్మణుడు నెమ్మదిగా గురువు దగ్గరికి వెళ్లి విశ్వామిత్రుని దగ్గరికి, స్వామి రేపటి దినం ఇంకా అందరు కూడాను తల్లిదండ్రులు వస్తున్నారు.
1: లక్ష్మణ went softly to విశ్వామిత్ర and said, Swami, our parents will be coming tomorrow.
0: మాకు ఒక దినము వ్యవధిస్తే ఈ జనకపురిని ఒక్కతూరి దర్శించాలని ఆశ కలుగుతుంది అన్నాడు.
1: If you give us 1 day's time, we would like to go around this place.
0: సరే విశ్వామిత్రుడు అనుమతి ఇచ్చాడు.
1: విశ్వామిత్ర gave permission.
0: మిథిలాపురం వీధుల లోపల వీరిద్దరును ప్రవేశించారు.
1: They just going round మిథిలాపుర.
0: కానీ ఈ దృశ్యమును చూసిన తక్షణమే ఒక పెద్ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ మాదిరి అందరి దృష్టిని కూడాను లాగుతూ వచ్చింది.
1: At this moment there was a powerful magnetic force of attraction.
0: ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒక స్త్రీలు కూడాను అందరూ బయటకు వచ్చారు.
1: Women who are working at home, just they came out.
0: స్కూల్ లోపల చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడాను పరిగెత్తి బయటకు వచ్చారు.
1: The children came out of their school.
0: అందరూ రెప్ప వాల్చకుండా ఈ ఇరువురు బ్రదర్స్ ను సోదరులను చూస్తూ నిలుచుకున్నారు.
1: Everybody started staring at these 2 brothers.
0: ఏమిటి వీరి అందము?
1: How handsome they are.
0: సూర్యచంద్రాదుల వలె ప్రకాశిస్తున్నారు.
1: They are shining like the sun.
0: ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకోసం వచ్చారు? ఎవరు వీరు అనేటువంటి ప్రశ్నలు తమలో తాము వేసుకుంటూ వచ్చారు.
1: They had so many questions. Where from they have come? Who are they? What for they are here?
0: ఎవ్వరూ సరైన జవాబు చెప్పలేదు.
1: None could give them proper answer.
0: ఒక ఆడపడుచు వచ్చి ఆ స్త్రీలతో అంతా చెప్తూ ఉండాలి.
1: One house wife came there and started telling.
0: అమ్మా, మా పుట్టినిల్లు అయోధ్య.
1: She said, I belong to Ayodhya.
0: నేను ఈ గ్రామంలో వివాహం చేసుకోవటం చేత ఈ మిథిలాపురంలో వచ్చాను.
1: I am here in Mithilapura because this happens to be my in-law's house. దశరథ
0: కుమారులైనటువంటి యొక్క రామలక్ష్మణులు చాలా గొప్ప అందగత్తులు.
1: రామలక్ష్మణ, who happened to be sons of Dasharatha, are very handsome.
0: వీరు బజారులో తిరుగుతూ ఉంటే కేవలం అయోధ్య యందు కూడాను అందరినీ కూడాను ఆకర్షించేటువంటి వారు.
1: They have drawn the attention of everybody even while they were in Ayodhya.
0: ఆ తల్లిదండ్రుల యొక్క విషయము, ఆ గ్రామం యొక్క విషయము, ఈ పిల్లల యొక్క ఆకర్షణ అంతా కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది.
1: She explained in full the attraction, the power of attraction of these two boys and all that is related to that place Ayodhya.
0: కానీ వీరు ఎంతమంది వచ్చినప్పటికీ తల పైకెత్తలేదు.
1: But these boys didn't lift their heads.
0: కేవలం తల ఉంచుకొని కేవలం వీధులు చూసుకుంటూ వచ్చారు.
1: They were just proceeding ahead with their heads bent.
0: కొంతమంది స్త్రీలు ఇది సరైనటువంటి సమయం కాదు, మా వైపును చూడటం లేదు, ఇతని దృష్టి మాపైన పడటం లేదు అని కొన్ని పూలు తెచ్చి వారి నా దారి యందు పడివేశారు.
1: Some ladies felt, how is that these boys have not cared watchers? Therefore what they did was they just placed few flowers on their way.
0: వారి దృష్టి మాపైన పడుతుందో ఏమో అనేటువంటి ఆశ.
1: They wanted to draw their attention towards them.
0: ఈ విధంగా కూడా వారి దృష్టిని ఇతరులపైన ప్రసరించే నిమిత్తమై అనేక అవస్థలు పడుతూ వచ్చారు.
1: They made every attempt to draw their special attention.
0: మంగళహారతులు కూడా ఇస్తూ వచ్చారు.
1: They were also giving harati.
0: ఎవరిని చూడలేదు.
1: They didn't look at anybody.
0: ఆనాటి యువకుల యొక్క దృష్టి ఇంతటి పవిత్రమైనటువంటి దృష్టి.
1: That was the sacred vision of the ladies of those times.
0: ఎవరిని ఆ వయసు లోపల స్త్రీలను చూచేటువంటి అలవాటే లేదు.
1: It was the habit in those days not look at the ladies at that age.
0: కడపటికి గ్రామం అంతా చూచి
1: they went around the whole place.
0: తిరిగి ఇంటికి వచ్చి చేరారు.
1: They returned back to the palace.
0: అప్పటికి తండ్రి తల్లులు వచ్చారు.
1: By that time parents arrived.
0: సోదరులు కూడాను వచ్చారు.
1: So also brothers reached.
0: ఈ నలుగురు సోదరులు ఒక తూరి కూడినప్పుడు
1: when all the four brothers assembled,
0: చుక్కల మధ్యలో చంద్రులు వేసినట్టుగా నలుగురు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
1: All of them were shining, glittering like stars.
0: వీరి అందమును, వీరి యొక్క నడకలను, వీరి యొక్క దృష్టిని చూచి జనకపురి వాసులందరూ కూడా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants and citizens were very much surprised by their conduct, their style of walking and their behavior.
0: రెండవ దినమే శివధనస్సును ఎత్తాలి.
1: The following day they are supposed to lift the bow, శివధనస్.
0: రెండవ దినం అంతా కూడా పెద్దగా సభ ఏర్పాటు చేశారు.
1: A big assembly was arranged.
0: రావణుడు వచ్చాడు.
1: Ravana attended.
0: వారి సోదరులంతా వచ్చారు.
1: Also his brothers.
0: అందరూ ఇంకా గొప్ప గొప్ప రాజులంతా వచ్చారు.
1: బిగ్ కింగ్స్ వర్ దేర్ ఇన్ ది అసెంబ్లీ.
0: మంచి బలాఢ్యులంతా చేరారు.
1: స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
0: వీరందరినీ చూస్తూ ఉండగా
1: as they were there around,
0: జనక మహారాజు యొక్క భార్య,
1: the wife of king Janaka,
0: ఆమె సునేత్ర.
1: సునేత్ర.
0: ఆమె పేరు సునేత్రాదేవి అని పేరు పెట్టుకున్నారు.
1: హర్ నేమ్ ఇస్ సునేత్రాదేవి.
0: ఆమె తెరల నుంచి చూస్తూ,
1: షీ వాస్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద కర్టెన్.
0: ఇలాంటి మహనీయులైనటువంటి యొక్క, ఆకర్షణీయమైనటువంటి యొక్క, మహాగుణవంతులైనటువంటి యొక్క, మహారూపవంతులైనటువంటి యొక్క పిల్లలు ఇక్కడ చేరారు.
1: బాయ్స్ ఆర్ వర్చ్యూస్ హు ఆర్ హైలీ హ్యాండ్సమ్.
0: ఎవరికో ఇచ్చి తరలోపల ఈ బాధ్యత ముగించుకుంటే మంచిది కదా.
1: ఇట్స్ హై టైమ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ జనక మహారాజులకు ఎందుకు పిచ్చి పుట్టిపోయింది.
1: And this king Janaka is after all is
0: not proper now.
1: How is that he has taken a vow that his daughters should be given in marriage to the person who just lift his bow? Big kings came mighty. Well, those kings cannot do that.
0: Sukumaramain
1: boys to do it. They are so soft. Can they lift this very heavy
0: అనేక రకములుగా చెలికత్తలతో చెప్తూ నో లోపల చాలా బాధపడుతూ
1: ఉంటుండ్రీడ్.
0: కానీ జరిగింది, ఎవ్వరూ దానిని ఎత్తలేకపోయారు.
1: నన్ కుడ్ లిఫ్ట్ దిస్.
0: కడపటికి విశ్వామిత్రుడు రామును వెళ్ళమని చెప్పాడు.
1: ఫైనల్లీ విశ్వామిత్ర వాంటెడ్ రామా టు గో దేర్.
0: రాములు వెళ్లి
1: రామా వెంట్
0: ఆ యొక్క బాక్స్ యొక్క తెరను తీశాడు.
1: హి ఓపెన్ ది బాక్స్.
0: తీసేటప్పటికి
1: బై దట్ టైమ్
0: కుర్చీల పైన కూర్చున్నటువంటి వారందరూ కూడా చాలా కదులుతూ మెదులుతూ వచ్చారు.
1: ఆల్ దోస్ హూ ఆర్ సీటెడ్ దేర్ ఆన్ ది చైర్స్ దే స్టార్టెడ్ మూవింగ్.
0: లక్ష్మణుడు మాత్రమే లేచి,
1: ఓన్లీ లక్ష్మణ గౌడ,
0: ఒక కాలితో భూమిని తొక్కుతూ ఉన్నాడు గట్టిగా.
1: అండ్ లక్ష్మణ వాస్ ప్రెసింగ్ ద ఎర్త్ విత్ వన్ లెగ్.
0: కానీ దేనికోసం ఈ విధంగా చేస్తున్నాడు లక్ష్మణుడు అని విశ్వామిత్రుడికి కూడా తెలియదు.
1: విశ్వామిత్రుడు ఆల్సో డజంట్ నో వై లక్ష్మణ వాజ్ యాక్టింగ్ లైక్ దట్.
0: లక్ష్మణ, ఏమిటి నువ్వు చేసేటువంటి పని?
1: లక్ష్మణ, వాట్ ఇస్ దట్ యు డూయింగ్?
0: అక్కడ జరిగేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ దేర్
0: అని చెప్పేటప్పటికీ
1: బై ద టైం
0: తన తల కిందకు వంచుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ బెండ్ డౌన్ హిస్ హెడ్
0: అన్నగారికి నేను చేయవలసిన సహాయం ఇదియే.
1: This is the help that I'm supposed to do for my brother.
0: Anaga aa box yokka bharamu,
1: meaning the weight of
0: aa shivadhanas yokka bharamu,
1: the weight of the shivadhanas
0: okka turi takki pettesadu lakshmanudu.
1: Lakshmana kept it under check.
0: Annalante తమ్ముళ్ళంటే ఎంతటి ప్రేమ, ఎంతటి విజయాన్ని సాధించాలి అనేటువంటి ఆశ ఆనాటి సోదరుకు మాత్రమే తక్కుతుంది.
1: దాట్ వాజ్ ది బ్రదర్హుడ్, దాట్ వాజ్ ది లవ్ అండ్ అఫెక్షన్ దట్ ప్రివైల్డ్ అమంగ్ బ్రదర్స్ ఇన్ దోస్ డేస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ పిల్లలు ఆడుకునే సమయం లోపల కూడాను,
1: వెల్ దీస్ బాయ్స్ వర్ ప్లేయింగ్,
0: భరతుడు వచ్చి కౌసల్య ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు.
1: భరత sat on the lap of Kausalya and
0: started crying. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నగారు ఏమైనా తిట్టారా, ఏమైనా కొట్టారా అని ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: She asked, why are you crying? Have your brothers have beaten you? Why do you cry?
0: Amma, కొట్టే అన్నలు నన్ను తిట్టే అన్నలు ఎవరు లేరు.
1: She said, mother, I don't have any elder brothers.
0: నన్ను ప్రేమించేటువంటి వారే అందరూ.
1: All my brothers love me.
0: కానీ
1: but
0: నేను గెలవాలని, రాములు ఓడిపోవాలని ఎన్నో విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తాను ఓడిపోవటము, నన్ను గెలవనివ్వటము.
1: ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ మై ఎల్డర్ బ్రదర్ టు విన్ బట్ యట్ ది ఎల్డర్ బ్రదర్ లాస్ట్ ది గేమ్ సో దట్ ఐ వుడ్ విన్.
0: తమ్ముడు గెలవాలి,
1: యంగర్ బ్రదర్ షుడ్ విన్,
0: నేను ఓడిపోవాలి
1: అండ్
0: అనేటువంటి సంకల్పము రాముల్లో అధికంగా వచ్చింది.
1: దట్ వాస్ ది విల్ ఆఫ్ రామ టు లూజ్.
0: ప్రతి సోదరుడు ఇదే మాటనే.
1: Every brother acted like why.
0: Amma, mammalu gelipinche nimittamai taanu odipoyi aneka rakamuluga mammalu gelipistu vastunnadu.
1: In order to see that we win, mother, see this how elder brother Rama acted.
0: Tammullu aanandanga untundi gelistinappude annaka aanandamo aneetundi athaniki telusunu.
1: He knows pretty well the elder brother would be happy if younger brothers win in the game.
0: Ee vidhamga kodanu tammulu entano paiki teyavalane uddesham cheta anna chaala ఇక్కట్టు గురి అవుతూ వచ్చాడు.
1: ఎల్డర్ బ్రదర్ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్.
0: శివధనస్సు విరిచాడు.
1: అల్టిమేట్లీ బ్రోక్ ద శివధనస్.
0: దారము కట్టాడు.
1: అండ్ హి జస్ట్ టైడ్ ద నాట్.
0: కరధ్వనులంతా కూడా నిన్ను మిట్టిపోయినాయి.
1: అండ్ దేర్స్ లైట్నింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ లేత వయస్సునందు ఈ చిన్నపిల్లలు ఈ విధంగా శివధనస్సును విరిచటమా?
1: Is it possible that for these young boys could break its శివధనస్ which is so heavy in weight?
0: దేయి మందులు దాని ఎత్తినా కూడా ఎత్తలేరు.
1: Even 1000 cannot lift that bar.
0: కొన్ని ఏనుగుల చేత కూడాను కట్టించి తీసుకుని వచ్చారు ఆ యొక్క పెట్టెను.
1: And in fact some few elephants have to draw this.
0: ఇంతటి భారమైనటువంటి ఈ పెట్టెను,
1: such heavy box,
0: రాములు ఏ రీతిగా ఎత్తాడు?
1: How could Rama lift it up?
0: దీని దారం ఏ రీతిగా తుంచి కట్టాడు?
1: How could he tie it up?
0: అని ఈ విచిత్రమైనటువంటి వార్తలు ఈ జనకపురి అంతా ప్రాకిపోయింది.
1: All this news has spread all over.
0: కానీ
1: but
0: ఇది ప్రాకిపోవటమే కాకుండా,
1: not only this,
0: తక్షణమే వివాహమునకు సిద్ధం చేశాడు జనక మహారాజు.
1: జనక మేడ్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఫర్ ది హోలీ వెడ్డింగ్.
0: కానీ వశిష్ఠుల వారు దగ్గర చేరి,
1: వశిష్ఠ వాజ్ దేర్ క్లోజ్ బై,
0: కుశధ్వజుడు అనేటువంటి రాజు జనక మహారాజు యొక్క సోదరుడు.
1: కుశధ్వజ ఇస్ యంగర్ బ్రదర్ ఆఫ్ జనక కింగ్.
0: జనకునకు ఇద్దరు బిడ్డలున్నారు, ఒకరు సీత ఒకరు ఊర్మిళ.
1: Janaka has two daughters, one is Sita, the other one is Urmila.
0: కాని నలుగురు బిడ్డలు ఉంటున్నారు, నాలుగు రత్నాల మాదిరి కనిపిస్తున్నారు.
1: Here we have four boys like precious gems.
0: మీరు చంద్రాదుల వలె వెలుగుతూ ఉన్నారు.
1: With all the shining and brilliant stars.
0: మీరు ఇద్దరు బిడ్డలకు ఏం చేసేది?
1: What is to be done now?
0: అని నెత్తగా కుశధ్వజుని దగ్గరికి వెళ్లి,
1: so he went to కుశధ్వజ.
0: అయ్యా, మీకు ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు.
1: You have two daughters.
0: ఆ ఇరువురు కుమార్తెలను కూడాను ఈ భరత శత్రుఘ్నుడు కూడా ఇచ్చి వివాహం చేయన్నాడు.
1: Better you give your two daughters in marriage to these two brothers.
0: ఎవ్వరికి తెలియదు,
1: నోబడీ.
0: జనకుని కూడా తెలియదు.
1: జనక ఆల్సో డజ్ నో.
0: తక్షణమే అంగీకరించాడు కుశధ్వజుడు.
1: కుశధ్వజ యాక్సెప్టెడ్ దిస్ ప్రపోజల్.
0: ఈ వార్తను అన్నగారికి చెప్పి,
1: దిస్ మెసేజ్ వాస్ కన్వే టు బ్రదర్.
0: జనక మహారాజు కంటిదారాలతో ఆనందం అనిపించి,
1: జనక వాస్ షెడ్డింగ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: తిరిగి నలుగురిని సిద్ధం చేసి స్టేజ్ కి తీసుకుని వచ్చాడు.
1: ఆల్ ఫోర్ బ్రదర్స్ ఆర్ ready now and they're brought to the dais.
0: ee naluguru kumarullu,
1: all the four,
0: ee naluguru biddala cheta ఆ యొక్క స్టేజ్ పైన కూర్చొని ఉండగా
1: when they were there on the stage
0: మిథిలాపురం అంతా ఇప్పుడు మెరిసినట్టుగా కనిపిస్తుండాలి
1: ఎంటైర్ మిథిల వాస్
0: షైనింగ్ ప్రతి స్త్రీలు కూడాను
1: ఎవ్రీ ఉమెన్
0: ఎంతటి ఆనందాన్ని అనుభవించారో చెప్పలేరు
1: ఎవ్రీవన్ ఎంజాయ్డ్
0: వీరి భాగ్యమే భాగ్యము
1: దే వర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ ఎనఫ్
0: ఒక సీతకు మాత్రమే కళ్యాణం అనుకుంటే కట్టగడపటికి ముగ్గురికి కూడాను కళ్యాణం అయిపోయింది
1: ఇట్ వాజ్ నాట్ మెర్లీ హోలీ వెడ్డింగ్ ఆఫ్ సీత ఆల్ ది రెస్ట్
0: ఇది భగవత్ యొక్క సంకల్పము
1: దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్
0: భగవంతుడు సంకల్పించుకుంటే దేన్నైనా కూడా నువ్వు ఒక క్షణంలో చేయగలడు
1: గాడ్స్ విల్ విల్ మేక్ ఎనీథింగ్ పాసిబుల్ విత్ ఇన్ ఎ మోమెంట్
0: ఎవరికి తరమవు ఎవరికి వశమవు ఎవరో పడగలలో ఎవరికి తరమవుతుంది ఇది
1: వెల్ నన్ కెన్ అకంప్లిష్ ఇట్ హూ కెన్ డూ లైక్
0: ఎవరూ చేయలేరు
1: నన్ కెన్ డూ
0: ఇది కేవలం దైవ సంకల్పం మాత్రమే దీనికి సాక్షి
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ విల్ దట్ ఐ కెన్ అకంప్లిష్
0: అన్నారు నలుగురు వివాహంలో కూర్చున్నారు
1: The all the four boys sat there.
0: కూర్చున్నటువంటి పిల్లలు
1: the boys that sat there.
0: ఎవరిని చూడటం లేదు
1: they were not looking at anybody.
0: ఈ మోడర్న్ ఏజ్ లోపల
1: in this modern age
0: పురమే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎన్నో విధమైనటువంటి వికారాలు జరుగుతూ ఉంటాయి
1: in this modern age they start conversing they start smiling at each other.
0: కానీ రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: ఇక్కడ సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి
1: సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి
0: ఈ నలుగురు కూడా అందరు తలలు వంచుకున్నటువంటి వారు ఎవరిని చూడలేదు
1: దే ఆల్ బెండ్ దేర్ హెడ్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ
0: అన్ని బ్రాహ్మణులు చెప్పినట్టుగా చేతులు అందిస్తూ అచ్చింతలు వేస్తూ ఈ విధంగా చేస్తూ వచ్చారు
1: దే వర్ ఆల్ యాక్టింగ్ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రీస్ట్
0: ఆనాటి గౌరవ మర్యాదలు ఆనాటి శీల సంపత్తులు ఎంతటి గొప్పవనేటువంటిది చెప్పే నిమిత్తమై దీన్ని ఉచ్చరించవలసి వచ్చింది
1: దీస్ థింగ్స్ హావ్ గాట్ టు బి స్టేటెడ్ టు యూ టు లెట్ యు నో ద మోడెస్టీ ద హ్యూమిలిటీ కర్టసీ అండ్ ద
0: జనకుడు రాముని ప్రక్కలో నిల్చుకున్నాడు
1: జనక
0: కన్యాదానం చేయాలి కదా
1: హి వాస్ టు ఆఫర్ హిజ్ డాటర్
0: చెప్తున్నాడు
1: రామ
0: ఈమె సీత
1: హియర్ ఈజ్ సీత
0: ఈమె నా సీత
1: She is my daughter.
0: నా కుమార్తె
1: మై
0: మమ పుత్రి యమ్యతి
1: She is my daughter. She is here.
0: చూడలేదు
1: రామ డిడ్ లుక్ ఎట్ హర్
0: చూడమని చెప్పని చాలా బిరదిస్తున్నాడు జనకుడు
1: జనక వాంటెడ్ హిమ్ టు సీ హర్
0: కానీ చూడలేదు
1: బట్ హీ డిడ్ లుక్ ఎట్ హర్
0: ఎందుకంటే ఆ పద్ధతి మొట్టమొదట మంగళసూత్రం అయిన తర్వాతనే ఒకరినొకరు చూసుకోవటం
1: Until that sacred knot is there,
0: He is not supposed to look. ఈ విధమైనటువంటి కఠిన చర్యతో వాళ్ళు కూర్చున్నారు
1: దట్ వాజ్ ద డిసిప్లిన్ దే హ్యాడ్
0: ఆ డిసిప్లిన్ ఏంటువంటిది ఈనాడు కాదు ఏనాడు కాదు ఎప్పటికీ ఇంకా రాదు
1: ద డిసిప్లిన్ ఆఫ్ దోస్ డేస్ విల్ నెవర్ కమ్ బ్యాక్
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చూపించినటువంటి ఆదర్శము ఎవరు కూడా ఆదర్శాన్ని చూపలేరు
1: ది ఐడియల్స్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నన్ కెన్ ఈక్వల్ దెమ్
0: కళ్యాణం అయింది
1: The holy wedding is over.
0: Malalu veyyali.
1: There are to be garlanded.
0: Andaru ee streelu malalu pattukoni nichukunnaru.
1: The brides were ready with garlands.
0: ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను నిలుచుకున్నారు
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆల్సో గాట్ అప్
0: ప్రతి ఒక్కటి రామ కార్యం జరిగిన తర్వాతనే లక్ష్మణుడు లక్ష్మణ కార్యం జరిగిన తర్వాతనే భరత శత్రుఘ్నులు
1: ఆల్ ద రెస్ట్ ఫాలోడ్ ఆఫ్టర్ రామ డస్ ఇట్ ఫస్ట్
0: వీళ్ళ నలుగురు వెంట కూడాను తల్లిదండ్రులు వెంటే కాచుకొని ఉంటున్నారు
1: ద పేరెంట్స్ ఆల్సో వర్ దేర్ బై దేర్ సైడ్
0: ఎంతో బోధిస్తున్నారు
1: దే వర్ టీచింగ్
0: నాయన పిల్లలు ఎంతసేపు కాచుకోగలరు పిరిన వెయ్యి అని చాలా తొందర పెడుతూ వచ్చారు
1: దే వర్ టెల్లింగ్ ద బ్రైడ్స్ హౌ లాంగ్ కెన్ యూ వెయిట్ కమ్ ఆన్ గార్లాండ్ దెన్
0: కానీ రాములు సీత మెడలో హారం వేశాడు
1: రామ గార్లెండెడ్ సీత
0: లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను వారి వారి భార్యల మెడలో వేశారు
1: సో ఆల్సో లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కానీ ఇంక స్త్రీలు వెయ్యాలి
1: అండ్ దెన్ బ్రైడ్స్ హావ్ టు గార్లెండ్ గ్రూమ్స్ నౌ
0: ఈ సీత ఆ యొక్క బాలను పట్టుకుని ఉంటుండాలి
1: సీత వాజ్ హోల్డింగ్ గార్లెండ్
0: ఎంతసేపు పట్టుకున్నప్పటికీ రాములు తల వంచలేదు
1: రామ డిన్ బెండ్ డౌన్ హిస్ హెడ్
0: ఇంత శివధనుస్త్రం ధరించినటువంటి యొక్క వీర్యము ఇటువంటి శివధనస్సును సాధించినటువంటి యొక్క గౌరవమును నేను తల వంచి ఇంత ప్రజలోపల నేను లోపరుచుకోవటానికి నాకు ఇష్టం లేదు
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు బెండ్ మై హెడ్ బికాస్ out of strength and valor, I could break this Yavadhanus. I should uphold my respect.
0: నేను తల వంచను.
1: ఐ డోంట్ బెండ్ మై హెడ్
0: అని చక్కగా నిలుచుకున్నాడు.
1: అండ్ హీ స్టూడ్.
0: రాముడు అజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
0: ఎంతనో చాలా గొప్పవాడు.
1: అండ్ హిస్ గ్రేట్.
0: చిన్న వయసు అయినప్పటికీ వీరు నలుగురు కూడాను చాలా గొప్ప దేహస్థితిలో ఉంటున్నారు.
1: దో దే వర్ సో యంగ్ బట్ దే సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: కానీ జనమంతా చూస్తున్నారు.
1: All people were watching the situation.
0: Andaru ededo olukuntunnaru.
1: They were just talking among themselves.
0: Ramu enduku tala vanchakoddu.
1: Why not Rama bend his head now?
0: Ani kontha mandi edo gusgusalaadutunnaru.
1: Some people started whispering among themselves.
0: Kaari Ramulu kuda enta sepaina nilchukovadaniki ishtam kaaledu.
1: Rama also didn't want to stand like that for
0: long. Lakshmana vaipun chuchadu.
1: He looked at Lakshmana.
0: Lakshmana chuste Lakshmana chaala sookshmabuddhi gala bharatu.
1: Lakshmana
0: bharata shatrupulu kuda chaala sookshmabuddhi buddhi gala vare.
1: లక్ష్మణ భరత శత్రుని ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అందుకోసమని ఆనాడు కూడా త్యాగరాజ్ చెప్పాడు.
1: దోస్ దేస్ ఆల్సో త్యాగరాజ్
0: కపివారది దాటున
1: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్
0: రోటే గట్టున
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై ఇట్ అప్ విత్ ద రోప్
0: లక్ష్మి దేవి వలచున
1: విల్ కాన్సర్ట్ లక్ష్మి లా
0: లక్ష్మణుండు కొలచున
1: విల్ లక్ష్మణ సర్
0: సుప్రభు గల భరతుడు చూచి చూచి ముకున అపరామ శక్తి ఎంతో గొప్పర.
1: అవుట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ డూ యూ ఎక్స్పెక్ట్ భరత హైలీ ఇంటెలిజెంట్ టు సర్వ్ రామ? డివోషన్ టు రామ ఇస్ నోబ్లెస్ట్.
0: ఆనాడు వర్ణిస్తూ వచ్చారు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ డిస్క్రైబింగ్.
0: కానీ ఇది సాధ్యం కాదని లక్ష్మణుడు కూడా సైగి చేశాడు.
1: లక్ష్మణ ఆల్సో గేవ్ సైన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే తాను భూదేవిని అంతా మోసేటువంటి తాను ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష హూ బేస్ ద వెయిట్ ఆఫ్ ద ఎర్త్.
0: కానీ ఈమెను మాత్రమే లేపితే అందరూ కూడా లేస్తారు.
1: ఇఫ్ దిస్ పార్ట్ ఇస్ టు బి లిఫ్టెడ్ ఎవ్రీబడి ఆల్సో విల్ బి ఈక్వలీ లిఫ్టెడ్.
0: ఇది సాధ్యం కానటువంటిది అన్నాడు.
1: సో లక్ష్మణ గేవ్ సైన్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యాక్ట్.
0: నీవే ఏదైనా ఉపాయం వెతకమని చెప్పాడు రాముడు.
1: అండ్ ద రామ సెడ్ యు ఫైండ్ ఎ డివైస్ నౌ.
0: చూచి చూచి ఒక్కతూరి చాలా ఆవేశంతో వచ్చి రాముడు పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎంగ్జైటీ ఈగర్నెస్
0: పాదాలపైన
1: పడినప్పుడు
0: ఎంతసేపటికి లేయలేదు.
1: అండ్ హి డిడ్ గెట్ అప్ ఈవెన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్.
0: అప్పుడు రాముడు వంగి లక్ష్మణ లెమ్ము అని చేశాడు.
1: దెన్ రామ హాడ్ టు బెండ్ డౌన్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ. లక్ష్మణ
0: రాముడు వంగినప్పుడు సీత తక్షణమే మాల వేసేసింది.
1: దట్ వాస్ ద రైట్ మూమెంట్ దట్ సీత కుడ్ నో అండ్ గార్లాండ్ రామ.
0: సీత వేసేటప్పటికే ఇంకా ఊర్మిళ శృతికీర్తి వీళ్ళందరూ కూడా వేసేశారు.
1: అండ్ షీ వాజ్ ఫాలోడ్ బై ది ఊర్మిళ మాండవి శృతికీర్తి.
0: ఈ విధంగా వారి యొక్క గుణములంతా కూడాను వారి యొక్క చేష్టలంతా కూడాను ఎంతటి గొప్పవో ఎంతటి మర్యాదవంతమో ఎంతటి కీర్తివంతను సాధించిందో ఇలా రీతిగా కూడా తెలుస్తూ వచ్చింది.
1: The world could know then the character, the virtue, the actions, the repute, the prestige, the dignity they
0: had. అయోధ్యకు వచ్చారు.
1: ఆఫ్టర్ ది వెడ్డింగ్ దే కేమ్ టు అయోధ్య.
0: ఈ అయోధ్యలో కూడా వైభవంగా అన్ని జరిగినాయి.
1: అండ్ దేర్ ఇన్ అయోధ్య ఆల్సో దేర్ ఇస్ ఏ గుడ్ ఫెస్టివిటీ.
0: కానీ మనం ఇప్పుడు తలచవలసినటువంటి ఏమిటంటే
1: వాట్ వీ హావ్ టు థింక్ నౌ ఇస్
0: కేవలం రామలక్ష్మణ భరత శత్రుకుల యొక్క గుణములు మాత్రమే మనం వర్ణించుకుంటూ కూర్చోవటం కాదు ముఖ్యం.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న
0: సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి వీరి గుణాలను కూడా మనం కొంతవరకు వర్ణించుకోవాలి.
1: వీ ఆల్సో మస్ట్ థింక్ ఆఫ్ the noble character,
0: వీరు కూడా చాలా గుణవంతుడు.
1: సీత ఊర్మిళ
0: రాజస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు.
1: దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: జనక మహారాజు అనేక రకమైనటువంటి యొక్క కీర్తులు పొందినటువంటి వాడు.
1: కింగ్ జనక వాజ్ హైలీ రిప్యూటెడ్.
0: ఇంద్రియ నిగ్రహంతో సాధించినటువంటి వాడు.
1: హెడ్ ఆల్ ద సెన్స్ కంట్రోల్.
0: కర్మయోగములో మహావీరుడు.
1: అండ్ హిస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కర్మయోగ.
0: తానే భాస్కరుడు.
1: జ్ఞాన యోగ ఇస్ అథారిటీ.
0: అలాంటి జనకుని యొక్క బిడ్డలు అతని సోదరుని యొక్క బిడ్డలు సామాన్యమైనటువంటి వారు కాదు.
1: దేర్ఫోర్ హిస్ డాటర్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హిస్ బ్రదర్ ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: అరణ్యానికి వెళ్లే సమయం లోపల
1: వైల్ గోయింగ్ టు ద ఫారెస్ట్
0: రాములకు మాత్రమే అరణ్యానికి పొమ్మడం చెప్పటం.
1: ఓన్లీ రామా వాజ్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్.
0: కానీ సీత ఆ మాటలు వినలేదు.
1: సీత డిడ్ కేర్ దిస్ కమాండ్.
0: తండ్రి దగ్గరికి వచ్చింది.
1: షీ కేమ్ టు హర్ ఫాదర్.
0: తర్వాత ఈ తల్లి దగ్గరికి పోయాడు రాములు.
1: అండ్ రామ వెంట్ హిస్ మదర్.
0: తల్లి ఎంతో ఆనందంగా కొన్ని నిమిషాల్లో ఇంకా పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్న సమయంలో ఇలాంటి వార్త వచ్చింది అని చాలా కృంగిపడిపోయింది.
1: At the time when the day of coronation was fast approaching, having come to hear that Rama was going to forest, she felt very sad.
0: నాయనా నీవు తండ్రి మాటను అంగీకరించి నీవు మాత్రం అరణ్యానికి వెళ్లిపోతున్నావు. తల్లి మాటలు ఏమి?
1: Look here, son, in obedience to the command of your father, you are going, but how about me?
0: నేను కూడా నువ్వు అర్ధాంగినే కదా.
1: Am I not the better half
0: అతని దేహంలో నేను ఒక అర్ధభాగం కదా.
1: And the half of your father.
0: కాబట్టి నా భాగాన్ని నీవు ఏం చేస్తున్నావు?
1: Therefore you have to follow this.
0: నేను కూడా నీ వెంట వస్తానని.
1: I will also follow you.
0: అప్పుడు బుద్ధులంతా చెప్తూ వచ్చాడు రాముడు.
1: Then Rama went on telling.
0: పతియే దైవము.
1: హస్బెండ్
0: మించినటువంటిది మరొకటి లేదు.
1: హస్బెండ్ ఇస్ గాడ్. నో
0: వన్ ఇస్ వయసు అయిపోయినటువంటి వాడు.
1: అండ్ హీస్ క్వైట్ ఏజ్.
0: అందులో ఈ విషాదమైనటువంటి విషయం లోపల కృంగిపోతున్నాడు.
1: ఇన్ దిస్ ట్రాజిక్ మూమెంట్ హిస్
0: వెరీ మచ్ నీ ఈ సమయంలో అతన్ని వదిలి రావడానికి మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: అతని సేవలు చేయాలి.
1: యు హావ్ టు సర్వ్.
0: అతని ఓదార్చాలి.
1: అండ్ యు హావ్ టు కన్సోల్.
0: అతనికి ఎటువంటి ధైర్య సాహసాలు అందించాలి.
1: యు హావ్ టు గివ్ హిమ్ ఆల్ ది కరేజ్ ఇమిడియట్లీ. అని అనేకంగా
0: బోధలు చెప్తూ వచ్చాడు తల్లికి.
1: అండ్ దట్స్ హౌ హి టోల్డ్ హర్ హిస్ మదర్ సాఫ్ట్లీ. ఇవన్నీ విన్నది సీత. And all this was heard by Sita.
0: తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత
1: నారవస్త్రములు
0: కట్టుకోవాలి. నారవస్త్రములు కట్టుకోవాలి.
1: And she has to wear the robes appropriately to the place she goes.
0: ఇష్టం.
1: And that was the thing that Kaika wanted.
0: కట్టుకుంది నారవస్త్రాలు.
1: And she wore the robe.
0: నేను కూడా రావాలి అనింది.
1: And she wanted to follow.
0: నువ్వు రావడానికి వీలు లేదు.
1: And Rama said, "No, you cannot follow me."
0: అని చెప్పేటప్పటికి
1: Rama.
0: నీ తల్లికి ఒక నీతి నాకు ఒక నీతియా? స్త్రీలు ఇద్దరు ఒకటే కదా.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు వన్ రూల్ అప్లికబుల్ టు యువర్ మదర్ అనదర్ రూల్ అప్లికబుల్ టు మీ?
0: పతిని సంతోష పెట్టడం అనేది సతి యొక్క లక్షణము.
1: అండ్ యు సెట్ యువర్ మదర్ దట్ ఇస్ ది
0: పతి అనుకూలము సతి యొక్క లక్షణము.
1: అండ్ హస్బెండ్ ఆల్సో షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు వైఫ్.
0: నా పతిని నేను సంతోష పెట్టడము అతని అనుకూలాలు చూడటము నాకు ధర్మమే కదా.
1: ఈజ్ ఇట్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ సర్వ్ హిమ్?
0: కాబట్టి నేను దీన్ని అంగీకరించనైంది.
1: సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
0: ఎప్పుడు సీత ఆ విధంగా చెప్పిందో
1: సీత సెట్ సో
0: ఊర్మిళ మాండవి శృతికీర్తులు కూడా మౌనం వహించారు.
1: ఊర్మిళ మాండవి శృతికీర్తి వర్ ఇన్ సైలెన్స్.
0: ఈ విధంగా జరిగి
1: దిస్
0: ఎన్నో విధములుగా కూడా ప్రాధేయ పడినప్పటికీ వీరెవరు వినలేదు.
1: దో ఇట్ వాస్ రిపీట్లీ ప్లీడెడ్ ఇట్ వాస్ నాట్ కన్సల్టెడ్.
0: ఇది రేపటి దినమే ఇని వివాహం అని చెప్పినని అందరికీ తెలిసిపోయింది కనుకనే
1: ఎవ్రీవన్ కుడ్ నో ద డిసిషన్ టు ఫాలో ద ఫాలోయింగ్ డే.
0: మాండవి మహా గొప్ప పెయింటర్ చేసేటువంటి ఆమె.
1: మాండవి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: అంతేకాదు ఊర్మిళ కూడా గొప్ప పెయింటర్.
1: ఊర్మిళ ఆల్సో ఎ పెయింటర్.
0: రేపటి దినము వివాహం జరుగుతుంటాది శ్రీరామజుకు సీతమ్మకు.
1: నెక్స్ట్ డే ద హోలీ వెడ్డింగ్ ఇస్ టు టేక్ ప్లేస్.
0: వివాహ చర్యలంతా కూడా ఒక దృశ్యంగా రాసి దీన్ని నా తండ్రికి పంపించాలి అనే సంతోషం చేత ఆమె ఒక రూమ్ లో కూర్చొని పెయింట్ అంతా వేస్తూ ఉండాలి.
1: ద హోల్ సీన్ హాస్ గాట్ టు బి పెయింటెడ్ ఆన్ ద క్యాన్వాస్ షీ వాంటెడ్ టు ప్రెజెంట్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ
0: చూచాడు.
1: He saw what is
0: చాలా కోపంగా ఉంటున్నాడు.
1: He was very angry.
0: రాముని ఎంత చెప్పినా కానీ వినటం లేదు.
1: Rama was not.
0: ఈ కైక మాటని ఆదర్శంగా తీసుకుంటున్నాడు.
1: He wanted to follow Kaika's command.
0: ఆ కోపంతో వచ్చేసేసాడు.
1: And he was so furious.
0: ఆమె దగ్గరికి వచ్చేటప్పటికి
1: when he came there,
0: ఊర్మిళ అన్నాడు.
1: He said, "Urmila."
0: చూచింది.
1: She looked at him.
0: నేను అడవికి పోతున్నాను అన్నాడు.
1: I'm going to the forest, he said.
0: ఆ పెయింట్ వేస్తున్నటువంటి ఆమె లేచేటప్పటికి ఆ పెయింట్ అంతా అక్కడ కాలిపోయింది. అన్నిటిపైన పడిపోయింది.
1: బై ది టైమ్ షీ గాట్ అప్ యాజ్ షీ వాస్ జస్ట్ పెయింటింగ్ అట్ దట్ మోమెంట్ ఆల్ ద కలర్స్
0: శ్రీరాముని యొక్క కళ్యాణ పట్టు నేను వేస్తుంటే ఇదంతా కూడా చెడిపోయాయి అనింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్ ద హోల్ పెయింటింగ్ గాట్ స్పాయిల్డ్.
0: ఊర్మిళ నీ పెయింట్ నేను చెడగొట్టాను. రాముని కళ్యాణాన్ని కైక చెడగొట్టింది. ఈ రెండు చెడగొట్టడమే కదా.
1: Kaika spoiled the whole scene then. I spoiled your painting. Anyhow, both have been spoiled.
0: నేను వెళ్తున్నాను.
1: Now I am going to forest.
0: ఆమె ఎంతటి గొప్ప సాహసవంతురాలో, ఎంతటి ధైర్య సాహసమో, ఎంతటి పవిత్రమైన హృదయంలో మీరు యోచించాలి.
1: You can think what nobility she had, what virtue she had.
0: సీత కూడా వస్తుండదని చెప్పాడు.
1: And he said, Sita is also going to the forest.
0: చాలా ఆనందపడి
1: so happy.
0: నేను కూడా వస్తానని చెప్పి మొండి పట్టలేదు.
1: ఊర్మిళ నెవర్ సెడ్ ఐ విల్ ఫాలో యూ. నో
0: నాత, సీతారాముల యొక్క సేవలు మీరు ఎట్టి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేసుకోండి.
1: He told Lakshmana, you make every possible effort to
0: serve.
1: Better you spend the time serving Sita Rama
0: from dawn to dark.
1: Don't think of me,
0: my name.
1: Never think of me that I am in
0: Ayodhya.
1: Forget the Ayodhya totally. And the forest is
0: Ayodhya.
1: And this very Ayodhya without you is the forest.
0: కాబట్టి నన్ను మీరు చింతించకండి.
1: సో డోంట్ థింక్ ఆఫ్ మీ.
0: నేను మీ చింత చేసుకుంటూ నా కాలాన్ని సంతోషంగా గడుపుతాను.
1: ఐ స్పెండ్ మై టైమ్ హ్యాపీలీ థింకింగ్ ఆఫ్ యూ
0: అని ఆమె ఊర్మిళ చాలా ధైర్యం బోధించింది భర్తకు.
1: ఊర్మిళ గేవ్ ఆల్ ద స్ట్రెంగ్త్ టు హర్ హస్బెండ్.
0: ఇంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ విధంగా ధైర్యం బోధించి
1: గివింగ్ హిమ్ ఆల్ ద
0: స్ట్రెంగ్త్. నన్ను తలుచుకున్నప్పుడు వారి సేవకు ఏమైనా అభ్యంతరం అవుతుందో ఏమో.
1: As you think of me, well, it may come in the way of your
0: service.
1: He wanted Lakshmana to make a promise that she will never think of her all these 42 years of exile. In fact, consider Rama as your father, Sita as your mother. And it's very important for you to serve your parents. So you forget us all
0: here.
1: And he made him promise.
0: Anandanga Lakshmana pampindi.
1: And he has sent him happily.
0: Kausalyaina badapadindi kani ee em matramo badapadaledu.
1: Kausalya felt sad. Never Urmila.
0: Kodalante ee vidhamenga undali.
1: That is the quality.
0: Patiki tagineatundi dhairya sahasalu andistu ravali.
1: A housewife should give all the encouragement to her.
0: Aa peru illalu dharmapatni grihalakshmi.
1: She has got all the titles, illalu dharmapatni.
0: ఈ ధర్మపత్రిగా ఉన్నటువంటి ఆమె ధర్మాన్ని బోధించింది లక్ష్మణికి.
1: బీయింగ్ ధర్మపత్ని షీ షుడ్ అలౌ హిమ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: కానీ ఇంకా భరత శత్రుకులు కానీ ఊర్మిళ మాండవ శృతకీర్తులు కానీ ఇక్కడ లేరు.
1: భరత శత్రుల మాండవ శృతకీర్తి ఆర్ నాట్ హియర్.
0: వాళ్ళంతా కేకేయ రాజ్యంలో ఉంటున్నారు.
1: దే ఆర్ దేర్ ఇన్ కాశ్మీర్.
0: ఈ విధంగా జరిగి వాళ్ళని పంపించారు.
1: అండ్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ హాడ్ హ్యాపెన్డ్ ఇన్ సీక్రెట్.
0: కానీ తల్లి అయినటువంటి కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: మదర్ కౌసల్య ఫెల్ట్ బ్యాడ్.
0: ఆ బాధపడుతున్నటువంటి సమయం లోపల సుమిత్రి యొక్క గుణాలు కూడా మనం తలుచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో థింక్ అట్ దిస్ మోమెంట్ ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర.
0: ఆమె సుమిత్ర పేరుకు తగినటువంటి మిత్రురాలయమే.
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్.
0: మంచి హృదయము.
1: ఏ గుడ్ హార్ట్.
0: హృదయం కలిపించలేదు.
1: And heart is
0: stable.
1: She never cried.
0: Chala anandamto.
1: She was ecstatic.
0: Akka, meeru enduku baadhapadutunnaru.
1: She says, sister, why do you feel
0: bad? Lokodhara nimittamai janminchinatundi Sri Ramachandraniki etti aapadalu jaragavu.
1: Rama is born for the emancipation of the humanity. He will not have any difficulty.
0: Edo prapancha drishtilo neevu ee manava dehamanni neevu tanchukunte danni chuchukodaniki naa kumarudu enti Lakshmanudu untunnadu.
1: If you just think Rama as a human being, my son Lakshmana is there to take care of
0: him. Naa kumarudu enti Lakshmanudu Ramuniki sevakude.
1: My son Lakshmana is a servant of Rama.
0: కాబట్టి లక్ష్మణ్ రాముల వెంట ఉంటున్నాడు.
1: సో లక్ష్మణ ఇస్ ఆల్వేస్ బై హిస్
0: సైడ్. నీ ఏమాత్రం కూడా నువ్వు భయపడనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: కానీ తల్లి కన్న కడుపు కాబట్టి భరించుకోలేక చాలా బాధపడింది.
1: మదర్ ఇస్ మదర్ ఆఫ్టర్ ఆల్ షీ ఫెల్ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి బాధపడే సమయం లోపల సుమిత్రి ఎట్టి బోధలు చేసిందంటే అట్టి ఘనమైనటువంటి బోధలు చేసింది. కానీ రామాయణంలో ఈ సుమిత్ర బోధలు ఎవరు విచారించేటువంటి వారు లేరు.
1: వాట్ సార్ట్ ఆఫ్ గుడ్ వర్డ్స్, ఎంకరేజింగ్ వర్డ్స్ దట్ సుమిత్ర సెడ్ టు కౌసల్య, దే ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ఇది అంతా కూడా కేవలము దైవం యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: దిస్ ఇస్ ఆల్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు డివైన్
0: దైవం వేసేటువంటి ప్లాన్ లే.
1: దట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్.
0: నీవు నేను వేసేటువంటి కాదు.
1: ఇస్ నాట్ హ్యూమన్.
0: లోకోద్ధార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై ఈ విధంగా కూడా నువ్వు భగవంతుడే అన్ని నిర్ణయిస్తూ వచ్చావు.
1: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక
1: డివైన్ ప్లాన్.
0: ఏమాత్రం కూడా నువ్వు కంటిదారులు పెట్టవద్దు.
1: సో డోంట్ క్రై ఇన్ షెడ్ టియర్స్.
0: కుమారుడు అరణ్యవాసంగా పోతున్న సమయంలో నీవు కంటిదారులు పెడితే వారికి అంత అపశకునం అవుతుంది.
1: వెల్, యాజ్ యు క్రై యాజ్ యువర్ సన్స్ గో టు ద ఫారెస్ట్,
0: నవ్వుతూ నవ్వుతూ ఆశీర్వదించు,
1: యు సెండ్ దెం స్మైలింగ్
0: అని చెప్పి.
1: సో సే
0: కౌసల్యకు చాలా ధైర్యాన్ని బోధిస్తూ వచ్చింది సుమిత్ర.
1: అండ్ సుమిత్ర గేవ్ ఆల్ ద కరేజ్ టు కౌసల్య.
0: కానీ విధి లేకుండా అంగీకరించింది, కొంచెం దూరం వెళ్ళింది.
1: హౌఎవర్ షీ యాక్సెప్టెడ్.
0: ఇక్కడ దశరథ కూడాను స్పృహ తెచ్చుకొని రామా వెళుతున్నావా వెళుతున్నావా అని కొంత వీధిలోకి వచ్చాడు.
1: దశరథ హూ ఫెయింటెడ్ గాట్ బ్యాక్ టు కాన్షియస్ స్టేట్ అండ్ స్టార్ట్ సేయింగ్ రామా ఆర్ యూ లీవింగ్
0: అస్. సుమంతుడు రథం తోలుతున్నాడు.
1: సుమంత వాజ్ ది చారిటియర్.
0: కానీ సుమంత రథం ఆపు ఆపు ఒక్కతూరి నేను చూడాలి అన్నాడు దశరథుడు.
1: దశరథ షౌటెడ్ సుమంత స్టాప్ ద చారియట్, ఐ వాంట్ టు సీ రామా వన్స్.
0: కానీ
1: బట్
0: రాములు ఆపవద్దు అని చెప్పలేదు.
1: Rama did not say, don't stop.
0: వెళ్ళు అని చెప్పలేదు.
1: Nor did he say, proceed.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అన్నాడు.
1: He said, Sumantha, do your duty.
0: అనేటప్పటికి దీనిని అనేక మంది దీన్ని ఒక పెద్ద అసత్యంగా భావించుకొని రామును చెప్పినప్పుడు వద్దని చెప్పి తండ్రి మాట వినలేదని చెప్పినని అసత్యమాడమని చెప్పాడని చాలా మంది ప్రబోధిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ గేవ్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్ దట్ హీ అటర్డ్ ఎ లై ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రామిస్ గివెన్ టు ద మదర్.
0: మౌనం వహించాడు.
1: ఈ మెయింటైన్ సైలెన్స్.
0: ఈ విధమైనటువంటి యుక్తి ప్రవృత్తి లోపల రామలక్ష్మణులు చాలా గట్టివారు.
1: రామలక్ష్మణ వాస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప విజయాన్ని సాధించుకోవాలని తండ్రి ఆజ్ఞను నిలబెట్టాలని మాతృమనసును సంతృప్తి పరచాలని చాలా గట్టి స్థిరచితులై నిలిచారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు ఫుల్ఫిల్ అండ్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మేక్ మదర్ హ్యాపీ.
0: లక్ష్మణుడు ఈ 14 సంవత్సరములు కూడాను సీతారాములతో ఉంటున్నాడు.
1: లక్ష్మణ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సీతారామ.
0: 14 సంవత్సరములు సీతారాములతో ఉన్నప్పటికీ సీతను ఎప్పుడు కూడా ఒక తలెత్తి చూడలేదు.
1: దో హీ స్టేడ్ దేర్ 14 ఇయర్స్ ఇన్ దేర్ కంపెనీ హీ నెవర్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
0: ఆలయవంత పర్వతం పైన ఈ యొక్క సుగ్రీవులు వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మూట వచ్చి పడిపోయింది.
1: When Rama was conversing with Sugriva, they saw a bundle being
0: Sita dropped. Sita Amma తనున్నటువంటి నగలంతా కూడా ఒక మూట మాదిరి కట్టి వదిలిపెట్టింది.
1: All the jewels were dropped in a bundle there.
0: అది చూచాడు సుగ్రీవుడు.
1: Sugriva noticed that.
0: భద్రంగా పెట్టాడు.
1: And he kept it in
0: safety. ఒక సమయంలో రామలక్ష్మణుడు వెళ్లిపోయే సమయంలోపల
1: at the time when Rama Lakshmana were there,
0: ఈ యొక్క సుగ్రీవుని ఒకతూరి దర్శించి
1: and they met Sugriva.
0: సుగ్రీవుడు కూడాను ఈ యొక్క రామును దర్శించి
1: Sugriva also met them.
0: కొంత సంభాషణ జరుపుతూ వచ్చారు.
1: They were talking among themselves.
0: సీతని ఈ విధంగా రామును తీసుకుని పోయాడని వార్త లక్ష్మణుడు చెప్పాడు.
1: The news was conveyed to Lakshmana that Sita was abducted by Ravana.
0: విప్పి అంత చూపించాడు.
1: The whole bundle was opened.
0: ఇది సీతమ్మవారి యొక్క నగలేనా?
1: Are they the jewels of Sita?
0: లేకపోతే మరి ఒకరు ఎవరైనా కూడా రాక్షసులు ఎవరైనా వేశారా?
1: Or any demon might have dropped this bundle of jewels.
0: చూచాడు, అన్ని చూచాడు. రాములకి ఏమీ తెలియదు.
1: They watched all these jewels. Rama doesn't know.
0: ఈనాటి మన కాలం లోపల చూస్తామంటే వారికి ఏ నగలు ఉంది, ఏ ఇది ఉంది, అన్ని లిస్ట్ రాసి పెట్టుకుని ఉంటుంటారు.
1: But in the modern age, everyone have list of the articles and the jewels of the wife. Rama doesn't know.
0: లక్ష్మణుడికి ఏమీ తెలియదు.
1: Lakshmana also doesn't know.
0: కట్టగలప్పటికీ చూచాడు.
1: And then anyway, he watched the jewels.
0: కాలి అందరూ మాత్రమే ఇది వదిలి గారివి అని గుర్తుపట్టాడు.
1: హీ కుడ్ ఓన్లీ ఐడెంటిఫై ది యాంక్లెట్స్ యాజ్ హావింగ్ బిలాంగ్ టు సీత మదర్ సిస్టర్.
0: ఈ కాలి అందరూ నీకెట్ట తెలుసును?
1: హీ సెడ్, హౌ డు యు నో దీస్ జ్యూల్స్?
0: నిత్యము స్నానం చేసి వచ్చి నా తల్లి గారు నమస్కారం చేసుకునే సమయంలో కాలి అందరూ చూచాను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ బౌ డౌన్ టు ది ఫీట్ ఆఫ్ మదర్ సీత, సో ఐ నో హర్ యాంక్లెట్స్.
0: 14 సంవత్సరములు ఒకే గృహములో ఉంటుండి, ఒకే పర్ణశాలలో ఉంటుండి కూడా సీతమ్మ వారిని కన్నెత్తి చూడలేదు.
1: దో హీ స్టేడ్ దేర్ ఫర్ లాంగ్ ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ ఇన్ ది ఫేస్. ఇంతటి
0: శ్రీమంతులు కనుకనే వీళ్లకు లావణ్యము అని పేరు వచ్చింది.
1: బికాస్ దే వన్ ఆఫ్ క్యారెక్టర్, దే హెడ్ ఆల్ ద బ్యూటీ. లావణ్య,
0: లావణ్యం అనగానే గొప్ప కీర్తి అది సంస్కృతం లోపల.
1: లావణ్య ఇన్ సంస్కృత్ మీన్స్ రెప్యుటేషన్.
0: ఈనాడు ఒక పేర్ల కింద ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ నేమ్. లావణ్య
0: కఠినమైనటువంటి ఒక శ్రద్ధతో కూడినటువంటి ఒక పవిత్రత దీనికి లావణ్యం అనే పేరు.
1: లావణ్య ఇస్ ఆల్ స్టెడ్ఫాస్ట్నెస్, సిన్సెరిటీ, క్యారెక్టర్.
0: ఈ విధంగా రామలక్ష్మణుడి యొక్క తత్వములు ఇంతటి గొప్ప పవిత్రంగా వచ్చాయి.
1: దాట్ వాస్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ.
0: తదుపరి
1: లేటర్
0: ఈ యొక్క మరణ వార్త విన్నారు.
1: అండ్ దిస్ న్యూస్ హాస్ బీన్ నోన్.
0: భరించుకొనలేక
1: హీ కుడ్ నాట్ బేర్.
0: దశరథుడు ఈ శోకంలో ఉండే తన ప్రాణం వదిలాడు.
1: అండ్ దర్శర్ లెఫ్ట్ హిస్ బాడీ.
0: లావణ్య, లావణ్యం అనగానే గొప్ప కీర్తి అది సంస్కృతం లోపల.
1: లావణ్య ఇన్ సంస్కృత్ మీన్స్ రెప్యుటేషన్.
0: ఈనాడు ఒక పేర్ల కింద ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ నేమ్.

0: లోనే తన ప్రాణం వదిలేయాలి.
1: అండ్ దర్ సెదర్ లెఫ్ట్ హిస్ బాడీ.
0: కానీ దీనికి అంత్యక్రియలు చేయాలి.
1: అండ్ ది బాడీ హస్ టు బి క్రిమేట్. హూ ఇస్ టు బి డన్?
0: రామలక్ష్మణ్ ఇక్కడ లేరు.
1: రామలక్ష్మణ్ వర్ నాట్ దేర్.
0: భర్త శత్రుఘ్నులు కేకేయ రాజ్యంలో ఉన్నారు.
1: భర్త శత్రుఘ్నులు వర్ దేర్.
0: వాడు రావాలంటే కూడా 10 దినములు అవుతుంది.
1: ఫర్ దెమ్ టు కమ్ హియర్ టు అయోధ్య టేక్
0: 10 డేస్. కాబట్టి అంత దినములు ఈ యొక్క దశరథుని యొక్క దేహం ఎట్ట పెట్టాలి?
1: ద బాడీ కెనాట్ బి కెప్ట్ దేర్ ఫర్ 10 డేస్.
0: అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు అంతా కూడాను,
1: వశిష్ఠ విశ్వామిత్ర
0: దీని ఒక ఊరుగాయ మాదిరి వేయమని ఒక ఆయిల్ లో పెట్టేశారు.
1: The body was preserved.
0: Oil lo vesesaru.
1: It was kept in oil. Ana
0: aisani ippudu doctors anta emem cheptaru chedipokunda undetundi avanni appudu levu.
1: There was no mortuary facility in those days.
0: Oil lo vesesaru.
1: The body was kept in oil.
0: Ee 14 dinamulu kudunu oil lone untunnadu Dasharatha.
1: Dasharatha's body was there in oil for 14 days.
0: Vacharu Bharatashatrughnu.
1: In the meantime Bharatashatrughna came.
0: Shatrughna yokka vishayamu chaala goppadi.
1: శత్రుఘ్నస్ క్యారెక్టర్ ఇస్ సో గ్రేట్.
0: లక్ష్మణుడు ఎలాంటి వాడో శత్రుఘ్నుడు కూడా అలాంటి వాడే.
1: యాజ్ ఇస్ లక్ష్మణ సో ఆల్సో ఇస్ శత్రుఘ్న.
0: శత్రుఘ్నుడికి అన్న అయినటువంటి వాడు తన యొక్క యుద్ధుడు భరతుడు.
1: అండ్ భరత ఇస్ ఎల్డర్ వన్.
0: కానీ రాములకు తమ్ముడైనటువంటి వాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ హూ ఇస్ ఎల్డర్ బ్రదర్.
0: ఈ ఇరువురు కూడా ఇరువురు సేవలు తీసుకున్నారు.
1: బోత్ ఇస్ హావ్ బీన్ సర్వింగ్ ది అదర్ ఎల్డర్ పీపుల్.
0: శక్తి ఆజ్ఞను వహించి భరతుడు నడుచుకునేటువంటి వాడు.
1: అండ్ భరత
0: శత్రుఘ్నుడికి ఎందుకు ఇంత బలం ఉంటుందంటే శత్రునాశనము గావించేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: హిస్ నేమ్ ఇస్ శత్రుఘ్న హూ విల్ బి ఏబుల్ టు కిల్ ఆల్ ది ఎనిమీస్.
0: ఆ శత్రునాశనం లోపల ఆ శక్తి మరొకరికి లేదు.
1: అండ్ హి హస్ గాట్ దట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు కిల్ ఆల్
0: శత్రుఘ్నుడు ఉండడం చేతనే రామలక్ష్మణ భరతులంతా కూడా ఎంతో సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ అబిలిటీ ఆఫ్ శత్రుఘ్న రామలక్ష్మణ భరత ఎంజాయ్డ్ ద టైం.
0: శత్రుఘ్నుడు నోరెత్తేటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న నెవర్ స్పోక్.
0: కానీ లక్ష్మణుడైనా కూడా కొన్ని కొన్ని సమయాల్లో సందర్భాల లోపల అధికంగా మాట్లాడేటువంటి వాడే.
1: లక్ష్మణ స్పోక్ ఎట్ టైమ్స్ in fury and anger.
0: అరణ్యంలో సంచరించే సమయం లోపల
1: while spending time in the forest
0: అక్కడ ప్రవేశించారు.
1: They
0: సరియు నది దాటి వెళ్లి
1: they cross సరియు river
0: తిరిగి గంగలో పోతున్నారు.
1: And they were proceeding
0: అప్పుడు ఒక పడవను తెచ్చి పెట్టారు.
1: Then they boat
0: ఆ పడవలో ఎక్కి గట్టుకు చేరారు.
1: They were just traveling to the other shore.
0: గట్టుకు చేరేటప్పటికి
1: having reached
0: ఒక అందమైనటువంటి ఆశ్రమం కనిపించింది.
1: They could see a beautiful ashram there.
0: లక్ష్మణుడు చూచాడు, అన్నా ఏమిటి ఈ పెద్ద ఆశ్రమం, ఇదో పెద్ద టౌన్ మాదిరి కనిపిస్తుండది.
1: లక్ష్మణ సా దట్ హెర్మిటేజ్ ఆశ్రమ్. బ్రదర్ వాట్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్రుడు
0: తొందరపడద్దు తొందరపడద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఇది కేవలము సామాన్యమైన వారి కాదు. ఇది
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ హెర్మిటేజ్.
0: మన్మథుని యొక్క ఆశ్రమం ఇది.
1: ఇట్ ఇస్ ద వన్ బిల్ట్ బై మన్మథ.
0: మన్మథుడు అనేటువంటి వాడు చాలా అందమైనటువంటి వాడు.
1: మన్మథ ఇస్ వెరీ వెరీ హ్యాండ్సమ్.
0: అందరినీ ఆకర్షింపజేసేటువంటి వాడు.
1: హి అట్రాక్ట్స్ ఎవ్రీబడీ.
0: అంతర్బహిశక్తిని కూడా పోషించుకునేటువంటి వాడు.
1: అండ్ హాస్ గాట్ ఇన్నర్ అండ్ ఔటర్ పవర్స్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి మన్మథుడు ఇతను.
1: సచ్ ఎ పవర్ఫుల్ వన్ ఇస్ మన్మథ.
0: ఇతను ఈశ్వరుని పైన కూడా తన యొక్క దృష్టిని ప్రసరింపజేశాడు.
1: హీ కుడ్ ఆల్సో అప్రోచ్ ఈవెన్ ఈశ్వర అండ్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్.
0: ఆనాటి నుండి కూడాను అంగహీనుడైపోయాడు ఈ యొక్క మన్మథుడు.
1: సిన్స్ దెన్ మన్మథ ఇస్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడు కావటం చేతనే దీనికి అంగదేశము అని పేరు వచ్చింది.
1: అండ్ సిన్స్ హి హస్ లాస్ట్ ఆల్ హిస్ ఫార్మ్ అంగ ఇట్ ఇస్ కాల్డ్ అంగదేశ.
0: ఇది అంగదేశం అని పిలుస్తున్నారు నాయన.
1: దిస్ ఇస్ కాల్డ్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ అంగదేశ.
0: ఈశ్వరుడు సంచరించినటువంటి దినము.
1: దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈశ్వర.
0: ఈశ్వరుని యొక్క ప్రసాదము.
1: దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ఈశ్వర.
0: ఈశ్వరుని యొక్క స్థానం ఇది.
1: దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఈశ్వర
0: అని చెప్పి ఆనాడు ఆ ఆశ్రమం లోపల నిద్ర తీసుకున్నారు.
1: సో దే స్పెండ్ దట్ నైట్ దేర్ ఇన్ దట్ ఆశ్రమ్.
0: నిద్ర అయిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: తెల్లవారి తిరిగి పడవనెక్కించారు. ఈ ఆశ్రమం వారందరూ చేరి
1: నెక్స్ట్ మార్నింగ్ దే గాట్ ఇన్ టు దట్
0: బోట్. గొప్ప వెల్కమ్ చేశారు, సెండ్ ఆఫ్.
1: నౌ దే గేవ్ హిమ్ ఎ గుడ్ సెండ్ ఆఫ్.
0: దశరథుడి కుమారుడు.
1: దట్ ది సన్స్ ఆఫ్ దశరథ
0: వీరికి తగినటువంటి గౌరవమే అందించాలి.
1: దే షుడ్ బి గివెన్ ఆల్ గుడ్.
0: మన్మథ ఆశ్రమం వారందరూ కూడా చేరి వారికి గొప్ప అందమైనటువంటి పడవను పెట్టి దాని నుంచి దాటించారు.
1: All the residents of the place arranged a beautiful boat for them
0: to travel.
1: By the time they reached the shore, they
0: could see the wild forest.
1: They could notice wild animals moving
0: about. They
1: heard loud sound.
0: Ramana adigadu.
1: Rama asked,
0: "Emti Guruji, ee shabdam anta ekkada nunchi vachindi?"
1: He said, "Master, what is this sound?"
0: Nayana, ee Sarayu nadi గంగానదిలో పడిపోయేటప్పుడు ఈ శబ్దం అంతా వస్తుంది.
1: దిస్ సౌండ్ ఇస్ బికాస్ యాజ్ సరయు

0: మీట్స్ దిస్ గంజెస్.
1: గంగా నది సముద్రం వంటిది.
0: గంగా ఇస్ ఎన్ ఓషన్.
1: సరియు నది నది వంటిది.
0: సరియు ఇస్ జస్ట్
1: నది. సముద్రంలో చేరేటప్పుడు ఈ విధమైనటువంటి శబ్దం అంతా వస్తుంది.
0: యాజ్ రివర్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ యూ గెట్ ద సౌండ్.
1: అంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: ఇది క్రూర మృగముల చేతను క్రూరమైనటువంటి రాక్షసుల చేతను నిండినటువంటి అరణ్యం. ఇది
0: ఇస్ ఎ ప్లేస్ ఎ వైల్డ్ ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
1: ఈ అరణ్యంలో అడుగు పెట్టారు.
0: అండ్ దే వెంట్ టు దట్ ఫారెస్ట్.
1: అరణ్యంలో అడుగు పెట్టి నడిచేటప్పటికి ఎక్కడ పోయినప్పటికీ భయమే, శబ్దములే, క్రూరమైనటువంటి శబ్దములు, భయంకరమైన శబ్దములు.
0: దే హర్డ్ లౌడ్ సౌండ్స్ ఆల్ ఓవర్ విచ్ ఇన్స్టిల్డ్ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇంత లోపలే ఒక పెద్ద రాక్షసు వచ్చింది.
0: ఎ బిగ్ డెమన్ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: ఆమెని ఇతను రావణాసుని చెల్లెలు.
0: అండ్ షీ ఇస్ వెరీ సిస్టర్ ఆఫ్ రావణాసురా.
1: ఆమె వచ్చేటప్పటికి మీరందరూ చాలా ఇది అయిపోయారు. శత్రుఘ్నుడు లేడు ఇక్కడ, కానీ లక్ష్మణుడు రాములే ఉంటున్నారు.
0: లక్ష్మణ రామ వర్ దేర్ ఎట్ దట్ టైం.
1: విశ్వామిత్రుడు భయపడిపోయాడు.
0: అఫ్రైడ్ ఆఫ్ సిచ్
1: కానీ చేయలేకపోయారు.
0: బట్ దే వర్ హెల్ప్లెస్.
1: విశ్వామిత్రుడు రామా నీకు సుఖమం కలుగుగాక, శుభం కలుగుగాక, శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర వెంట్ ఆన్ బ్లెస్సింగ్ రామ దట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యు.
1: కొంచెం దూరం పోయిన తర్వాత రాముని మాత్రమే తీసుకుని విశ్వామిత్రుడు ప్రయాణమవుతున్నాడు.
0: అండ్ విశ్వామిత్ర వాజ్ ప్రొసీడింగ్ విత్ రామ.
1: ఏదో కొంత కాలకృత్యం తీర్చుకునే నిమిత్తమైపోయి లక్ష్మణుడు కొంచెం ఆలస్యం అయిపోయింది.
0: లక్ష్మణ డిలేడ్
1: కొంచెం దూర ప్రదేశానికి వెళ్ళాడు.
0: Passed by to some distance.
1: అక్కడ నుంచి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ మనసే మారిపోయింది.
0: By the time Lakshmana returned, he got his mind totally changed.
1: అన్న ఏమిటి ఈ అవస్థ?
0: Brother, what is this? సర్వ
1: సుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ యొక్క కారణముల లోపల పడి కఠినమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు. చీచి, ఇది మనకు మంచిది కాదు.
0: Oh brother, you are supposed to enjoy all comforts and conveniences. I can't bear the sight of your suffering.
1: నేను దీనికి తగినటువంటి అనుకూలములంతా చేస్తాను. మనం వెనక్కి వెళ్దాం అయోధ్యకు అన్నాడు.
0: Let's go back to Ayodhya. I will provide you all comforts that you require.
1: ఈ క్రూరమైనటువంటి అరణ్యము లోపల మన జీవితాన్ని ఏ విధంగా గడపాలి?
0: How can we spend time in this
1: wild forest? మన ఆహార పదార్థములంతా ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How can we have food here that we need?
1: క్రోధంగా మాట్లాడుతూ వచ్చాడు.
0: I was very angry at that moment.
1: రాముడు శాంతాన్ని వహించి
0: Rama was peaceful.
1: చేయి పట్టుకొని కొంచెం దూరం తీసుకుని పోయాడు.
0: He caught hold of his hand and wanted him to move.
1: బార్డర్ దాటి అంత వరకు ఈ యొక్క ఉద్రేకత ఉంటుండాలి.
0: And the agitated mind of Lakshmana persisted for some time.
1: కొంచెం దూరం పోయిన తర్వాత
0: after moving to some distance
1: పెట్టుకుని శాంతపరిచాడు రాముడు లక్ష్మణ్ని.
0: Rama made Lakshmana sit under a tree and pacified him.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: ఇదంతా శూర్పణఖ రాజ్యము.
0: This is all the kingdom of Surpanakha.
1: ఇదంతా శూర్పణఖ సంచరించినటువంటి ప్రదేశము.
0: This is all the place where Surpanakha moved about.
1: ఆ ప్రదేశంలోని అడుగు పెట్టావు.
0: You are here in the place of Surpanakha.
1: స్థాన బలము కూడాను ఉంటుండాలి.
0: The place also will have its
1: effect. ఆ శూర్పణఖ యొక్క గుణములంతా కూడా నీకు వచ్చేసేసినాయి.
0: Because of the effect of the place you could have the qualities of Surpanakha.
1: ఈ స్థానం నుంచి మనం ఇంకొక ప్రదేశానికి వెళ్దామని.
0: Let's move to another place.
1: ఆ ప్రదేశం మార్చినారు.
0: They shifted to another place.
1: మార్చేటప్పటికి లక్ష్మణుడికి చాలా ఫీలింగ్ వచ్చేసింది.
0: లక్ష్మణ హ్యాడ్ ఎ ఫీలింగ్.
1: ఎందుకు నేను ఇంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను?
0: నౌ హిస్ వాట్ షేమ్ ఇట్ ఇస్.
1: ఈ మాటలు నా నుంచి వచ్చేటువంటివి కాదే.
0: ఐ యామ్ నాట్ టు స్పోక్.
1: ఇది ఏదో రాక్షస కృత్యం చేత లభించినటువంటి వైబ్రేషన్.
0: మేబీ ద వైబ్రేషన్ ఆఫ్ ద డెమన్స్ ఆఫ్ ద ప్లేస్.
1: కనుక ఇది నా భావం కాదు.
0: ఇట్స్ నాట్ మై ఫీలింగ్.
1: రాములకు నమస్కరించుకుని
0: అండ్ హీ పేడ్
1: నా దోషమును క్షమించమని
0: హీ సాట్ హిస్ పార్డన్
1: చెప్పి ఈ రాక్షస కృత్యం లోపల ఈ అరణ్యం లోపల ఇంతకాలం మనం ఏ రీతిగా బ్రతకాలి?
0: హౌ కెన్ వీ లివ్ కంటిన్యూ టు లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డెమోనిక్ అట్మాస్ఫియర్.
1: సంభాషణ జరుపుతూ ఉంటుండగానే సిద్ధాశ్రమం యొక్క వైబ్రేషన్ అంతా కూడా గుర్తించుకొచ్చే వచ్చాడు.
0: వైల్ దే వర్ టాకింగ్ దే వర్ రిసీవింగ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ సిద్ధాశ్రమం.
1: ఆ చల్లని గాలులు,
0: కూల్ బ్రీజ్,
1: ఆ వేద పఠనములు
0: అండ్ ది చాంటింగ్ ఆఫ్ వేద
1: మంత్రముల యొక్క ఘోషలు
0: అండ్ ఆల్ మంత్ర,
1: ఈ విధంగా కూడా అంతా ఒక పవిత్రమైనటువంటి వాతావరణంగా వచ్చింది.
0: ద ప్లేస్ వాస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వైబ్రేషన్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: దెన్ విశ్వామిత్ర సెడ్,
1: ఇదే నాయన మన యొక్క సిద్ధాశ్రమము.
0: దిస్ ఇస్ సిద్ధాశ్రమ.
1: ఇక్కడనే వామనుడు పుట్టినటువంటిది.
0: అండ్ దిస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
1: వామనుడు పుట్టినటువంటిది ఇదియే.
0: అండ్ దిస్ ద ప్లేస్
1: శివుడు నివసించినటువంటిది ఇదియే.
0: అండ్ దిస్ ప్లేస్ వేర్ శివ
1: అని శివుణ్ణి వామన్ని గురించి అనేక రకములుగా చెప్తూ వచ్చాడు.
0: సో విశ్వామిత్ర స్పోక్ అబౌట్ దిస్ శివ అండ్ వామన.
1: సిద్ధాశ్రమాన్ని చేరినారు.
0: దే రీచ్డ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం చేరిన తర్వాత
0: హావింగ్ రీచ్డ్ దేర్
1: వీరికి ఒక పని పెట్టేశాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ దెమ్ ఎ జాబ్.
1: నాయన యజ్ఞ సంరక్షణ కోసమని మీరు వచ్చిండేది.
0: యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్.
1: ఈ బాధ్యత మీరు వహించండి.
0: టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
1: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడా ఇదియే.
0: అండ్ దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: నేటి నుంచి ఈ నిమిషం నుంచి కూడాను మీరు ఆహారం మాత్రం ఏమాత్రము నిద్రాహారం వదిలిపెట్టాలి.
0: From this day you have to sacrifice your food and drink and sleep.
1: ఇది ఒక పెద్ద యజ్ఞము.
0: This itself is a ritual.
1: ఈ యజ్ఞాన్ని మీరు సాత్వికంగా గావించాలి అన్నారు.
0: And you should see that sacred ritual will be performed successfully.
1: సిద్ధంగా ఉంటున్నారు.
0: రామలక్ష్మణ్ వర్ రెడీ.
1: ఏ అలసట గాని, ఏ శ్రమలు గాని, ఏ బలహీనత గాని వారి యందు ఏమాత్రం కనిపించలేదు.
0: They never had any strain or tiresomeness or any weakness, not even trace.
1: ఈ విధంగా జరిగినప్పుడు,
0: as things happened,
1: క్రమక్రమేణా,
0: gradually,
1: తెల్లవారేటప్పటికి యాగం ప్రారంభించారు.
0: The sacred ritual started next morning.
1: ఆ మంత్రాలు ప్రారంభించిన తక్షణమే,
0: as they were chanting a mantra,
1: రాములు ఇటువైపున లక్ష్మణుడు ఇటువైపున ఈ విధంగా ప్రదర్శన చేస్తూ ఉంటున్నారు వారిని కాచుకొని.
0: Rama and Lakshmana were safeguarding the whole altar, the place, in moving in the opposite direction.
1: భయంకరమైనటువంటి శబ్దం వచ్చేసింది.
0: They could hear a very loud sound which was fearful.
1: అప్పుడు చెప్పాడు గురువు,
0: then Guru Vishwamitra said,
1: ఇదే రాక్షసి.
0: Here lies the
1: చెండ అమార్కులు కూడా ఇందులోనే వస్తారు.
0: And here you find those people coming here.
1: సిద్ధంగా ఉంటున్నారు.
0: Be ready, he said.
1: ఆహారం లేదు,
0: there's no food.
1: నీరు లేదు,
0: no water.
1: ఏ దాహం వచ్చినా కూడా దానికి తీర్చుకోవడానికి అవకాశం లేదు.
0: Even if they're thirsty, there's no chance to drink water.
1: ఈ విధంగా దీక్షను పరిపూర్ణంగా వారు వహించి,
0: with all the determination,
1: ఆ రాక్షసులను హతమార్చి,
0: they killed the demon.
1: యజ్ఞమును పూర్తి పూర్ణావృతి గావించారు.
0: They saw to it that యజ్ఞ was over, completed.
1: ఈ రకమైనటువంటి ఒక స్థితి లోపల రామలక్ష్మణుడు విశ్వామిత్రుని యొక్క సేవ లోపల పూర్తి నిమగ్నులైపోయారు.
0: రామలక్ష్మణ సర్వ్డ్ విశ్వామిత్ర టోటలీ.
1: ఈ విధంగా జరిగి యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికి ఒక పెద్ద సిపాయిలంతా వచ్చారు.
0: బిగ్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ కేమ్ ఓవర్ దేర్.
1: ఆ సిపాయిలంతా వచ్చి ఒక పెద్ద కరపత్రం తీసుకుని వచ్చి విశ్వామిత్రునికి ఇచ్చారు.
0: దే బ్రాట్ ఏ బిగ్ మెమోరాండమ్ అండ్ గేవ్ టు విశ్వామిత్ర.
1: ఏమిటి అది అంటే,
0: వాట్ ఈస్
1: జనక మహారాజు పంపినటువంటి ఆహ్వానమే.
0: ఇట్ ఇస్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ కింగ్ జనక.
1: ఈ శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసమని అందరు రాజులు కూడా ఇలాంటి ఆహ్వానం పంపించాడు.
0: ఆల్ కింగ్స్ వర్ ఇన్వైటెడ్ టు లిఫ్ట్ దిస్.
1: ఈ సమయంలో మీరు గురువులైనటువంటి మీరు కూడా ఇందులో ప్రవేశించాలని ఆజ్ఞ చేశాడు.
0: ద గురు విశ్వామిత్ర వాజ్ ఆల్సో ఇన్వైటెడ్.
1: ఇది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రామలక్ష్మణుకు ఉత్సాహకరమైనటువంటివిగా చెప్తూ వచ్చాడు ఇతను.
0: అండ్ ఆల్ దోస్ థింగ్స్ వర్డ్స్ వర్ స్పోకెన్
1: ఆయన మీ ధనస్సును చూచే తీరాలి.
0: Swamitra said, you should necessarily
1: ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు.
0: You don't find such anywhere in the world.
1: సాక్షాత్ వైకుంఠం నుంచినే వచ్చినటువంటిది ఇదంతాను.
0: It is right from paradise, Vaikuntha.
1: ఈ శివధనస్సు సామాన్యమైనటువంటిది కాదు.
0: శివధనస్సు is not ordinary.
1: దీన్ని చూచే తీరాలి.
0: You should necessarily
1: అని ఈ విధంగా చేసేటప్పటికీ వీళ్ళకి చాలా ఉత్సాహం కలిగింది.
0: They were very much encouraged by these words.
1: గురుజీ, మా తండ్రి గారు యజ్ఞ సంరక్షణ కోసం మాత్రమే పంపించారు గాని ఈ యాగం చుట్టం కోసం పోలేదు.
0: They said, Guruji, we were sent here to safeguard yaga.
1: తండ్రి ఆజ్ఞను మేము ఏమాత్రం కూడా ఉల్లంఘించము.
0: We follow the norms and the command of our father.
1: అప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు.
0: Then Vishwamitra said,
1: విశ్వామిత్రుని ఆజ్ఞ శిరసావహించండి అని చెప్పాడా లేదా?
0: Has not your father told you to follow the command of your guru?
1: నా ఆజ్ఞను మీరు నడుచుకోవాలి.
0: Therefore you follow me, he said.
1: నోరు మూసుకున్నారు.
0: They kept their mouth shut.
1: ఆ నోరు మూసుకుని అక్కడ నుంచి ఇంకా విశ్వామిత్రునితో ప్రారంభమైంది యాత్ర.
0: They silently followed Vishwamitra.
1: ఈ విధంగా,
0: like this,
1: రాముని యొక్క తత్వము దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రతి చిన్న పని ఎందుకు కూడాను రాముడు ఎంత సూక్ష్మమైనటువంటి ఒక తెలివితేటను ఉపయోగపెట్టి ఈ రాక్షస కృత్యములంతా కూడా అణగదొక్కాడో మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు.
0: అండర్స్టాండ్ క్లియర్లీ విత్ ద షేర్ ఇంటెలిజెన్స్ హౌ రామా కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ వైల్ సేఫ్ గార్డింగ్ దట్ యజ్ఞ.
1: అసలు ఇవన్నీ కూడా పూర్వపు ఒక మాస్టర్ ప్లాన్ లే.
0: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ది డివైన్ మాస్టర్
1: భరత శత్రుఘ్నుడు పుట్టాలని,
0: and that all the four brothers should be born,
1: అటువంటి వారు రాక్షసమానం చేయించాలని,
0: and that the demon should be killed.
1: అదే ఒకటి లంకిని కూడాను చెప్పింది.
0: The same thing was said by Lankini.
1: ఈశ్వరుడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు రావణుకు చెప్పాడట.
0: And it seems it was told to Ravana.
1: నీకేం కావాలి అన్నాడు.
0: He said, what do you want?
1: దైవ రాక్షస కించ చింతితులు కూడాను ఎవ్వరు కూడా మిమ్మల్ని చావు లేకుండా ఉండాలి.
0: రావణ wanted this to be granted, that he should not die at the hands of angels.
1: ఏ రాక్షసుల వల్ల కాని,
0: కిన్నెర కింపురుష,
1: కిన్నెర కింపురుషరాజుల వల్ల కూడా మీరు చావు లేకుండా ఉండాలి.
0: That he should never die at the hands of కిన్నెర కింపురుష.
1: అక్కడ రాముడు సూక్ష్మమైనటువంటి విషయాన్ని కనిపెట్టాడు.
0: And Rama could understand here a serious omission.
1: ఎవరెవరి వల్ల ఈ మరణం లేకుండా ఉండాలని చెప్పాడు బ్రహ్మ?
0: What is that Brahma exactly stated so as to make him deathless?
1: Rakshasa, Deva, Indra, Kempurusha, ittadi devatala valla kodu dinni ye matram maranam jaragakoddu ani cheppadu.
0: He mentioned the list of the people in whose hands he is not supposed to die. The angels, the demons, Kinnara, Kempurusha.
1: Nanu okkati matram ma cheppadu.
0: But he forgot one.
1: Swamiji.
0: Swami.
1: Manavul valla ee okka maranam jaragakoddu ani cheppalede.
0: He has not mentioned the name of a human
1: being. As
0: it's a serious omission, he is
1: bound to
0: die. I am in the form of a human. So he is bound to die. So let this.
1: Ravana vastunnadu, Ravana hatamarustadu anetundi chatandi ani cheppadu.
0: Therefore publicize, propagate to everybody. Rama is coming and he is going to kill Ravana.
1: Kanukane prati mantram nandu kudanu, prati yagam nandu kudanu, prati విషయమునందు కూడాను రాముడు ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా గుర్తిస్తూ వచ్చాడు.
0: సో రామ కుడ్ నో ఆల్ దీస్ సటిల్టీస్ అండ్ సీక్రెట్స్
1: చెప్పాడు. విశ్వజ్ఞాన దయాసింధు నగాదస్య నగాగుణ సవితా మక్షయోధీరు శిశ్రీయచ్చాంబుదాయచ్చ. అన్నింటి ఎందుకు దైవతత్వము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ డివినిటీస్ ద ఫండమెంటల్
1: ఆదిత్యనందన ఆదిత్యుని యొక్క తత్వము, ఈ యొక్క తత్వము ఇది సరైన మా సూర్యుడు మా యొక్క కులపతి.
0: సన్ ఇస్ ది హెడ్ ఆఫ్ దేర్ క్లాన్ సూర్యవంశ.
1: మా వంశం అంతా కూడా సూర్యవంశమే.
0: We belong to the clan of Surya.
1: కాబట్టి సూర్యరశ్మి లేకుండా ఈ జగత్తు ఉండటకు వీలు లేదు.
0: The world cannot sustain without sunlight.
1: పూర్వం ఈ ప్రపంచం కూడా వెలుతురుకు రావాలనుకున్నప్పుడు,
0: when the light was to be there in the world,
1: కొన్ని కోట్ల సంవత్సరములు పట్టింది.
0: It took crores of years.
1: అంతా చీకటే చీకటే చీకటే చీకటే.
0: Everything was pitch dark in the
1: beginning. అదే విధంగానే రాముడు జన్మ అయిన తర్వాత,
0: after birth of Rama,
1: 18 దినములు సూర్యోదయం లేదు.
0: And for 18 days there was no sunrise.
1: సూర్యోదయం లేకపోవడం చేత చంద్రోదయం కూడా లేదు.
0: As there is no sunrise, you don't have moonlight as well.
1: చంద్రోదయం కూడా లేకపోవడం చేత చాలా బాధపడుతూ ఉన్నారు సూర్యచంద్రాదులు.
0: And because of this, people have been suffering and feeling bad.
1: సూర్యుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు చంద్రుడు.
0: And then moon prayed to sun.
1: నేను రామచంద్రుని చూడాలి.
0: You want to see Ramachandra.
1: ఈ రామచంద్రుని చూచే కూడా నాకు కాలం లేదు.
0: But I don't have any time to
1: see Rama. When
0: I am going to see
1: Rama? అని చెప్పి చాలా తపస్సు మాదిరి చేశాడట.
0: And he did penance.
1: అప్పుడు రాము తిరిగి వచ్చి,
0: Rama came and said,
1: చెప్పాడు సూర్యునికి చంద్రునికి.
0: And he told moon, చంద్ర,
1: నాయన ఈ 15 దినములు మాత్రమే నన్ను చూడలేదు కానీ,
0: you have not seen me these few days.
1: నీకు వచ్చే జన్మం లోపల మొట్టమొట్ట ఎవరికి లేని దర్శనం నీకు మాత్రమే ఇస్తానన్నాడట.
0: The next incarnation you are the first one to see me.
1: ఎప్పుడు?
0: When?
1: రెండవది కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు,
0: టైమ్ ఆఫ్ కృష్ణ,
1: అర్ధరాత్ సమయం లోపల తలపైన పెట్టుకుని పోతున్నప్పుడు,
0: ఇన్ మిడ్ నైట్ వెన్ ద ఫాదర్ వాస్ క్యారీయింగ్ ఇన్ ద బాస్కెట్ ద చైల్డ్,
1: మొట్టమొదట చూచాడు.
0: ఇట్ వాస్ మూన్ హూ నోటీస్డ్ ద న్యూ బోర్న్.
1: ఎవ్వరూ చూడలేదు.
0: నన్ ఎవర్ నోటీస్డ్.
1: ఒక చంద్రుడికి మాత్రమే దర్శనం.
0: ఓన్లీ మూన్ కుడ్ సీ ద న్యూ బోర్న్ బేబీ.
1: ఈ విధంగా అనేక విధమైనటువంటి రామాయణంలో అంతరార్థాలు చాలా గూఢమైనటువంటివంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ హిడెన్ సీక్రెట్స్ ఇన్ దిస్ ఎపిక్.
1: ఈ విధంగా ఎన్నో తలంపులు కూడాను రామచంద్రుని యొక్క తలంపులో చాలా వికారమైనటువంటివి కాకుండా విద్యుత్మైనటువంటివి కాకుండా అనిపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ స్టోరీ ఆఫ్ రామ యూ డోంట్ ఫైండ్ ఎనీ డిస్టార్షన్, యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ దట్ అగెన్స్ట్ ది కోడ్.
1: రామచరిత్ర,
0: the story of the history of Rama,
1: nitya dutaramainatundi,
0: it's ever new.
1: Eppudu vinna kodanu tirigi vinalanetundi aasthane kalipistundi.
0: We want to hear repeatedly.
1: Yetti kathalaina kodanu tirigi punarputti margam chuptundi.
0: In fact we want to hear every episode of the epic.
1: Rama charitramu maruvaranaatundi.
0: History of Rama is unforgettable.
1: Rama yokka leelalu విడువరానటువంటివి.
0: యాక్షన్స్ ఆర్ అన్ఫర్గెటబుల్.
1: తాను చేసినవన్నీ కూడాను ధర్మ మార్గములే.
0: ఆల్ దట్ హి డిడ్ వాస్ అకార్డింగ్
1: చెప్పినవన్నీ కూడాను ధర్మ సూత్రములే.
0: దట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ.
1: ఆచరించినవన్నీ కూడాను ధర్మాచరణలే.
0: వాట్ ఆల్ హీ ప్రాక్టీస్డ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ టు ధర్మ.
1: అట్టి రామచరిత్రనందు అనేక మంది అనేక రకమైనటువంటి దోషములు కనిపెట్టి చాలా ఇది అపవిత్రమైన జాతిగా కూడాను బోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ గేవ్ ఎ డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్.
1: ఇందులో కించిత్ కూడా అపస్వరం అయ్యేటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ నాట్ ఎవరీ ట్రూత్.
1: ఏ కించిత్ అయినా కూడా అసత్యమైనటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నాట్ ఇన్ నో లై ఆర్ ఫాల్స్హుడ్.
1: మొదలుకొని కడపటి వరకు కూడా సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్.
1: కనుక ఈనాడు ఈ సిద్ధాశ్రమంతో మనం నిలబెడదాం.
0: Let's conclude this evening session with the Siddhashrama episode.
1: Kanuka ee Ramalakshmanulu Bharata Shatrughnulu naluguru cherinatvanti oka tattvamu chaala vichitramainatvanti tattvamu.
0: The nature of the four brothers is so mysterious and wonderful.
1: Dinne vasulu var cheppadu.
0: It's what my sister said.
1: Chitrambulu.
0: They're peculiar.
1: Trailoka pavitrambulu.
0: Secret to three
1: worlds. Vandalala vittambulu.
0: Sonia.
1: San mitrambulu.
0: They're so close.
1: Muni janavana pautrambulu.
0: It's very well appreciated by all saints and saints.
1: Vishnu devu charitrambulu annadu.
0: So endearing. So beautiful. Praise to all the three worlds. The story in the history of Vishnu.
1: Kani mukhulayinatti varu ee rahasyalu telisukokunda deeniki aneka rakamaina pelarthamulu bodhinchi అనర్థములు పెంచి యథార్థములు మొదలు పెడుతూ వచ్చారు.
0: Fools and ignorant people do not know the reality. They go by all falsehood. They go by all lies and distorted version of Ramayana.
1: కనుక రామచరిత్ర చాలా పవిత్రమైనటువంటి చరిత్ర.
0: So history of Rama is so sacred.
1: ఆ చరిత్రను పూర్తి విన్నప్పుడే దీని యొక్క పవిత్రత కూడా మనకు అర్థమవుతుంది.
0: When you listen to that story in full, you can understand the sanctity behind it.

0: there is hatred between religion and religion. There is quarrel between caste and caste. And between a country and country, there has been misunderstanding, and all this is based upon ignorance. Open your eyes and look at the Sai Deva. It is said that he was in Shirdi yesterday and today he is in Parthi. But truly speaking, and for the devotee who thinks of him with intense feeling, he is in his eyes wherever he is thought of.
1: Vidyarthular,
0: dear students,
1: anni matamulu ప్రతిపాదించిన సత్యము ఒక్కటి.
0: ద ట్రూత్ డిక్లర్డ్ బై ఆల్ ది రిలీజియన్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అన్ని మతముల యొక్క అంతిమ ధ్యేయము ఒక్కటి.
0: ద గోల్ అండ్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్ ఈజ్ ది సేమ్.
1: మూర్ఖుడైన మానవుని మానవునిగా తీర్చిదిద్ది మాధవత్వంగా మార్చటమే మతం యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది రిలీజియన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఫూలిష్ మ్యాన్ ఇన్ టు ఎ రియల్ మ్యాన్ అండ్ దెన్ టేక్ హిమ్ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ గాడ్.
1: సదాచారమును సంరక్షించడమే మతం యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ రిలీజియన్ ఈజ్ టు సేవ్ గాడ్ ది ప్రాపర్ కోడ్ అండ్ కాండక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: మానవుని మానసిక పరివర్తన గావించినటువంటిదే మతం యొక్క కర్తవ్యం.
0: ది డ్యూటీ ఆఫ్ రిలీజియన్ ఈజ్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్స్ మైండ్.
1: కేవలము దేహమునకు మానవ యొక్క జీవితమునకు కాక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించినదే మతం యొక్క లక్ష్యము.
0: ది పర్పస్ అండ్ ద గోల్ ఆఫ్ religion is to establish firmly the feeling of atma in man and not merely to think of his physical body and his own worldly life.
1: Anni matamulaku bhadramaina punadi naitika bhavame.
0: Morality is the very basis and foundation for all religions.
1: Naitika tattvame cheedinchina matamuto paatu manavattam kudanu క్షీణించిపోతుంది.
0: ఇఫ్ మొరాలిటీ ఇస్ డిస్ట్రాయిడ్ అలాంగ్ విత్ రిలీజియన్ మ్యాన్ హింసెల్ఫ్ కమ్స్ టు డిస్ట్రక్షన్ అండ్ రూయిన్.
1: సత్ప్రవర్తన యొక్క ప్రధానమైన మూలము నీతియే.
0: మొరాలిటీ ఈస్ ది వెరీ రూట్ అండ్ ద బేసిస్ ఆఫ్ ది గుడ్ కాండక్ట్.
1: రాజ్యము కానీ
0: బి ఇట్
1: సమాజము కానీ ప్రత్యేక వ్యక్తి కానీ నీతిపైననే ఆధారపడి ఉంటున్నది.
0: Nation, society or individual has to base himself for his good on morality.
1: నీతిని కోల్పోయిన రాజ్యము సమాజము వ్యక్తిత్వము కూడాను శిథిలమైపోతుంది.
0: If morality is given up, be it nation, society or individual, they would be destroyed.
1: సమస్త సిరి సంపదలు భోగ భాగ్యములు కూడాను నైతిక విలువపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: All the prosperity, wealth and peace depend upon ది మొరాలిటీ అండ్ మోరల్ వాల్యూస్.
1: కనుకనే అట్టి నీతి యొక్క తత్వాన్ని మానవుడు అనుభవించటం నిమిత్తమే ఈ యొక్క మతములు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: రిలీజియన్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ అండ్ ఎంజాయ్ మొరాలిటీ బై ప్రాక్టీసింగ్.
1: శరీరము మనస్సు బుద్ధి వీటికి తగినటువంటి స్థానములు వీటికి అందించి మూడింటి యొక్క సమన్వయమును కావించేటువంటి యొక్క సదాచారమే మతము.
0: Religion is to give a basis for conducting and providing proper status for physical body, mind and intellect and bring about harmony between them.
1: Kevalam neethi neethi anaga nartha yokka paripurna sthitiye neethi.
0: The ultimate fulfillment of conduct is morality.
1: Neethiki maroka peru kodanu dharmamu ani cheptu vacharu.
0: Another name for morality is dharmam. Righteousness.
1: ధర్మ అనగా ప్రియం అని కూడాను ఒక విలువ అని కూడాను మరొక అర్థం.
0: Another meaning for righteousness is value and life. అండ్ లైఫ్.
1: ప్రియముతో కూడినటువంటి యొక్క నైతిక భావమును అనుసరించినప్పుడే జగత్తుకు ఒక విలువైనటువంటి ఘనమైనటువంటి యొక్క కీర్తి సంపదలు వాటిల్లుతాయి.
0: ది వరల్డ్ విల్ గెట్ ప్రాపర్ నేమ్ అండ్ ఫేమ్ ఓన్లీ వెన్ ఇట్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మొరాలిటీ.
1: వస్తువులకు ఒక విలువ ఉన్నది కానీ ధర్మమునకు ఇట్టిది అట్టిది అని నిర్ణయం చేయటం అసాధ్యం.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అసైన్ వాల్యూ ఫర్ థింగ్స్ బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ ప్రాపర్ వాల్యూ ఫర్ రైచియస్నెస్.
1: ధర్మమునకు మరొక పేరే నీతి.
0: అనదర్ నేమ్ ఫర్ రైచియస్నెస్ ఈజ్ మొరాలిటీ.
1: నీతికి మరొక పేరే నిస్వార్థ ప్రేమ.
0: అనదర్ నేమ్ ఫర్ మొరాలిటీ ఈజ్ సెల్ఫ్లెస్ లవ్.
1: కనుకనే ఈ యొక్క ప్రేమతత్వాన్ని పొందే నిమిత్తమై సమాజం సుక్షేమంగా నిలిచేటువంటి యొక్క లక్ష్యంతో ఈ యొక్క మతమును స్థాపిస్తూ వచ్చారు.
0: రిలీజియన్ ఇస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ మొరాలిటీ ప్రాపర్లీ అండ్ బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ఆనాటి ప్రభువులు ఋషులు ఒక విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి కొన్ని నిబంధనలను శాసిస్తుంటూ వచ్చారు.
0: ఏన్షియంట్ సేజెస్ అండ్ సీయర్స్ ప్రిస్క్రైబ్ సమ్ రూల్స్ అండ్ కాండక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్.
1: ఇవన్నీ కూడా కేవలము మానవతా విలువను పోషించుకునే నిమిత్తము మానవతా విలువను నిలబెట్టుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ మెంట్ ఫర్ ఫాస్టరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ వాల్యూస్.
1: ఇవి కూడాను కేవలము వేదశాస్త్ర ప్రమాణములను పురస్కరించుకునియే వారు ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలను నిర్ణయిస్తూ వచ్చారు.
0: ఆల్ ది రెగ్యులేషన్స్ అండ్ కోడ్ ఆర్ ప్రిస్క్రైబ్ బై ది ఏన్షియంట్ వన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్క్రిప్చర్స్ సచ్ అస్ వేద.
1: ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత ప్రారంభమైనదని ఎవరు కూడా ఇంతవరకు నిర్ణయించలేకపోయారు.
0: నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు డిసైడ్ వెన్ అండ్ వేర్ దిస్ కోడ్ వాస్ ప్రిస్క్రైబ్డ్ అండ్ దిస్ కేమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్.
1: ఇది మానవతా దివ్యత్వమును పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి దివ్య మార్గంగా వాళ్ళు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ కోడ్ ఈస్ ప్రిస్క్రైబ్ టు ఫాస్టర్ డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ టు డెవలప్ ఇట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: క్రమక్రమేణ కాల మార్పు చేత అనేక విధములైనటువంటి యొక్క శాఖోపశాఖలు కూడా దీనికి చేరుతూ వచ్చాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైమ్ అండ్ గ్రాడ్యువలీ టుక్ ఎ నంబర్ ఆఫ్ బ్రాంచెస్.
1: కానీ ఇవి కేవలం మహర్షుల యొక్క శాసనాల వల్లనే వారి యొక్క సంకల్పముల చేతనే ఈ యొక్క శాఖోపశాఖలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ వర్ డెవలప్డ్ విత్ ది గుడ్ విషెస్ అండ్ విత్ ది విల్ ఆఫ్ ది మహర్షిస్.
1: ఈ శాఖలకు మహర్షుల పేర్లు కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
0: దీస్ బ్రాంచెస్ హావ్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ మహర్షిస్.
1: వశిష్ఠ శాఖ, గౌతమ శాఖ, పరాశర శాఖ, విశ్వామిత్ర శాఖ, ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో అనేక విధమైనటువంటి శాఖలను వారు నిర్ణయిస్తూ వచ్చారు సమాజం యొక్క సుక్షేమ నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ వేరియస్ బ్రాంచెస్ హావ్ బీన్ గివెన్ ద నేమ్స్ ఆఫ్ ది మహర్షిస్ లైక్ వశిష్ఠ, గౌతమ, పరాశర అండ్ విశ్వామిత్ర.
1: కనుక భారతీయుల యొక్క మతం యొక్క కాలము కాని ఒక నాయకుడు కాని నిర్ణయించినటువంటి వ్యక్తి కాని ఏ విధంగా ఎవరు అని కూడా ఇంతవరకు ఎవరు కూడా గుర్తించలేదు.
0: నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు క్లియర్లీ ఐడెంటిఫై అండ్ సే దట్ భారతీయ రిలీజియన్ వాస్ స్టార్టెడ్ బై సచ్ అండ్ సచ్ పర్సన్.
1: అన్ని ఇక్కడను వేద ప్రమాణములను పురస్కరించుకుని నిర్ణయించినటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ హావ్ బీన్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద
1: మిగిలినటువంటి మతములు 2500 సంవత్సరం నుంచి కూడా కొన్ని కొన్ని మతములు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఎ ఫ్యూ అదర్ రిలీజియన్స్ హావ్ టేకెన్ ద బర్త్ అబౌట్ 2000 or 2500 ఇయర్స్ బ్యాక్.
1: ఈ మతములకు ఒక ప్రవక్తలు నిర్ణయం అయిపోయింది.
0: దేర్ ఆర్ ప్రాఫెట్స్ అసోసియేటెడ్ విత్ దీస్ రిలీజియన్స్.
1: కానీ ఈ మత ప్రవక్తలు అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన చేసి అందరి యొక్క సమభావమును గుర్తించి మానవత్వానికి సమన్వయం గావించుకునేటువంటి మార్గాలను బోధిస్తూ వచ్చారు.
0: ది ప్రాఫిట్స్ ఆఫ్ రిలీజియన్స్ రియలైజ్ ది నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ గేవ్ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ టు ది ఫీలింగ్స్ ఆఫ్ ది సొసైటీ.
1: మతములు కూడా ఒక మతములకు ఒక మతము విరుద్ధమైనటువంటి భావములు నిర్ణయించలేదు.
0: నో రిలీజియన్ ఈజ్ మెంట్ టు అపోజ్ ఆర్ కమ్ ఇన్ క్లాష్ విత్ అనదర్ రిలీజియన్.
1: కానీ దురదృష్టవశాత్తు వ్యక్తుల్లో ఉండేటువంటి భేదభావములను కొన్ని విధమైనటువంటి యొక్క సంకుచితమైనటువంటి యొక్క తత్వములు దీనికి అనేక విధమైన భావములు భేదములను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ద వీక్నెసెస్ అండ్ ది నారో మైండెడ్నెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ గివెన్ ఎక్స్ప్రెషన్ టు అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలీజియన్ అండ్ రిలీజియన్.
1: ఒక్కొక్క మతం నందు కూడాను ఒక్కొక్క సంకలనము ప్రవర్తించి తద్వారా ఈ యొక్క సంఘమునందు కొన్ని చీడ పురుగుల వలె అభివృద్ధి గావించి తద్వారా మతం యొక్క ద్వేషములు అనేటువంటిది మరణ హోములుగా తయారవుతూ వచ్చాయి.
0: Hatred has been brought about between religion and religion by people who may be compared to pests and who have brought about misunderstanding and this kind of
1: problem. మతమునకు మతమునకు ఎట్టి భేదము కాని ఎట్టి విధమైనటువంటి ద్వేషము కాని ఉండటకు అవకాశం లేదు.
0: Truly speaking, there cannot be any difference, any hatred between one religion and another religion.
1: ప్రాచీన మతమైనటువంటి భారతీయ మతము
0: ఏన్షియంట్ భారతీయ రిలిజియన్
1: ఇది కేవలము ఒక వైదిక సాంప్రదాయమును పురస్కరించుకుని
0: ఇట్ ఈస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దీనిని హైందవ సాంప్రదాయం అని కూడా ప్రబోధిస్తూ
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ యాజ్ ది హైందవ
1: లోక సమస్త సుఖినో భవంతు అని సర్వుల యొక్క క్షేమం కూడాను లక్ష్యం అందించుకుని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ ఆల్వేస్ ఎక్స్పౌండెడ్ దట్ లెట్ ది ఎంటైర్ హ్యూమానిటీ అండ్ ది వరల్డ్ బి happy and be prosperous.
1: Islam matam yokka aashayamulu kudanu eviye.
0: The same thing is the aspiration of Islam also.
1: Islam anaga Persian language lopala deeniki aneka vidhamaina pavitramaina artham untunnavi.
0: There are quite a few sacred meanings available in Persian language for the word Islam.
1: Islam anaga saranu ani okati, rendavadi oka vidhamaina shanti ani kudanu rendu artham.
0: One of the meanings of Islam is saranu saranda, the other is peace.
1: Bhagavantunaku saranagatulai toti manavula cheta shanti jeevithamulu gadapamaniye ee yokka Islam matham yokka antarathamu.
0: The inner meaning of the Islamic religion is that let every man surrender himself to God and make his life peaceful.
1: ఈ ఇస్లాం మతంలో కూడాను మరికొన్ని ఖురాన్ యందు ఒక పవిత్రమైన సూక్తులను కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: Islam has taught and included important things in Quran.
1: Ikkada salat ani oka padam.
0: One word is salat.
1: Zakat ani rendava padam.
0: Zakat is another word.
1: Salat anaga sthiramaina bhaktito bhagavantuni aaradhana cheyali ani.
0: Salat means to worship God with firm faith and devotion.
1: Zakat anaga తోటి మానవులకు కొన్ని దీనులైనటువంటి మానవులకు దాన ధర్మములు ఆచరించి తద్వారా తోటి మానవులను సంరక్షించుట పూనుకోమని కూడా దీని యొక్క అంతరార్థం.
0: జకాత్ ఎగ్జోర్ట్స్ ది ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాం టు హెల్ప్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్ బై ప్రొవైడింగ్ వాట్ దే నీడ్.
1: అది ఏ భారతీయుల యొక్క స్థితి పురాణములు ఎందుకూడను ఇతిహాస పురాణములు ఎందుకూడను పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనమ్మని అష్టాదశ పురాణముల యొక్క సారమును కూడాను అందిస్తూ వచ్చాడు వ్యాసుడు.
0: వ్యాస హ్యాస్ ఎక్స్పౌండెడ్ ది సేమ్ థింగ్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ 18 స్క్రిప్చర్స్ అండ్ దట్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్ అండ్ నాట్ హార్మింగ్ ఎనీ వన్. దిస్
1: నెవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్ ఇస్ ది ఎసెన్స్.
1: ఈ విధమైన యొక్క సూక్తులను ప్రాణ సమానమైనటువంటి యొక్క నాణములుగా భావించుకుంటూ ఆనాటి సర్వ మతముల వారు కూడా సమన్వయం చేత జీవిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ హోలీ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ది ఏన్షియంట్ వన్స్ లివ్డ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్.
1: సత్యము శాంతి ప్రేమ సహన సానుభూతులు ఇవి పంచ ప్రాణములుగా విశ్వసిస్తూ వచ్చారు మతములకు.
0: ట్రూత్ పీస్ లవ్ patience and forbearance have been described as five
1: matamulu yokka vishayamunu sampratinchee samayamlo kodukunu vaadopavadamulaku avakasam ivvakoodadani.
0: While discussing or speaking about religion, we should not give room for argumentation.
1: Deenni shantamto parishkarinchukovalani kodanu Quran yendu prabodhinchindi.
0: The difference should be solved peacefully. That is how Quran has declared.
1: Idhe vidhamgani anni matamulu yokka ప్రమాణములు కూడాను ప్రధానమైనటువంటి యొక్క గమ్యములు కూడాను సత్యము ధర్మమే.
0: ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఆర్ దస్ ది ఎండ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్.
1: అయితే ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క విధమైనటువంటి దీనిని లక్ష్యం దంచుకొని దాని అంతరాత్మను గుర్తించుకుని లేక అనేక విధములుగా కూడా వారు కొంత ఒకరికొకరికి అభిప్రాయ భేదములను పెంచుకుంటూ వచ్చారు.
0: పీపుల్ హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద సటిల్ అండ్ సిగ్నిఫికెంట్ మీనింగ్ ఆఫ్ దీస్ రిలీజియన్స్ హావ్ బ్రాట్ అబౌట్
1: ఎక్కడ ఉన్నదనగా ఒక రూపాయికి 192 దమ్మిడీలు అని ఒకడు అంటాడు.
0: టు ఇల్లస్ట్రేట్ దిస్ వన్ పర్సన్ సేస్ దట్ ఎ రూపీ కెన్ హ్యావ్ 192 వాట్ ఆర్ కాల్డ్ దమ్మిడీస్.
1: కాదు కాదు, ఇది రూపాయికి 16 అణాలు అని ఇంకొకటి వాదిస్తూ వచ్చాడు.
0: అనదర్ పర్సన్ సేస్ నో నో దట్ ఇస్ నాట్ కరెక్ట్, 1 rupee కన్సిస్ట్ ఆఫ్ 16 అణాస్.
1: ఇంకొకటి చెప్పాడు ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనటువంటిది కాదు, రూపాయికి 4 పావలాలు ఇది కరెక్ట్ అంటాడు.
0: అనదర్ పర్సన్ సేస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, 1 rupee కన్సిస్ట్ ఆఫ్ 4 quarters పావలాస్.
1: ఇంకొకటి చెప్పాడు ఇది ఇంత దూరంగా మీరు ప్రయాణం చేయనక్కర్లేదు, ఇది చాలా తబ్బిబ్బుతో సందిగ్ధావతులతో కూడినటువంటిది, రూపాయికి 2 అర్ధ రూపాయలు ఇది కరెక్ట్ అన్నాడు.
0: అనదర్ పర్సన్ సేస్ నో దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ దస్ ఫార్, 1 rupee కన్సిస్ట్ ఆఫ్ 2 half rupees.
1: 2 అర్ధ రూపాయలు కాని 4 పావలాలు కాని 16 అణాలు కాని 192 దమ్మిడీలు కాని అన్ని కలిసి ఒక్కటే.
0: 2 half rupees, 4 quarters, 16 anas and 192 pais, all these will make 1 rupee alone. There is no misunderstanding, truly speaking.
1: ఈ సమత్వాన్ని వాళ్ళు గుర్తించుకోలేక వారి వారి సంకుచితమైన భావముల చేత దీన్ని భిన్న భిన్నంగా కూడాను కొంతవరకును విచారిస్తూ విమర్శిస్తూ వచ్చారు.
0: పీపుల్ హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ఈక్వాలిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ స్టార్టెడ్ బ్రింగింగ్ అబౌట్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ దర్ ఓన్ నారో మైండెడ్నెస్ అండ్ ఇన్ దర్ ఓన్ యాంగ్జైటీ టు బి నో.
1: అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క పునాది ఇదే నీతి.
0: ద మొరాలిటీ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ఆల్.
1: నైతిక విలువ లేకపోతే కేవలం మానవత్వమే నిలవదు.
0: Humanity cannot survive without moral values.
1: ఆనాడు జనాభా చాలా తక్కువగా ఉండటం చేత అక్కడికి అక్కడ వారే కొన్ని విధములైనటువంటి యొక్క ఖచ్చితమైనటువంటి యొక్క నిబంధనలు నియమించుకొని జీవితాన్ని ప్రశాంతమైన జీవితంగా అనుభవిస్తూ వచ్చారు.
0: In those days population was less. The rules and regulations were strict. They lived a very happy life observing those rules and regulations.
1: కాలము పెరుగుకొలది, కాలము మారుకొలది, జనాభా పెరుగుకొలది, వీరి వీరి భావములు కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చాయి.
0: As time passed by, the population increased and there were changes in the population's thinking.
1: ఆనాడు యావత్ ప్రపంచమంతా కూడా చేరి 5 crore జనాభా.
0: In those days, the entire population of the world was only 5 crores.
1: ఈనాడు ప్రపంచమంతా చేరి 550 crore.
0: Today, the total population of the world is 550 crores.
1: ఇది కాల మార్పు చేత అనేక విధములైన యొక్క నీతి నిజాయితీల యొక్క భావములు కూడా కొంతవరకు పరచబడుతూ వచ్చాయి.
0: విత్ చేంజ్ ఇన్ ద టైమ్ అండ్ గ్రాడ్యువల్లీ ద మొరాలిటీ అండ్ మారల్ వాల్యూస్ గాట్ డైల్యూటెడ్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీకందరికీ తెలుసు భారతదేశంలో స్వాతంత్రం సంపాదించాలని గాంధీ ఇంత్యాది ఇంకా కొంతమంది వ్యక్తులందరూ చేరి ఈ యొక్క కాంగ్రెస్ అనేటువంటి ఒక పేరు చేత ఈ యొక్క విదేశీయులను ధిక్కరిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ఫ్రీడమ్ ఫర్ భారత్ ది పార్టీ కాల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్ లీడర్స్ ఇంక్లూడింగ్ గాంధీ.
1: ఇది కేవలం 50-55 సంవత్సరం వరకు ముందు ఉండవచ్చు.
0: దిస్ మైట్ బి అబౌట్ 50-55 ఇయర్స్.
1: ఈ లోపలనే ఈ కాంగ్రెస్ యొక్క పేర్లు ఎన్ని మారిపోయినాయి.
0: Within this particular period of 55 years, how many changes have taken place in the name of Congress?
1: యొక్క ప్రభావాలను పురస్కరించుకుని దీని పేర్లు కూడా మార్పు చెందుతూ వచ్చాయి.
0: The name has undergone so many changes depending upon the people.
1: అదే విధంగానే కొన్ని వేల సంవత్సరములకు పూర్వం ప్రారంభమైనటువంటి ఈ మతములు ఇంత మాత్రం మార్పు చెందినాయంటే ఇది గొప్పతనం కాదు. ఇది భారతీయుల యొక్క సదాచార సంప్రదాయం అనుసరించినటువంటి యొక్క సనాతన ధర్మం కనుకనే దీనికి ఎట్టి మార్పులు లేకుండా ఎట్టి కూర్పులు లేకుండా అనాది కాలం నుంచి కూడా ప్రదీప్తంగా వికసిస్తూ వస్తుండాలి.
0: ఆల్దో రిలీజియన్స్ హావ్ అండర్గాన్ చేంజ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ది భారతీయ రిలీజియన్ అండ్ కల్చర్ హ్యాస్ నాట్ బీన్ అఫెక్టెడ్ బై ఎనీథింగ్. అండ్
1: కేవలం ఈ సనాతన ధర్మం అనేటువంటిది కేవలం భారతీయులకు మాత్రమే కాదు, యావత్ మానవ జాతికి సంబంధించినటువంటిది.
0: దిస్ సనాతన ధర్మ ఈజ్ నాట్ మెయిన్లీ అప్లికబుల్ టు భారతీయ, దిస్ ఇస్ అప్లికబుల్ టు.
1: కానీ సనాతన ధర్మం అనేటువంటి పేరును విన్నంత మాత్రమే ఇది భారతీయుల యొక్క ధర్మము అని భ్రమిస్తున్నారు విదేశీయులు.
0: ది ఫారినర్స్ ఆర్ గెటింగ్ డెల్యూడెడ్ ది మోమెంట్ దట్ దే హియర్ సనాతన ధర్మ యాజ్ ఇఫ్
1: మానవత్వమునకు సంబంధించినటువంటి ఈ ధర్మమును కేవలం ఒక వ్యక్తిత్వమునకు, ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు సంబంధించినటువంటివి కాదు.
0: All these dharmas which go under the name of Sanatana Dharma are applicable to the entire humanity.
1: విశాలమైనటువంటి అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ ధర్మములను ఈనాడు అనేక రకములుగా అనేక మంది ఏదో ఒక అల్ప భాగముతో అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: This Sanatana Dharma which is so sacred and so infinite is wrongly interpreted by different people.
1: ఈ నీతి అనేటువంటి చిన్న పదమును అనేక విధములుగా వ్యాఖ్యానించే నిమిత్తమై ఇడియట్ అనేటువంటి అతను వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: దిస్ వర్డ్ నీతి విచ్ ఇస్ సచ్ ఎ స్మాల్ వర్డ్ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: జీవితానికి, జీవితంలో ఒక విధమైనటువంటి ప్రధాన మార్గం అనుకున్నాడు.
0: హీ థింక్స్ దట్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: నీతి లేకపోతే జాతియే లేదని కూడా అతని యొక్క విశ్వాసం.
0: హిస్ ఫర్మ్ బిలీవ్ ఈస్ దట్ the religion will not exist without morality.
1: ఇట్టి సమస్త సారములతో, సమస్త భావములతో, సమస్త శక్తులతో కూడినటువంటిది సనాతన ధర్మం.
0: సనాతన ధర్మ ఈజ్ సచ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ ఇన్ఫినిట్ పవర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఐడియా.
1: ఇట్టి ధర్మమును ఈనాడు అనేక మంది సంకుచితమైన మార్గములో ప్రవేశపెట్టి ఒక వ్యక్తిత్వమునకు మాత్రమే గుర్తింపడానికి తగినటువంటి ఆచారములు యందు దీనిని అనుభవిస్తున్నారు.
0: Unfortunately, today, people who are narrow-minded are giving a wrong interpretation to such a sacred dharma as Sanatana Dharma and are enjoying in a very narrow way.
1: ఇది కేవలము ఆకారములకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు.
0: This does not belong or relate to
1: కేవలము ఆచారములకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు.
0: It does not even belong to any particular conduct.
1: ఆత్మ తత్వములకు సంబంధించినటువంటిది.
0: This is essentially related to
1: ఆత్మవిశ్వాసమును అభివృద్ధి కావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ ధర్మము.
0: This dharma has come into existence in order to develop firm faith in ఆత్మ.
1: అన్ని దేశీయులకు, అంత ప్రాణులకు ఆత్మ ఒక్కటే.
0: For all the peoples of various countries and all living beings, ఆత్మ is one.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small example to illustrate.
1: మన దేహము అనేటువంటిది పంచకోశములతో కూడినటువంటిది.
0: Our body consists of five sheaths.
1: మొదటి కోశము అన్నమయ కోశము.
0: The first one is food sheath.
1: రెండవది ప్రాణమయము.
0: The second one is life sheath.
1: మూడవది మనోమయము.
0: The third one is mental.
1: నాలుగవది విజ్ఞానమయము.
0: The fourth one is the
1: విజ్ఞానం. ఐదవది ఆనందమయము.
0: The fifth one is bliss sheath.
1: ఈ ఐదు కోశములు అన్ని దేశీయులకు, అన్ని ప్రాణులకు ఉంటున్నాయి.
0: These sheaths are common for all people.
1: ఈ కోశములు కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుండాలి, ఇతర దేశీయులకు లేదని ఎవరు కూడా వాదించటకు వీలు లేదు.
0: నో వన్ కెన్ ఆర్గ్యూ దట్ దీస్ సీడ్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయస్ అండ్ అదర్స్ డు నాట్ హ్యావ్ దీస్ ఫైవ్.
1: అన్నమయ కోశం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ద ఫుడ్ సీడ్?
1: అన్నము చేతనే ఏర్పడినటువంటిది ఈ యొక్క దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్.
1: అన్నముతోనే జీవించేటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ సర్వైవ్స్ ఓన్లీ ఆన్ ది బేస్.
1: అన్నము చేతనే క్షీణించేటువంటిది ఈ దేహము.
0: దిస్ బాడీ అల్టిమేట్లీ ఈజ్ డిస్ట్రాయిడ్ బై ఫుడ్ అలోన్.
1: సద్వికారములు కూడాను అన్నము చేతనే సంప్రాప్తం అవుతున్నాయి.
0: ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజ్ అకర్ టు దిస్ బాడీ బై ఫుడ్.
1: కనుకనే ఈ యొక్క దేహములకు మాత్రమే అన్నమయ కోశము అన్నారు.
0: Therefore, this physical body has been described as food sheath.
1: తర్వాత ప్రాణమయ కోశము,
0: లైఫ్ సీత్.
1: ఇది ఐదు కర్మేంద్రియములు,
0: దట్ మీన్స్ ఫైవ్
1: ఐదు వాయువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ ఐదు వాయువులు, ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ప్రాణకోశంగా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ ప్రాణమయ కోశ లైఫ్ సీత్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ఇంకా మనోమయ కోశం. ఈ మనోమయ కోసం అనగా ఏమిటి? ఐదు కర్మేంద్రియము చేతను,
0: ఫైవ్ ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్,
1: ఐదు జ్ఞానేంద్రియముల చేతను,
0: ఫైవ్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్
1: కూడినటువంటి సంకల్ప వికల్పంతో కూడినటువంటి మనస్సు యొక్క తత్వమే.
0: అండ్ ది మైండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ దీస్ టెన్ దాట్ ఈస్ ది మెంటల్ సీట్.
1: ఇంకా విజ్ఞానమయ కోసం అనగా
0: ద విజ్ఞానమయ కోశ
1: శబ్ద స్పర్శ రూప రస గంధముతో, కూడినటువంటి బుద్ధియే విజ్ఞానమయ కోశం.
0: దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సౌండ్, టచ్, హియరింగ్, స్పీచ్ అండ్ దిస్ ఫైవ్
1: స్మెల్
0: అండ్ స్మెల్ దీస్ ఆర్ ద ఫైవ్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఇంటలెక్ట్, దట్ ఈస్ కాల్డ్ విజ్ఞానమయ కోశం.
1: ఇంకా ఆనందమయ కోశం అనగా
0: ది ఆల్ బ్లిస్ సీట్
1: ప్రియము, మోదము, ప్రమోదము అని మూడు రకములు.
0: దట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రియం, మోదం అండ్ ప్రమోదం.
1: మనకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి కాని లేక ఇష్టమైనటువంటి ఒక వస్తువును కాని ఇష్టమైన ఒక విషయాన్ని కాని మనము విన్నప్పుడు మనకు కలిగేటువంటి సంతోషమే ఇది ప్రియం.
0: ప్రియం రెఫర్స్ టు ద టైప్ ఆఫ్ దట్ జాయ్ దట్ యు గెట్ వెన్ యూ థింక్ ఆఫ్ ఎ మ్యాన్ హూ యూ లైక్, ఆబ్జెక్ట్ యు లైక్ ఆర్ ద మ్యాటర్ యు లైక్.
1: అట్టి ఇష్టమైనటువంటి వస్తువును లేక విషయమును వ్యక్తిను మనం పొందినప్పుడు కలిగేటువంటి ఒక సంతోషమే మోదం.
0: మోదం రెఫర్స్ టు ది జాయ్ దట్ యు డిరైవ్ వెన్ యూ గెట్ ద మ్యాన్, ది ఆబ్జెక్ట్ ఆర్ ద మ్యాటర్ విచ్ యు లైక్.
1: అట్టి వ్యక్తితో, అట్టి విషయంతో, అట్టి వస్తువుతో అనుభవించిన సమయంలో కలిగేటువంటి ఆనందమే ఇది నిజానందం, ఇది ప్రమోదము.
0: ద టైప్ ఆఫ్ జాయ్ దట్ యు డిరైవ్ వెన్ యూ ఎంజాయ్ ది మ్యాటర్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాన్, దట్ ఈస్ కాల్డ్ ప్రమోదం.
1: నీకు ఇష్టమైనటువంటి ఒక ఫలమును గురించి ఎవరైనా చెప్పినప్పుడు నీకు కొంత ఆనందం కలుగుతుంది.
0: వెన్ సమ్వన్ డిస్క్రైబ్స్ అబౌట్ ఎ ఫ్రూట్ విచ్ యు లైక్,
1: నీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని గురించి వర్ణించినప్పుడు నీకు చాలా ఆనందం కలుగుతుంది.
0: సిమిలర్లీ వెన్ సమ్వన్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్ హూమ్ యు లైక్,
1: దీనికి కారణము ఆ వ్యక్తి పైన, ఆ వస్తువు పైన ఉండినటువంటి నీ ప్రీతియే కారణం.
0: ద రీజన్ ఫర్ సచ్ జాయ్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ది లైకింగ్ దట్ యు హావ్ ఫర్ ది పర్సన్.
1: కనుక దీనిని మనము ప్రియము అన్నాము.
0: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రియం.
1: ఈ వస్తువును నీ బజార్లో వెళ్లే సమయంలో నీవు దాన్ని దర్శించినట్టే అక్కడ మరింత ఆనందం కలుగుతుంది.
0: వైల్ గోయింగ్ ఇన్ ద స్ట్రీట్ ఇఫ్ యూ కెన్ సీ ది ఆబ్జెక్ట్ విచ్ యు లైక్ దెన్ యూ గెట్ లిటిల్ మోర్ జాయ్.
1: కానీ చూచిన వస్తువును నీవు అందుకొని అనుభవించినావంటే మరింత ఆనందం కలుగుతుంది.
0: ఇఫ్ యూ కెన్ గెట్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇఫ్ యూ కెన్ ప్రొసెస్ ఇట్ యూ గెట్ లిటిల్ మోర్ జాయ్.
1: అనగా భగవంతుని యొక్క దివ్య శక్తులను, దివ్య విభూతులను, దివ్య ప్రేమను గురించి శాస్త్రములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, పురాణములు వర్ణించే సమయంలో కలిగేటువంటి సంతోషమునికి ప్రియము అన్నారు.
0: దట్ మీన్స్ ప్రియం ఈజ్ ద జాయ్ విచ్ యు డిరైవ్ వెన్ యు హియర్ ద డివైన్ పవర్స్, ద డివైన్ ప్రాస్పరిటీ, ది డివైన్ లవ్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ స్క్రిప్చర్స్.
1: అట్టి విన్నటువంటి యొక్క విషయాన్ని నీవు కొంతవరకును ఆచరణలో పెట్టినప్పుడు కలిగేటువంటి ఆనందము అదే మోదము అన్నారు.
0: మోదం రిఫర్స్ టు ద జాయ్ విచ్ యు డిరైవ్ వెన్ యూ ప్రాక్టీస్ సచ్ డివైన్ పవర్స్ అండ్ లీలాస్ విచ్ యు హర్డ్ ఇన్ స్క్రిప్చర్స్.
1: కానీ అట్టి దివ్యత్వంతో నీవు ఏకమై అనుభవించే సమయంలో కలిగేటువంటి ఆనందమే అదే నిత్యానందము, అదే ప్రమోదము.
0: ప్రమోదం రిఫర్స్ టు దట్ సుప్రీం జాయ్ విచ్ యు కెన్ గెట్ వెన్ యూ గెట్ మర్జ్డ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డివైన్.
1: కనుక భగవంతుని గురించి వినటము, విన్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టటము, ఆచరించినటువంటి దాన్ని అనుభూతిలో తెప్పించుకోవటము ఇదే ప్రియము, మోదము, ప్రమోదము అని.
0: హియరింగ్ అబౌట్ గాడ్ ఈజ్ ప్రియం అండ్ ప్రాక్టీసింగ్ వాట్ యు హర్డ్ ఈజ్ మోదం అండ్ గెటింగ్ మర్జ్ ఇన్ టు దాట్ పర్టికులర్ థింగ్ ఈజ్ ప్రమోదం.
1: కనుక ఈ ఆనందం అనేటువంటిది ఐదవ కోశం.
0: దేర్ఫోర్ బ్లెస్ సీట్ ఈజ్ ద ఫిఫ్త్ సీట్.
1: దీనికి కోశములు అని పేరు ఎందుకు వచ్చింది?
0: How did this word kosha seek?
1: Alaga okadani lo okati cheri undatam chetane diniki koshamulu ani peru vachindi.
0: As one is a part of the other, this
1: kattini oka varalo pettinam appudu varaku koshamu ani oka peru.
0: When you put this word in a seat, you call that seat because you have been able to put this word
1: biyamuku pottu kavare ani cheri untundali, moosi petti untundali.
0: Rice is covered by chaff,
1: husk.
0: Husk.
1: కనుక ఈ హస్కే ఒక కోశం.
0: దిస్ హస్క్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ షీట్.
1: ఒక చింత విత్తనములకు చింత పండు ఒక కవర్ అయి ఉంటుండాలి.
0: ద టామరిండ్ సీడ్ ఈస్ కవర్డ్ బై ది టామరిండ్ ఇట్సెల్ఫ్.
1: ఆ చింత పండును తీసివేసినప్పుడే చింతగుల్ల మనకు కనిపిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ దాట్ స్కిన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద సీడ్.
1: కాబట్టి చింతగుల్లకు చింత పండే ఒక విధమైనటువంటి కోశం.
0: For this tamarind seed, the tamarind cover is the sheath.
1: అదే రీతిగానే బిడ్డ తల్లి గర్భం లోపల ఉంటుండాలి, అందుకోసమనే గర్భ కోశము అని కూడా దానికి ఒక పేరు.
0: That is why ఇది మదర్స్ వూమ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ గర్భకోశం బికాస్ ది చైల్డ్.
1: అనగా ఒక వస్తువును మరొక వస్తువును ఆవరించి దాని యొక్క రూపనామములు తెలియకుండా చూజ్ చేసినటువంటిది దీనికి కోశములు అని పేరు.
0: కోశం రెఫర్స్ టు వన్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ కవర్స్ అండ్ హైడ్స్ ద ఫార్మ్ విచ్ ఈస్ కవర్డ్ దాట్ ఈస్ కాల్డ్ కోశ.
1: కనుకనే అన్నమయములో ప్రాణమయము ఒక కోశంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ హౌ దిస్ ప్రాణమయ ఆర్ లైఫ్ సీడ్
1: ప్రాణమయమైనటువంటి దానిని అన్నమయ కోశం అనేటువంటిది కప్పిపుచ్చింది.
0: దిస్ ఫుడ్ సీడ్ ఈస్ కవరింగ్ ది లైఫ్ సీడ్.
1: ఈ ప్రాణమయ కోశము లోపల మనోమయం చేరి ఉంటుండాలి.
0: దిస్ మెంటల్ సీడ్ ఈస్ అ పార్ట్ ఆఫ్
1: మనోమయ కోశమును ప్రాణమయ కోశము కప్పి పెట్టింది.
0: ద లైఫ్ సీడ్ కవర్స్ ది మెంటల్ సీడ్.
1: తర్వాత విజ్ఞానమయము ఈ మనోమయ కోశంలో చేరి ఉంటుండాలి.
0: దిస్ విజ్ఞానమయ కోశ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్సైడ్ ది మెంటల్ సీడ్.
1: కనుక విజ్ఞానమయమును ఈ మనోమయం అనేటువంటిది కప్పిపుచ్చింది.
0: మెంటల్ సీడ్ కవర్స్ దిస్ విజ్ఞానమయ కోశ.
1: ఈ విజ్ఞానమయ కోశంలో ఆనందమయమైనటువంటిది దీనిలో మరుగుపడినటువంటిది.
0: దిస్ విజ్డమ్ సీడ్ ఈస్ కవర్డ్
1: ఈ ఆనందమును విజ్ఞానమయం అనేటువంటిది కప్పిపుచ్చింది.
0: దిస్ విజ్ఞానమయ కోశ ఈస్ కవరింగ్
1: ఈ ఆనందమయ కోశములోనే ఆత్మ ఉంటుండాలి.
0: ఇన్సైడ్ దిస్ బ్లిస్ సీట్ ఈస్ ఆత్మ.
1: కనుకనే ఇన్ని కోశములలో కూడినటువంటిది ఆత్మ కనుక ఈ కోశములు ప్రతి మానవునికి ప్రతి దేశం వారికి కూడా ఉండటం చేత అందరికీ ఇది సమన్వయమైనటువంటిది. ఇందులో భేదములు ఎట్టే అవకాశము లేదు.
0: యాజ్ ఆత్మ ఎగ్జిస్ట్ ఇన్ సైడ్ ద బ్లిస్ సీట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు విచ్ అవర్ కంట్రీ బిలాంగ్స్ దేర్ ఇస్
1: కనుక ఆత్మాన్వేషణ అనేటువంటిది సర్వ ప్రాణులకును సమన్వయమైనటువంటిది.
0: ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ ఇస్ దస్ కామన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్
1: సమాన అధికారం కలిగినటువంటిది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ ఈక్వల్ రైట్.
1: అయితే అట్టి అభిష్టం మాత్రం రావాలి.
0: బట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్ ఆస్పిరేషన్.
1: దీనిని పొందాలి, దీనిని చెందాలి, దీనిని అనుభవించాలి అనేటువంటి అభిలాష ప్రతి మానవుల్లోనూ పుట్టదు.
0: ఎవ్రీ వన్ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ విష్ టు రీచ్ అండ్ ఎంజాయ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: ఈ యొక్క ఐదు కోశములకు ఐదు భూతములు ఉంటున్నాయి.
0: For all these five seeds, there are five elements.
1: Akashamu modati bhutamu.
0: The first one is the ether.
1: Rendavadi gali.
0: The second one is the wind.
1: Moodavadi agni.
0: The third one is fire.
1: Nalugavadi jalamu.
0: The fourth one is water.
1: Aidavade prakruti.
0: The fifth one is earth.
1: Ee panchabhutamul nunchi kudanu మానవత్వములకు ఏ ఏ యొక్క అంగములు ఈ పంచభూతము నుండి ఒక్కొక్క భూతము నుండి ఉద్భవిస్తున్నాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్.
1: కనుక ఈ పంచభూతములు కూడా మానవుని యొక్క ఆకారంగా ఉంటుండాలి.
0: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
1: ఎట్లనగా ఆకాశము నుండి రాగము, ద్వేషము, భయము, లజ్జ ఇలాంటివంతా పుడుతున్నాయి.
0: ఫ్రమ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఆకాశ ఆర్ ఇథర్ లైకింగ్ హేట్రెడ్
1: రాగము ద్వేషం
0: డిజైర్ హేట్రెడ్ అండ్ సచ్ అవర్ ఫీలింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ ది ఇథర్.
1: కనుక మానవుని ఎందుకున్నటువంటి యొక్క ఈ రాగము, ఈ ద్వేషము, ఈ భయము, ఈ లజ్జ ఇవన్నీ కూడా ఆకాశం యొక్క అంశములే.
0: దిస్ ఫియర్ అండ్ దట్ కైండ్ ఆఫ్ మోడెస్టీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ లైకింగ్ డిస్లైకింగ్ హేట్రెడ్ దీస్ హావ్ కమ్ ఫ్రమ్ దిస్.
1: గాలి నుంచి వచ్చినటువంటి ఏమిటి మన దేహంలో?
0: వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్?
1: నడక,
0: వాకింగ్,
1: ఇక్కడ కొంతవరకు కదలిక,
0: మూమెంట్,
1: కొన్ని విధములైనటువంటి యొక్క వణుకుడు, చలి,
0: దట్ టైప్ ఆఫ్ షివరింగ్,
1: ఈ ఉచ్ఛ్వాస విశ్వాసములు,
0: ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్,
1: ఇవన్నీ కూడాను కేవలము వాయువు నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ విండ్.
1: ఇంకా అగ్ని నుంచి వచ్చినటువంటివి ఏమిటి?
0: వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఫైర్?
1: ఆకలి, దప్పి, నిద్ర, భయం,
0: హంగర్, thirst, sleep and fear.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన అగ్ని నుంచి ప్రారంభమైనటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ కమ్ ఫ్రమ్ ఫైర్.
1: ఇంకా వాటర్, జలం నుంచి వచ్చినటువంటివి ఏమిటి?
0: వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ కమ్ ఫ్రమ్ వాటర్?
1: కపము, మూత్రము, రక్తము, ఇవన్నీ కూడాను జలము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ప్లమ్, బ్లడ్ అండ్ యూరిన్ ఎట్సెట్రా హావ్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: ప్రకృతి నుంచి వచ్చినటువంటివి ఏమిటి?
0: వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ హావ్ కమ్ ఫ్రమ్ ఆర్త్?
1: మన చర్మము, మన కండరములు, మన నరములు, మన యొక్క ఎముకలు, మన యొక్క గోళ్లు, మన యొక్క వెంట్రుకలు, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ద స్కిన్, బోన్స్, మజిల్స్, హెయిర్, నెయిల్స్, ఆల్ దిస్ హావ్ కమ్ ఫ్రమ్ హెయిర్, దే హావ్ కమ్ ఫ్రమ్ ది ఎర్త్.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఈ ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ యొక్క అంశములు అందరి యందు సమత్వంగానే ఉంటున్నాయి.
0: యు కెన్ ఫైండ్ ఇన్ ఈక్వల్ మెజర్ ది ఇన్ హిస్ ఫిజికల్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫిజికల్ బాడీ థింగ్స్ విచ్ హావ్ డ్రాన్ ఫ్రమ్ ఈథర్.
1: సమత్వమైనటువంటి యొక్క దైవ సృష్టిని ఎవరు ఇది నాది, నీది, నీది ఎక్కువ, నాది ఎక్కువ అని కేవలం వాదించుకోవడానికి అధికారం ఉంటుండాలి?
0: హూ హాజ్ ఎనీ రైట్ to say that this belongs to me and this belongs to someone?
1: ఈ విధంగా వాదించుకునేటువంటి వారు కేవలం తెలివి తక్కువ వారనే చెప్పొచ్చు.
0: People who argue that it is this, they do not
1: సత్యాన్ని గుర్తించలేనటువంటి యొక్క వ్యక్తులని కూడా చెప్పవచ్చు.
0: People who have not recognized truth alone can argue like that.
1: అంతర్భావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఈ సత్యాన్ని వారు తప్పగా గుర్తించగలరు.
0: If only people understand the inner meaning, they can realize this.
1: కనుక దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలోకి మనకి ఏమాత్రం కూడా మనం కట్టుబడరాదు.
0: We should not be bound by the circumstances and the time.
1: ఇది కేవలం సంకుచితమైనటువంటి యొక్క జీవితము.
0: సచ్ వుడ్ బి ఎ నారో అప్రోచ్.
1: విశాలమైన జీవితాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ బ్రాడ్
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క మార్గాన్ని మనం అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ డివినిటీ సేక్రెడ్నెస్.
1: కనుక మత భేదములు ఎక్కడ కూడా లేదు.
0: There is no basic difference between religion and
1: mati vedamulu maatrame untunnayi.
0: There are differences only in mind, in thinking.
1: Matamulanni cheri manchine bodinche.
0: All the religions have taught only good things.
1: Telisi melugavarunu telivithoda.
0: We should realize this and conduct ourselves with
1: matulu manchigaina matamedi chettadi.
0: If our thinking is all right, which religion is bad?
1: Karuku nee yokka matulu chettaviga untunnayi kaani matullo ye maatram kodadu matamullo cheddavu levu.
0: Your thinking is wicked. There is nothing bad in any religion at all.
1: కనుక అన్ని మతములు కూడాను ఒక సత్యాన్ని అన్వయిస్తూ వచ్చాయి.
0: All the religions have inquired into only truths.
1: అన్ని మతములు ప్రతిపాదించినటువంటి సత్యం కూడాను ఒక్కటే.
0: The truth expounded by all religions is the same.
1: అన్ని మతముల యొక్క గమ్యము ఒక్కటే.
0: The goal of all the religions is the same.
1: అన్ని గ్రంథముల సారము ఒక్కటే.
0: The essence of all the scriptures is the same.
1: అన్ని యొక్క ఇది చేరికను ఒక్కటే.
0: అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ దెమ్ మర్జ్.
1: ఇలాంటి యొక్క మతములు యందు ఈనాడు అనేక విధములైనటువంటి భేదభావములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: ఇన్ సచ్ సేక్రెడ్ రిలీజియన్స్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ అబౌట్ మిస్అండర్స్టాండింగ్.
1: కనుక ఇది సరి అనేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క దివ్యమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను ఆధారం చేసుకుని దానిని పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ హిస్ లైఫ్ on the basis of morality and character.
1: Kaduka prathi manavuniki kodanu neethi pradhanamainatundi jyoti.
0: For every human being, morality is one which can illuminate his personality.
1: Ee jyotiye lekapothe manam andhakaramlone munigipothadu.
0: If there is no illumination of this flame, then we will be
1: ade asatoma sadgamaya tamasoma jyotigamaya mrityorma amrutangamaya.
0: That is the prayer sung in Asatoma Sadgamaya.
1: First speaker pillavadu cheppadu.
0: The first speaker, the
1: Vedahamitam purusham mahantam adityavarnam tamasat parastatani maharshulu tamu bhagavad anveshana jaripi memu bhagavantuni gurtinchamu memu chudagaliyamu memu telusukunnamu ani lokanikanta chaattu vacharu.
0: Sages have declared to the whole world that they have been able to see that effulgent one. They have experienced
1: him. Vedahamitam purusham mahantam aa pavitramaina tejovantamainatundi oka aa purushuni mem chudagaligam.
0: We have been able to see that sacred and effulgent one.
1: Aa oka jyotirmayamainatundi oka purushuni mem darshinchagaligam.
0: That radiant one we have been able to
1: ekkada darshinchamu.
0: Where did we get a vision?
1: Aa prapanchamunda
0: is it in the external
1: world? Kaadu.
0: No,
1: tama tama oka hrudayamulandi.
0: In one's own heart.
1: Ekkada?
0: Where exactly?
1: తమసః పరస్తాత్ ఆ తమస్సుకు ఆవరణ ఉండేటువంటి ఒక పరమ పురుషుని దర్శించాము.
0: We have seen that sacred one who exists beyond darkness.
1: తమస్సు అనగా అజ్ఞానము.
0: Tamas refers to ignorance.
1: ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి.
0: We have to recognize one truth.
1: ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయాల్లో దుఃఖిస్తుంటాడు.
0: Every human being suffers some sorrow at some time or the other.
1: ఈ దుఃఖములకు కారణం ఏమిటి అని విచారిస్తే,
0: if one inquires into what is the reason for that sorrow,
1: ఈ జన్మనే దుఃఖానికి కారణం.
0: This birth itself is the cause.
1: జన్మనే లేకపోతే దుఃఖమే లేదు.
0: Without birth there is no sorrow at all.
1: ఈ జన్మానికి కారణం ఏమిటి?
0: What is the cause for birth then?
1: కర్మానుబంధీని మనుష్యలోకి, కర్మల వల్లనే ఈ జన్మం మనకు ప్రాప్తించింది.
0: Birth comes on account of action deeds.
1: ఈ కర్మకు కారణం ఏమిటి?
0: What is the reason for this action?
1: రాగద్వేషములే ఈ కర్మకు మూల కారణము.
0: It is liking and disliking. These are
1: మన ఇష్టములే లేకపోతే కర్మలు మనం ఆచరించము.
0: If we don't like a particular thing, we don't act.
1: అది రాగము.
0: That is ragam, liking.
1: కనుక రాగద్వేషములు రెండూ చేరి కర్మను సృష్టిస్తూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ దీస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ విచ్ ఆర్ రెస్పాన్స్.
1: ఈ రాగద్వేషములకు ఆధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దీస్ లైక్స్ అండ్ డిస్లైక్స్?
1: అది అహంకారం.
0: అండ్ దట్ ఈస్ ఈగో.
1: నాకంటే ఒక అందమైన వాడు ఒకడున్నాడు, నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాడు ఒకడున్నాడు, నాకంటే మంచి బలవంతుడైన వాడు ఒకడున్నాడు, నాకంటే మంచి దృఢశాలి మరొకడున్నాడు, అది ఈ విధమైనటువంటి అహంకారము ఉండటం చేతనే కొంతవరకు ఈ విధమైనటువంటి రాగద్వేషములు ప్రారంభమవుతున్నాయి.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ థాట్ దట్ దేర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ మోర్ బ్యూటిఫుల్, హూ హస్ గాట్ మోర్ మార్క్స్, హూ ఇస్ వెల్తియర్, హూ ఇస్ మోర్ స్ట్రాంగ్. బేస్డ్ అపాన్ ఈగో దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: ఈ అహంకారములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిక్ కాజ్ ఫర్ దిస్ ఈగో?
1: అవివేకమే.
0: This is foolishness.
1: ఈ అవివేకములకు మూల కారణం ఏమిటి?
0: What is the basis for this foolishness?
1: అది అజ్ఞానం.
0: And that is ignorance.
1: కనుక ఈ అజ్ఞానములకు ఆ దుఃఖములకు చక్కని చేరిక ఉంటుండాలి. అజ్ఞానం వల్లే దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: That is how one gets sorrow on account of one's own ignorance.
1: అజ్ఞానం పోవాలనుకుంటే అవివేకం నిర్మూలం కావాలి.
0: If you want to remove your ignorance, you have to remove your foolishness.
1: అవివేకం నిర్మూలం కావాలంటే అహంకారం పోవాలి.
0: To remove your foolishness, remove your ego.
1: ఈ అహంకారం పోవాలంటే రాగద్వేషములు అణగాలి.
0: To remove your ego, overcome likes and dislikes.
1: ఈ రాగద్వేషములు అణగాలంటే కర్మను నశించాలి.
0: If you want to remove likes and dislikes,
1: ఈ కర్మను నశించాలంటే జీవితం ఉండకుండా ఉండాలి.
0: If you want to be free from action,
1: జీవితమే లేకపోతే దుఃఖమే ఉండదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో బర్త్ అండ్ లైఫ్, కనుక
1: నీ జన్మ సార్థక నిమిత్తమై సాధనలు చేస్తూ వచ్చారు, ఇంకా నాకు ఈ జన్మం నాకు అక్కర్లేదు అని.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్
1: జన్మ, ఎందుకు మీరు ఉల్లంఘిస్తున్నారు, జన్మ ఎందుకు రాహిత్యం కావాలని కోరుతున్నారంటే ఇవి ఈ కారణమే.
0: వై ఆర్ యూ ఆస్పైరింగ్ నాట్ టు హ్యావ్ బర్త్? ది రీజన్ ఇస్ దిస్.
1: పునరపి జననం, పునరపి మరణం, ఈ రెండు కూడా దుఃఖములకు హేతు అయిపోతున్నాయి.
0: బర్త్ అండ్ డెత్ and the repetition is responsible for the sorrow.
1: Kalukuri ee janana maranamule lekapothe dukkhamulu anetundi daniki ematram manu guri kaam.
0: Spiritual sadhanas are to free oneself from
1: kevalam oka sakshatkaram kosam ani kaani,
0: it is not for the purpose of getting the
1: individuality yokka manaku anubhootiki atheetamainatundi aanandanni anubhavinchadam kaani,
0: it is not even to enjoy transcendental bliss.
1: Kaadu kaadu,
0: not at all.
1: Maname chakkariga tayaraipovatam.
0: We should ourselves transform into sugar.
1: కనుక షుగర్ ను తినేటువంటి వారిగా ఉన్నాం ఇప్పుడు.
0: వీఆర్ నౌ ది ఎంజాయర్స్ ఆఫ్ షుగర్.
1: కనుక మనమే షుగర్ గా మారిపోయిందంటే ఇంకా షుగర్ పైన ఆశలే మనకు ఉండదు.
0: ఇఫ్ వీ అవర్ జస్ బికమ్ షుగర్, వీ డు నాట్ ఆస్పైర్ ఫర్ షుగర్.
1: బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మగా మారిపోవటమే.
0: ట్రాన్స్ఫార్మింగ్ వన్ సెల్ఫ్ ఇన్ టు బ్రహ్మ,
1: అట్టి మార్పును కలిగించేటువంటిదే మతము.
0: రిలీజియన్ బ్రింగ్స్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్.
1: ఈ మూర్ఖుడుగా ఉండేటువంటి యొక్క వీణిని
0: the foolish human being
1: manavuniga marchi
0: is transformed into man.
1: Manavuniki kuda madhavatvaraku tisukoni poyetundi matamu.
0: And transforming that man into madhava, that is religion.
1: Inta pavitramainatundi itti divyamainatundi yokka matamunu ee naadu manamu ati chillara vishayallo manam upayogapettunnam.
0: Religion which is so sacred, so divine, is misinterpreted.
1: Adukane religion antundi realize is religion ani. మనం మన యొక్క తత్వాన్ని గుర్తించుకోవటమే రిలీజియన్.
0: వెన్ యూ సే రిలీజియన్, ఇట్ ఈస్ ఓన్లీ రియలైజేషన్ విచ్ ఇస్ రిలీజియన్.
1: మనకు మనం రియలైజ్ చెయ్యాలి, మనం ఎవరు. ఇదే వేదాంతిక్ ప్రబోధన్.
0: ది వేదాంతిక్ టీచింగ్ ఈస్ ఈచ్ వన్ షుడ్ నో హూ హీస్.
1: వేదాంతం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ వేదాంతం?
1: నేను అనేటువంటి దాని అంత్యమే వేదాంతం.
0: ఎండింగ్ దిస్ పర్టికులర్ వర్డ్ ఐ,
1: ఈ నేను యొక్క అంత్యమే వేదాంతం.
0: The end of I is Vedanta.
1: Vedame dvaitam.
0: Veda is డ్యుయాలిటీ.
1: అయితే ఈ అన్నింటి ఎందుకు అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధన జరుపుతూ వచ్చింది ఈ లోకంలో.
0: క్వైట్ ఫ్యూ టీచింగ్స్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మధ్య కాలంలో ఈ మతములను తిరిగి సంరక్షించి వెలంచి శంకరుల వారు ఆవిర్భవించారు.
0: ఇన్ ద మిడిల్ ఏజెస్ శంకర టుక్ హిస్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ప్రాపర్లీ ఇంటర్ప్రిట్ రిలీజియన్.
1: ఇది సర్వ మతములు ఎందుకు ఉన్నటువంటి సమన్వయత్వాన్ని ప్రబోధించడానికి పూనుకున్నాడు.
0: హీ అండర్ టుక్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్.
1: అయితే ఇది అద్వైత మతము అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద రిలీజియన్ ఆఫ్ అద్వైత నాన్ డ్యుయాలిటీ.
1: అద్వైతం అనగా అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే.
0: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇలాంటి ఏకత్వమును ప్రబోధిస్తూ వచ్చాడు మాత్రమే కాని
0: శంకర హాస్ ఎక్స్పౌండెడ్ దిస్ కైండ్
1: ఆఫ్ అద్వైతము శాశ్వతంగా ఈ జగత్తునందు నిల్చకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దిస్ కైండ్ ఆఫ్ అద్వైత హీ డిడ్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్.
1: బోధించడం అద్వైతము, ఆచరించడం ద్వైతం కావటం వల్లే ఈ యొక్క అద్వైత మతములకు అంత పటుత్వం లేకపోయింది.
0: టీచింగ్ నాన్ డ్యుయలిజం అండ్ ప్రాక్టీసింగ్ డ్యుయాలిటీ అండ్ డ్యుయలిజం ఈజ్ రెస్పాన్సిబుల్.
1: అంతా ఒక్కటే అనుకున్నప్పుడు బ్రహ్మ సత్యం జగత్ మిథ్యాని ఈ జగత్తును ఎందుకు తిరిగి మిథ్యాని అన్నారు?
0: ఇఫ్ యూ సే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ వై డూ యూ సే బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ వరల్డ్ ఈజ్ మిథ్యా?
1: తరువాత సర్వం విష్ణుమయం జగత్తు అని మరొకటి పుట్టించడానికి కారణమేమిటి?
0: వేర్ ఇస్ ది నీడ్ ఫార్ డిస్క్రైబింగ్ సర్వం విష్ణుమయం జగత్?
1: ఈ విధమైనటువంటి యొక్క ద్వైత మార్గమునందు అద్వైతాన్ని బోధించడం చేతనే అద్వైతానికి తగినటువంటి బలము లేకపోతూ వచ్చింది.
0: This Advaita did not get strengthened because Advaita was taught in Dvaita language.
1: ఒకడు మాస్టర్ అని ఇంకోడు సర్వెంట్ అని ఈ విధమైనటువంటి భేద భావం ఉండకూడదు.
0: There should not be any difference based upon one is master.
1: జగత్తంతకును లేత వయస్సు నుంచినే సంచరించి అందరితో వాదించి విజయాన్ని సాధించినటువంటి వాడు శంకరుడు.
0: Shankara was one who right from tender age undertook to argue with a number of people and achieved victory.
1: ఇతరులతో వాదించి విజయాన్ని సాధించాలనుకుంటే అక్కడ ఒక డిజైర్ ఉంటుండాలి కదా.
0: If one has to argue with another one and achieve victory, then there is a desire.
1: ఈ డిజైర్ అనేటువంటిది, ఆశ అనేటువంటిది, కోరిక అనేటువంటిది ఒక ద్వైతములకు సంబంధించినటువంటిది, అద్వైతములకు కాదు.
0: Desire is proof positive of dualism. It cannot be non-dualism.
1: ఈ రకమైనటువంటి దీని చేతనే వాదోపవాదములు బయలుదేరి మరొకరు ఇంకొకరు ఆవిర్భవిస్తూ వచ్చారు, రామానుజుల వారు అని.
0: When this kind of approach was adopted to teach Advaita, Ramanuja came into the scene.
1: ee Ramanujulu visishta advaitamu annadu.
0: Ramanuja called it as visishta advaita.
1: ee visishta advaitam ante
0: to argue with a number of people and achieve victory.
1: itharito vaadinchi vidyanni sadhinchalanukunte akkada oka desire untundala kada.
0: If one has to argue with another one and achieve victory.

0: విశిష్టాద్వైత.
1: ఈ విశిష్టాద్వైతం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై విశిష్టాద్వైత?
1: ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క విషయములు ఒక్కొక్క వస్తువులు విడివిడిగా ఉండినప్పటికీ
0: దేర్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ మ్యాటర్.
1: ఈ అన్నింటి ఎందు కూడాను ఒక దివ్యత్వమైనటువంటి అంశం ఉంటుండాది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫరెన్సెస్ దేర్ ఇస్ ఎ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ దివ్యత్వాన్ని అంశంగా భావిస్తూ వచ్చాడు రామానుజులు వారు.
0: రామానుజ కన్సిడర్డ్ దట్ డివైన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అంశము అనేది ఒకటి ఉంటున్నప్పుడు దానికి ఇంకోటి ఉంటుంటారు కదా విరుద్ధంగా.
0: వెన్ యూ సే దట్ దేర్ ఇస్ వన్ ఆస్పెక్ట్,
1: బింబము అనేటువంటిది ఉండినప్పుడే ప్రతిబింబం వస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్.
1: సౌండ్ అనేటువంటిది ఉండినప్పుడే రీసౌండ్ అనేటువంటిది వస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ సౌండ్ యూ గెట్ రిసౌండ్.
1: రియాలిటీ ఉండినప్పుడే ప్రతిబింబం అనేటువంటిది ఒకటి వస్తుంది.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ రియాలిటీ దేర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్.
1: కాబట్టి ఇక్కడ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అనేటువంటిది ఉన్నాయి అనేటువంటి దాన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించాడు.
0: హీ హాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దట్ దేర్ ఇస్ రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రిసౌండ్.
1: జీవుడు, దేవుడు ఇది ఉన్నారు.
0: దేర్ ఇస్ ఎ ఇండివిజువల్ జీవి అండ్ గాడ్.
1: జీవుడు సాధన చేత దేవుడిలో ఐక్యం కావచ్చును, చేరవచ్చును అనేటువంటి అతని యొక్క సిద్ధాంతం.
0: హిస్ ప్రిన్సిపల్ అండ్ హిస్ థియరీస్ దట్ బై ప్రాపర్ సాధన ఇండివిజువల్ జీవి కెన్ బికమ్ గాడ్.
1: ఇది సరి అయినది కాదు, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అనేటువంటిది అన్ని కొంతవరకు నిర్ణయిస్తూ వచ్చాడు మధ్వాచార్యుడు.
0: మధ్వాచార్య సెడ్ నో దిస్ ఇస్ నాట్ ప్రాపర్. An individual jeevi is separate and he is jeevi.
1: ఏనాటికైనా and జీవుడు జీవుడే, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ జీవుడు దేవుడు కాదు.
0: ఎనీ టైమ్ జీవి ఇండివిజువల్ జీవి కెన్ ఓన్లీ రిమైన్ అస్ ఇండివిజువల్ జీవి.
1: ఆదర్శం ఒక్కటి.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మనము ఒక పాలును తీసుకుందాం.
0: లెట్ అస్ టేక్ మిల్క్.
1: ఈ పాలును కాంచి మనం తోడంటు వేసినప్పుడు ఇది పెరుగ్గా మారిపోతుంది.
0: When this milk is heated and curdled, then it becomes curds.
1: ఈ పెరుగును కేవలము మదనం చేసినప్పుడు అందులో ఒక వెన్న బయలుదేరుతుంది.
0: When you churn this curds, you get butter.
1: ఈ వెన్నను కాల్చిన తర్వాత ఇది ఒక నెయ్యిగా రూపొందుతుంది.
0: When you heat butter, it becomes ghee.
1: అయితే ఈ యొక్క నెయ్యికి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి?
0: How did you get this ghee?
1: ఈ నెయ్యికి ఆధారము వెన్న.
0: The basis for ghee is butter.
1: ఈ వెన్నకు ఆధారం పాలే.
0: ది బేసిస్ ఫర్ బటర్.
1: అయితే పూర్వము పాలలో ప్రతి ఒక చుక్క ఎందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఉండినప్పటికీ మనకు కనిపించడం లేదు.
0: ఆల్దో అర్లియర్ ఘీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద మిల్క్, ఇట్ వాస్ నాట్
1: పాలలోని ప్రతి బింబమునందు, ప్రతి ఒక్క అణువునందు కూడాను ఈ యొక్క వెన్న ఉంటుండాలి.
0: ఎవ్రీ డ్రాప్, ఎవ్రీ ఆటమ్ ఇన్ దిస్ మిల్క్ కన్సిస్టెడ్ ఆఫ్ ఘీ.
1: ఉండినప్పటికీ మనకు గోచరించదు.
0: బట్ ఇట్ కెనాట్ బి సీన్.
1: దానిని చేయవలసినటువంటి దీనితో మనం ఆచరించినప్పుడే అది ఒక వెన్న అనేటువంటిది వేరుగా వస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ ప్రాపర్ ప్రాసెసింగ్ ఇట్ బికమ్స్ బటర్.
1: కనుకనే పాలు అనేటువంటిదే అద్వైతము అని.
0: మిల్క్ మే బి కంపేర్డ్ టు
1: ఈ పాల నుంచి వచ్చినటువంటి సారమే వెన్న అని.
0: ది ఎసెన్స్ ఆఫ్ దిస్ మిల్క్ ఇస్ బటర్.
1: ఈ వెన్నను తీసేసినప్పుడు మజ్జిగ వేరుగా అయిపోతుందని.
0: When you take this butter out, butter milk is separated.
1: కాబట్టి పూర్తి వెన్న లోపల మజ్జిగ లేదు, మజ్జిగ లోపల వెన్న లేదు.
0: In the butter milk, you don't have butter.
1: ఇక్కడ మజ్జిగ వెన్న రెండుగా ఉంటున్నాయి.
0: There are two entities. One is butter.
1: అయితే వెన్న విశిష్టమైనటువంటిది.
0: Butter is something.
1: పాల సారమంతా వెన్నలో ఉంటుందది.
0: This butter is the very essence of the entire milk.
1: కాబట్టి పాలను మనం యోచించనక్కర్లేదు.
0: Don't think of the milk.
1: వెన్ననే అతి ప్రధానము.
0: Butter is the most important
1: అని విశిష్టమైనటువంటి అద్వైతంగా నిరూపిస్తూ వచ్చాడు రామానుజులు.
0: రామానుజ దస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ స్పెషల్ వే అండ్ కాల్ దట్ విశిష్ట అద్వైతం.
1: తర్వాత ఈ మధ్వాచార్యులు అనేక రకములుగా అతను కృష్ణ భక్తులు.
0: మధ్వాచార్య ఈజ్ ద నెక్స్ట్ వన్. హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: ఎప్పుడు చూసినా గాని కృష్ణుడు వేరుగాను, నేను వేరుగా ఉంటుంది, అతనితో ఆనందాన్ని అనుభవించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అనుకున్నాడు.
0: హీ ఆల్వేస్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ.
1: నేనే కృష్ణుడైపోతే ఆనందం యొక్క మాధుర్యం నాకు ఏమాత్రం అర్థం కాదు.
0: ఇఫ్ ఐ మైసెల్ఫ్ బికమ్ కృష్ణ, ఐ కెనాట్ ఎంజాయ్.
1: కృష్ణుడు కృష్ణుడుగానే ఉండాలి, నేను తన యొక్క దాసుడుగానే ఉండాలి.
0: కృష్ణ షుడ్ ఆల్వేస్ రిమైన్ యాజ్ కృష్ణ అండ్ ఐ షుడ్ బి సర్వ్డ్.
1: నేను అనుభవించేవాడు, తాను అందించేవాడు.
0: ఐ ఆమ్ ద వన్ హూ ఎంజాయ్స్ అండ్ హీస్ ద వన్ హూ గివ్స్ మీ ద.
1: అతను నాయకుడు, నేను ఒక నాటకి.
0: And he is the master and I am the servant.
1: కనుక ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మాత్రమే అభివృద్ధి కోరుతూ వచ్చాడు మధ్వాచార్యుడు.
0: మధ్వాచార్య వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ కృష్ణ.

0: ఏది చేసినప్పటికీ కృష్ణుని యొక్క సంబంధంతోనే ఆచరించడానికి
1: ప్రయత్నించాడు.
0: అయితే ఆ కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: హీ ఆల్వేస్ బిలీవ్ దట్ కృష్ణ ఇస్ ఆల్
0: ఉండినప్పటికీ తాను నాకు వేరుగానే ఉన్నాడు.
1: బట్ హీ ఇస్ ఆల్వేస్ సపరేట్ ఫ్రమ్ మీ.
0: అందువల్లే పురంధర్దాస్ కూడా చెప్పాడు.
1: దట్ ఈస్ వై పురంధర్దాస్ ఆల్సో సాడ్.

0: పెట్టెలో పెట్టినటువంటి అష్టాభరణములంతా నీవే.
1: All the 8 types of jewel which are kept in the box.
0: పుట్టించిన తాయి తండ్రి ఇష్ట మిత్రను నీని. నన్ను పుట్టించినటువంటి తల్లి తండ్రి నా మిత్రుడు కూడా నీవే.
1: You are my parents who have given birth to me and my friend also.
0: అలాంటి నీవు నాకు ఉండినంత వరకు నాకు ఇతరులతో నాకేం పని లేదు.
1: So long as I have you, who is all
0: జగత్తే నాకు అక్కర్లేదు.
1: I don't care for the world. I don't want anyone else.

0: మనకి నేను ఎందుకు పరదేశుడు అవుతాను, నేను ఎందుకు దరిద్రుడు అవుతాను, నేను దరిద్రుడే కాదు నేను మహాశ్రీమంతుడను.
1: ఐఎమ్ ది వెల్తియస్ట్ వన్, ఐఎమ్ నాట్ పావర్టీ స్ట్రికెన్, ఐఎమ్ నాట్ ఫర్లోర్న్, ఐ గాట్ యూ యాజ్ మై లార్డ్.
0: కృష్ణ నీవు ఒక్కడ ఉంటుంటే నాకు ఇంక ఈ లోకంతో నాకు అక్కర్లేదు.
1: కృష్ణ ఇఫ్ ఐ హ్యావ్ యూ యాజ్ మై ఐ డోంట్
0: నీవు నీవు గానే ఉండాలి, నేను గానే ఉండాలి.
1: యూ షుడ్ రిమైన్ యాజ్ యువర్.
0: మరి ఇద్దరికి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేది ప్రేమ, అది కరెంట్.
1: But there should be always this current of love.
0: Bulb ki ye vidhanga kudano wire unte ye vidhanga kudano aa yokka bulb prakashistuntado adhe vidhangani neeku naaku madhyalo ee prema anetunte wire undali idi matram edabayatanki veelu kaadu.
1: There should be this wire of love between you and me so that I can always shine with your love. There should not be any day when I am deprived of this.
0: Ee srushtikanta evar kaaranam?
1: Who is responsible for this entire creation? You are responsible.
0: నీకంటే వేరొకరు మరొకటి లేడు.
1: దెర్ ఇస్ నన్ అదర్ దాన్ యూ.
0: చిత్రకారుడు నీవే.
1: యు ఆర్ ది పెయింటర్.
0: కవిత్వము నీవే.
1: యు ఆర్ ది
0: చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవనతాల విత్రంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు అన్నాడు. భగవంతుని యొక్క చిత్రములు ఎంత విచిత్రములు. ఇది ఒక్కొక్క వ్యక్తి కూడా చక్కగా విచారణ చేస్తే మన ఒక భారతదేశంలోందే ఇప్పుడు 80 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: ది మిరకల్స్ అండ్ ది యాక్షన్స్ ఆఫ్ ది లార్డ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎంజాయబుల్.
0: ఈ 80 కోట్ల జనం లోపల ఒకడు ఉండినట్టు ఇంకోటి ఉన్నాడా? లేదు. ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా దేర్ ఆర్ 80 క్రోర్స్ ఆఫ్ పీపుల్ బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ వన్.
0: ఇన్ని విధములైనటువంటి భేదములు సృష్టించినటువంటి వారు ఎవరు?
1: Who has been able to create?
0: ఏ సైంటిస్ట్ అయినా సృష్టించగలడా?
1: Can any scientist create?
0: Twins. ఇద్దరుగా వచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ కొంచెం పండ్లైనా భేదం ఉంటుంది, కండైనా భేదం ఉంటుంది.
1: Even in twins, there is some difference or the other in their features.
0: ఇన్ని విధములైనటువంటి ఒక భేదములుగా సృష్టించి ఇన్ని రకములైనటువంటి చిత్రకారుడు ఒక భగవంతుడు తప్ప మరొకటి లేడు.
1: Only God can be such a creator who can always make everything unique.

0: ఒక కొండలో రాతిపైన పుట్టినటువంటి ఒక వృక్షమునకు అక్కడ ఎవరైనా పాతి చేసి నీరు కట్టి ఎరువు వేసి ఆ వృక్షాన్ని పెంచారా? ఆ రాతిపైన పుట్టినటువంటి వృక్షాన్ని కూడాను ఇవి ఎంత అభివృద్ధిగా ఉంచావు.
1: హూ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ వాటర్డ్ ద ట్రీ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిల్ ఆఫ్ ఆన్ ఎ రాక్? ఇట్ ఇస్ ఓన్లీ యూ హ్యాస్ ప్రొవైడెడ్ అండ్ ఫాస్టర్డ్ దట్ ట్రీ.
0: పెంచేవాళ్ళు

0: ఒక పచ్చని చిలుకకు ఎర్రని మూతి పెట్టింది. అది ఎవరు పెట్టారు? దానికి ఎంత బాగా మంచి మ్యాచ్ అయిపోయింది. ఈ యొక్క నెమలి ఉంటుండాలి, ఈ నెమలి యొక్క రంగులు ఎంత పవిత్రంగా, ఎంత షైనింగ్ గా, ఎన్ని విధమైన ఆనందంగా ఉంటుండాలి ఈ రంగులు. ఈ రంగులు ఎవరు వేశారు? నీ సృష్టియే.
1: హూ హాస్ గివెన్ దిస్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ పెయింట్స్ ఫర్ ద ఫెదర్స్ ఆఫ్ ఎ పీకాక్? హూ హాస్ మేడ్ ది టిప్ ఆఫ్ ది బీక్ ఆఫ్ ఎ రెడ్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ విత్ దట్ రెడ్ డాగ్?
0: ఈనాడు ఏదైనా ఒక దానికి పెయింట్ వేస్తే ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది అప్పుడే.
1: Today, if you take any painting, you can just
0: Bhagavantuni srishti antaikunu sahajamu sahajamu sahajam.
1: But God's creation is most natural.
0: Idi marokarcheta sachyam kaadu.
1: It is impossible for anyone to do it.

0: రాతిలో పుట్టినటువంటి కప్పకు అక్కడనే ఆహారంతా అందించేది ఎవరు పోయి అందిస్తున్నారు? కాదా?
1: హూ హాస్ బీన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ద ఫ్రాగ్ ఇన్ సైడ్ ఎ రాక్ వేర్ ఇట్ హాస్ టేకెన్ ఇట్స్ బర్త్?
0: కనుక ఈ విధంగా కూడాను ఆ యొక్క మధ్వాచార్యుడు చక్కగా భగవంతుని వర్ణించుకుంటూ అతను అతనే నేను నేనే.
1: In this stream, Madhvacharya described the Lord and said that Lord is separate from me.
0: Master, nenu sarven.
1: He is master and I am the sarven.
0: Atanu bimbamu, nenu pratibimbamu.
1: He is the object, I am only a reflection.
0: Atanu soundu, nenu resoundu.
1: He is sound, I am resound.
0: Ee vidhamainatundi rendutiga dvaitanga vibhajistu vachadu.
1: In this stream, he brought about
0: ee dvaitamulone anantamainatundi aanandanni advaitanni anubhavistu vachadu.
1: He was able to enjoy infinite joy and infinite non-duality in his reality.
0: Ee lokamulaku అనేక మంది దానిని ఇష్టపడుతూ వచ్చారు, అనేక మంది దీనిని ఇష్టపడుతూ వచ్చారు, మరికొంతమంది ఇంకో దాన్ని ఇష్టపడుతూ వచ్చారు. అవే మతం లోపల శంకర మతము, రామానుజ మతముని, ఈ యొక్క మధ్వాచార్య మతం, ఇవి కొన్ని కొన్ని మతాలు కూడా వ్యక్తిగతమైన అభివృద్ధిగా వస్తూ వచ్చాయి.
1: రిలీజియన్ అసోసియేటెడ్ విత్ శంకర, విత్ రామానుజ అండ్ విత్ మధ్వ డెవలప్డ్ బికాస్ ఈచ్ వన్ హ్యాడ్ హిస్ ఓన్ లైకింగ్ అమంగ్ ది పీపుల్.
0: ఇది ప్రవక్తల యొక్క సృష్టి.
1: These are created by prophets.
0: కాని హిందూ మతం అనేటువంటిది ఎవరి చేత సృష్టింపబడినటువంటిది కాదు.
1: బట్ హిందూ రిలీజియన్ ఈజ్ నాట్ ఫౌండెడ్ బై ఎనీవన్.
0: హిందూ అనగా కేవలము ఒక భారతదేశం యొక్క పేరు కొంచెం సంబంధించినటువంటి కాదు.
1: హిందూ రియలీ డస్ నాట్ మీన్ దాట్
0: ఇది సర్వుల యొక్క సుక్షేమం కూడా కోరేటువంటిది.
1: దిస్ ఆస్పైర్స్ ది వెల్ఫేర్ ఆఫ్ all human beings.
0: అందుకోసమే చెప్పారు హిన్ అనగా హింస, దు అనగా దూరం. హింసకు దూరంగా ఉండేటువంటిది హిందూ దేశము అని.
1: హిందూ కంట్రీ రెఫర్స్ టు ద నేషన్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ వైలెన్స్ విచ్ ఇస్
0: హిందూ. హింసకు దూరంగా ఉండేటువంటిది,
1: బీయింగ్ డిస్టెంట్ ఫ్రమ్ వైలెన్స్.
0: అనుకునే ఆనాటి నుండి నేటి వరకు కూడాను అన్ని దేశముల యొక్క క్షేమాన్ని, అన్ని ప్రాణుల యొక్క అభివృద్ధిని కోరుతూ వస్తున్నటువంటిది ఒక హిందూ మతమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హిందూ రిలీజియన్ రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ డేస్ టిల్ నౌ విచ్ హస్ ఆల్వేస్ విష్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది
0: సనాతన మతము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సనాతన.
0: దేనికోసం సనాతనం అన్నారంటే దీనిని ఒక సృష్టించేటువంటి వ్యక్తి లేడు.
1: వై ఇస్ దిస్ నేమ్ గివన్? దేర్ ఇస్ నో ఫౌండర్ ఫర్ దిస్.
0: దీనిని ఎప్పుడు వచ్చింది అనేటువంటి డేట్ లేదు.
1: There is no date of the origin of
0: kani migitinatuvanti matamulaku konni konni kalamulata nirnayam ayyindi.
1: But for all the other religions a time is
0: IT hindu matam lopala katinamainatuvanti kattubatlaku longipoyitu vachindi.
1: But hindu religion is based on very strict
0: aa kattubatlu undatam chetane ee naati varaku konno bharat deshamlo ee sanata dharmamlo kadirinche vaadu kani adirincheetuvanti vaadu kani ledu.
1: There is no one who could shake and who could destroy this particular religion because it is based upon such.
0: ఇది కేవలం పెరిగేటువంటిది కానీ తరిగేటువంటిది కానీ కాదు.
1: This is not one which is going to grow or it is
0: అన్ని దేశములకు సంబంధించినటువంటిది ఈ మతం.
1: This belongs to all the nations.
0: అందరి మానవులకు సమన్వయమైనటువంటిది ఈ మతం.
1: This religion is applicable to all human beings.
0: కనుక క్రిస్టియన్స్ అని కాని, ముస్లింస్ అని కాని, బౌద్ధులని కాని, జొరాస్ట్రియమని కాని, సిక్కులని కాని, పార్సీలని కాని, ఈ విధంగా ఏమాత్రం కూడా భేదములు పెట్టుకోకూడదు.
1: Therefore, we should not have any kind of difference between on the basis of that one is Sikh, one is Muslim, one is Zoroastrian and that kind of based on the religion.
0: కనుక వీటికి పేర్లు ఉంటే ఉండుకోని.
1: Let there be names.
0: విద్యార్థులు మాత్రం ఇట్టి భేదమును ఎట్టి అవకాశం అందించరా.
1: Students should never give room for
0: any మతములను కూడా గౌరవించాలి.
1: Respect all religions.
0: ఎందుకంటే నీ మతంలో ఏది ఉందో ఇంకా ఎదురు మతంలో అదే ఉంటుండాలి.
1: The reason is whatever you
0: మీ మతాన్ని నీవు అనుసరిస్తూ గౌరవిస్తూ పోయిందంటే ఒకరినొకరు విమర్శించిన అక్కర్లేదు కదా.
1: ఈ విచ్ వన్ ఫాలోస్ వన్స్ రిలీజియన్ దేర్ ఇస్ నో
0: నీడు. హిందూ హిందూ అని నువ్వు చెప్పుకుంటున్నావు, నీ మతాన్ని నువ్వు గౌరవించడం లేదు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ హిందూ బట్ యూ డూ నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ రిలీజియన్.
0: ఈనాడు ఇస్లాం మతం అని అంటున్నారు కానీ ఆ మతాన్ని వాళ్ళు గౌరవించడం లేదు.
1: టుడే పీపుల్ కాల్ దట్ దే బిలాంగ్ టు ఇస్లాం బట్ దే డూ నాట్ రియలీ రెస్పెక్ట్.
0: క్రిస్టియన్ మతం అంటున్నారు కానీ వాళ్ళు ఆ మతాన్ని గౌరవించడం లేదు.
1: పీపుల్ కాల్ దే ఆర్ క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ రెస్పెక్ట్. ఇంకా
0: వ్యక్తిగతమైనటువంటి ఒక విశ్వాసములు ఈనాడు మార్పులు చెందుతూ పోతున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్ ది రిలీజియన్ దీస్ డేస్.
0: తోటి మానవుల చేత సోదర మానవునిగా నీవు ప్రవర్తించి జీవించు అని ఇస్లాం మతం.
1: ఇస్లాం టెల్స్ ట్రీట్ ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్ యాజ్ యువర్ బ్రదర్ అండ్ కండక్ట్ యువర్
0: లైఫ్. వారు ఆ విధంగా నడుచుకుంటున్నారా?
1: బట్ డూ పీపుల్ కండక్ట్ ఇన్ దట్ లైట్ నౌ?
0: లేదు.
1: నో, సర్టన్లీ నో.
0: క్రిస్టియన్ మతం ఒక చెంపకు కొడితే రెండో చెంప అందించు అని అంత సహన భావాన్ని నిరూపించాడు.
1: క్రిస్టియానిటీ ఈజ్ టీచింగ్ ఫర్బరెన్స్. ఎనీవన్ స్లాబ్స్
0: కానీ ఈనాడు నిర్దాక్షిణ్యంగా బాంబ్స్ అని పెట్టి నిరపరాధులంతా కూడా ఒక్క నిమిషంలో భస్మం కావిస్తుండేటువంటిది ఎవరు వారు? క్రిస్టియన్స్ కాదా?
1: ఆర్ నాట్ ది క్రిస్టియన్స్ హూ ఆర్ డిస్ట్రాయింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ఆటమ్ బాంబ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్
0: కాబట్టి వారి వారి మతమును వారు ఊడుకుంటున్నారే కానీ ఆచరించడం లేదే.
1: దే క్లెయిమ్ ఏ పర్టికులర్ రిలీజియన్
0: మతమును వారు గౌరవించడం చాలా మంచిది.
1: ఈచ్ వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఓన్ రిలీజియన్.
0: ఇతర మతములు కూడా గౌరవించడం మంచిది.
1: రెస్పెక్ట్ అదర్స్ రిలీజియన్.
0: ఒకవేళ గౌరవించడం నీకు ఇష్టం లేనప్పుడు ఊరుకోండు, అంతేకాని దాన్ని విమర్శించవద్దు.
1: ఇఫ్ యూ డు నాట్ వాంట్ రెస్పెక్ట్ డస్ నాట్ మ్యాటర్ డోంట్ క్రిటిసైజ్.
0: ఈ విధమైనటువంటి విశాల భావాన్ని పెంచుకోవటమే ఈనాటి విద్యార్థులు ఎందు అత్యవసరం.
1: స్టూడెంట్స్ should develop that kind of respect. This is a very important thing which
0: students do.
1: Today's students are going to be tomorrow's
0: citizens. ఎవరి ఎందు కాని ఎట్టి మతం నందు కాని దేశము కాని భేదం కాని మీరు పాటించరాదు.
1: Do not observe any difference or any hatred against any religion.
0: అన్ని మతములు ఎందు ఉండేటువంటి సారం ఒక్కటే అని నేను తీసుకో.
1: Remember that the essence of all religions is one and the same.
0: ఇది సనాతన ధర్మము.
1: And that is సనాతన ధర్మం.
0: మీకు అందరికి తెలుసును.
1: All of you know.
0: ఒక్కొక్క ముసంబి తీసుకుంటారు.
1: యూ టేక్
0: కొంత జ్యూస్ తీస్తారు.
1: యూ టేక్ ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
0: కుళ్ళిపోయిన రసము తీస్తారు.
1: అండ్ యూ గెట్
0: కాయగా ఉన్నటువంటి రసము తీస్తారు.
1: యూ గెట్ జ్యూస్ ఫ్రమ్ ఈవెన్ సమ్
0: పరిపక్వమైనటువంటి యొక్క పండు నుంచి రసం తీస్తారు.
1: యూ గెట్ జ్యూస్ ఈవెన్ ఫ్రమ్
0: బాగా పండైన రైగా నుంచి కూడా రసం తీస్తారు.
1: ఫుల్లీ రైప్ ఫ్రూట్స్
0: అన్ని రసములు చేరుస్తారు. చేరుస్తారు అన్ని రసములు ఒకటి పండు. అన్ని రసములు చేర్చేసి ఒక రెక్స్ అని ఒక డింక పెట్టేస్తారు. అక్కడ ఒక్కొక్క పండు రసం ప్రత్యేకంగా ఉందా?
1: యూ మిక్స్ ఆల్ ది టైప్స్ ఆఫ్ దిస్ జ్యూస్ ఫ్రమ్ వేరియస్ ఫ్రూట్స్ అండ్ కాల్ ఇట్ రస్. డూ యూ కెన్ యూ ఐడెంటిఫై వన్ ఫ్రమ్ ది అదర్?
0: అన్ని రసములు కరుణారసములే.
1: ఆల్ ది జ్యూసెస్ ఆర్ బేసికలీ ది జ్యూస్ ఆఫ్ కైండ్నెస్.
0: అందులో ఏ ద్వేషరసం కానీ ఏ దుఃఖరసం కానీ ఏ శోకరసం కానీ లేదు.
1: ఇన్ దిస్ జ్యూస్ ఆఫ్ కైండ్నెస్ దేర్ ఇస్ నో జ్యూస్ ఆఫ్ సారో.
0: విడివిడిగా తీసుకున్నప్పుడు పుల్ల రసం ఉంటుంటుంది, తీయ రసం ఉంటుంది, ఒగరు రసం ఉంటుంటుంది, ఇంకా కుళ్ళిపోయే రసం కూడా ఉంటుంటుంది.
1: వెన్ యూ టేక్ దీస్ జ్యూసెస్ సెపరేట్లీ దేర్ కుడ్ బి
0: స్వీట్ రసములు చేరేటప్పటికి అది కరుణారసంగా మారిపోతుంది.
1: వెన్ యూ మిక్స్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఇట్ బికమ్స్ జ్యూస్ ఆఫ్ కైండ్.
0: మార్గాల్లో అప్పుడు వేరువేరుగా ఉండవచ్చును.
1: పాత్స్ మే బి డిఫరెంట్.
0: కనుకనే మార్గాలు వేరువేరుగా ఉండినంత మాత్రం దానిలోనే మాధుర్యం ఏమాత్రము మార్పు రాదు.
1: జస్ట్ బికాస్ పాత్స్ ఆర్ డిఫరెంట్ ద స్వీట్నెస్ విచ్ దే కెన్ కన్ఫర్ ఆన్ యూ వుడ్ నాట్ బి డిఫరెంట్.
0: చెరకు వంకర పోతే తీపుకు వంకర ఉంటాదా?
1: ద షుగర్ కెన్ మే బి క్రుకెడ్ బట్ కెన్ ది జ్యూస్ బి క్రుకెడ్.
0: అది ఎప్పుడు ఒకే రసంగానే ఉంటుంది.
1: బట్ దట్ ఇట్ ఆల్వేస్ బి స్వీట్.
0: అదే విధంగా నీ బుద్ధులు ఈ విధంగా వంకరగా ఉండవచ్చునే కానీ మతములలో ఏ విధమైనటువంటి దోషములు లేవు.
1: యువర్ థింకింగ్ మే బి క్రుకెడ్ బట్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ రిలీజియన్ అండ్ రిలీజియన్.
0: మతం

0: The religions are different, but the path is the same. The clothes are different, but the material is the same.
1: శృంగారములు వేరు బంగారమొక్కటే, పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: ది ఆర్నమెంట్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది గోల్డ్ ఈజ్ వన్, ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ ది మిల్క్ ఈజ్ వన్.
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
0: ద లివింగ్ బీయింగ్స్ మే బి డిఫరెంట్ బట్ ది ఇన్డ్వెలింగ్ లార్డ్ ఈజ్ వన్.
1: జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
0: ది క్యాస్ట్ అండ్ రిలీజియన్ మే బి డిఫరెంట్ బట్ బర్త్ ఈజ్ వన్.
2: ఒకరి తల్లి గర్భం నుంచి రావటం, మరొకరు ఆకాశం నుంచి టక్కన ఉట్టి పెట్టడం, ఇవంతా ఏం లేదు. అందరూ జన్మంలో సమానులే.
0: ఆల్ పీపుల్ కమ్ ఫ్రమ్ ది వూమ్ ఆఫ్ ది మదర్. వన్ డస్ నాట్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద స్కై అండ్ ది అదర్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ది మదర్.
2: కనుకనే దైవత్వాన్ని మనం పొందాలంటే ఒకే దివ్యత్వం ఉండేటువంటిది.
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ గాడ్ దేర్ ఇస్ ఓన్లీ
2: ఆ దివ్యత్వం అన్నింటి ఎందు కూడా ప్రతిబింబిస్తూనే ఉంటుండాలి.
0: ద డివినిటీ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: ఒక్కొక్క మతము అనేటువంటిది ఒక్కొక్క పాత్ర వంటిది.
0: ద రిలీజియన్స్ మే బి కంపేర్డ్ టు వెసల్స్.
2: ఆ ఒక్కొక్క పాత్రలో కూడాను సూర్యుడు అన్ని పాత్రలోనూ ప్రతిబింబిస్తూ ఉండేట్టుగా ఉన్నాడు ఒక దివ్యత్వం.
0: ది వన్ సన్ reflects himself in different vessels.
2: పాత్రలకు విలువలు తగ్గవచ్చు ఎక్కవచ్చు.
0: There may be differences in value of the vessels.
2: ఆ పాత్రలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యునికి విలువ ఎక్కించడానికి తగ్గించడానికి వీలు కాదు, సమత్వంగానే ఉంటాడు.
0: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ విచ్ యూ ఫైండ్ ఇన్ ద వెసల్ ఇస్ ద సేమ్ అండ్ ఈక్వల్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద
2: వెసల్. ఈనాటి సంకుచిత హృదయం అనేటువంటి వారు ఏ రీతిగా భావిస్తున్నారంటే,
0: టుడే ది నారో మైండెడ్ వన్స్ ఆర్ థింకింగ్ ఇన్ ఎ నారో మైండెడ్
2: పాత్రలో ఆయిల్ ఉంటుండాలి, తైలం.
0: There is oil in a particular
2: vessel. తైలంలో చంద్రుడు కనిపిస్తున్నాడు.
0: The reflection of the moon is seen.
2: ఆ చంద్రుడు తైలంలో కనిపించకుండా చేయాలంటే ఏం చేస్తాడు?
0: If you want to make the reflection not seen,
2: అనేటువంటి వాడు ఆ పాత్రను నిప్పులో పెట్టి కాస్తూ వస్తుంటాడు.
0: Foolish one starts keeping this particular vessel on fire and
2: కానీ వివేకవంతుడు ఏం చేస్తాడు? ఈ ప్రతిబింబానికి మూల కారణం ఏమిటి? తైలము.
0: But a wise one knows that the reflection is on account of the oil.
2: తైలమును తీసివేసిస్తే దీని యొక్క ప్రతిబింబం ఇక్కడ ఉండదు.
0: రిమూవ్ ది ఆయిల్, ద రిఫ్లెక్షన్ గోస్.
2: పాత్రను ఎంత కాచినా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హీటింగ్ ద వెసల్.
2: అదే రీతిగా మన దేహం ఒక పాత్ర.
0: ఇన్ ది సేమ్ వే దిస్ ఫిజికల్
2: దేహ పాత్రలో ప్రతిబింబించేటువంటి దాన్ని మనం దూరం చేయాలనుకుని దేహాన్ని అనేక రకమైన హింసలు పెడుతున్నాం.
0: వీఆర్ మియర్లీ గివింగ్ ట్రబుల్ టు దిస్ ఫిజికల్ బాడీ.
2: ఏమిటి ఆ హింసలు?
0: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్
2: ఉపవాస వ్రతాలు?
0: ఫాస్టింగ్,
2: తిండి తినకుండా
0: నాట్ టేకింగ్ ఫుడ్,
2: ఏదో దేవుని వ్రతములని చెప్పుకోవటము, శరీరాన్ని కుంగ చేసుకోవటం, తద్వారా బలహీనత కావటం, ఈ బలహీనం వల్ల మనసు యొక్క బలహీనత కూడా తగ్గిపోవటం.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ డూయింగ్ వ్రతాస్, ఫాస్టింగ్, మేకింగ్ ది ఫిజికల్ బాడీ వీక్.
2: నిజంగా అహం వైశ్రానరో భూత్వా ప్రాణినాం దేహమస్థిత ప్రాణానాం సమయ అహం వైశ్రానరో. నీ యొక్క ఉదయంలో నేను వైశ్రానరుడుగా ఉంటున్నాను.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఇన్ యువర్ ఓన్ స్టమక్ హీ ఈజ్
2: భగవంతుడికి అందించినట్టుగా భావించు.
0: వాట్ ఎవర్ యూ పార్టేక్, ఎవ్రీథింగ్ బికమ్స్
2: నేను తింటున్నా, నేను తింటున్నా అనేటువంటి అహం భావంతో తినవద్దు.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ పార్టేకింగ్.
2: తన నుంచి వస్తుంది అహం వైశ్వానరో భూత్వ, నేను ప్రతిభూతమునందు కూడాను వైశ్వానరుడిగా ఉంటున్నాను.
0: గాడ్ ఈస్ డిక్లరింగ్ దట్ హీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
2: కనుక ఆ భావంతో ఏది వేసినప్పటికీ భగవంతుడు నేను నైవేద్యంగా అందిస్తున్నాను.
0: If with that feeling of
2: నాలో ఉన్నటువంటి భగవంతుడే దీనిని ఆరగిస్తున్నాడు.
0: ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ విత్ ఇన్ మీ ఈస్ పార్టేకింగ్ దిస్.
2: జీర్ణకోశం ఉదరం చేర్చిన ఎవరు? ఎవరు చేర్చినారు ఈ జీర్ణకోశాన్ని మన ఉదరంలో?
0: హూ హాజ్ పుట్ దిస్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ సైడ్?
2: జనన మరణాలు ఎవరి చే కలుగుచుండే?
0: బై హూమ్ ఈస్ బర్త్ అండ్ డెత్ టేకింగ్ ప్లేస్?
2: దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: రికగ్నైజ్ దిస్ ట్రూత్.
2: అదే మానవుని యొక్క వివేకం.
0: That is real wisdom.
2: అట్టు లేకుండా ఏదో ఏకాశం ఒక రోజు, ఉగాదికి ఒక రోజు ఉపవాసాలు ఉండటము, మూడు నాలుగు దినములంతా కూడా ఏమి తీసుకోకుండా పోవటం, తర్వాత దానికి డబ్బులు డబ్బులుగా తీసుకోవటం.
0: Without realizing this, once in 15 days, observing fasting and immediately
2: కొంతమంది మూర్ఖులంతా ఉంటారు. ఇదే మూఢాచారాలు అనేటువంటి.
0: There are a few foolish ones who are
2: మధ్య మతం లోపల భీష్మేకాదశి అని ఒకటి వస్తుంది.
0: In the religion of Madhvas, there is one
2: Bhishmekasi ante chaala kathinamainatundi oka vratam adi. భీష్ముడనగా కఠిన వ్రతములు కూలుకున్నాడు కదా, అదే రీతిగా ఒక కఠినమైనటువంటి ఒక ఉపవాస వ్రతం.
0: దెన్ 11th డే ఇన్ ఫోర్త్ నైట్ ఏకాదశి ఇన్ ది నేమ్ ఆఫ్ భీష్మ.
2: ఏమిటి ఆ ఏకాదశి అంటే, తనకు వచ్చినటువంటి ఉమ్మిని కూడా మింగకూడదు అంత వ్రతం.
0: The parents observed on that day that you should not even swallow the saliva which comes from the mouth.
2: దాన్ని కూడా నువ్వు మింగకూడదు.
0: You should not swallow that.
2: అట్లా మూడు దినములు వ్రతం చేస్తారు.
0: People live like that for 3 days.
2: నాలుగో దినము చక్కగా భోంచేస్తారు.
0: The fourth day they will feast well.
2: ఈ మతము లోపల ఒక పద్ధతి ఉంటుండాలి.
0: In this religion there is a
2: మధ్యమ మత సిద్ధాంత పద్ధతి కదా, బిడిబేడి బిట్టు కెడబేడి కెడదు హిడిబేడి అని. మధ్యమ మత సిద్ధాంతం అంటే దాన్ని వదలవద్దు.
0: Don't give up this particular principle of Madhva religion.
2: బిడిబేడి బిట్టు కెడబేడి దాన్ని విడిచిపెట్టి నువ్వు చెడిపోవద్దు.
0: Don't come to ruin by giving it up.
2: చెడిపోయి తిరిగి దాన్ని మరి పట్టవద్దు.
0: Once you give it up, don't catch it or don't hold it.
2: వాళ్ళ యొక్క భీష్మ తత్వం.
0: This is the principle of Bhishma.
2: చాలా మంచిది,
0: ఇట్ ఇస్ ఎక్సలెంట్.
2: అయితే విడవద్దు.
0: Then don't give up.
2: విడిచి తిరిగి పట్టుకోవద్దు.
0: Once it is given up, don't hold it on again.
2: కనుక ఆ పద్ధతులంతా నీవు చక్కగా ప్రవర్తించు.
0: Observe all these things, all right.
2: అయితే కొన్ని కొన్ని కొన్ని బలహీనతలంతా ఉంటాయి, ప్రతి మతంలో కూడా ఉంటున్నాయి.
0: There are a few weaknesses, of course, that is a common for every religion.
2: భీష్మ ఏకాదశికి ప్రారంభిస్తారు.
0: These people, they start this Bhishma ekadasi.
2: వాళ్ళ పని అంతా ఏమిటి తెలిసినా?
0: Do you know what they do?
2: పిండిని రుబ్బటము,
0: గ్రైండింగ్ వీట్,
2: దోశకు తగినటువంటి ఏర్పాట్లంతా చేసుకోవటము,
0: ప్రిపేరింగ్ దెమ్సెల్స్
2: ఈ మూడు దినంలో దాని యొక్క పిండి అంతా చక్కగా మాగబెట్టడము,
0: అండ్ మేకింగ్ ది ఎవ్రీ ప్రిపరేషన్ ఫర్ దీస్ 3 డేస్.
2: మూడు దినంలో అయిపోయిందంటే చక్కగా అది ఉప్పొంగుతుంది పొంగుతుంది అది దోశ.
0: అండ్ వెన్ ది థర్డ్ డే దిస్ ఫ్లోర్ బికమ్స్ సాఫ్ట్ అండ్ దిస్,
2: దీనినే కొన్ని పదముల్లో చెప్తూ ఉంటుంటారు.
0: And the spelling of this particular thing has been described in certain words.
2: Inde madide ekadasi bandutinde 40 dosi. Ekadasi ekadasi ani cheppi 40 dosalu pindi kalipi pettukuntaru.
0: In the name of ekadasi they have mixed flour to make 40 dosas.
2: Inki enduku ee yokka ekadasi cheyali?
0: What type of ekadasi is this?
2: Aithe andaru kaadu, kontha mandi atta untaru.
0: All people don't do this. Only a few people do like this.
2: ఇంకా వైష్ణవులు ఎందుకు ఇదే పద్ధతి ఉంటుండాలి?
0: Even among Vaishnavites, this kind of thing.
2: ఈ వైష్ణవ అంటే ఏమిటి దీని అర్థం?
0: What is the meaning of Vaishnava?
2: విశ్వవ్యాపకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని చింతించడమే వైష్ణవత్వం.
0: Thinking of the all-pervasive aspect of Vishnu.
2: Vishnu అనగా సర్వవ్యాపకుడు.
0: Vishnu refers to all-pervasive one.
2: అనంతమైన అంగములతో దేహం ఒక లోకమునకు దిగి వచ్చినటువంటి వాడు.
0: He is the one who has descended on earth with innumerable number of limbs.
2: కనుక ఎక్కడ చూసినా అతనే ఉంటుండేది.
0: Wherever you see, you can find him.
2: కనుక ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు ఈ భేదములు ఎందుకు?
0: If people have believed in this, why should they?
2: కనుక అన్ని మతములు ఎందుకును కొన్నింటిని విశ్వసిస్తున్నారు కానీ విచారణ ద్వారా వివేకం ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఇన్ ఎవ్రీ రిలీజియన్ పీపుల్ ఆర్ ప్రిపేర్ టు బిలీవ్ బ్లైండ్లీ, బట్ దే డు నాట్ ఎన్క్వైర్ ప్రాపర్లీ ఆర్ టు ఫైండ్ అవుట్ ది రియల్
2: విద్యార్థులారా,
0: దే ఆర్ స్టూడెంట్స్.
2: ముఖ్యంగా ఈ మత భేదములు మీరు పెట్టుకోకండి.
0: డూ నాట్ డెవలప్
2: అన్ని మతములు ఎందుకు ఉండేటువంటి దైవం ఒక్కడే.
0: గాడ్ విచ్ ఈస్ accepted by all religions is one and the same.
2: అట్టి భావం చేత అన్ని మతములను కూడా గౌరవించండి.
0: Respect all religions with this feeling.
2: అన్ని మతముల యొక్క సారము ఒక మతమునందే మీరు అనుభవించండి.
0: The essence of all religions may be experienced in the way that
2: వాదోపవాదములకు మీరు పూనుకోకండి.
0: Do not give room for arguments and counter arguments.
2: మీరు ఒక మతమును మరొక మతంగా విమర్శించకండి.
0: Do not criticize others' religion.
2: ఈ దూషణ అనేటువంటిది చాలా ప్రమాదం.
0: Criticism is rather dangerous.
2: నీవు ఏదో ఒక మతమును దూషిస్తున్నావు అని చెప్తున్నావు కానీ నీ మతాన్ని నీవు దూషించిన వాడవుతావు.
0: When you criticize someone else's religion, you are criticizing your own religion.
2: అందరికీ ఒక నమస్కారం చేయండి.
0: Offer
2: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, అందరికి చేసిన నమస్కారం నా కేశవునికి చెల్లుతుంది.
0: ది ప్రాస్ట్రేషన్స్ ఆఫర్డ్ టు ఎవరీవన్ విల్ అల్టిమేట్లీ రీచ్ కేశవ అలోన్.
2: ఆ విధమైనటువంటి ఒక సమభావం చేత
0: విత్ దట్ ఫీలింగ్
2: ప్రేమభావాన్ని పెంచుకొని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్
2: విశాలత్వం చేత
0: డెవలప్ బ్రాడ్ మైండ్
2: విశ్వాన్ని విశ్వసించి
0: బిలీవ్ ఇన్ దిస్ వరల్డ్
2: విష్ణుత్వాన్ని పొందండి.
0: అండ్ అటైన్ విష్ణుత్వ.
2: ఇదే మతం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంబంధమైనటువంటి యొక్క సారం.
0: దిస్ ఈస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్.

Temple to

0: Muhammadan call out Allah. The pious Christian refer to him as Jehovah. The Vaishnavite address him as Vallabhacharya. And the Shaivite call out again to him as Shambho. This deep yearning in awe, expressing itself in such different names being uttered. Who believe in this fact that the names could be different, but Paramatma, the Almighty One, is only one and only one. He is the one who presides over the destinies of all, irrespective of the name by which they call out to him. He is the one who gives them the lifespan, health, wealth, and all that you come to experience. The one who does it is one and only one. Believe in this, believe in this, believe in this. Embodiment of love.
1: మానవ జాతి ఒక్కటే అయినప్పటికీ మానవునికి మానవునికి మధ్య ద్వేషము, మతములకు మతములకు మధ్య విరోధము, కులములకు కులములకు తారతమ్యము, దేశమునకు దేశమునకు మధ్య సంపర్కము లేకుండా ఈ విధమైనటువంటి యొక్క పరస్పర విరుద్ధమైనటువంటి సమస్యలకు మూల కారణమేమని ప్రతి వ్యక్తి కూడాను విచారించినప్పుడు దీని అంతరార్థం మనకు అర్థమవుతుంది.
0: Humanity as such is one and indivisible. But then again we find that between man and man there are differences of opinion. Between one religion and another there is a continuing conflict. Between one caste and another there is a friction. Between one country and another there is enmity. If you were to ask a question, why is it so? Why is the state of affairs thus? Certainly, this is a question that has to be asked and is of great relevance today.
1: Prati padarthamu kudanu, sat, chit, ananda, rupa namumulani, aidu, tattvamulato kudi untunnadi.
0: You look at any material entity or material object, you would find that any of these is a combination of one or more of these components, which are five in number. Sat, Chit, Ananda, Rupa, that is form, and Nama, name.
1: E aidu enti yandu kadapadikaina rupa nama.
0: The last two of these five are the Rupa and Nama.
1: ఈ రూపనామములు రెండు కూడాను ప్రకృతి యొక్క నిర్మాణము.
0: This form and name are given to the nature around us.
1: ప్రకృతి ఏ విధమైనటువంటి శాశ్వతమును కలిగి ఉండలేదు. ప్రకృతి యొక్క నిర్మాణమైనటువంటి యొక్క ఈ రూపనామములు కూడాను అట్టి శాశ్వతమును కలిగి ఉండవు.
0: Nature is a thing which is in a continuous state of change. So that which has been given to us by nature, this name and form, likewise, cannot be permanent.
1: ప్రకృతికి ఎట్టి స్థిరత్వము లేదు, రూపనామములకు కూడా అట్టి స్థిరత్వము లేదు.
0: Just as there is no stability associated with nature, so also there is no fixity with reference to form and name.
1: సత్ చిత్ ఆనందం అనేటువంటివి ఇది దైవ లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద, దే ఆర్ డివైన్ అట్రిబ్యూట్.
1: వీటిని వేదాంత పరిభాష యందు అస్తి భాతి ప్రియమని చెప్తూ వచ్చారు.
0: ఇన్ ద వేదాంతిక్ టెర్మినాలజీ ద సేమ్ త్రీ హ్యావ్ బీన్ కాల్డ్ అస్తి భాతి అండ్ ప్రియం.
1: దైవత్వము ఎట్టి శాశ్వతములు కలిగి ఉంటున్నో ఈ దైవ లక్షణములు కూడాను అతి శాశ్వతత్వాన్ని కలిగి ఉంటున్నాయి.
0: The divine as such is a lasting thing. It's permanent. There is no change associated with it. So also these divine attributes are changeless in their character.
1: Iti Shashvatattvam nandu moonu padamulalo kadapadipoyinatuvanti aanandam.
0: Now these three lasting qualities, Satchit Ananda, the last name is Ananda.
1: ఈ ఆనందం అనేటువంటిది సర్వ మానవులకు సమత్వం అనేటువంటిది అంత్యములు చెందవలసినటువంటిది గమ్య రూపమును ఏర్పరచుకోవలసినటువంటిది ఇదియే అని చెప్పక చెప్పుతున్నది ఈ యొక్క పదము.
0: దిస్ వర్డ్ ఆనంద కంటెయిన్ ఇన్ ఇట్సెల్ఫ్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ మ్యాన్ అస్ సచ్. ఇట్ టెల్స్ హిమ్ దట్ దట్ ఇస్ ద డెస్టినేషన్ ప్రాపర్ దట్ హి హాస్ టు reach. It tells him that that is the primary goal that he must try to secure and possess for himself.
1: ఈ ఆనందములో రెండు విధములైనటువంటి ఆనందములు ఉంటున్నవి.
0: In this ananda, again, there are two categories.
1: జీవోపాధికి సంబంధించినటువంటి ఆనందము, విద్యానందము.
0: One type of ananda, the first one, is something which tends to give you a support in life. And that is the ananda of vidya or education.
1: Inka dehamu dehopadika sambandhinchinatundi anandamu vishyanandam.
0: The second type pertains to the body and the bodily existence of oneself.
1: Aithe lokamulo dehopadika sambandhinchinatundi vishyanandamani viriviga aasistunnari kani jeevulaku sambandhinchinatundi yokka anandamu vidyanandamu అంత ఘనంగా ఆశించడం లేదు.
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అదర్స్ దట్ వన్ ఇస్ క్విక్ టు ఆస్క్ ఫర్ అండ్ లుక్ ఫర్ ద మెటీరియల్ ప్లెజర్స్ అసోసియేటెడ్ విత్ ద బాడీ, దేర్ ఇస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎంథూజియాజం ఫర్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ద విద్యానంద.
1: అయితే విద్యానందము కానీ విషయానందము కానీ శాశ్వత ఆనందములు కావు.
0: బట్ దెన్ అగైన్ నీదర్ ఇస్ విద్యానంద ఆర్ విషయానంద, దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఈ రెండు ఆనందములకు బ్రహ్మానందమే మూలాధారం.
0: ఫర్ బోత్ దీస్ టైప్స్ ఆఫ్ ఆనంద దేర్ ఇస్ ఎ బేసిస్ అండ్ విచ్ ఇస్ సపోర్ట్ బోత్ దీస్ దట్ ఇస్ ద బ్రహ్మానంద.
1: నీరు వేడిగా ఉన్నదని మనం అంటాం.
0: నౌ వి మేక్ ఎన్ అబ్జర్వేషన్ దట్ వాటర్ ఈస్ హాట్.
1: ఇది జలమునకు వేడితనము సహజము కాదు.
0: బట్ దెన్ అగైన్ టు బి హాట్ ఈస్ నాట్ the nature of water.
1: Atmi sampartham chetane ee jalamu veediga maruthu vachindi.
0: Because this water has come into contact with fire, it has become heated up.
1: Adhe vidhamugane manavathamlo undinatvanti yokka aanandamu dehamunaku sambandhinchinatvanti kaani vidyaku sambandhinchinatvanti kaani kaaneyadu. Idi brahmato undinatvantidi.
0: In the same manner, that ananda that you tend to seek for yourself, the lasting one, is something which is not associated with man as such, nor is it associated with Vidyananda or the material aspect of Ananda. It is closely linked with Brahma.
1: Manam naadu enige pindikam chestunnam.
0: Now we make a preparation naadu with the gram flour.
1: Kaani ee enige pindiku teethi swarupa swabhavam kaadu.
0: It is not given to gram flour by itself to be sweet. The sweetness is the quality of sugar.
1: అదే విధంగానే మానవుడు నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని ప్రకటిస్తున్నారు. ఇది మానవుడికి కేవలము స్వభావమైన దేహ స్వభావము కాదు.
0: In the same manner, man proclaims that he is experiencing happiness. It cannot be, because happiness is something which is not pertaining to this bodily existence of his.
1: బ్రహ్మానందము ఈ దేహము ద్వారా ఆనందింపజేస్తూ వస్తుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ బ్రహ్మానంద విచ్ మేక్స్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ జాయ్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ.
1: లోకములో మానవుడు ఏ చిన్న ఆనందమును అనుభవిస్తూ వచ్చినప్పటికీ ఈ ఆనందము తాను కల్పించుకున్నది కాని, తాను సంపాదించుకున్నది కాని, తన ద్వారా ఆవిర్భవించినటువంటిది కాని కానేరు. ఇది అంతయుడును బ్రహ్మచే ఆవిర్భవించినటువంటిది, బ్రహ్మచే సంకల్పించినటువంటిది, బ్రహ్మచే అందింపబడినటువంటిది.
0: The smallest of pleasures or joy or happiness that one comes across to experience, what you should understand is, this has got a primary origin in Brahma. He is the cause of it all. It is an expression of His will, and it is a manifestation of His own form that you are able to experience even the short spell of happiness or joy.
1: ఈ చిన్న చిన్న ఆనందములకన్నింటికిని ఆధారమైన స్థితి యొక్క పరమానందం అనేటువంటి దానిని మనం ఆశ్రయించడము మానవుడికి అత్యవసరమైనటువంటి క్రియ.
0: The primary task in the head of man is that which confers on you these small bits of joy, the paramananda. You must seek that.
1: చిన్న చీకటి గమ్మినప్పుడు ఆకాశమునందున్నటువంటి చుక్కలు మిన మిన మెరుస్తూ ఉంటాయి.
0: When it is darkness all around, the stars tend to twinkle and sparkle.
1: అవి భావిస్తాయి ఈ చిమ్మ చీకటికి మేమే ప్రకాశాన్ని అందిస్తున్నాము అని గర్విస్తాయి.
0: It is said the stars take pride in the fact that in this area of darkness all around, it is we who are giving some light.
1: ఈ గర్వము ఎంతవరకు?
0: How long does this pride of the stars last?
1: కేంద్రోదయం అయ్యేంత వరకు మాత్రమే ఈ చుక్కల యొక్క వెలుతురుకు గర్వం.
0: This pride which the stars have lasts only till such time as the moon rises up in the sky.
1: నేను ప్రవేశించి చుక్కల అహంకారమును అరిచివేస్తుని అని ఆ సమయంలో చంద్రుడు అహంకారంతో ప్రకాశిస్తుంటాడు.
0: And then the moon begins to feel, I have risen and put an end to the pride of these silly stars. I am the one who is shedding light all around. So it tends to pride itself now.
1: ఈ చంద్రుని అహంకారం ఎంతవరకు?
0: Till what point the ego of this moon?
1: సూర్యోదయం అయ్యేంతవరకే చంద్రుడికి అహంకారం.
0: Till such time as the sun rises up in the sky.
1: చంద్రుడు ప్రవేశించినా సూర్యుడు తల వంచుకొని కణిగిపోతాడు.
0: The moment the sun rises up in the sky, the moon will have to bend its head and disappear.
1: సూర్యోదయం అయ్యేటప్పటికి ఈ చుక్కలు చంద్రుడి యొక్క అహంకారం అణిగిపోతుంది.
0: And the moment the sun rises up, this ego with the moon and the stars were having is put an end to.
1: అదే విధముగానే బ్రహ్మానందము లభించేంత వరకు మాత్రమే మనకు ఈ విషయానందము ఈ యొక్క విద్యానందము.
0: In the same manner, till such time as we come to possess this Brahmananda, are we able to enjoy and experience this Vidyananda and Vishyananda?
1: ఈ బ్రహ్మానందమునకు విద్యానందము విషయానందము కేవలము ఒక పనిముట్ల వంటివి మాత్రమే.
0: For this Brahmananda, this ananda pertains to the education and ananda pertains to the material existence, are mere instruments.
1: ఇదే విధముగానే లోకములో విద్యను కాని విషయము కాని ఒక ఆధారమైన ప్రతి యొక్క ప్రధాన పాత్రగా మనము భావిస్తున్నాం.
0: ఇన్ ద సేమ్ మేనర్ వి డూ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఐదర్ టు ఎడ్యుకేషన్ ఆర్ టు మెటీరియల్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఈ విద్యలు కేవలము ఒక భౌతిక విద్యలు మాత్రమే.
0: నౌ దీస్ ఆర్ ఆల్ మియర్లీ వరల్డ్లీ స్కిల్స్.
1: ఈ విషయములు కేవలము తాత్కాలిక విషయములు మాత్రమే.
0: అండ్ వాట్ యు సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఆర్ temporary in nature.
1: ఇవి క్షణభంగురమైనటువంటివి.
0: They are fleeting.
1: అట్లని వీటిని విస్మరించరాదు.
0: But just because they are this, we should not ignore them either.
1: మనం ఈ జగత్తులో అవతరించినప్పటి నుంచి ఈ విద్యానందము విషయానందములకు కొంత అవకాశములు అందించి తద్వారా బ్రహ్మానందములు తెలుసుకునేటువంటి వరకు కూడాను మనకు ఈ విద్యానందం విషయానందం అవసరమే.
0: Since we have come into this world, we have to give due regard to these two types of ananda, vidyananda and vishyananda, at least till such time as we can come to possess this most important of the Lord.
1: Suryodayam ayyanta varaku kodano chandrini yokka velthu manaku avasarame kada.
0: Till we come to possess brahmananda. Now till such time as the sun rises up, we do need the light being shed by the moon.
1: Suryodayam ayyanta tarvata manaku chandra kaanti manaku avasaram undi.
0: Once the sun rises, we may not have anything to do with the moonlight.
1: Kanuka, ee annitikini aadharamaina sthiti yokka brahmanandamunaku prati manavudu kodanu taginatuvanti krushi cheyali.
0: So it is this brahmananda which is the basis of all types of ananda, and man must make a constant endeavor to get that.
1: Deeniki manamu cheyavalsinatuvanti sadhana emiti?
0: In order to secure this, what is the sadhana that we should undertake?
1: మన ఎందున్నటువంటి ఈ పరస్పర విరుద్ధమైన సంబంధానికి ఉన్న కారణం ఏమిటి?
0: What is the cause now of all these conflicts in a mutual way that we see around us?
1: మానవులందరూ ఒక్కటే కదా.
0: All men are one, is it not?
1: మానవునికి జన్మ కాని జాతి కాని ఒక్కటే కదా.
0: Either the birth or the caste or is the same, is it not?
1: అయితే ఈ భేదములు ఉన్నటువంటి కారణం ఏమిటి?
0: But then what's the cause again for all these differences?
1: అనాది కాలం నుంచి కూడా ఈ భేదములకు అనేక విషయములైన యొక్క పరిశోధనలు కలుపుతూ వస్తున్నారు.
0: Right from time immemorial, people have been wanting to know answers to this question, why these differences exist at all.
1: ఆనాటి నుంచి అసురత్వములకు అమరత్వములకు విరుద్ధమైన యొక్క భావములు ఏర్పడుతూనే వస్తున్నాయి.
0: Right from those times, they have been differences between the demons on the one hand and the immortals on the other.
1: కానీ దీని కీలకం ఏమిటో,
0: what is this thing?
1: దీని మర్మం ఏమిటో,
0: how do we unravel this mystery?
1: దీనికి కారణం ఏమిటో,
0: and what is the cause of it all?
1: దీనికి ఎవరు కూడా ఎక్కువగా విచారించటం లేదు.
0: Not many certainly are making an inquiry in this direction.
1: కారణాన్ని మనం తెలుసుకున్నప్పుడే కార్యాన్ని సాధించడానికి వీలవుతుంది.
0: Once we know the cause, we can possibly sustain our endeavor.
1: ఈ కారణము ఆహారమే.
0: The cause of it all is ahara.
1: ఈ ఆహారమునందు ఉండేటువంటి మార్పుల చేతనే మానవత్వంలో ఒక విధమైనటువంటి యొక్క గుణభావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: This ahara or the food that you take is the cause for all these differences.
1: మానవుడు పుచ్చుకునేటువంటి ఆహారం నందు సత్వ రజు తమో గుణముల యొక్క పొత్తు ఉంటుండాలి.
0: Because this food determines what you are ultimately. In the food that you take, you have these three qualities, sattva, raja and tamo.
1: కొంతమంది పూర్తి సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తారు.
0: There are some who are in the habit of taking completely sattvic food.
1: కొందరు రాజసిక ఆహారాన్ని భుజిస్తారు.
0: And then there are some who eat rajasic food.
1: మరికొంతమంది తామసిక ఆహారాన్ని భుజిస్తారు.
0: And a few others eat tamasic food.
1: ఇంకా కొంతమంది సాత్విక రాజసిక మిశ్రమైన ఆహారాన్ని భుజిస్తారు.
0: Then there are some who eat a combination of sattvic and rajasic.
1: తామసిక రాజసికమైనటువంటి యొక్క సమన్వయమైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు.
0: Then there are those who make a combination of all these three, sattvic, rajasic and tamasic.
1: ఈ ఆహారం చేతనే కొంతవరకు సాత్వికము, మరికొంతకాలం రాజసికము, ఇంకా కొంతకాలం సాత్వికమైనటువంటి గుణవంతో వీడు ప్రవర్తిస్తుంటాడు.
0: And because they take food in all these denominations, we find in them a behavior which we once we associate with sattvic, a second time with rajasic, a third time with tamasic.
1: ఈ గుణముల చేతనే పరస్పర విరుద్ధములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: And because of what they finally become, differences of opinion and conflicts arise.
1: అందరూ ఒకే రకమైన ఆహారాన్ని భుజించడం లేదు కనుక ఈ అందరికీ ఒకే సమానమైన భావములు కలగటం లేదు.
0: Because not all are partaking of the same type of food, they are not able to come to a common platform of understanding.
1: కనుకనే ఉపనిషత్తు ఉండే ఉండే మధ్య భిన్న అన్నారు. ఒక్కొక్క తల ప్రత్యేకంగా ఉండటం చేత అభిప్రాయాలు ప్రత్యేకంగా వస్తున్నాయి.
0: That's why the Upanishad has said, the minds are different between one individual and another, and this is where the differences are cropping up.
1: ఈ తలలకు చేరేటువంటి ఆహారము భిన్న భిన్న రూపములతో ఉండటం చేత భిన్న భిన్న భావములు కూడా ఏర్పడుతున్నాయి.
0: The food that is now being given to these different heads, being different, has made a result in these differences of opinion.
1: ఇక్కడ కేవలము ఇతరులకు మనకు పోల్చుకోవటమే కాకుండా ఒక్క తల్లి గర్భంలో పుట్టినటువంటి ఇరువురు సోదరుల యొక్క బుద్ధులు కూడా విచిత్రముగా ఉంటుంటాయి.
0: Now you need not go to the extent of comparing the behavior between one individual and another. You can take as an example two brothers born to the same mother.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: కూడాను ఈ యొక్క ఆహార దోషమే.
0: Even for this, it's the food, the difference in that which determines the difference.
1: రావణుడు విభీషణుడు ఒక తల్లి బిడ్డలే.
0: రావణ అండ్ విభీషణ were born to the same mother.
1: కానీ విభీషణ యొక్క భావము, విభీషణ యొక్క పవిత్రత రావణులకు లేదు.
0: బట్ ది థాట్ విచ్ విభీషణ హ్యాడ్ ఆర్ ది ఇన్సెక్టెన్స్ విచ్ హీ హ్యాడ్ విచ్ వాస్ నాట్ గివెన్ టు రావణ.
1: కారణము విభీషణ యొక్క ఆహారము రావణ యొక్క ఆహారము విరుద్ధమైనటువంటి ఒకదానికొకటి.
0: ద రీజన్ ఇస్ దట్ ద ఫుడ్ దట్ both of these were taking or partaking of was different physically.
1: కనుకనే మానవత్వంలో అన్ని సంబంధం ఏర్పడాలంటే సమస్తమైనటువంటి ఆహారం అత్యవసరం.
0: So if there has to be harmony between one person and another, there has to be a common medium with regard to this food.
1: సాత్విక ఆహారాన్ని భుజించేటువంటి వ్యక్తికి రాజసిక ఆహారాన్ని భుజించేటువంటి వ్యక్తికి శాశ్వతమైనటువంటి మిత్రత్వం ఏనాడు ఏర్పడదు.
0: A person who eats sattvic food totally, a person who eats rajasic food totally, there never can be any bond of understanding between these two individuals.
1: Kontha kaalam matram varu halo halo anetundi yokka deham kaligi untaru kaani kontha kaalam lone veedi potaru.
0: For a while maybe they'll be on speaking terms to the extent of saying hello hello to each other, but it's only a question of time when they'll break apart.
1: Sattvika aharam bhujinchetundi vaadu సాత్విక ఆహారం భుజించేటువంటి వాడికి శాశ్వతమైన స్థితి యొక్క స్నేహత్వం ఏర్పడుతుంది.
0: వన్ ఈటింగ్ సాత్విక్ ఫుడ్ అనదర్ ఈటింగ్ సాత్విక్ ఫుడ్ దే కుడ్ బి ఎ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టు.
1: రాజసికమైనటువంటి ఆహారం భుజించే వారికి వారిద్దరికి సన్నిహిత సంబంధం ఏర్పడిపోతుంది.
0: లైక్ వైజ్ టు ఇండివిజువల్స్ ఈటింగ్ రాజసిక్ ఫుడ్ కెన్ స్ట్రైక్ ఎ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఏ విధమైన అనగా నీరు నీరుతో చేరుతాయి కానీ నీరు తైలంతో చేరదు.
0: An analogy could be given here. Water gets mixed with water readily, but not with oil.
1: కనుక రాజసికమునకు తామసికమునకు లేక సాత్వికమునకు ఈ యొక్క జలమునకు నీటికి తైలమునకు ఉన్నటువంటి సంబంధమే.
0: In the same manner, this relationship that obtains between water and oil obtains between any two of these three qualities.
1: కనుక దైవత్వం యొక్క పరతత్వంతో మనం సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునే వలన దైవత్వం సంబంధించినటువంటి సాత్విక భావమునే మన ఎందు అభివృద్ధి రావాలి.
0: So if we now want to strike a permanent relationship and bond of friendship with God, our habit, our thought should be such as that so that they are basically divine in their nature.
1: దైవము శుద్ధ సాత్విక స్వరూపుడు.
0: God, now if you now look at it, is purely sattvic in nature.
1: కనుక అట్టి భగవంతుడితో మనకు స్నేహాన్ని కలిగించుకోవడం వల్ల మనం కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని ప్రేక్షపూర్వకంగా మనం భుజించాలి.
0: So God being sattvic in nature, if you want to strike friendship with him, your behavior also should reflect the sattvic qualities in you, and you must make an endeavor to further the sattvic nature of yours.
1: కనుక మనకు ఆహారాన్ని పట్టే మనస్సు ప్రారంభమవుతుండాలి.
0: It is the food which determines the shape of the mind.
1: ఇట్టి మనసును పట్టే మాధవత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: And it's the mind which might lead us on to Godhead.
1: కొంతమంది దైవముతో కొంతకాలము సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తుంటారు.
0: Now there are some who experience a close proximity with God.
1: కానీ ఈ సన్నిహిత సంబంధత్వము ఎంతో కాలం ఉండదు.
0: But this proximity which they experience and enjoy may not last long.
1: ఇది పుణ్య మత్స్యలోకం విశంతి అని తమ యొక్క సాత్విక భావములు హృదయములో ఉండినంత వరకు ఈ సంబంధ బాంధవ్యము కలిగి ఉంటుంటారు.
0: This may not last long. Till such time as they have this sattvic feeling in them, the bond continues.
1: Kamakramina vari gadichipoyinatundi aaharam yokka phalitamainatundi rajasika bhavamulu vari yandu praveshinchagane ee sambandham nunchi tolagipothuntaru.
0: And slowly, step by step, when the rajasic traits take over from the sattvic, they tend to lose this bond of friendship with God.
1: Aithe ee tolagipovataku kaaranamulo anekanga manam bhavistuntam.
0: Now, when we look around and ask a question, why is it so? There are any number of causes or reasons that strike us.
1: Tana pavitra kalamu cheenchina takshaname tolagipoka tappadu.
0: The moment his time, which is pure and sacred, begins to get diminished, suddenly he has to become aware of God.
1: Kani ee satyanni gurtinchaleni adhulu aneka karanalanu kuda kalpistu vastuntaru.
0: So they have to become separated from God. But there are those who do not realize this fundamental truth.
1: Ee karanamulo kevalamu తమ యొక్క దోషములను కప్పుకునే నిమిత్తమై ఏర్పడినవి కాని ఈ సత్య దోషములు కాని సత్య భావములు కాని కాదు.
0: అండ్ దే కీప్ లుకింగ్ అరౌండ్ ఫర్ కాజెస్ ఫర్ దిస్ సెపరేషన్. వాట్ అల్టిమేట్లీ మ్యాటర్స్ ఇస్ ఇట్ ఇస్ దే అలోన్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బ్రేక్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అండ్ ఇట్ కాంట్ బి అట్రిబ్యూటెడ్ టు గాడ్ అట్ ఆల్.
1: ఒక వ్యక్తి ఎలక్షన్ లోపల ఎమ్మెల్యే అవుతాడు.
0: అన్ ఇండివిజువల్ ఇన్ అన్ ఎలక్షన్ గెట్స్ ఎలెక్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే.
1: ఇతను 5 సంవత్సరాల వరకు కూడాను ఈ అసెంబ్లీలో పోతుండడానికి అవకాశం ఉంది.
0: Now this person can get into the assembly as a representative of the people for a period of 5 years.
1: క్రమక్రమేణా ఈ 5 సంవత్సరాలు కూడా తగ్గిపోతుంది.
0: Now gradually the period of 5 years gets diminished.
1: మరొక ఎలక్షన్ ప్రారంభమవుతుంది.
0: అండ్ ఇట్స్ నౌ టైమ్ ఫర్ అనదర్ ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లో ఇతరు ప్రవేశించడు.
0: Now this man does not enter the free
1: ప్రవేశించకుండా పోవడం చేత తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది.
0: He does not enter the election and the assembly has again been reconstituted.
1: ఇందులో జయించినటువంటి వ్యక్తులు పోయిన సంవత్సరం వరకు ఈ వ్యక్తి అసెంబ్లీకి వచ్చాడే, ఇప్పుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తే ఏం దీనికి కారణం?
0: Now supposing after the new assembly has been reconstituted, this person naturally cannot get in. And supposing somebody asked a question, this man was attending the previous term.
1: అతని కాలము నశించింది, క్షీణించింది.
0: Why has he not come now? If you ask a question, the simple answer is, his term has expired and he cannot come now.
1: తిరిగి ఇందులో ప్రవేశించడానికి తాను ప్రయత్నించలేదు.
0: He did not make any effort to get into the assembly.
1: లేదు, ప్రయత్నించినప్పటికీ తాను గెలిచలేకుండా పోయి ఉండొచ్చు.
0: To get into the assembly a second time. Or having tried, he was not successful.
1: అదే విధంగానే మానవత్వం లోపల తన యొక్క ప్రాప్తి ఎంతకాలము ఈ సంబంధములకు అంతకాలం మాత్రమే దైవంతో పోయి ఉంటుంటారు.
0: In the same manner, in an individual's life, this prapti that is given to him, till such time as it is off, he enjoys this close proximity with God.
1: కానీ మనము శాశ్వతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలనుకుంటే ఇది సాత్విక ఆహారాన్ని మనము తీసుకునే ప్రయత్నించాలి.
0: But on the other hand, if you wish to make this friendship with God a permanent and a lasting one, then you must further strengthen this sattvic quality in you.
1: మానవులందరూ కూడా సాత్విక ఆహారాన్ని భుజించినప్పుడే మానవులు యావత్తు కూడా సౌభాగ్యత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: Only when men of all kinds and all kinds tend to take in sattvic food, will they be able to establish this bond of brotherhood amongst them.
1: దీనికి సాత్విక ఆహారం అంటే ఏమిటి?
0: Now, what do we really mean by this sattvic food?
1: కేవలం పాలు, పండ్లు అనే కృషి సాత్విక ఆహారంగా మనం భావిస్తున్నాం.
0: Milk, fruit, things like this, we take them to be sattvic food.
1: శారీరకంగా, మానసికంగా, హృదయానందాన్ని అందించేటువంటి పవిత్రమైన యొక్క జీవితాన్ని కలిపేటువంటి, దీనికి సంబంధించినటువంటి యొక్క రసవత్తరమైనటువంటి, అనగా రసస్వరూపమైనటువంటి, తైలంతో కూడినటువంటి ఈ ఆహారం అంతా మనం సాత్విక ఆహారాలుగా భావిస్తారు.
0: Now that which confers happiness on the physical plane of our existence, on the plane of the mind or the heart, food which is juicy, food which is oily and tasty and delicious, all this sometimes we equate it with sattvic food.
1: అయితే ఈ ఆహారం యందు అనుకంగా ప్రాణశక్తిని అందించేటువంటి యొక్క ఫలితం కూడా ఉంటుండాలి.
0: Now in this type of food, there is something that got a very subtle aspect to its existence, which is what really sustains you and strengthens you.
1: మన స్వీకరించి నిమిత్తమై దీనికి అనేకమైనటువంటి యొక్క కల్పనను మనం చేయకూడదు.
0: Now just because this suits the taste of our tongue, we should not give different descriptions here.
1: ఇది సాధ్యమైనంత వరకు తైలముతో కూడినటువంటిదే ఉంటుండాలి.
0: Now as far as possible, this food should be associated with oil.
1: కొవ్వుతో కూడిన శిశువుగా ఉండకూడదు.
0: బట్ నాట్ విత్ ఫ్యాట్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఏ విధంగా భుజించాలంటే మితముగాను హితముగాను భుజించాలి.
0: హౌ డు వీ టేక్ ఇన్ ఫుడ్ ఆఫ్ దిస్ డిస్క్రిప్షన్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ టు ద ఎక్స్టెంట్ దట్ వి కెన్ రిలీజ్ ఇట్.
1: ఈ పదార్థములను కూడా అమితంగా భుజించకూడదు.
0: అండ్ దెన్ అగైన్ వీ షుడ్ నాట్ పార్టేక్ టూ మచ్ ఆఫ్ దీస్ ఫుడ్ స్టఫ్.
1: ఇది ఎంతవరకు మితము అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: అండ్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టిల్ వాట్ పాయింట్ డు వీ రియలీ నీడ్ దిస్.
1: మనము కూర్చునే సమయంలో భోజనానికి ఎంత లైట్ గా వెళ్ళి మనం కూర్చుంటామో భుజించిన తరువాత అంత లైట్ గా మనం నీయాలి.
0: When we sit down for our meal, without any effort and feeling so very light, we sit down for our meal. As we get up at the end of it, we should have the same feeling of lightness and effortlessness.
1: మనము భుజించిన తరువాత లేదా భారమైన పరిస్థితిలో మనం భుజించకూడదు.
0: After we have partaken of our food, we should not feel too heavy for ourselves to be lifting our own
1: stomach.
0: That type of food is truly sattvic indeed.
1: నిజంగా తారకం చేయవలసినటువంటిది దినమునకు ఒక పద్యాన్ని భుజించడం చాలా మంచిది.
0: True sattvic should normally, in normal course, eat only once a day.
1: దినమునకు మూడు పర్యాయములు భుజించేటువంటి వారు కేవలం భోగి అంటారు.
0: One who eats three times a day is a person having a disease.
1: దినమునకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు భోగి అంటారు.
2: One who eats twice a day is a bhogi or man of pleasure.
1: Oka paryayame puchinche vaadu yogi antaru.
2: One who eats only once is a yogi.
1: Idi sarayinatvanti oka satvikanga manam bhavinchali.
2: This is the true type of sattvic food that we should have.
1: Kaani durashtavachatu ee naadu manavulu enni paryayamulo lekkale. ఎప్పుడు చూసినా ఏదో భోజనం ఎలా వేసుకొని తింటుంటాం. 24 గంటలు కూడా మనం ఆహారంలోనే ఈ కాయాన్ని అర్థం చేస్తున్నాం.
2: But today, unfortunately, we see that one has no limitation whatsoever, either in terms of frequency of the intake or the type of food that you take. Anything that comes in handy, anything that comes in your way, you pocket it and keep eating at your leisure
1: and pleasure.
2: But then again, whatever food that you take should be such as to see to it that your health should not get spoiled. Because health is wealth, and when you have your health intact, you can do your sadhana.
1: కనుక అన్ని నియమములు కూడా ఆరోగ్యాన్ని పాటిస్తూ రావాలి.
2: సో ఆల్ ద రెగ్యులేషన్ ఆర్ ది కోడ్ ఆర్ ది రూల్స్ దట్ యు హావ్ షుడ్ హావ్
1: ధర్మ ఆర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు.
2: షుడ్ బి సచ్ అస్ టు ప్రొటెక్ట్ యువర్ హెల్త్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ బీన్ సెడ్ దట్ ధర్మ అర్థ కామ మోక్ష దే ఆర్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ కీపింగ్ యువర్ హెల్త్ అప్.
1: కనుక ఆరోగ్యమును బాగు చేయకుండా మితమైనటువంటి ఆహారమును హితమైనటువంటి ఆహారమును మనము భుజించడానికి ప్రయత్నించాలి.
2: సో దాట్ ఫుడ్ టేకెన్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ దాట్ వి రియలీ హావ్ ఎ టేస్ట్ ఫర్ షుడ్ బి టేకెన్ ఇన్ సో దట్ అవర్ హెల్త్ రిమైన్స్.
1: ఇంకా రాజసిక ఆహారం అనగా
2: నౌ దిస్ రాజసిక ఫుడ్ వాట్ ఇస్ ఇట్ లైక్?
1: తీపి, ఉప్పు, పులుసు, కారము, చేదు ఇత్యాది గుణములు కలిగినటువంటి పదార్థములను అనుకంగా మనం భుజించరాదు.
2: స్వీట్, సాల్ట్, సో hot and bitter, such items should not be taken in.
1: Ivi kevalamu oka dry ga kuda untundakoddu.
2: Then again, what
1: are you rahitanga untundakoddu?
2: We should again not take food which is absolutely dry, which is devoid of oil. We should not take a food like that.
1: Kontha mandi chaala veediga bhojistuntaru.
2: Now there are some who tend to eat food, very hot food.
1: Amita veedi kuda nu rajogunadi.
2: Now, excess of heat also is an indication of rajoguna. And this type of food only furthers the rajoguna in you.
1: Inga tamasika aharam anaga manam vandina tarvata aneka gadiyalanta kuda undani challarchukodadu.
2: Tamasic food, what is it? After you have cooked your food, you should not leave it like that for hours on end.
1: Poorti challarinatvanti yokka aharam kani
2: food which has become totally cold,
1: konni vidhamai durvasana kotte kunti aharam kani,
2: or which begins to smell,
1: ee naadu ondi tadupari ye varamunako ye rendu varamunako aa padarthanni baddham chesi bhujinchatam kani,
2: you cook it today, preserve it for a week or two or more, and then want to eat it,
1: ilanti vanni kudunu tamasika aharam ga untuntai.
2: All these types of food are tamasic food.
1: Aneka mandi sadhakulu konni yatra chestu nippattu మురుకులు ఇలాంటివంతా చేసుకుని ఒక 10-15 దినముల వరకు ఉంచుకునేటువంటి పదార్థాలుగా చేసుకుని పోతుంటారు. ఇది కేవలం పూర్తి తామసికమైన ఆహారం.
2: Now many sadhakas, when they undertake pilgrimages, tend to collect and store up food in the form of crisp beans, in the form of things which they think can last, made out of some gram flour and oil.
1: గంటలు గడిచే కొలది కూడా తామసికం అందులో పెరుగుతూ వస్తుంటాయి.
2: Little do they know that as hours get extended, this tamasic quality gets strengthened in this food.
1: కనుకనే తామసిక ఆహారమునకు రాజసిక ఆహారమునకు సాత్విక ఆహారమునకు మనో సంకల్పం అనేటువంటి బంధవ్యము చేరి ఉంటుండాలి.
2: సో ఫర్ దిస్ తామసిక్ రాజసిక్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ బాడీ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
1: మనము భుజించేటువంటి ఆహారములో స్థూలమైనటువంటి మన స్వరూపాన్ని ధరిస్తుండాలి.
2: Now again, in the food that we take, that which has got this gross form of existence takes the form of excreta.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఆహారము రక్తముగా ఇందులో ప్రవహిస్తూ ఉంటుండాలి.
2: And that which is subtle in the food that we take, this takes the form of blood in our system.
1: మధ్య స్థాయిలో ఉండేటువంటి ఆహారమంతా మనకు కట్టలుగా చేస్తుండాలి.
2: అండ్ దాట్ విచ్ ఇస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద గ్రాస్ అండ్ ద సటిల్ టేక్స్ అప్ ద ఫార్మ్ ఆఫ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ.
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారము మనస్సుగా మారుతుండాలి.
2: అండ్ వాట్ యు మైట్ కాల్ ద సటిల్ ఆఫ్ ఇట్ ఆల్ టేక్స్ ద షేప్ ఆఫ్ మైండ్ ఇన్ అస్.
1: ఇంకా అదే విధముగానే మనం పుచ్చుకునేటువంటి నీళ్లు కూడాను పరిశుద్ధమైనదిగా ఉంటుండాలి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ద వాటర్ దట్ వి డ్రింక్ షుడ్ బి ప్యూర్.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క జలము శుభ్రంగా ఉండినప్పుడు మూత్రంగా పోతుండాలి.
2: ఇన్ దిస్ వాటర్ అగైన్ వెన్ ఇట్ ఇస్ ప్యూర్ ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ గివెన్ అవుట్ యాజ్ ఫ్యూయిల్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలము ప్రాణముగా మారుతుండాలి.
2: అండ్ ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇట్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రాణ ఆర్ ద లైఫ్ స్పార్క్.
1: జలము ప్రాణంగా ఆహార మనస్సుగా మారడానికి మన ఆహారమే ప్రధానం.
2: Water taking the form of life, food taking the form of mind, you now see is closely linked with the food that you take.
1: కనుక సాధకులు అనేటువంటి వారు ఆహార నియమాన్ని ప్రధానంగా పాటించాలి.
2: So sadhakas should take to food with a strict code of conduct, regimentation.
1: ఈ ఆహార నియమాన్ని మనం చక్కగా పాటించకుండా పోయినప్పుడు మన సాధన సంపత్తిని మనం సక్రమమైన మార్గంలో అందుకోలేము.
2: If you don't exercise caution and control over the food that you take, then you cannot really succeed in your sadhana.
1: ఇంకా కొన్ని పదార్థములు తమోగుణము సన్ని సంబంధమైనటువంటి ఉంటున్నాయి.
2: Then there are some of the food items which are close to the tamasic
1: మాంసము,
2: to the tamasic qualities. These are wine and meat.
1: ఈ మధ్య మాంసములు అనేటువంటివి మహా తమో గుణాన్ని పెంచుతాయి.
2: దిస్ వైన్ అండ్ దిస్ మీట్ దే గివ్ యూ ఎ లాట్ ఆఫ్ దిస్
1: మాంసము రాక్షసత్వానికి అభివృద్ధి పరుస్తాయి.
2: దే గివ్ యూ ఎ లాట్ ఆఫ్ దిస్ తామసిక్ క్వాలిటీ. మీట్ ఫర్దర్స్ ద డెమనిక్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: కేవలము సైనికులు ఈ ఆహారాన్ని భుజించవచ్చునేమో కానీ సాధకులు మాత్రం ఆహారాన్ని భుజించరాదు.
2: మేబీ సోల్జర్స్ ఆఫ్ ద ఆర్మీ పాసిబ్లీ నీడ్ ఎ ఫుడ్ ఆఫ్ దిస్ టైప్ బట్ నాట్ సాధకర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆహారం చేతనే అమరులని అసురులని ప్రత్యేకమైనటువంటి విభాగం జరుగుతూ వచ్చాయి.
2: నా బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు టేక్ యు గాట్ ఎ బ్రాడ్ క్లాసిఫికేషన్ అమరులు దట్ ఈస్ ద ఇమ్మార్టల్ వన్ అండ్ అసురులు ద డెమన్.
1: ఇక్కడ కొంతమంది ఈ మధ్య మాంసాన్ని భక్షించకుండా ఉండేటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఉంటుంటారు.
2: నా హియర్ యు హావ్ ఎన్ ఇంటర్మీడియట్ కేటగిరీ హూ టెండ్ టు ఈట్ మీట్ అండ్ అదర్ ఫుడ్.
1: వీటికి సరి సమానమైనటువంటి ఏమిటంటే అధికమైన పులుసు అధికమైన కారం ఈ మత్స్య మాంసాలకు సంబంధం అవుతాయి.
2: Now here again, when you take wine and meat on the one hand and pick up those qualities on the vegetarian side which could be equated with
1: this, బ్రాహ్మణులము మేము పండితులం అనుకుంటాము కానీ కన్నులో నీరు గారే కారమైనటువంటి ఆవకాయ కోరుకుంటుంటారు.
2: Food which is excessively hot, food which is excessively strong are akin to meat and wine on this side. We keep saying we are pure Brahmin, but keep eating food which is so hot, pickles and the like, which tend to bring out tears in your eyes.
1: These are only in the middle of the food.
2: Now what you call this pickle, you literally soak them in salt.
1: This food is only in the middle of the food.
2: And this excess of salt is worse than wine.
1: కనుకనే చాలా మంది బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వారికి ఉప్పు తినవద్దు అంటుంటారు.
2: దట్స్ వై దోస్ హు హావ్ ఎ బ్లడ్ ప్రెషర్ అడ్వైజ్ నాట్ టు
1: ఈట్ ఉప్పు. మన రక్తాన్ని కూడాను కొన్ని విధమైనటువంటి ఛేదిస్తూ ఉంటుంది.
2: దే అడ్వైజ్ నాట్ టు ఈట్ సాల్ట్ బికాజ్ సాల్ట్ టెండ్స్ టు కంటామినేట్ అవర్ బ్లడ్.
1: కనుక ఉప్పు కారము పులుసు కూడాను అధికంగా మనం భుజించరాదు.
2: So either excessive salt, excessive hot, excessive salt, we should not have in our food products.
1: ఈ ఉప్పు కారము పులుసు వల్ల ఏమి జరుగుతుందని అంటే ఒక విధమైనటువంటి మానవుని యందు దీక్షాభావం అధికమైపోతుంది.
2: Now if a person was to be partaking of food like this, in men they tend to have a certain set of resolve.
1: ఏ విధమైనటువంటి దీక్ష అంటే ఆధ్యాత్మిక దీక్ష కాదు, రాక్షస దీక్ష.
2: Now this resolve, if you are mistaken, it is not towards God as such, it is towards the demonic qualities.
1: దీనికి విరోధమును పెంచుకొని కట్టను సాధించాలి అనేటువంటి ఒక దుర్భావము ఈ ఉప్పు కారం పులుసు వల్ల అధికమవుతుంటాయి.
2: They develop qualities like hatred and anger and they want to seek vengeance.
1: దీనిని తెలుగులో మత్సరము అంటారు.
2: Now in Telugu, this is given a term, మత్సర.
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము. ఈ మత్సరం అనేటువంటిది అన్నింటికంటే కడ.
2: Now you have these six bad qualities, kama, krodha, moha, lobha. The end product, the end of it all is this matra, worst of all these six qualities.
1: Krodhamaina undavachchunu kani, dveshamaina undavachchunu kani, lobhamaina undavachchunu kani, matsaram matram padamulo undaradu.
2: Maybe you could have an element of ego in you, or anger in you, or hatred in you, but never should have this quality of matra even by a trait.
1: Tanaku virodhamainatuvanti vaari paina, tanaku ishtamainatuvanti vaari paina, లేదా తాను నిరాశకు గురి అయినటువంటి వారిపైన కానీ ఈ విధమైనటువంటి కక్షను సాధించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తాయి ఈ ఉప్పు కారం
2: పొడుతు. Dividing yourself from the other, developing qualities like hatred, anger and so on.
1: దీనిని ఇంకా ఎంతవరకు పోల్చినారంటే

0: 꽃이 둥둥 머리에 붙이 둥둥 이 대를 비춰볼 건데 랍법을 건데 버그무 같지 건데 바우 비춰볼 건데 이 맛가름을 건데 군지 마니까 చిత్తము మా కుత్తితమైనటువంటిది అని నిరూపిస్తూ వచ్చాయి.
1: In fact, this quality of matsara has been described thus by way of showing us what a bad quality it is. You take the poison of a scorpion. You take a saw which is sharp. You take a sword which is extremely sharp. Or you take a snake. None of these, it is said, is as bad or as good as this quality of matsara. And a person who possesses this is possibly the worst of all creatures that you can possibly imagine.
0: ఈ మత్సరము దైవ భక్తులు ఎందు కూడాను అప్పుడప్పుడు కల ఎత్తుతూ ఉంటారు.
1: Now this quality of matsara you can sometimes find even in those who you regard as devotees of God.
0: తన అభిష్టము నెరవేరకపోవటం చేతను
1: because his wishes have not been fulfilled.
0: తన ఇష్టాన్ని దైవము అనుసరించలేకుండా పోవటం చేతను
1: possibly God has not responded to his own prayer.
0: తన దోషమును హెచ్చరించి అతనికి కొంతవరకు బోధించటం చేతను
1: or possibly because God took it upon himself to caution him by way of pulling him up and showing him
0: నీవు చేయటం తప్పు అని అతనికి నిరూపించటం చేతను
1: or possibly by way of proving to him that what you are doing is wrong.
0: కొంతవరకు ఈ విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Enmity or this hatred tends to develop in the heart of a devotee.
0: ఈ ప్రారంభమైనటువంటి యొక్క ద్వేషము ఈ మత్సరం వరకు పోయి నిలిచిపోతుంది.
1: Now this hatred which has its beginning stuff has at its end product this quality of matsara.
0: దీని వల్ల దైవత్వమునకి పూర్తి దూరం అయిపోతుంది.
1: And because of it you become far removed from God.
0: ఇట్టి మానవులనే అసురులు అని చెప్తూ వచ్చారు.
1: Such types of individuals have been called asura, the demon.
0: Asurulu anaga kevalamu edo vikara swarupulu kaligineetuvanti varu kadu.
1: Demon should not be taken to mean those who have a distorted
0: manavulu yende asurattamu avarattamu aneetuvanti untundali.
1: Who have a distorted or a wicked form. In men itself you could find this quality of demonic qualities or the qualities
0: deeniki karanamu ee aahara dosamu.
1: So the basis or the component of these the quality of the food that you take.
0: ఈ నాడు మనం ఆహారమును అనేక విధములుగా కేవలం రుచి నిమిత్తమై మనము ఆశిస్తున్నాము. ఆకలి ఒక రోగము. రోగ నివారణకై భుజించేటువంటి యొక్క ఔషధము మధురంగా ఉండాలని ఆశించడానికి వీలవుతుందా?
1: సో యూ వాంట్ టు క్యూర్ యువర్సెల్ఫ్ ఆఫ్ ద డిసీజ్ ద మెడిసిన్ దట్ యు టేక్ డు యు గోయింగ్ ఫర్ సేయింగ్ ఇట్ బి టేస్టింగ్
0: ఏ రుచిగా ఉండినప్పటికీ రోగ నివారణ అనుభవించేటువంటి ఆలోచించేటువంటి కొంచెం అందుకునేటువంటి ఈ యొక్క విత్తనకు మనము రుచులు ఏమాత్రము చూడకూడదు.
1: వాట్ ఎవర్ మే బి ద టేస్ట్ ఆఫ్ ద మెడిసిన్ దట్ బీన్ ప్రిస్క్రైబ్డ్ వి షుడ్ బి ఇన్ రెడీనెస్ టు టేక్ ఇట్ సో దట్ వి ఆర్ క్యూర్డ్ ఆఫ్ అవర్ డిసీజ్.
0: అదే విధముగానే ఈ ఆకలి అనేటువంటి రోగములకు అన్నము ఔషధంగా మనం తీసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ హంగర్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఫుడ్ ఇస్ ఎ మెడిసిన్ ఫర్ ద సేక్ ఆఫ్ క్యూరింగ్ అస్ ఆఫ్ దిస్.
0: కానీ ఈ యొక్క ఔషధమును మనం రుచికరమైన మార్చుకోవటం చేత దాని యొక్క ఔషధం యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుండాలి.
1: బట్ దెన్ దిస్ మెడిసిన్ దట్ వి విష్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ నౌ వి వాంట్ టు సూట్ అవర్ టేస్ట్ బట్ సో ఇట్ టెండ్స్ టు లూజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్.
0: ఇది రుచిగా ఉండాలని ఎక్కువ కారం కలుపుకోవటం, రుచిగా ఉండాలని ఉప్పు వేసుకోవటం, రుచిగా ఉండాలని పులుసు వేసుకోవటం, ఈ విధంగా ఒకదాని కూడా చేసుకొని చేసుకొని కట్టకరమటికి మనం మనసునే మనం చెప్పుకొట్టుకుంటున్నాం.
1: This has to be a little bit more tasty. So we add a pinch of salt, or a bit of chili, or a bit of tamarind. In this manner, we are only increasing the negative aspect of food.
0: కనుక నేను సాధకులు అనేటువంటి వారు మనం ఎంతకాలము సాధన చేసినప్పటికీ చిల్లులు పడినటువంటి పాత్రలో నీరు పోసినట్టుగా నిలిచడం లేదు.
1: సో సాధక they might say that they have been performing sadhana for years which cannot be counted. But all that they are doing is like this.
0: ఎన్ని సంవత్సరం మనం ఏకాంతంగా మనం సాధనలు చేసినప్పటికీ జపధ్యానములు కలిపినప్పటికీ మన మనస్సు యొక్క స్థిరత్వం మనకి ఏమాత్రం కలగటలేదు.
1: ఇట్స్ లైక్ ఎ వెసల్ ఫుల్ ఆఫ్ హోల్స్, నథింగ్ కెన్ బి కంటెయిన్డ్ ఇన్ ఇట్. వి మే డు జప, వి మే డు ధ్యాన, బట్ నథింగ్ ఎవర్ రిమైన్స్ స్టిల్ అండ్ స్టెడీ ఇనఫ్.
0: యాత్రలు చేస్తున్నాం,
1: వి ఆర్ అండర్టేకింగ్ పిల్గ్రిమేజెస్, గెలో
0: తీర్థముల్లో ఉరుగుతున్నాము,
1: వి ఆర్ డిప్పింగ్ ఇన్ ద హోలీ వాటర్,
0: పెద్దలను దర్శిస్తున్నాము.
1: పఠిస్తున్నాము. And we are reading books.
0: సాధనను కలుపుతున్నాము.
1: We are performing sadhana.
0: మన మనసు ఉన్న స్థానంలోనే ఉంటుంది.
1: But the mind remains where it was.
0: దీని యొక్క ఫలితం ఏమాత్రం మనసుకు చేరటం లేదు.
1: All the fruits of what you are doing is not reaching the mind.
0: నిజముగా ఆ యొక్క పవిత్రతయ మనసును కట్టి ఉండిన మనం ప్రశాంతమైన స్థితిని పొందుతాము.
1: If all that you have done has proved to be efficacious as far as the mind is concerned, you would have been enjoying peace and
0: కారణము మన ఆహారంలో మార్పు లేదు.
1: Why is it like this case that there's been no change in the food part?
0: సాధనలు జరుగుతున్నాయి కానీ సాధనలో మార్పు లేదు.
1: There has been a change. Of course, we are doing the holy waters.
0: పెద్దలను దర్శిస్తున్నాము.
1: We are visiting the great
0: పఠిస్తున్నాము.
1: And we are reading books.
0: సాధనలు కలుపుతున్నాము.
1: We are performing sadhana.
0: మన మనసు ఉన్న స్థానంలోనే ఉంటుంది.

0: చేస్తున్నాయి కానీ సాధకులో మార్పు లేదు. There has been a change, of course we are doing sadhana, but no change in the sadhana.
1: నీవు సాధన చేయకపోయినప్పటికీ ఆహారంలో మార్పు చేస్తే సహజంగా సాత్వికమైనటువంటి భావం మనలో అభివృద్ధి అవుతాయి.
0: There is no change in the type of food that you take. Sadhanas you may not do, but change the type of food that you take, a change is bound to come in.
1: కనుక ఎన్ని వేదాంతములు మనం విన్నప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి పెద్దవారిని దర్శించినప్పటికీ మనలో మానసిక ప్రవర్తనే లేకుండా ఈ మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థం కాదు.
0: We might read all the Vedas and all the scriptures, all the books, visit all the personages, but so long as all this is not accompanied by a transformation of the mind, we cannot be face to face with the supreme reality.
1: దైవత్వాన్ని మనము పొందడానికి దైవ గుణములలో ఒక్కటి రెండైనా కూడా మనము కొంత పాటించాలి.
0: If you want to secure the supreme reality, recognition of it, we must try to get hold of at least one or two of the divine qualities.
1: మొట్టమొదటి మనం పాటించవలసినది అద్వేష్ట సర్వభూతానాం. ఇతరులను మనం ద్వేషించకూడదు.
0: The first thing is, we should not criticize or harm others.
1: నీకు ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా పరులను దూషించకూడదు.
0: You may like, you may not like them, but do not criticize them.
1: కేవలం నీ వ్యక్తికి సంబంధించినటువంటిదే కాని ఈ అయిష్టము ద్వేషము ఇది సమస్యకి సంబంధించినటువంటిది కాదు.
0: యువర్ లైక్ ఆర్ డిస్ లైక్ టువర్డ్స్ ద సెకండ్ పర్సన్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ యువర్ ఓన్ పర్సనాలిటీ, నాట్ విత్ అదర్ వన్.
1: మలేరియా జ్వరము లోపల ఉండినప్పుడు నీవు తీపుని ఇష్టపడకుండా తీపు సరిగా లేదని దూషిస్తావు, కానీ అది తీపి దోషం కాదు, నీలో ఉన్నటువంటి రోగ దోషమే.
0: నాట్ విత్ అదర్ వన్. Now when you have a malaria fever, you cannot possibly enjoy a sweet preparation. You start abusing the sweet. The fault is not with the sweet. The fault is with you.
1: Karuna, parulanu dveshinchadamu, parulanu dushinchadamu, idi mahapapatamu annaru.
0: So either criticizing or abusing others is a sin of a great magnitude.
1: Parulanu dushinchadame patakam anukunnappudu, పరులను ద్వేషించడమే పాతకమన్నప్పుడు, పరమాత్మను దూషిస్తూ ద్వేషిస్తున్నప్పుడు వారి మరింత ఎంత పాతకుడు.
0: So if you say that he is a sinner who abuses and criticizes a second individual, what could you possibly say of a man who starts criticizing and abusing God himself?
1: కనుక మొట్టమొదట ఈ గుణాన్ని మనము అలవర్చుకోవాలి.
0: So first and foremost, get hold of this quality not to criticize.
1: స్థితి మతిర్ భక్త అన్నాడు కట్టగడపడి. నా యొక్క భక్తుడు స్థిరచిత్తుడై ఉంటుండాలి అన్నాడు.
0: Then it has been said in the end that my devotee is one who has got the equanimity of mind.
1: Ade 12th adhyayamulo Bhagavad Gita lo 13th shlokam nunchi 19th shlokam varaku undinatundi 32 satgunamulanu bodhistu vachadu Krishnudu.
0: This is what is contained in the 15th chapter between the 13th and 19th shlokas in about 32 words which Krishna had imparted to Arjuna.
1: Danini ippudu aa mahamam aneka vidhamulaga telustu vachadu.
0: This is what was the gist of the speech given by a Mohammedan who had spoken to you earlier.
1: Allah anetvanti illa nunchi vachinatvanti.
0: This word Allah has got its origin from the word illa.
1: Illa anaga sarana tuchatam.
0: Illa means seeking surrender.
1: Ee vidhamainatvanti sarana tuchinappude manaku Allah praptistadu.
0: When you seek surrender, Allah would become yours.
1: Allah anaga devudu ani artham.
0: Allah means God.
1: ఈ దేవుడికి ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు, ఏ రూపమైనా మీరు తీసుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు దిస్ గాడ్, గివ్ హిమ్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫార్మ్ టు దిస్ గాడ్.
1: అన్ని రూపములు భగవంతుని ప్రతి రూపములే.
0: ఆల్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ గాడ్.
1: అన్ని నామములు భగవంతుని పర్యాయ పదములే.
0: ఆల్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కాలింగ్ అవుట్ గాడ్.
1: రూపనామములు మనము కల్పించుకున్నవే కాదు, దైవత్వం అనేటువంటిది సహసిద్ధంగా ఆవిర్భవించినటువంటి.
0: The name and form have been given to God by us, but God as such is one and the same.
1: కేవలం మన భావాన్ని పురస్కరించుకుని మనం సాధన చేయడానికి మనం ఊరుకోకూడదు.
0: Now purely by keeping in tune with our own thoughts, we should not go on.
1: పవిత్రమైనటువంటి పరిశుద్ధాన్ని మనం నింపుకోవాలన్నా మన చిత్తం పరిశుద్ధమైనటువంటి దాన్ని మొట్టమొదటి చేసుకోవాలి.
0: If you want to bring into your system, into your personality, something which is sacred, cleansing or purifying our heart is the first
1: thing. ఈ హృదయములో ఎట్టి భావములు లేకుండా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: There should be no thought as such in your heart. It should be serene and pure.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: In this head of your

0: ഇഫ് ദേർ ഇസ് നത്തിങ് യു കുഡ് പോസിബ്ലി പുട്ട് എനിത്തിങ്
1: ഏമേമോ നിന്റെ ഇന്ന് തലമുറ ഖാലിയാകുന്ന
0: Now when there are so many things in this head of yours, can you possibly empty it?
1: Talaburadi khali kaka, ila sukhutamu nimpanaguna.
0: And when it does not become empty, can you possibly feed it with something which is good?
1: Ee modalu khali chesina pude, manam pondavalsina kuntam daanlo nimpukovachu.
0: Once you empty this in the first place, then you can fill it in with something useful and
1: worthwhile. Ekagrata annaru.
0: This has been called ekagrata. One point is
1: mana manasulo aneka bhavamu nimpukoni ekagrata kavalsi ekkada manaku ladu.
0: We have so many things in our mind, we want one point itself. How is it possible?
1: Ikkada kantiki chupu gram.
0: Now here for the eye, sight is what you judge the eyes by.
1: Cheviki vinadamu iniko gram.
0: The ears have got the capacity to listen as their trademark.
1: Mukkuku vasana oka gramu.
0: For the nose, it is a smelling quality.
1: Vastulaku bhagavad chintane okkati matrame gramu.
0: And the quality that distinguishes a true devotee is that he should be constantly
1: paradaryamanu aacharinchu pothunnamu mana yokka satyanni gurtinchukonakadu.
0: He should be constantly immersed in thoughts about God.
1: Navale noru untundali. నా వలే చెవులుంటున్నాయి, నా వలే ముక్కుంటుండాలి, అన్నింటినందు ఒకే రక్తం ప్రసరిస్తున్నది, చేతిని ఇడ్లీ సాంబార్ అంతా నోరే తింటుండాలి, నేనెందుకు తినకూడదని కన్ను తినడానికి ప్రయత్నం చేస్తే
0: పాడైపోతుంది. Mouth alone eat it. Why should not I eat it? So it goes out of its way and wants to feed itself, the pair of eyes, with idli and sambar.
1: Okka indriyamu okka margamulo anubhavinchadaniki andinchindeetundi.
0: You can imagine the consequences. Now each of these sensory organs has got a specific function to perform.
1: Mukku mana yokka swapanu teesukoni vadani aarogyanni mana lungs nu oka sariyaina sthitilo pettukodaniki erpadinatundi.
0: For instance, the nose. The function of the nose is to inhale and exhale, to keep the heart pumping and to keep it clean, the air that goes in and out.
1: Manu teesukuni vadaneetundi kaarani pavitramainatundi ganu parishuddhamainatundi ganu parimalamainatundi ganu undali anetundi deeniki oka niyamam.
0: And this rule should govern the functioning of the nose, that the air that you breathe in, the air that you breathe out should be such as to keep your system healthy and perfect.
1: ఈ విధమైనటువంటి ముక్కుకు మనం నష్టం అందించడానికి ప్రయత్నం చేస్తే కుండలిని శక్తి పాడైపోతుంది.
0: Now this is the function, the primary function of the nose. Instead you start feeding it with snuff powder and the result is a damaging of the kundalini shakti.
1: ఈ విధంగానే ప్రతి ఇంద్రియమును కూడా ఒక్కొక్క నియమంని అనుసరిస్తూ పోవాలి.
0: In this manner each sense should follow the dictate of what has been laid out for it.
1: నాలుక ఉన్నది.
0: Take for instance the tongue.
1: రసే జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఏ జిహ్వ, ఏ రసమెరిగినటువంటి జిహ్వ, ఏ సత్యమెరిగినటువంటి జిహ్వ, ఏ పవిత్రమైనటువంటి జిహ్వ, నీవు నీ యొక్క స్వరూపాన్ని అపవిత్రం చేసుకోవద్దు, నీ స్వభావాన్ని కేవలం ఏమాత్రం కూడాను నిర్మూలన చేసుకోవద్దు. నీ నాలుగు చేత గోవింద దామోదర మాధవ అనేటువంటి నామాన్ని స్మరించు అన్నాడు జయదేవుడు.
0: జయదేవ హస్ దిస్ టు సే అబౌట్ ద టంగ్.
1: ఓ టంగ్,
0: యు నో హౌ టు టేస్ట్, యు నో ది స్వీట్నెస్ ఆఫ్ ఎ జ్యూస్ అండ్ యు నో వాట్ సేకెడ్నెస్ ఇస్ ఆల్ అబౌట్. డు నాట్ డిఫైన్ యువర్ సెల్ఫ్ బై గోయింగ్ ఆఫ్టర్ థింగ్స్ విచ్ హావ్ నో మీనింగ్ ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్. ఇన్స్టెడ్ స్పెండ్ యువర్ టైం, ఆల్ యువర్ టైం in rolling over yourself the sweet, delicious and sacred name of Govinda Damodara. This is what Jayadeva had to say to the tongue.
1: Arogyamunu kapade aaharanni bhujinchu. Itarulaku vaadana kaliginchetundi parukulu paluku.
0: Likewise, and he went on to say, eat that type of food which gives you health. Utter that word which brings solace and joy and
1: comfort to others. పరులను ఇష్టం వచ్చినట్టు దూషించే కోసమని పాడు పాడు పదార్థములంతా భుజించి నీ ఆరోగ్యమును ఆనందమును నిర్మూలన చేసుకోవటం కోసం అందించలేదు ఈ జిహ్వ.
0: అండ్ అట్ దట్ సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్ విచ్ బ్రింగ్స్ కంఫర్ట్ టు అదర్, యువర్ పర్పస్ ఇస్ దిస్, not eating in everything and anything, not abusing and criticizing others.
1: Inka chevulu untunnayi.
0: And then we have the ear.
1: Ivi cheppina vaari maatalanno kechukodam kosam kaadu.
0: Ears have been given to you not for the purpose of listening to everything and anything that others around you talk to you about.
1: Deeniki putti cheppindata putti.
0: It seems the intellect once admonished the ears start.
1: Pottuboka muri vaari suddulante neevu saddagaanu vinedare vo chevula. Pottuboka muri vaari suddulante siddhanga untuntayani ee chevulu. భగవత్ నామం తలుచుకోవాలంటే చంచలత్వం అయిపోతాయట చెవులు.
0: దిస్ ఇస్ ద అడ్మోనిషన్ విచ్ వాస్ గివెన్ టు ఇట్. ఓ ఇయర్స్, జస్ట్ బికాజ్ యూ కెనాట్ పాసిబ్లీ స్పెండ్ యువర్ టైమ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పెండింగ్ యువర్ టైమ్ యూ మూవ్ హియర్ అండ్ దేర్ స్టార్ట్ లిస్నింగ్ టు ఎక్స్ వై అండ్ జెడ్ అండ్ యువర్ ఆల్ రెడీనెస్ టు డూ సో. బట్ వెన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ చాంటెడ్ ఇన్ యువర్ విసినిటీ యూ టెండ్ టు షో ఎ డిస్ఇంట్రెస్ట్ అండ్ స్టార్ట్ షేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యువర్ నాట్ ఇంట్రెస్టెడ్.
1: ఇది నీ రామదాస్ చెప్పారు. ప్రతిపోక మూరి మరి శుద్ధులంటే నీవు సిద్ధమవుతువే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చగాను చెప్పు వేళ వసికగనుండరేల ఓచెవుల. మీరు వసికగనుండరేల ఓచెవుల. భగవంతుని విషయం వినాలంటే రెండు వసికగా రావు. ఒక చెవు ఇటు ఒక చెవు అటు పోతుంది. మూడి వారి శక్తులు వాడిట్లా వీడిట్లా వీడిట్లా అంటే ఏమిటి ఏమిటి ఇంకా ఇంత శ్రద్ధగా ఈ చెవులు కిక్కించుకొని వింటుంటాయి.
0: రామదాస్ ఆల్సో హ్యాస్ టు సే దిస్ అబౌట్ ది ఇయర్స్. వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ టు యూ, వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు అదర్ ఇండివిజువల్స్ అరౌండ్ యూ, వెన్ సమ్ టాక్ అండ్ గాసిప్ ఇస్ గోయింగ్ ఆన్, యువర్ ఆల్ అటెన్షన్ బోత్ ది ఇయర్స్ కమ్ క్లోజర్ టుగెదర్ సో యాస్ నాట్ టు మిస్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ దట్ బీయింగ్ అటర్డ్ అరౌండ్ యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు గాడ్, the name of God being chanted, the ears tend to move away from each other and you are absolutely not interested.
1: Kaduka o devula neevu paralo dushinchetundi vishayanni chakkaga vintuntavu. Bhagavantunu chusannu neevu chaala pedda ekagratasthayi vintuntavu kaani భగవంతుని యొక్క స్మరణను నీవు ఐకమత్యంతో వినటలేదు. ఇలాంటి శివుల కంటే కొండ గుహలు మేలు అన్నాడు.
0: ఓ ఇయర్స్, యువర్ ఆల్ రెడీనెస్ అండ్ యువర్ ఆల్ అటెన్షన్ for listening to things like criticism of others, gossip centered around others. When it comes to God and matters pertaining to God, you move away and you are not interested at all. You are as good as a pair of caves in the mountain. This is what has been talked of the ears.
1: పని మనిషిని మలు పలు మారు మీరు కని కని చనియును చనివి క్షణమును దైవ సన్నిధి నిలువగా కనులారా కడు కష్టమటి. ఓ కనులారా కడు కష్టమా. ఈ సినిమాను చూడాలనుకుంటే ఇంకా భూతత్వాలు కూడా వేసుకొని పోయి చూస్తుంటారు. ఇంకేమైనా చెడ్డను చూడాలనుకుంటే చాలా ఇంకా నూరు కనులు పెట్టుకుని చూస్తుంటారు. కానీ దైవ సన్నిధికి పోయి చూసేటప్పటికి కన్నులు కూసుకుంటారు. దుష్కర్మ.
0: ద ఐ ఆల్సో హ్యావ్ బీన్ గివెన్ ఎ లెసన్. ఓ ఐ, యువర్ ఆల్ రెడీనెస్, యువర్ ఆల్ ఈగర్నెస్ టు గో అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఎఫర్ట్స్ నెససరీ టు గో అండ్ కీప్ విజిటింగ్ ఎ సినిమా హౌస్ అగెయిన్ అండ్ అగెయిన్ అగెయిన్ అండ్ అగెయిన్ విచ్ ఆర్ బేసికలీ యూస్లెస్ అండ్ ఫ్రూట్లెస్. అండ్ ఇఫ్ నెససరీ యూ వుడ్ హెసిటేట్ టు అసిస్ట్ యువర్ సెల్ఫ్ బై అ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఇన్ ద ప్రాసెస్. బట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ if your thoughts have to center around God, you are hesitant. You go to the temple, you stand in front of the idol and close yourself. You must have to
1: see God. Inka vichitranga untuntaru edaina mahaneelu vastunnarante swami vastunnarante edo processional jarugutunnayante daivam ureegimpu vastunnarante chudadu kuda ishtam undadu aa dolam vastunnarante kitikilaina mochukuntaru లేక ఏదో ఇంకొక ఇంటికైనా వెళుతుంటారు. ఇది కేవలము ఒక విధమైన కృతి యొక్క అసురత్వానికి చిహ్నములు అని దీనికి ఆహార లక్షణంలో ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ ఇన్ ద బిహేవియర్, ది పెక్యులర్ బిహేవియర్ ఆఫ్ ద ఐస్ విత్ రిగార్డ్ టు సమ్ ఇండివిజువల్. వెన్ దేర్ ఇస్ అ ప్రొసెషన్ ఆఫ్ ద గాడ్ టేకింగ్ ప్లేస్ ఆర్ ఐడల్స్ బీయింగ్ టేకన్ అవుట్ ఇన్ ప్రొసెషన్ ఆర్ వెన్ స్వామి ఇస్ కమింగ్ అవుట్, వెన్ ఇట్ కమ్స్ టు దీస్ మ్యాటర్స్ నాట్ ఓన్లీ డూ దే నాట్ వాంట్ టు సీ వాట్ గోయింగ్ ఆన్, దే షట్ ద విండోస్ క్లోజ్ అండ్ టైట్ and they want to shut themselves off.
1: వీరందరూ కూడాను మానవాకారంలో ధరించినటువంటి అసురులు అని చెప్పవచ్చు.
0: దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రెయిట్ ఆఫ్ ద డెమన్స్ ఇన్ దెమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ దే హావ్ టేకెన్. సచ్ పీపుల్ కుడ్ బెస్ట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ బీయింగ్ ఐపీఏ డెమన్.
1: కేవలము ఒక ఆహారమే కాకుండా దీనికి విహారము కూడా కొంతవరకు తోడ్ అవుతుంది.
0: నౌ ఇట్స్ నాట్ యాజ్ ఫుడ్ అండ్ ఫుడ్ అలోన్ డిటర్మిన్స్ వాట్ యు ఆర్. Your habits also determine what you are.
1: Vanalu vachantu bhuvipantune vittunu nadakunna.
0: In anticipation of the rain, supposing you do not sow the seed of the crop now.

0: So what you have to do is strike a mean between the two. Sow the seed when the rains are on or about to come. You can certainly achieve a lot of success. In the same manner, this grace of God that is being showered on us, you can see the benefits of it, provided your part of the effort also comes. Purushastha.
1: ఈ వానలు వచ్చినంత తక్షణమే పంటలు పండుతాయా? విత్తనాలు నాటనక్కర్లేదు.
0: Just because the rains are coming, when the crops come up, should you not sow the seeds in the first place?
1: విత్తనాలు నాటినంత మాత్రమే పంట పుడుతుందా? వానలు రానక్కర్లేదా?
0: Just by sowing the seeds, can you get the crop? Should not the rains come?
1: వర్షము విత్తనములు రెండూ చేరినప్పుడే పంట పండుతుంది.
0: When you have the rain, when you have sown the seeds, you have your crop.
1: అదే విధంగానే ఆహారంతో పాటు మన ఆధ్యాత్మిక శక్తిని కూడా చేర్చినప్పుడే ఆనందం అనేటువంటి మనకు లభిస్తుంది.
0: సో ఆహారం ఆన్ ద వన్ హ్యాండ్, ద ఫుడ్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ యువర్ ఆధ్యాత్మిక శక్తి, ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్, వెన్ దీస్ టు కమ్ టుగెదర్.
1: ఈనాటి భక్తులంతా కూడాను పటములు పెట్టి పూజించి వ్రతములు చేసి తక్షణమే అటువంటి ఇంకా ఏం ఫలితం ఇవ్వలేదే, మాకు అభిష్టాలు నెరవేర్చలేదే, ఈ విధంగా తొందరపడుతుంటారు.
0: So these two should come together, your effort and the food that you take, so that you secure the Lord's grace. Today you find devotees, they hang up a picture of God on the wall, start doing some puja, and they say, God has not come to us even now, or earlier.
1: Puja ku kontha phalitaniki kaalam kuda kavali.
0: They start puja, they expect God to come. They become so impatient.
1: Aa kaalam kosam kaachukoni undali.
0: Now you may be doing puja, but you must bide your time so that the fruits will come.
2: చినుకులు పడినంత చెరువులు నిండున
0: మియర్ డ్రాప్ డూ దే మేక్ అప్ లైక్ ద ఫుల్నెస్ ఆఫ్ ద పాండ్.
2: ఉమ్మి మింగినంత ఉటనగున.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు స్వాలో దిస్ సలివా ఇన్ ద మౌత్, ఈజ్ యువర్ థర్స్ట్ క్వెన్చ్డ్.
2: ఉమ్మి మింగినంత ఉదకము కావున.
0: జస్ట్ బై స్వాలోయింగ్ ద సలివా కెన్ యూ హ్యావ్ ద డిజైర్డ్ ఎఫెక్ట్.
2: బొచ్చు కాచినంత బొగ్గులగున.
0: And by merely burning this pot, can you really have coal, that thing taking the place of coal and such?
1: Will you come? కేవలం వెంటుకలు కాలిస్తే బొగ్గులు అవుతాయా?
0: By merely burning hair,
1: చినుకులు పడతాను చెరువులు నిండుతాయా?
0: Will it become coal? Drop, do they make up a
1: pot? దాహం తీరుతుందా?
0: Merely swallowing this saliva is your first quench.
2: ఊపిరి బదబత్త ఉదకము పెరుగున.
0: And just by holding your breath, does your belly...
1: నేను ఊపిరి విడిపెట్టానంతకి కడుపు పెరుగుతూ వస్తుంది. ఆ బెలూన్ మాదిరి ఎప్పటికీ పెరగదు.
0: Just by holding your breath, does your belly puff out? Does it bloat out?
1: No. కనుకని మనము పూజలు చేసిన తక్షణమే మనకు ఫలితం రావాలని అనుకోవటము చాలా మూర్ఖత్వం.
0: ఇన్ ద సేమ్ మేనర్, జస్ట్ యాజ్ యు స్టార్టెడ్ పూజ, యు ఎక్స్పెక్ట్ ద ఫ్రూట్స్. దిస్ ఇస్ ఫూలిష్నెస్.
1: విత్తనము నాటి ఫలమును పొందడానికి కొంచెం కాలం కావాలి, వృక్షం కావాలని.
0: యు హావ్ సోన్ ద సీడ్, ఫర్ ఇట్ టు బికమ్ ఎ ట్రీ, ఎ సర్టెన్ టైం హ్యాస్ టు ఎలాప్స్.
1: కనుక మనము మాట యందును, చూపునందును, శ్రవణమునందును, ఈ యొక్క హృదయమునందును పవిత్రమైనటువంటి యొక్క భావములు మనలో అభివృద్ధి కావాలన్న ఆహార నియమమును మనం అతి శ్రద్ధగా పాటించాలి.
0: So there should be sacredness through and through in our words, in our sight, in what we listen, in our heart. Then certainly we can hope to get
1: ఆహార శ్రద్ధతో పాటు ఆచరణాయుక్తమైనటువంటి కర్మలు కూడా ఆచరించాలి.
0: For this, food should be pure and we should exercise great caution. In addition, the way we behave also counts.
1: ఇవి రెండు నెగిటివ్ పాజిటివ్ గా చేరుతుంటాయి.
0: So the food and the behavioral pattern, these two are like the negative and positive coming together.
1: ఎన్ని విధములైనటువంటి వేదాంతములు వినినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ చిత్తశుద్ధిని కలిగించుకునేటువంటి యొక్క ప్రయత్నానికి ఈ ఆహారము ఎంతైనా తోడ్పడుతుంది.
0: Environments of love, you may study the Vedas or the come to the Vedanta, then do any amount of sadhana, but bear this in mind that everything has to be accompanied by a cleansing process of the heart, and food is of paramount importance here.
1: మన దేహము నీటిని పుడుగ వంటిది.
0: Our body is like a bubble of water.
1: ఇది శాశ్వతమైనటువంటి కాదు.
0: It's not permanent.
1: ఏ క్షణము, ఏ నిమిషము, ఏ ప్రదేశమో మనం చెప్పుటకు వీలు కాదు.
0: ఎనీ సెకండ్, ఎనీ మూమెంట్, ఎనీ ప్లేస్ యు కెనాట్ బి ష్యూర్ ఆఫ్.
1: ఎప్పటికి అప్పుడు మనము సంసిద్ధముగా ఉంటుండి సరిగే సిద్ధతల లోపల కాలాన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ద మూమెంట్ టు కమ్ అండ్ కీప్ థింకింగ్ కాన్స్టెంట్లీ, ఇన్సిస్టెంట్లీ ఆఫ్ గాడ్.
1: అనేక మంది వ్యక్తులు నేను అన్ని విధములుగా సౌఖ్యంగా ఉంటున్నాను అనుకుంటున్నాడు.
0: There are many people who say, I'm happy in every respect.
1: నేను సర్వభోగములు అనుభవిస్తున్నాను అని చెప్పుకోవచ్చు.
0: I'm enjoying comfort of all descriptions, he may say.
1: అయితే ఈ పదములు తాను చేసుకున్న అర్థము చాలా వ్యర్థమైనటువంటి.
0: Now when he is uttering these words, it follows that he has not understood the meaning of the word that he is uttering.
1: భోగములు నేను అనుభవిస్తున్నాను నాకు ఎట్టి కొనసాలి అనుకోవటము మూర్ఖత్వం.
0: If you were to feel that I'm experiencing all comfort, there's nothing that I need, it's nothing but foolishness to the extreme.
1: నిజముగా యోచన చేస్తే భోగములు నీవు అనుభవించటం లేదు, నిన్ను భోగములు అనుభవిస్తున్నాయి.
0: Actually speaking, you're not experiencing comfort. The comfort part of it is experiencing you.
1: నీవు భుజించావు అంటే నీకు బలం ఎక్కాలి కదా.
0: If you say that you have eaten, then you must have a strength.
1: నిజంగా నీవే భోగములు అనుభవిస్తుంటే నీవెందుకు బలహీనమైపోతున్నావు?
0: Now if it really follows, if it really means that you are experiencing comfort,
1: భోగములు అనుభవించటం చేత భోగములు బలమెక్కుతున్నాయి.
0: Why are you becoming a weakling day by day?
1: ఏది బలమెక్కుతుందో అదే అనుభవిస్తుంది కానీ బలహీనమయ్యేటువంటిది కాదు అనుభవించే.
0: You are becoming a weakling because you are being experienced. You are not experiencing anything.
1: తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, అనేక విధమైనటువంటి నీకు సౌకర్యంతో నేను ఉన్నాననుకోవటం ఇది కేవలము ఒక లౌకికమైనటువంటి యొక్క అజ్ఞానం.
0: యు హావ్ ఫుడ్ టు ఈట్, క్లోత్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, అండ్ ఎ హౌస్ టు షెల్టర్ యు, యు మైట్ బి, బట్ దిస్ అగైన్ ఇస్ ఫూలిష్నెస్.
1: ఇగ్నోరింగ్ వయం అనుకుంటున్నాడు, తిండి, బట్ట, ఇల్లు, ఇంటి నిండుకు పిల్లలు, ఇంతకంటే భోగమా అనుకుంటున్నాడు. ఇది చాలా పొరపాటు.
0: యు స్టార్ట్ ఫీలింగ్ I have a house, I have food to eat, I have clothes to wear, and the whole house is full of brightly, lively children. What more do you want? All these things are actually, they are experiencing you, they are cutting into your
1: skin. Now you are
0: not aware of it, instead you feel that you are experiencing everything. Your life, your own image, that is what is experiencing. It is not the form of your own nature.
1: కనుక మనం ఈ లౌకిక భోగ భాగ్యములన్నీ కూడా మనల్ని పీడించేటువంటివే కాని, మనల్ని హింసించేటువంటివే కాని, మనల్ని ఉద్ధారం చేసేటువంటివి కాదు.
0: All these worldly comforts and pleasures, they are not going to give you eternal joy or comfort. They are going to make you more and more distressed and grieved.
1: మనల్ని ఉద్ధరించేటువంటిది ఒక్క దైవత్వం మాత్రమే.
0: వన్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ హైయర్ అప్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ అలోన్.
1: అలాంటి ఉద్ధరించేటువంటి దైవ మార్గమును మనం అనుసరించాలి కానీ మనలను జీవితాన్ని అన్ని విధములుగా అపమార్గం పట్టించేటువంటి యొక్క లౌకిక భోగభాగ్యంలో సాధ్యమైనంత వరకు కూడా మనము తప్పి తిరగటం మంచిది.
0: ఇట్ ఈస్ దిస్ అప్వర్డ్ పాత్ దట్ వి మస్ట్ సీక్, నాట్ ఎ పాత్ విచ్ ఇస్ పులింగ్ అస్ డౌన్ డే బై డే.
1: ఈ అహంకార మమకారముల చేత అనేక విధమైన అవగుణములు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: బికాస్ ఆఫ్ ఈగో, బికాస్ ఆఫ్ అటాచ్మెంట్, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిస్ట్రాక్టివ్ క్వాలిటీ.
1: కనుక మనం అహంకార మమకారము తగ్గించుకొని ఆహార విహారం నందు సాత్వికమైనటువంటి జీవితానికి సాధన పూర్వకంగా మనము దీనిని జయించాలి.
0: ఎక్స్టర్మినేట్ ఈగో, కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్, హ్యావ్ థాట్స్ ఆన్ యువర్ ఫుడ్ ద వే యూ టేక్ దెమ్, యువర్ లెట్ యువర్ హ్యాబిట్స్ ఆల్సో బి అకార్డింగ్లీ అండ్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్.
1: ఈ విధమైన సాత్విక ఆహారం చేత పవిత్రమైన పలుకు మనలో ప్రారంభమవుతుంది.
0: బికాస్ సాత్విక్ ఫుడ్ ఇస్ ఎ సేక్రెడ్ వర్డ్ విచ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అస్.
1: పరులను నిందించము,
0: వి విల్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
1: కనుక మొట్టమొదటి భగవద్గీత యొక్క మొదటి పదమును మనం సాధిస్తాం.
0: దట్ వే వి ఆర్ రియల్లీ సెక్యూరింగ్ ద ఫస్ట్ వెరీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద భగవద్గీత.
1: హరి అద్వేష్ట సర్వభూతానాం.
0: ద వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ డు నాట్ క్రిటిసైజ్ అదర్స్.
1: దీన్ని మనం అనుసరించండి.
0: ఫాలో దిస్.
1: దీన్ని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. యూ కెన్ నాట్ ఆల్వేస్ ఆబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఆబ్లైజింగ్లీ.
0: This is what I sometimes tell you. You cannot always oblige, but you can always speak obligingly.
1: Vage guru, vage guru, vage guru ki bolo. Vage guru, vage guru.

ओम श्री साई राम भगवान श्री सत्य साई बाबा वारी दिव्य श्री चरणालकु अनंत कोटि प्रणामములు स्वामी नेडु अनकापल्ली जिल्ला नुंडी 3000 मंदी भक्तुलु मूडवापत्ति यात्र తమ దివ్య సన్నిధిలో జరుపుకున్నట్టుకు అనుగ్రహించిన మీకు అనకాపల్లి జిల్లా సాయి కుటుంబ సభ్యులందరి తరపున సాష్టాంగ దండ ప్రణామములు. అలనాడు 27/3/1965న శ్రీ సత్యసాయి ప్రభువు అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామంలో తమ పాదస్పర్శతో పునీతం చేసినారు. స్వామి, మీ పాదస్పర్శ వలన నేడు జిల్లా అంతటా తమ దివ్య అవతార వైభవం వ్యాపించి మీ దివ్య నామ సంకీర్తనలు గ్రామ గ్రామాన వాడవాడలా భక్తితో చేయుచున్నారు. స్వామి స్వామి అనకాపల్లి జిల్లాలో 10 సమితులు, 32 భజన మండళ్ళు, 60 దత్తత గ్రామాలలో తమరు మాతో చేయించిన సేవా కార్యక్రమాల నివేదికను తమ దివ్య సన్నిధికి సమర్పించుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులతో 100,000 గృహనామ సంకీర్తనలో భాగంగా 1,000 గృహాలలో దివ్యనామ సంకీర్తనలు, 10 కేంద్రాలలో సుమారు 1,000 మంది భక్తులతో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు, 4 కేంద్రాలలో 2,000 మంది భక్తులతో సామూహిక శ్రీ రుద్ర పారాయణలు నిర్వహించుకోగలిగాము. స్వామి స్వామి తమ దివ్య కరుణతో జోన్ 6లో 101 గ్రామాలలో 101 పాటల భజనలు నిర్వహించి సుమారుగా 5,000 మంది కొత్త భక్తులు మీ ఆశీస్సులు అందుకోగలిగారు. స్వామి, గాంధీనగరం సమితి వారు 2025 సంవత్సరంలో 100 గ్రామాలలో, 2026 సంవత్సరంలో 101 గ్రామాలలో పల్లకీ సేవలు నిర్వహించి సుమారుగా 6,000 కుటుంబాలకు పల్లకీలో వారి ఇండ్ల వద్దకే వెళ్లి స్వామివారు స్వయంగా దర్శనమిచ్చి హారతలు అందుకోవడం తమ ప్రేమకు నిదర్శనం. స్వామి స్వామి అనకాపల్లి జిల్లా ఆర్టీసీ ఏరియా సమితి వారు 2025 సంవత్సరం 100 గృహాలలో, 2026 సంవత్సరం 101 గృహాల నుండి నగర సంకీర్తనలు నామ సంకీర్తనలు జరుపుకొని శివశక్తి స్వరూపమైన మిమ్మల్ని పూజించుకుని తరిస్తున్నారు. స్వామి స్వామి శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రలో 200 గ్రామాలలో సుమారు 50,000 మంది భక్తులు తమ దివ్య దర్శనం అందుకున్నారు. స్వామి స్వామి శ్రీ సత్యసాయి అన్నపూర్ణ నిత్యనారాయణ సేవ, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్, యలమంచిలి, రుక్మిణీపురం, ఏజెన్సీ లక్ష్మీపురం, కొంగసింగి, పాయకరావుపేట, నర్సీపట్నం, సబ్బవరం తదితర కేంద్రాల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 75,000 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార సేవ అందించడం జరుగుతుంది. స్వామి స్వామి నిత్యనారాయణ సేవలో భాగంగా సుమారు 20 కేంద్రాల ద్వారా 164,109 మంది నారాయణులకు ప్రసాద వితరణ, నిదానందొడ్డి, కింతాడకోటపాడు మొదలగు 12 కేంద్రాలలో నిరంతర కుటుంబ నారాయణ సేవ ద్వారా 91,588 మందికి నారాయణులకు భోజన ప్రసాదం అందించడం జరుగుతుంది. స్వామి కశింకోట సలాది వీధి భజన మండలి, కోండ్రపువానిపాలెం భజన మండలి నిత్యం సుమారు 100 మంది నారాయణులకు వారి ఇండ్ల వద్దకే క్యారేజీల ద్వారా ప్రసాదం అందిస్తున్నారు. స్వామి జిల్లాలో యువత కోరికలపై అదుపు పాటిస్తూ 300 కుటుంబాలకు శ్రీ సత్యసాయి అమృత కలశాలు, పాదరక్షలు, గొడుగులు అందించడం జరుగుతున్నది. స్వామి నర్సీపట్నం, పాతకేడిపేట తదితర ప్రాంతాలలో సీమంతాలు, మాతృసేవ మరియు పోషకాహార సేవ 200 మంది గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నారు. స్వామి జిల్లాలో
శ్రీ సత్యసాయి గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణలో డొంకాడ సమ్మెద గ్రామాలలో సేవలు అందించడం జరుగుతుంది స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమతోరు కార్యక్రమం ద్వారా జిల్లాలో సుమారుగా 5,000 మొక్కలు నాటడం జరిగింది స్వామి. జిల్లాలో గ్రామదేవతల పండుగలు, జాతరలు, వేసవిలో మజ్జిగ తల్లివేంద్రం సేవలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. రేవు పోలవరం పూడిమడక ప్రాంతాలలో మాఘ పౌర్ణమి పవిత్ర సముద్ర స్నానాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు శ్రీ సత్యసాయి సేవల వారిచే సముద్ర తీరంలో స్నానపు గదులు నిర్మించడం, చెప్పులు స్టాండ్లు, సామాన్లు భద్రపరుచుకునే స్థలములు ఏర్పాటు చేయడమే కాకుండా యాత్రికులకు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి ప్రసాదం, మంచినీళ్లు, మజ్జిగ అందజేస్తున్నాము స్వామి. గొలుగొండ మండలం దారమట్టం శివాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా 10,000 మంది భక్తులకు మజ్జిగ అల్పాహారం సేవలు అందించడం జరిగింది స్వామి. జిల్లా వ్యాప్తంగా జనరల్ మెడికల్ క్యాంపుల ద్వారా 1,800 మందికి సమగ్రంగా వైద్య సేవలు అందించడం, 12 నేత్ర శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 316 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాము స్వామి. అనకాపల్లి ఆర్టీసీ మందిరంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుంది స్వామి. జోన్1 పరిధిలో ఉన్న అచ్యుతాపురంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, ఎలక్ట్రికల్ కుట్టు మిషన్లు అందించడం జరిగింది స్వామి. విద్యా విభాగంలో 71 బాలిక వికాస కేంద్రాలలో 72 మంది బాల వికాస గురువులు 1,500 మంది పిల్లలకు బాల వికాస తరగతులు నిర్వహిస్తున్నారు స్వామి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా బాల వికాస పిల్లలతో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు, గరిక పూజలు, నామ సంకీర్తనలు, రక్షాబంధన కార్యక్రమాలు, ప్రేమతరు కార్యక్రమం, తల్లిదండ్రులకు పాదపూజలు, ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము స్వామి. జిల్లా వ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణా శిబిరాల ద్వారా కాలేజీ విద్యార్థులకు విపత్తు సమయంలో సహాయక చర్యలపై శిక్షణ అందించడం జరిగింది స్వామి. ప్రశాంతి నిలయంలో సేవలలో సేవాదళ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో సేవలో పాల్గొని తరిస్తున్నారు స్వామి. శ్రీ సత్యసాయి లిక్విడ్ లవ్లో యూత్ను రిజిస్ట్రేషన్ చేయించి నూతన రక్తదాతలుగా నమోదు చేయించుచున్నాము స్వామి. స్వామి భవిష్యత్తులో తమ కరుణతో శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక, విద్యా, సేవాభాగ్యాన్ని ప్రసాదించి అనకాపల్లి జిల్లా భక్తులందరినీ ఆశీర్వదించాలని మీ పాదాలనంటి ప్రార్థిస్తున్నాను స్వామి. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ శ్రీ సత్యసాయి దేవ. జై సాయిరాం. జిల్లాలో జరిగిన కార్యక్రమాలు వీడియో ద్వారా తమకు సమర్పిస్తున్నాం స్వామి.

0: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు అనంత కోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి భగవానుని అమృత ప్రేమ పుష్పంగా విరిసిన శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకంలో స్వామి కృపాశ్రయాన్ని పొందిన విద్యార్థులు మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి కలిగి ఆదర్శ పౌరులుగా రూపొందుతున్నారని తెలియజేయడమే ఈ సంగీత నృత్య నాటకం ఉద్దేశ్యం. రాఘవయ్య గ్రామంలో సంపన్నుడు. అతని తమ్ముడు సుదర్శనం లండన్లో వైద్య విద్యలో ఉన్నత పట్టా అందుకున్న సందర్భంగా ఉత్సవం ఘనంగా జరుపుతాడు. పట్టణంలో పేరు పొందిన ఆసుపత్రిలో డాక్టర్గా కోట్లు సంపాదిస్తాడని మురిసిపోతాడు. అదే సమయంలో చదువుకునేందుకు 1,000 రూపాయలు సహాయం కోరిన అనాథ బాలుడు శివను కసిరి కొడతాడు. ఈ పరిస్థితిని చూసిన సుందరయ్య అనే సాయి సేవకుడు శివను శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకంలో చేర్చుతాడు. దీన జనోద్ధరణ పథకాన్ని అనాథ శరణాలయంగా భావించిన శ్రీమంతుడు విశ్వనాథ్ తన కుమారుడి జన్మదిన సందర్భంగా అనాథులకి మిఠాయిలు పంచడానికి అక్కడికి వస్తాడు. ఇది అనాథ శరణాలయం కాదని, ఆత్మీయత పంచే దేవాలయమని, సాయి అభయహస్తపు నీడ అని, సాయి బంధువుల ఆదరణ కల తాము అనాథులము కామని చెప్పి దీన జనోద్ధరణ విద్యార్థులు గొప్పవారు కావాలంటే జన్మభూమిని, కన్నతల్లిని ప్రేమించాలని, దైవాన్ని అందరిలో దర్శించాలని, స్వార్థాన్ని వదిలిపెట్టి దీనుల్ని ఆదరించాలని, శక్తిమంతుడు కావాలంటే దైవ విశ్వాసం, ఆత్మవిశ్వాసం, త్యాగం, ధనాన్ని తృణీకరించడం వంటి సద్గుణాలు అలవర్చుకోవాలని చెప్పి చాణుక్యుని మాతృభక్తి, గాంధీజీ దేశభక్తి, వివేకానందుని సేవానురక్తి సోదాహరణంగా ప్రదర్శిస్తారు. ఇదే భారతీయ ఆత్మ అని బోధపరుస్తారు. ఈ విలువలు అలవరుచుకుంటే నేటి విద్యార్థులు విదేశాలకు పరుగున పోరని, దేశ ప్రగతికి బంగారు బాటలు వేస్తారని, ఈ విలువలను బోధించడం తల్లిదండ్రులు, గురువుల కర్తవ్యమని గుర్తు చేస్తారు. విశ్వనాథ్, చింటూ, రామచంద్రం కనువిప్పు కలుగుతుంది. తమ్ముడు గొప్ప డాక్టర్ అయ్యి తిరిగి వస్తాడని ఆశించిన రాఘవయ్యకు లండన్లోనే అతడు స్థిరపడిపోవడం తన తప్పు తెలుసుకుని శివకు క్షమాపణ చెప్పుకుంటాడు. దీన జనోద్ధరణ బాలుల ప్రవర్తన చూసి ముగ్ధుడై తన సర్వస్వాన్ని ఆ పథకానికి ధారాదత్తం చేస్తాడు. పిలుపునందుకుని మము కరుణించుమా శ్రీ సత్యసాయి అని దీన జనోద్ధరణ బాలులు ప్రార్థించిన వేడుకలు అందుకుంటూ ఈ నాటకం ముగుస్తుంది. జై సాయిరా.
1: ఓం శ్రీ సాయిరాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ భగవాన్స్ చిల్డ్రన్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వి ఆఫర్ అవర్ లవింగ్ ప్రణామ్స్ అట్ ది డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవెడ్ లార్డ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అవర్ లవింగ్ సాయిరాం టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ ఆల్ ఓవర్ ది గ్లోబ్. టుడే ది సాయి యూత్ అండ్ సత్యసాయి బాల వికాస్ చిల్డ్రన్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రజెంట్ Sai Premaloni Hai, a musical dance drama as a floral offering at the divine lotus feet of our beloved Bhagwan. The message we want to convey to all the members of the Sai family is that the students of Sri Satya Sai Dhinajanodharana scheme, which is a nectarine flower of our beloved Bhagwan, possess ideal qualities such as devotion to mother, patriotism and love for selfless service, and become ideal citizens of human society. Raghavi is a wealthy person in a village. He wanted to celebrate the graduation ceremony of his younger brother in medical science in London. Raghavi hopes that his brother would return to India and earn crores of rupees as a doctor. At the same time, he rejects the humble prayer of Shiva, an orphan, for a donation of 1,000 rupees for his education. Touched by this rejection, Sundaram, a Sachasai devotee, selfless service, and become ideal citizens of human society. Raghavi is a wealthy person in a village. He wanted to celebrate the graduation ceremony of his younger brother in medical science in London. Raghavi hopes that his brother would return to India and earn crores of rupees as a doctor. At the same time, he rejects the humble prayer of Shiva, an orphan, for a donation of 1,000 rupees for his education. Touched by this rejection, Sundaram, a Sachasai devotee, joins Shiva in Sachasai Dhirajarodharana scheme. When Vishwanath, a rich person, visits Sachasai Dhirajarodharana ashram to distribute sweets on the birthday of his son, thinking that it is an orphanage, the inmates of the ashram explain to him that it is not an orphanage but a temple of divine love of Bhagavan Sachasai. They clearly say that they are not orphans but are the ideal citizens who love their mother and motherland and selfless service of Sachasai family. They advocate with examples that if person wants to become great, they must inculcate devotion to mother like Chanakya, patriotism like Gandhiji, and love for selfless service like Vivekananda. They say that this is the soul of India. They say that these values must be taught to the present day students by their parents and teachers. Then the students stop running to foreign countries for earning and lay a golden road for their motherland, India's progress. They say that this is the duty of their parents and teachers. Everyone, including Vishwanath and his friends, realize their misunderstanding. Raghavaya realizes his mistake, and when the news of his brother's marriage with a foreign lady and his settlement in the foreign land reaches him, he realizes the importance of Sachasai Dhirajarodharana scheme and the ideal behavior of the students, and donates his entire property to the Sachasai Dhirajarodharana scheme. The drama comes to an end with an ardent prayer of the Dhirajarodharana children for Bhagavan's blessings at his lotus feet. Jai Sai Ram.

0: నారాయణ నరసింహ అందరూ వినండి, ఈరోజు గ్రామంలో అన్ని దేవాలయాల్లో చిన్నబాబు పేరున పూజలు అభిషేకాలు చేయించండి, ఇల్లంతా అలంకరించండి, రేపు బ్రహ్మాండమైన డిన్నర్ కి ఏర్పాట్లు చేయండి. రేపు ఉదయం అన్ని పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో చిన్నబాబు ఫోటోతో అభినందన సందేశం ప్రచురించాలి. మ్యాటర్ అన్ని పత్రికలకి ఈమెయిల్ చేయండి.
1: ఈ పూజలు అభిషేకాలు ఈ ఉత్సాహం ఉత్సవం దేనికి సార్?
0: విషయం మీకు చెప్పలేదు కదూ, గొప్ప శుభవార్త విన్న ఆనందంలో మీకు చెప్పడం మర్చిపోయాను. వినండి, చిన్నబాబు సుదర్శనం లండన్ లో FRCS డిగ్రీ అందుకున్నాడయ్యా.
2: FRCS అంటే?
0: అది పెద్ద డాక్టర్లకిచ్చే గొప్ప డిగ్రీ నరసింహ.
2: అయితే చిన్నబాబు గొప్ప డాక్టర్ అయి తిరిగి వస్తాడన్నమాట.
0: ఎంత గొప్ప డాక్టరో చెప్పనా? మన డాక్టర్లందరూ రోగిని పరీక్షించి బ్లడ్ టెస్టులు చేసి ఎక్స్రేలు తీసి స్కానింగ్లు చేసి కనుక్కునే వ్యాధిని మనవాడు పేషెంట్ చెయ్యి పట్టుకోగానే టక్కుని చెప్పేస్తాడన్నమాట.
2: అయితే ఇక మన గ్రామ ప్రజల కష్టాలు గట్టెక్కినట్టే, చిన్నబాబు ఇక్కడ ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తే వ్యాధులు ఈ గ్రామం దరిదాపులకు కూడా రావు.
0: ఓరి అమ్మాయి కూడా లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డిగ్రీలు అందుకుని గొప్ప డాక్టర్ అయింది, డాక్టర్కి 100 రూపాయలు కూడా ఇచ్చుకోలేని గ్రామస్తులకి వైద్యం చేయడానిక. నరసింహ, సిటీలో మంచి బిజీ సెంటర్లో అద్భుతమైన 7-స్టార్ ఆసుపత్రిలో ఏసీ రూమ్ లో కూర్చుని చెయ్యి పట్టుకుంటే 1000 రూపాయలు ఫీజు తీసుకునే చోట మనవాడు ప్రాక్టీస్ చేయాలరా.
1: అయితే చిన్నబాబు పెద్ద డాక్టర్ అవడం వల్ల మన గ్రామానికి లాభం ఉండదా సార్?
0: ఎందుకుండదు నారాయణ, ఫలానా డాక్టర్ సుదర్శనం గారు మా గ్రామం వాడని సగర్వంగా చెప్పుకోవచ్చు, సంతోషించవచ్చు.
2: అంతేనా అయ్యగారు?
0: కడుపు నిండే సంతోషం కంటే కావలసిందేమిట్రా. సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చెయ్యండి.
3: దండాలయ్య గారు.
0: ఎవర్రా నువ్వు?
3: నా పేరు శివ.
0: ఇంకా నయం విష్ణుమూర్తి అన్నావు కాదు?
2: మన మామిడి తోటలోనే పనిచేస్తూ ప్రమాదంలో కాలం చేసిన చిన్నయ్య కొడుకండి. పాపం తల్లి కూడా లేదండి, మా పంచనే ఉంటున్నాడు.
0: ఓహో, వాడి కొడుక. ఏం కావాలరా నీకు?
3: అయ్యగారు, తమరు 1000 రూపాయలు సహాయం చేస్తే.
0: 1000 రూపాయలు నీకెందుకురా?
3: స్కూల్లో చేరి చదువుకుంటానయ్యగారు.
0: నరసింహ, వీడికి చదువెందుకురా?
3: చిన్నబాబు గారులా నాకు డాక్టర్ అవ్వాలనుందయ్య గారు.
0: డాక్టర్ అవుతావా? ఇంకా నయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతానన్నావు కాదు, పనికిరాలి ఆలోచనలు మాని పశువుల పాక శుభ్రం చేయిరా, 2 పూట్లా ఇంత అన్నం పెడతారు, కాస్త పెద్ద అయితే చిన్నబాబు ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేయొచ్చు, చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడిచిపోతుంది.
3: నేను స్వీపర్ పని చేయనయ్య గారు, డాక్టర్ అవుతాను.
0: తల్లి తండ్రి లేని అనాథవి, నిన్నెవడు డాక్టర్ చేస్తాడరా?
3: అనాథనని చులకన చేయకండి అయ్య గారు, మా అమ్మా నాన్న తమ దగ్గరే నమ్మకంగా పనిచేశారు, అది గుర్తించుకున్నైనా కనికరించండి.
0: పూటకి గతి లేని వాడివి, నువ్వేం చదువుతావురా?
3: అలా అనకండి అయ్య గారు, ఇంటింటికి తిరిగి మాధవ కబలం ఎత్తుకునైనా చదువుకుంటాను, ఏ అరుగు మీదనైనా పడుకుంటాను, కష్టపడి చదువుకుంటాను, మీ పాదాలు పట్టుకుంటాను, ఈ ఒక్కసారికి సాయం చేయండి.
0: చూడు శివ, నాదొక్కటే మాట, ఇవ్వనంటే ఇవ్వను అంతే. నరసింహ, చెబితే వెండగానే వీణ్ణి అవతలకి ఈడ్చుకెళ్ళండి, ప్రతి అప్రాచుడు చదివేవాడే.
3: ఆగు బాబాయ్. అయ్యగారు, మీరు దయ తలుస్తారని భ్రమపడి అనవసరంగా మీ కాళ్ళు పట్టుకున్నాను, ఆ దేవుడి కాళ్ళు పట్టుకున్నా కరుణించేవాడు. భగవంతుడా, అమ్మా నాన్న లేనివాణ్ణి నువ్వైనా నాపై దయ చూపించు తండ్రి.
0: ఇంకా గట్టిగా మొరబెట్టుకోరా, దేవుడు ప్రత్యక్షమై బుజ్జి కన్నా నిన్ను డాక్టర్ చేస్తానరా అని వరమిస్తాడు.
3: చులకనగా మాట్లాడకండి అయ్యగారు, దైవం పసివాడైన ప్రహ్లాదుని కాపాడలేదా? ముక్కుపచ్చలారిని ద్రోకుమారుడికి ప్రత్యక్షమై మహారాజుని చేయలేదా?
0: ఇప్పుడికి నిన్ను డాక్టర్ చేస్తాడు.
4: చేస్తాడు, చేసి చూపిస్తాడు. రాఘవయ్య గారు, పెట్టని చేయికి కొట్టే అధికారం లేదు, మీ డబ్బు మీ ఇష్టం, ఇవ్వనని చెప్పండి. కాని ఆ పసివాణ్ణి చదువు కోసం వాడు పడుతున్న ఆరాటాన్ని చులకన చేయకండి. ఆ అర్హత అధికారం మీకు లేవు, చూస్తూ ఉండండి, వాణ్ణి దేవుడే ఆదరిస్తాడు. రాతమ్ముడు
3: అన్నా.
0: ఓహో, నువ్వా సుందరం? ఒరే వీడి వెంట వెళ్ళు, సాయిబాబా భజనలు చేయిస్తాడు, దాంతో నువ్వు డాక్టర్ అయిపోతావు. వెళ్ళినాయన. నారాయణ, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చెయ్యండి.
1: సుందరం, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించావు, లేకపోతే ఈ పసివాడి భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడ్డాను.
4: దేవుళ్ళ రాలేదు బాబాయ్, దేవుడు పంపిస్తే వచ్చుంటాను.
2: చదువు మీద వాడి శ్రద్ధ చూస్తే జాలేస్తుంది, కాని వాణ్ణి చదివించే స్తోమత లేదు మాకు. వాణ్ణి ఆదరించి చదివించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు సుందరం.
4: బాబాయ్, అవినీతి అక్రమాలు సహించలేక మన గ్రామాన్ని వదిలిపెట్టిన నేను భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నాను. నీతి నిజాయితీలతో స్వయంకృషితో పైకి రాగలిగాను. దీనజనోద్ధరణ పేరుతో సత్యసాయి సంస్థలు అనాథల్ని ఆదరించి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం చూశాను. అక్కడ సేవ చేసే అవకాశం నాకు కలిగింది. తమ్ముణ్ణి వారి చేతుల్లో పెడతాను. వారు కన్నబిడ్డలా ఆదరిస్తారు, పెద్ద చదువులు చదివిస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి రాశివా.

0: శివా, స్వామిని తమ్ముళ్లందరూ ఎంత భక్తితో కీర్తిస్తున్నారో చూశావా? వీళ్లంతా నీలాంటి వారే, కాని ఒకే తల్లి బిడ్డల్లా ఉంటారు. నువ్వు అలాగే ఉండాలి.
1: రాసుందరం ఎవరీ తమ్ముడు?
0: ఈరోజు నుంచి మనవాడే. పేరు శివ. శివా, శ్రీనన్న బుద్ధిగా క్రమశిక్షణతో ఇక్కడ ఎలా నడుచుకోవాలో చెబుతాడు. అన్నమాట విను, శ్రద్ధగా చదువుకో. సాయిరాం.
2: సాయిరాం. థ్యాంక్స్ అన్నా.
1: శివ, అభయాస్తంతో మనని ప్రేమతో ఆశీర్వదిస్తున్నారే వారే భగవాన్ శ్రీ సత్యసాయి. మనకి తల్లి తండ్రి వారే. అనాథవని ఎప్పుడూ అనుకోకు.
3: శ్రీ సత్యసాయి అనాథ శరణాలయం ఇదేనా?
1: ఇది అనాథ శరణాలయం కాదు, ప్రేమతో ఆదరించి ఆత్మీయతను పంచే దేవాలయం.
4: అంకుల్, మమ్మల్ని కన్నతల్లిలా ఆదరించి, కన్నతండ్రిలా సద్బుద్ధి కలిగించి, గురువై సన్మార్గంలో నడిపించి, దైవమై సంరక్షించడానికి బాబా ఉన్నారు. ఆత్మబంధువుల్లా ఆదరించడానికి, మా యోగక్షేమాలు చూడడానికి సాయి బంధువులున్నారు. మేము అనాథలమేలమవుతాం.
3: ఐఎమ్ సారీ, నా పేరు విశ్వనాథ్. వీడు మా అబ్బాయి చింటూ. ఆయన మా అబ్బాయి టీచర్ రామచంద్రం గారు.
4: నమస్కారం, రండి.
5: మీరు గొప్ప శ్రీమంతులు, అనాథలమని జాలిపడి మాకివ్వడానికి స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చారు, అవునా?
3: యూఆర్ రైట్. ఈ రోజు మావాడి బర్త్డే.
6: విశ్వనాథ్ గారు, మా సాయి బంధువుల ప్రేమ వల్ల మాకు స్వీట్స్ కి ఫ్రూట్స్ కి కొరత లేదు. మేము అనాథలమని జాలిపడి ఇవ్వకండి, ప్రేమతో మీ బిడ్డలమని భావించి ఇవ్వండి.
3: పొరపాటు పడ్డాను, ఎక్స్క్యూజ్ మీ.
2: ఓకే, యు హావ్ ఆల్ ఫెసిలిటీస్ హియర్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ గుడ్ టీచర్స్ టు టీచ్.
1: Yes, మాకన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము సన్మార్గంలో నడిచేలా ఉత్తేజపరిచి, మానవతా విలువలు అంటే హ్యూమన్ వాల్యూస్ ను ఆచరించి బోధించే టీచర్లు కూడా ఉన్నారు.
2: టీచర్, వాట్ ఆర్ దిస్ హ్యూమన్ వాల్యూస్?
7: అవి మన సిలబస్ లో లేవు చింటూ, అందుచేత వీ డోంట్ టీచ్ దెమ్.
3: అవి కూడా టీచ్ చేస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయేమో, వాటికి గైడ్స్ ఉంటాయేమో. ఎంత ఖరీదైనా సరే ఫారెన్ నుంచి అయినా అర్జెంట్ గా ఒక గైడ్ తెప్పించండి.
1: అవి గైడ్స్ లో ఉండవంకుల్, మన భారతీయ సంస్కృతిలో నిండి నివిడీకృతమై ఉంటాయి. చింటూ, మీ తల్లిదండ్రులు గురువులు మన భారతీయ సంస్కృతి అంటే ఇండియన్ కల్చర్ గురించి ఎప్పుడైనా చెప్పారా నీకు?
2: నో.
4: పోనీ, మీ సాటి వారిని ప్రేమించమని చెప్పారా?
2: నో.
7: ఇవన్నీ చింటూని అడుగుతున్నారు, ఇవి మీకు బోధించారా?
1: బోధించడమే కాదు, చదువుతో పాటు ఆచరించేలా శిక్షణ కూడా ఇస్తున్నారు.
7: ఇన్ని విషయాలు బోధిస్తున్నారంటున్నారే, మరి మీ నాలెడ్జ్ తెలుసుకునేందుకు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా?
4: మీరు ఉపాధ్యాయులు, మిమ్మల్ని గౌరవించడం మా విధి, తప్పకుండా అడగండి.
7: ప్రతి విద్యార్థి గొప్పవాడు కావాలనుకుంటాడు. మీ దృష్టిలో గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి?
5: కన్నతల్లిని జన్మభూమిని ప్రేమించాలి,
6: అందరిలో దైవాన్ని దర్శించాలి,
1: స్వార్థాన్ని సమూలంగా తుడిచిపెట్టాలి,
5: దీనుల్ని ఆదుకొని ఆదరించాలి.
7: అణు విజ్ఞానాన్ని మదించిన శాస్త్రవేత్తలు, గుండె తీసి గుండె పెట్టగల డాక్టర్లు, ఆకాశాన్ని అంటే అంతస్తులు నిర్మించగల ఇంజనీర్లు, మట్టిలో మాణిక్యాలు సృష్టించగల వ్యాపారవేత్తలు గొప్పవారు కారా?
1: కాదు. వీరందరూ తమ ప్రతిభని స్వార్థం కోసం, కీర్తి కోసం, కోట్లు సంపాదించడం కోసం వినియోగిస్తున్నారు. అందుచేత శాస్త్రీయ విజ్ఞానం ప్రతిభ ఎంత ఉన్నా మానవత్వం లేని వారు గొప్పవారు కాలేరు.
7: అయితే దీనికి సమాధానం చెప్పండి, అందరికన్నా శక్తివంతుడెవరు?
4: దైవంపై అచంచల విశ్వాసం కలవాడు,
5: దేన్నైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం కలవాడు,
6: పరుల మేలు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు,
1: ధనాన్ని తృణంగా భావించగలిగేవాడు,
7: అణుబాంబును సృష్టించినవాడు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నవాడు, అఖండ సంపదను ఆర్జించినవాడు కాదా?
4: కాదు. అవి మారణ హోమం సృష్టించడానికి తప్ప మానవ కళ్యాణానికి ఉపయోగించవు. ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తుడతోగాలంటే మాతృభక్తిలో చాణక్యుడిగా, దేశభక్తిలో గాంధీగా, సేవాతత్పరతలో వివేకానందుడిగా మారాలి. అలా మారాలంటే సాధనా దైవానుగ్రహం ఉండాలి రామచంద్రం గారు.
5: ఆ సాధనా బీజాలు తల్లిదండ్రులే నాటాలి,
6: గురువులు పెంచి పోషించాలి.
1: బాబాయ్ గారు, మాకు నేర్పినవి, మేము నేర్చుకున్నవి ఇవే.
4: ఆ మహనీయుల కథలు మా తమ్ముళ్ళు ప్రదర్శిస్తారు, చూడండి.
2: చాణక్య, ఇటు రా నాయనా.
8: ఏం కావాలమ్మా?
2: అందమైన నీ చిరునవ్వుని నీ మిత్రులతో పంచుకుంటున్నావే, అమ్మతో పంచుకోవా నాయనా.
8: ఎందుకు పంచుకోనమ్మా? అమ్మా, నా చిరునవ్వు చూడాలనుందా నీకు?
2: నవ్వు కాదు నాన్న, నువ్వు నవ్వుతూ ఉంటే ముత్యాల్లా మిలమిలా మెరిసిపోయే అందమైన నీ పలువరస చూడాలనుందయ్యా నాకు.
8: పలువరస అందంగా ఉంటే ఏం జరుగుతుందమ్మా?
2: మహారాజయోగం పడుతుందయ్యా.
8: అయితే నాకు మహారాజయోగం పడుతుందా అమ్మా?
2: తప్పక పడుతుందయ్యా. పరమేశ్వరా, దైవభక్తి మాతృభక్తి మూర్తి భవించిన సద్గుణ సంపన్నుడు నా కుమారుడికి మహారాజయోగం పట్టేలా ఆశీర్వదించు.
8: అమ్మా, ఇక నా మిత్రులతో ఆడుకోనా?
2: ఆడుకోనాయనా. ఆ చాణక్య,
8: పిలిచావా అమ్మా?
2: అవును, నిన్ను ఒక్క మాట అడగనా తండ్రి?
8: అడుగమ్మా, సందేహమెందుకు? నీ మాట ఎప్పుడైనా కాదన్నానా?
2: నీకు మహారాజయోగం పట్టి ఏ చక్రవర్తికో మహామంత్రివై మహారాజ వైభవంలో ఉన్నప్పుడు ఈ పేద తల్లిని మరిచిపోవు కదా నాయనా.
8: అమ్మా, మాతృదేవోభవ అని బోధించిన పుణ్యభూమిలో పుట్టి కన్నతల్లిని మరచిపోతానా?
2: చాణక్య, పరిగెత్తక నాయనా, క్రింద పడితే దెబ్బ తగులుతుంది. పరమేశ్వరా, ఆవేశపరుడు నా కుమారుణ్ణి రక్షించు తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
8: అమ్మా,
2: చాణక్య, ఈ రక్తమేమిటయ్యా? దెబ్బ తగులుతుందని చెప్పానా నాయనా?
8: నేను పరిగెత్తి పడలేదమ్మా.
2: మరి ముఖం నిండా ఈ రక్తమేమిటయ్యా?
8: అమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మహారాజయోగం కంటే నీ పాదాలే నాకెక్కువమ్మా. నీ పాదాలకు దూరం చేసే ఏ మహారాజయోగము నాకక్కర్లేదు. అందమైన పలువరస ఉంటే కదా నాకు మహారాజయోగం పట్టేది. అందుకే అందమైన నా పలువరసను రాతితో ఓడగొట్టుకున్నానమ్మా. నన్ను ఆశీర్వదించు.
2: నాయనా చాణక్య, నీలాంటి సుపుత్రుణ్ణి కన్నా నా జీవితం ధన్యమైందయ్యా. నీ మాతృభక్తి సూర్యచంద్రులున్నంత వరకు నిలుస్తుంది నాయనా.
9: మిస్టర్ మోడీ, నా నిర్ణయం వినండి. నేను దక్షిణాఫ్రికా వదిలిపెట్టి భారతదేశం వెళ్లిపోదలుచుకున్నాను.
10: మిస్టర్ గాంధీ, నా మాట వినండి, మరొక్కసారి ఆలోచించండి. తెలివైన బారిస్టర్గా, నీతి నిజాయితీలు కట్టుబడే వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. సొసైటీలో అత్యుత్తమ స్థాయికి దగ్గర అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జారవిడుచుకోకండి.
9: నా మాతృభూమి దాస్య శృంఖలాబద్ధురాలై ఉంటే కోట్లాది మంది నా సోదర భారతీయులు బానిసలై బ్రతుకుతూ అగచాట్లు పడుతూ ఉంటే ఏ చీకు చింత లేకుండా నన్ను హాయిగా సుఖభోగాలు అనుభవించమంటారా? నో, ఐ కాన్ డూ దట్.
10: మీ దేశ ప్రజలకు సహాయం చేయాలనుంటే భారత స్వాతంత్రోద్యమానికి ధన సహాయం చేయండి.
9: మిస్టర్ మోడీ, సత్యం కోసం సర్వ సామ్రాజ్యాన్ని త్యాగం చేసిన సత్యహరిశ్చంద్రుడు వంటి త్యాగధనులు పుట్టిన పుణ్యభూమిని తుచ్చమైన డబ్బిచ్చి అవమానపరచమంటారా? దాదాభాయ్ నవరోజీ, బాలగంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి స్వాతంత్ర్యం కోసం తెల్లదొరల మరఫిరంగులకు రొమ్ములు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మాతృభూమి పట్ల ప్రేమ భక్తి వారి గుండెల్లో వెల్లువై పొంగుతుంటే చూస్తూ కూడా మనలో స్వాతంత్ర చైతన్యం చిగురించకపోతే, మిస్టర్ మోడీ, వి షుడ్ బి అషేమ్డ్ టు కాల్ అవర్సెల్స్ ఇండియన్స్.
10: అయితే మీ నిర్ణయానికి ఇంకా తిరుగులేదా మిస్టర్ గాంధీ?
9: తిరుగులేదు. కోట్లాది మంది భారతీయులకు ఒంటి నిండా బట్టలేనప్పుడు నేను ఈ సూట్లు బూట్లు ధరించలేను. కడుపు నిండా వారికి అన్నం లేనప్పుడు విందు భోజనాలు నేను ఆరగించలేను. అందుకే భారత్ వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని నా సోదరుల కష్టాలను కన్నీళ్లను పంచుకుంటాను.
10: చాలా కఠినమైన నిర్ణయమే, బట్ మిస్టర్ గాంధీ, ఐ అడ్మైర్ యువర్ డిసిషన్.
9: మిస్టర్ మోడీ, భారత్ వెళ్లి దాదాభాయ్, లాలాజీ, తిలక్, గోఖలేల అడుగుజాడల్లో నడుస్తాను. భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్ర్యం సాధించే వరకు నిద్రపోను. స్వాతంత్ర్యం సాధించడానికి అవసరమైతే నా ప్రాణాలైనా త్యాగం చేసి మాతృభూమికి నా రుణం తీర్చుకుంటాను. స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై అన్న నినాదాలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
10: మిస్టర్ గాంధీ, మీ దేశభక్తికి నా జోహార్లు.

0: దుర్గా, బేలూరు మఠం ఎంత సుందరంగా రూపుదిద్దుకుందో చూశారా? మందిరంలో రామకృష్ణ గురుదేవుల సుందరమూర్తిని చూస్తుంటే సాక్షాత్తు గురుదేవులే అక్కడ ఆశీనులైనట్టుంది.
1: స్వామీజీ, ఈ విషయం తెలుసా మీకు? ఇక్కడ ప్రతి రాతిలోనూ, ప్రతి మూర్తిలోనూ తమ వంటి జ్ఞానులు గురుదేవులను దర్శించడం వింత కాదు. కాని ఇక్కడ శిల్పాలు చెక్తున్న ఎంతో మంది శిల్పులు, శ్రామికులు స్వయంగా రామకృష్ణ గురుదేవుల దర్శన సౌభాగ్యం పొందారు.
0: అది వారి భక్తికి, గురుదేవుల అనుగ్రహానికి నిదర్శనం.
2: స్వామీజీ, నన్ను మన్నించండి.
1: ఎందుకలా ఆందోళన పడుతున్నావు చండి?
2: 3 రోజుల బట్టి అనారోగ్యంతో స్పృహలేక నేను పడకపై పడి ఉన్నాను.
1: నీకు పూర్తిగా నయమైందని డాక్టర్ గారు చెప్పి వెళ్లారు చండి.
2: అది కాదు దుర్గా, ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని నా కాలు పడుతూ నాకు మందులు వేసి కన్న తల్లిలా సేవ చేసి నాకు స్వస్థత చేకూర్చింది ఎవరో తెలుసా?
1: ఎవరు చండి?
2: స్వామీజీ వివేకానందులే.
1: స్వామీజీయా?
2: అవును, స్వామీజీయే. స్వామీజీ, నాలాంటి శ్రామికుడికి మీ వంటి జ్ఞానులు, యోగులు పాదసేవ చేయడం అనుచితం కాదా?
0: చండి, నీ పరిస్థితుల్లో నా తండ్రి ఉంటే సేవ చేయనా? నా గురుదేవులు రామకృష్ణులు ఉంటే సేవ చేయనా? నన్ను నమ్ము చండి, ఆ 3 రోజులు నీలో గురుదేవులు రామకృష్ణులే చూశాను నేను. జ్ఞానానికి పరాకాష్ఠ అందరిలో పరమాత్మునిని చూడగలగడం. బాధపడకు దుర్గా, శ్రామికులకు భోజన సదుపాయం బాగుందా?
2: స్వామీజీ, ప్రతినిత్యం విందు భోజనం చేస్తున్నంత సంతృప్తిగా ఉంది మాకు.
0: గురుదేవులకు పెట్టే నైవేద్యం రుచికరంగా వారు మెచ్చుకునేటట్టు ఉండాలి కదా చండి. మీ అందరిలో నారాయణ్ణి దర్శించే మహాభాగ్యం నాకు కలిగించారు గురుదేవులు. చండి, అన్నార్తులైన వారికి ఎప్పుడు అన్నం పెట్టినా వారిలో నారాయణ్ణి దర్శించండి. ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేసినట్టే భావించండి. అప్పుడు మీకంటే జ్ఞానులు, యోగులు ఉండబోరు.
2: ధన్యులం స్వామీజీ.

0: అంకుల్, భారతీయ ఆత్మ, ద సోల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను.
1: శ్రీనివాస్, తల్లిదండ్రులమై ఉండి ఈ విషయాలు మా పిల్లలకు చెప్పడం లేదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇవన్నీ చెప్పి మన పిల్లల్ని మహానుభావుల బాటలో నడిపించాలనుకోవడం అవసరమంటావా?
2: అంకుల్, ఒక్క మారు అవినీతి, అక్రమాలు, అశాంతితో అతలాకుతలమవుతున్నా నేటి సమాజాన్ని చూడండి. స్వార్థం కోసం దేశ సౌభాగ్యాన్ని తాకట్టు పెడుతున్న పెద్ద మనుషుల్ని చూడండి. స్వతంత్రం వచ్చి 6 దశాబ్దాలు అయినా అతపాతాలానికి కృంగిపోతున్న దేశ ప్రగతిని చూడండి. కూడు గుడ్డ లేక ఆత్మహత్యలతో అలమటిస్తున్న సాటి భారతీయుల్ని చూడండి. ఇలాంటి సమాజాన్న మనం భావితరాలకు అందించేది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నాళ్ళు ఈ దేశం మనగలుగుతుంది? ఆలోచించండి.
1: యూఆర్ రైట్ మై బాయ్. ఈ దృక్పథంలో ఆలోచించకపోవడం మా తప్పే. మా వాణ్ణి సన్మార్గంలో తీర్చిదిద్దటానికి తప్పక కృషి చేస్తాను. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ అన్న.
4: సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య, అద్దాని నేర్వవలియు, సత్యమును తెలుపు పాట సాయి మాట అని భగవాన్ బాబా బోధించిన విద్య పరమార్థాన్ని ఎప్పుడైనా మీ విద్యార్థులకు చెప్పారా? చెప్పి ఉంటే మీ విద్యార్థులు భిక్షాపాత్రతో విదేశాలకు పరుగులు పెట్టేవారు కాదు, ఇక్కడే ఉండి దేశ ప్రగతికి బంగారు బాటలు వేసేవారు. విద్యా సంస్థల్లో యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు ఉండేవి కావు. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం వారిలో పుష్కలంగా ఉండేవి. దేశభక్తి, మాతృభక్తి వారిలో చిగురించేవి. మిమ్మల్ని విమర్శించే హక్కు లేదు నాకు, కానీ విద్యార్థులకు ఈ విషయాలు బోధించకపోవడం గురువుగా మీ బాధ్యతల్ని విస్మరించడం కాదా మాస్టారు?
5: ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యా సంస్థల్లో మా వైఖరి తప్పని నాకు తోచలేదు సత్యం. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇకపై నా వైఖరి తప్పకుండా మార్చుకుంటాను. ఐ నీడ్ యువర్ హెల్ప్.
6: శివ, నన్ను క్షమించు.
7: అయ్యా, తమరు పెద్దవారు, అలా అనకండి.
6: ఆనాడు నువ్వు నా దగ్గరకొచ్చి నీ చదువు కోసం 1000 రూపాయలు సహాయం అడిగితే నిన్ను చేదరించుకుని అవమానించి పంపించాను. నా తమ్ముడు పెద్ద డాక్టరై 1,00,000,000 రూపాయలు సంపాదించి పెడతాడని ఆశించాను. నా ఆస్తి అమ్మి వాణ్ణి చదివిస్తే వాడు లండన్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. నాకా పిల్లల్లేరు. నా ఆశలన్నీ వాడిమీదే పెట్టుకుంటే నా ఆశలు అడియాశలయ్యాయి. నువ్వెక్కడున్నావో తెలుసుకుని ఇక్కడికొచ్చాను. ఈ దీనజనోద్ధరణ బాలల ప్రవర్తన చూసి ఎంతో ముగ్ధునయ్యాను. నా యావదాస్తిని శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకానికి రాసిచ్చేస్తున్నాను. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహంతో ఇక్కడ ఆశ్రయం పొందే పిల్లలందరూ చక్కగా చదువుకుని ఆదర్శ పౌరులుగా, సాయి సేవకులుగా సమాజ సేవకు అంకితమైపోతారు. తమ జీవితాలు ధన్యం చేసుకుంటారు.

0: ప్రేమస్వరూపులారా, పవిత్రమైన మానవ జీవితమునకు దివ్యమైన ఆదర్శమునకు అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: ప్రేమ స్వరూపో కోయి ఉదాహరణ ప్రస్తుత్ కరణే కే లియే ఏక్ దివ్య ఆదర్శ్ ఏక్ పవిత్ర జీవన్ కా ప్రతినిధిత్వ కరణే కే లియే మానవ జీవన్ మానవ జన్మ అతి ఆవశ్యక్ హై.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: ఆజ్ ఆద్మీ అప్నే భీతర్ స్థిత్ సర్వవ్యాపీ దైవత్వకో భూల్ చుకా హై, మానవీయ మూల్య ఖో చుకా హై ఔర్ కిసీ జానవర్ కిసీ జిందగీ జీ రహా హై, క్యోంకి ఉస్కే భీతర్ క్రోధ్ లాలసా లాలచ్ ఔర్ స్వార్థ్ జైసే అవగుణ భర్ చుకే హై.
0: ముఖ్యముగా మానవ జీవితము చాలా విలువైనటువంటిది. ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది. ఇట్టి పవిత్రమైన దివ్యమైన భవ్యమైన మానవ జన్మమునకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: మానవ జీవన్ బహుత్ కీమ్తీ హై, మానవ కే భీతర్ ఛుపీ హుయి దివ్యత ఉస్సే కహీ అధిక్ కీమ్తీ హై. ఆజ్ మానవతా ఏక్ కఠిన్ దౌర్ సే గుజర్ రహీ హై, క్యోంకి ఆద్మీ కే భీతర్ ఛుపీ హుయి పవిత్రతా కే వాస్తవిక్ స్వరూప్ కీ పెహచాన్ నహీ హో పా రహీ హై.
0: మనం జన్మించినది పవిత్రమైన భారతదేశమునందు. ఈ పవిత్రమైనటువంటి భారతదేశమునకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి మానవులుగా రూపొందాలి.
2: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నదే మనకు చక్కదనము, వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: భారత్ కి పావన్ భూమి మే హమారా జన్మ హువా హై, హమారా కర్తవ్య హై కి హమ్ ఇస్ మహాన్ దేశ్ కే యోగ్య ఏక్ ఆదర్శ జీవన్ కా నేతృత్వ కరేం. భారత్ కి పావన్ భూమి మే సుందరతా క్యా హై, యహాం కి సచ్చి సుందరతా హై సహన్ శక్తి. సభీ ధార్మిక్ క్రియాఓ సే పరే సత్య కే ప్రతి దృఢ అనురాగ్ రఖనా హీ మహానతమ్ తపస్యా హై.
2: మధుర భావం వేది ఏది, మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యమెది, ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ
1: ఉస్కీ అమృత్ జైసీ మధురతా కా అనుభవ్ కర్నా మా కీ మమతా కా అనుభవ్ కర్నే కే సమాన్ హై. అబ్ ఇస్సే బడీ ఔర్ క్యా చీజ్ హో సక్తీ హై. చరిత్ర కా మూల్య జీవన్ కీ అపేక్షా కహీ అధిక్ హై. యహ సిద్ధాంత్ భులాయా జా చుకా హై, జలాకర్ రాఖ్ కర్ దియా గయా హై. హమ్ అప్నే ఆచరణ్ ఔర్ వ్యవహార్ మే పశ్చిమీ సభ్యతా కీ నకల్ కర్నే లగే హై.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశంలో గొప్ప విద్యావంతులు లేకపోలేదు, భారతదేశమునందు శ్రీమంతులు లేకపోలేదు, భారతదేశమునందు వీరులు శూరులు గంభీరులు లేకపోలేదు, భారతదేశమునందు త్యాగపురుషులు లేకపోలేదు.
1: ప్రేమ స్వరూపో ఇస్ దేశ్ మే బుద్ధిమానో కీ కోయి కమీ నహీ హై, ధనీ ఔర్ సమృద్ధ లోగో కా భీ కోయి అభావ్ నహీ హై. యహ దేశ్ వీరతా సాహస్ ఔర్ హిమ్మత్ కా దేశ్ హై. ఇస్ పవిత్ర ధర్తీ పర్ అనేక త్యాగీ బలిదానీ లోగ్ మౌజూద్ హై.
0: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నాము. భారతదేశంలో స్వతంత్రాన్ని కూడా సంపాదించారు, కానీ స్వతంత్రమును సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు. ఈ ఐక్యత లేకపోవటం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది. ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరి కూడాను ఐక్యమత్యం లేకపోవటం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
1: ఔర్ ఐసే అనేకో వ్యక్తియో కీ ఉపస్థితి కే బావజూద్ హమ్ ఆజ్ అసహాయ హై. హమ్ ఆజాదీ హాసిల్ కర్నే మే తో సమర్థ హై, కింతు హమ్ ఏక్తా పానే మే అసమర్థ హై, క్యోంకి एकता की भावना कहीं है ही नहीं। हम समय के एक मुश्किल दौर से गुजर रहे हैं। हमारा देश विपत्ति और उपद्रवों से होकर गुजर रहा है, क्योंकि बुद्धिजीवियों और राजनीतिज्ञों में किसी प्रकार की कोई एकता ही नहीं है।
0: आयोग का ऐकमत्यं संपादించడమే में మానవుని ప్రధానమైనటువంటి ఒక కర్తవ్యము కుటుంబం బాగుపడవాలన్నను సంఘం అనేటువంటిది అన్యోన్యతతో జీవితాన్ని అనుభవించవాలన్నను దేశం యొక్క ఔన్నత్యము పెరగవాలన్నను ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యమునకు మూల కారణము
1: ఏకతా ప్రాప్త కర్నా ప్రత్యేక నాగరిక కా ఉత్తరదాయిత్వ ఆర్ కర్తవ్య హై పరివార్ కి ఉన్నతి హోనీ చాహియే సమాజ్ కా భీ మేల్ మిలాప్ एवं मित्रता के द्वारा विकास होना चाहिए। इससे समूचे देश का विकास होना चाहिए। यह सब प्राप्त करने के लिए ईमानदारी और एकता के जुड़वां सिद्धांतों का पालन करना आवश्यक है।
0: प्रेम स्वरूपुलारा भारत देश मनंदु एन्नि विधमैनटुवंटि ओक समस्तलो अभिवृद्धि अवुतू वच्चायि कानी ఎంతమంది విద్యావంతులు ఉంటున్నారు, ఎంతమంది శ్రీమంతులు ఉంటున్నారు, కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి? ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు. ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
1: ప్రేమ స్వరూపో భారత్ మే బహుత్ సీ సంస్థాఓ కా బడీ తేజీ సే ఉదయ హువా హై. యహాం బడీ సంఖ్యా మే పఢే లిఖే లోగ్ మౌజూద్ హై. ధనీ ఔర్ సమృద్ధ భీ బహుత్ హై. కింతు క్యా లాభ్? వే వార్తాలాప్ నహీ కర్తే, वे एक दूसरे से प्रेम से बातचीत नहीं करते। जहां प्रेम होता है वहीं एकता होती है।
0: मन ఒక స్పీకర్ చెప్పాడు లోకము లోపల హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వాటర్ హెడ్ కు ఎడ్యుకేషన్ హార్ట్ కు హెల్త్ దేహానికి వాటర్ ఈ మూడు కూడాను చాలా సమానమైనటువంటిది.
1: आज शाम को एक वक्ता ने कहा कि दिल और दिमाग को, हृदय और मस्तिष्क को शिक्षा की जरूरत है।
0: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి, మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవుడు ఎందుకు కోల్పోయినారు?
1: యహ్ మానవతా కా లక్షణ హై. మానవ జాతి కా ఉచిత్ అధ్యయన్ అర్థాత్ మానవ కా అధ్యయన్, జిసే దిమాగ్, दिल और हाथों के एकता की आवश्यकता है। जो कुछ भी सोचा जाए वही घोषित करना चाहिए, जो कुछ भी कहा जाए उसे ही अमल में लाना जरूरी है। आज इन तीनों का मेल गायब हो चुका है।
0: కనుకనే ఎన్ని విద్యలుండి కూడాను ఏమీ ప్రయోజనం లేనిటువంటి రీతిగా ఉంటుందని. మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు? వీరందరికీ సమస్తకు చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి? సమస్త చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి. చదువుకోవటం ఎవరి స్వార్థము, స్వప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
1: ఉచ్చ శిక్షకే చల్తే యహాం బహుత్ సారే శిక్షిత్ లోగ్ హై, కింతు క్యా వే సమాజ్ కో కిసీ తరహ్ కీ సహాయతా పహుంచా రహే హై? సంస్థాయే నిరంతర దోషయుక్త హోతీ జా రహీ హై. उनसे प्राप्त विद्या का उपयोग लोग केवल स्वार्थ सिद्धि और स्वहित के लिए कर रहे हैं।
0: కనుకనే స్వార్థ సప్రయోజనాన్ని త్యజించి త్యాగ భావం చేత సమాజమునకు ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేయాలి. కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు. కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకములకు అవసరం.
1: కిసీ న కిసీ కో త్యాగ్ కర్నా పడతా హై. త్యాగ్ కి ఇస్ భావనా కే సాథ్ उसे प्रेम के सिद्धांत का भी प्रचार करना चाहिए। आज हमें यह समझ लेना चाहिए कि अमरत्व प्राप्त करने में केवल त्याग के अलावा और कोई संगठन, कोई प्राधिकरण, कोई संपत्ति हमारी सहायता नहीं कर सकती। आज हमें त्याग करने वालों की जरूरत है।
0: స్వార్థాన్ని త్యజించాలి, కలాసాన్ని వరించాలి, దివ్యత్వాన్ని ప్రేమించాలి. భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉంటుండాలి. భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుండాలి. భారతదేశం యొక్క జలము లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుండాలి.
1: హమే అప్నే స్వార్థ కా త్యాగ్ కర్కే దైవత్వ సే ప్రేమ్ కర్నా చాహియే. ఇస్ దేశ్ కీ పవిత్రత ఔర్ పవిత్ర హోనే కీ భావనా కిసీ భీ వర్ణన్ సే పరే హై. సచ్చాయీ యహీ హై కీ యహ్ సత్య इस देश की हवा में घुल मिल गया है। भारत की धूल भी धर्म से परिपूर्ण है। भारत देश का पानी प्रेम का वाहक है, चारों ओर प्रेम को पहुंचाता है।
0: प्रति भारतीय पवित्र में त्याग కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం. ప్రేమ స్వరూపులారా, భారతీయులు ఎందున్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడా లేదు. కానీ ఐకమత్యం లోపించడం చేతనే, ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి. కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యహాకే హర్ నాగరిక్ కే దిల్ మే త్యాగ్ కీ భావనా మౌజూద్ హై, జిసే పహచాన్నే మే ఆజ్ హమ్ పూరీ తరహ అసమర్థ హై. ప్రేమ స్వరూపో, భారత్ కే సామర్థ్య ఔర్ గుప్త ప్రతిభా పర్ కహీ కోయి ధ్యాన్ నహీ దియా జా రహా హై, క్యోంకి ఏకతా కే అభావ్ మే యహ్ సారా సామర్థ్య ఔర్ సారే గుణ బేకార్ హో గయే హై. ఇసీలియే ఆజ్ హమే ఏకతా కా వికాస్ కర్నా చాహియే.
0: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
3: భారతదేశంలో
0: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి, కానీ ఆ జలం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి. ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి. ఈ జలమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు సద్వినియోగం చేయకూడదు, ఎందుకు దీన్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు.
1: యది ఏక్తా నహీ హై తో బాకీ సారే గుణో కా హోనా ఏక్దమ్ వ్యర్థ హై. इस पवित्र धरा पर गंगा, यमुना और सरस्वती जैसी बहुत सी नदियां बहती हैं, किंतु उनके जल का उचित उपयोग करने की सामर्थ्य लोगों में नहीं है. सरकार इस तथ्य को नहीं पहचानती, इसलिए बहुत सा जल निरर्थक बह जाता है. तुम उसका सही ढंग से उपयोग क्यों नहीं करते? వే పీనే యోగ్య పానీ కి ఆపూర్తి సమాజ్ కో క్యో నహీ కర్తే.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు, బొంబాయి పట్టణము మన ఇండియాకంతా కూడా స్టమక్ వంటిది ఇది, కానీ ఈ స్టమక్ కు తగినంత తగినట్టు ఆరోగ్యం లేకుండా పోతుండాలి. ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు, ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు. అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
1: హమే బహుత్ దూర్ జానే కి జరూరత్ నహీ హై, ముంబై కో హీ లేతే హై. యహ ముంబై శహర్ భారత్ కా ఉదర్ హై, పేట్ హై. హమే యహ ధ్యాన్ రఖనా చాహియే కి యహ పేట్ సదా సహీ ఔర్ స్వస్థ రహే. యహాన్ ఝోపడపట్టియో మే బహుత్ లోగ్ రహతే హై. యహాన్ బహుత్ సే బచ్చే ఐసే హై జిన్హే ప్రారంభిక శిక్షా పానే కా భీ సౌభాగ్య ప్రాప్త నహీ హై. యహాన్ బహుత్ బడీ సంఖ్యా మే లోగ్ బీమార్ హై, అశిక్షిత్ హై. ఔర్ ఇసీ ముంబై మే ఐసే భీ బహుత్ సే లోగ్ హై జిన్కే పాస్ కరోడో అరబో కి సంపత్తి హై.
0: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు, ఏమి సద్వినియోగం చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు, చదువులకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి యొక్క చదువులు ఏమాత్రమైనా చేస్తున్నారా? లేదు, లేదు. మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు. ప్రేమ స్వరూపులారా, ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆపించాలి. కన్నులతో చూస్తున్నాము వారి అవస్థలు, కేవులతో వింటున్నాము, మనస్సుతో అనుభవించుతున్నాము, చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకలేకపోతే. భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము హెల్ప్ ఎవర్ హట్ నెవర్. ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడా ఆధ్యాత్మిక తత్వ ప్రతాపమును అభివృద్ది పరుచుకుంటూ వచ్చి ఎన్న భారతే తన్న భారత అని భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశంలో కూడా లేదు.
1: వే ఇస్ అకూత్ ధన్ కా క్యా కర్తే హై, కిస్ తరహ వే ఇస్కా ఉపయోగ్ కర్తే హై, వే సమాజ్ కి సేవా కిస్ తరహ కర్తే హై, క్యా వే కిసి భీ ప్రకార కా సేవా కార్య కర్ రహే హై? కహీ కుచ్ భీ నహీ. వే భాషణ తో బహుత్ శాందార్ దేతే హై, किंतु उस पर अमल करने में जीरो हैं, शून्य हैं. प्रेम स्वरूपो, हमें समाज को सुविधा प्रदान करना और आराम पहुंचाना चाहिए. हम उनकी दुर्दशा देखते हैं, उनकी पीड़ा सुनते हैं, उस पर मनन भी करते हैं, किंतु किसी प्रकार की सहायता पहुंचाने में असमर्थ हो जाते हैं. इसीलिए भारतीय संस्कृति में हेल्प एवर हर्ट नेवर जैसी कहावतों पर अधिक जोर दिया जाता है. प्राचीन काल से ही भारतीय संस्कृति समूचे विश्व के सामने एक आदर्श प्रस्तुत करती रही है. फिर भी इस देश में सदा से उपस्थित पवित्रता की ओर दुनिया में कहीं भी ध्यान नहीं दिया जाता.
0: కనుకనే మొట్టమొదట భారతదేశం యొక్క సంబంధాన్ని, నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. సమాజం నుంచి ధర్మను ఆకర్షిస్తున్నారు, జనం నుంచి ధర్మను పోగు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు. ఈ ధర్మంతా ఏమి చేస్తారు? ప్రజలకే వినియోగపరచాలి. కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం, తదుపరే మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం. కనుకనే ప్రతి మానవుని ఎందుకు దివ్యత్వం అనేటువంటి యొక్క తత్వం ఒక్కటే, ఓన్లీ వన్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. ఆ మూడింటి యొక్క తత్వమును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హమే ఇస్ దృఢ విశ్వాస్ కో ఔర్ వికసిత్ కర్నా చాహియే కి మై ఇస్ మహాన్ దేశ్ భారత్ కా నాగరిక్ హూ. యహ సచ్చాయి హై కి హమ్ సమాజ్ సే పైసా నికాల్తే హై, సమాజ్ మే రహ్ కర్ పైసా కమాతే హై, కింతు సమాజ్ కి సేవా కర్నే కే లియే ఉస్కా ఉపయోగ్ నహీ కర్తే. तुम उन पैसों से करते क्या हो? हमें इसका उपयोग समाज के लिए करना चाहिए, किंतु सबसे पहले हमें अपने गांव का विकास करना चाहिए, जिसका सीधा लाभ जन समुदाय को होगा. सबके भीतर एक समान दैवत्व स्थित है. सच्चाई यह है कि यहां केवल एक जाति है, मानवता की जाति. एक धर्म है प्रेम, और एक ही भाषा है हृदय की भाषा. హమే చాహియే కి హమ్ ఇన్ తీనో బిందువో కి సహీ భావనా కా సముచిత్ వికాస్ కరే.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపలనే సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి. కమ్యూనిటీ, పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి. కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్ స్కూల్స్, ప్రయోజనం ఏమిటి? ఒక 10 crores తో ఒక హాస్పిటల్ కట్టామంటే 100 crores కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
1: హర్ ధనీ ఆద్మీ కో जनता की सहायता का हर संभव प्रयत्न अवश्य करना चाहिए. उन्हें अस्पतालों का निर्माण करना चाहिए, गरीब बच्चों के लिए स्कूल बनवाने चाहिए. हां, वे अस्पताल और स्कूल बनवाते हैं, उनका उपयोग क्या है? वे 10 crores की लागत से अस्पताल बनवाते हैं ताकि 100 crores का फायदा कमा सकें.
0: ఇది మనం చేయవలసిన పూజ. ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు, అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది. దైవ స్వరూపులారా, దైవం అందరి ఎందు ఉంటున్నాడు. దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే, అందరికీ మనం గౌరవించాలి.
1: క్యా హమే ఇస్ తరహ కా వ్యాపార్ కర్నా చాహియే? ఇన్హే ముఫ్త్ కర్ దో, కేవల్ తభీ సారీ కమాయి పవిత్ర హో సక్తీ హై. ఈశ్వర్ సభీ మే హై, ఐసీ కోయీ జగహ్ నహీ హై జహాన్ ఈశ్వర్ నా హో. तुम किसी का सम्मान करते हो तो समझो ईश्वर का सम्मान करते हो.
0: కరుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు. గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ, యు ఆర్ ఆల్సో గాడ్. కనుక మనం ఏమాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు. మనం అందరూ దైవ స్వరూపులమే. ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: యహ విచార్ భీ మన్ మే కభీ నా లావో కే ఈశ్వర్ తుమ్సే భిన్న హై, అలగ్ హై. ఈశ్వర్ తుమ్హారే భీతర్ హై, భీతర్ హీ నహీ బల్కి తుమ్హారే ఊపర్ హై, నీచే హై, తుమ్హారే చారో ఓర్ హై. తుమ్ భీ ఈశ్వర్ హో. యహ కభీ మత్ సోచో కే తుమ్ ఏక్ సాధారణ మానవ మాత్ర హో. తుమ్ దైవత్వ కా సాకార్ రూప్ హో. ईश्वर प्रदत्त प्रेम को हमें सबके साथ बांटना चाहिए. प्रेम ईश्वर है, प्रेम से जियो. पूरा दिन प्रेम से भर दो, दिन का समापन प्रेम से करो. ఈశ్వర్ కో పానే కా యహీ రాస్తా హై.
0: ఈ ప్రేమతత్వాన్ని మన ఎంత హృదయం నందు ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాము. ఈ ప్రేమను సమాజంలో ఎంతమందికి పంచుతున్నాం మనము? ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా రుజువిస్తాం. ప్రేమను అధికంగా తీసుకోవాలి. ఇది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి. క్రోధము, ద్వేషము, అసూయను పారదోయాలి.
1: विश्वव्यापी प्रेम से हमारा हृदय परिपूर्ण होते हुए भी दुर्भाग्यवश हम अनुपयोगी से हैं. हम में से कितने लोग समाज में प्रेम का प्रसार करते हैं? हम मानव तभी कहला सकेंगे जब सबके साथ प्रेम बांटना आरंभ करेंगे. सच्चाई यही है कि हमें प्रेम की राह पर ही चलना चाहिए. प्रेम का यातायात एक तरफा नहीं है, प्रेम का स्रोत दो तरफा है. लो और दो. इस देश के नागरिकों को ऐसा ही प्रेम विकसित करना चाहिए. हमें क्रोध, लालच और ईर्ष्या इत्यादि का खात्मा कर देना चाहिए.
0: ఏంటి యాంగర్? యాంగర్, యాంగర్ ఇదంతా అనిమల్ క్వాలిటీ. కాబట్టి యాంగర్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అని 10 times అనండి, ఆ కోపం పోతుంది. ఈ చంచలత్వం అంతా వస్తుంటది మానవుకి. అనేక విధమైనటువంటి యొక్క చలనం అంతా తరుగుతుంటది. అలాంటి సమయంలో ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్ అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
1: యహ క్రోధ క్యా హై? క్రోధ ఏక్ పాశవిక్ గుణ హై. क्रोध के क्षणों में यह बात बार बार दोहराओ कि मैं कुत्ता नहीं हूं, मैं इंसान हूं. मैं कुत्ता नहीं हूं, मैं इंसान हूं. इससे क्रोध दूर हो जाएगा। हमारे भीतर पाशविक गुणों के होने से बहुत कुछ घट जाता है। जब कभी हमारा मस्तिष्क अस्थिर हो रहा हो, डगमगा रहा हो, तो यह सोचो कि मैं बंदर नहीं हूं, मैं आदमी हूं।
0: క్రోధము తాపము ఈర్ష అసూయ డమము ఇవన్నీ కూడాను అనుమతి క్వాలిటీస్. ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను మానవుని యొక్క జీవితము. అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం అనుమతి జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
1: అర్థాత్ క్రోధ లాలచ్ ఘృణ ఔర్ ఈర్ష యహ సబ్ పాశ్విక్ గుణ హై. ప్రేమ సత్య త్యాగ ఔర్ సహన శక్తి యహ సబ్ మానవీయ గుణ హై. विडंबना यही है कि मानव के रूप में जन्म लेने के बावजूद तुम किसी जानवर जैसा जीवन जीते हो।
0: కరుణ మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి. ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమను పెంచుకోవాలి. ప్రేమనే నిజమైనటువంటి దైవము. ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు, మీ ఎందే ఉంటున్నాడు దైవము, మీరే దైవంగా ఉంటున్నారు. అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, వ్రతములు చేసుకోవటము, భజన చేసుకోవటం, ఇది కాదు ముఖ్యమైన భక్తి.
1: इन अवगुणों को त्याग देना चाहिए। तुम्हें प्रेम का अधिक से अधिक विकास करना चाहिए। प्रेम ईश्वर है, हमें इस दिव्य प्रेम का दिन प्रतिदिन विकास करना चाहिए। ईश्वर तुमसे अलग नहीं है, ईश्वर तुम्हारे भीतर हैं, तुम स्वयं ईश्वर हो। अपने भीतर उपस्थित दैवत्व को तुम भूल क्यों जाते हो? मंदिरों का निर्माण कराना और उनमें पूजा आराधना करना ही आध्यात्मिकता के लक्षण नहीं है।
0: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఈ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయి. కర్తవ్యం యోగముచ్యతే అన్నది భగవద్గీత. కర్మణ న ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు, దీని త్యాగములో మనం ప్రవేశించాలి.
1: కర్మ హీ పూజా హై, కర్తవ్య హీ ఈశ్వర్ హై. ఇస్లియే తుమ్హే అప్నా కర్తవ్య భలీ భాంతి నిభానా చాహియే. భగవద్గీత మే కహా గయా హై కి త్యాగ హీ ఆఖిర్కార్ అమృతత్వ ప్రదాన్ కర్తా హై. हमें उसी भावना का विकास करना चाहिए।
0: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి. మనం మానవ జన్మ మెత్తినాము. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడాను వ్యక్తం చేసుకోవటం సార్థకం కాదు. మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి, 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
1: హమే అప్నే జీవన్ కే అంతిమ క్షణ తక్ ప్రేమ కర్నా చాహియే. తుమ్నే మానవ జన్మ ప్రాప్త కియా హై, మానవ జన్మ అతి దుర్లభ హై, और उसमें भी मानवता युक्त जन्म तो सबसे दुर्लभ है। जीवन में मोक्ष प्राप्त करने के लिए हमें समाज की सेवा करनी चाहिए। हमें अपने संगी साथियों को सुविधा प्रदान करनी चाहिए।
0: అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి. ఈ బొంబాయి లోపల చూస్తే, భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి. దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్ గా ఉంటుంటారు. దీనివల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి, అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి. ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
1: आज से ही हमें एक पवित्र जीवन का आरंभ कर देना चाहिए। यहाँ मुंबई में हमें बहुत सी बहुमंजिला इमारतें दिखाई देती हैं, और इन शानदार बहुमंजिला इमारतों के अगल बगल हम झोपड़ियां देखते हैं जिनका परिवेश बहुत सी बीमारियों और अनेकों मौतों का जिम्मेदार होता है। हम मूक दर्शक बने देखते रहते हैं, क्यों?
0: ఇవంతా కూడా కొంచెం పవిత్రం గావించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము. ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా. కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి. కారణమేమిటి? టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెషర్. మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది. దీంట్లో ఈ డిజైర్స్ డిజైర్స్ అనేటువంటి లగేజెస్ ఊరికి వేసుకుని పోతున్నాం.
1: హమే అప్నే పరిసర్ కో సాఫ్ స్వచ్ఛ రఖనా చాహియే. మస్తిష్క दिमाग के बिना प्रत्येक वस्तु निरर्थक है। मानव उदासी और तनाव से ग्रस्त है, क्यों? तनाव का कारण है ढेर सारी इच्छाएं, क्यों? यात्रा में कम से कम बोझ लेकर चलना अधिक से अधिक सुविधा और आनंद प्रदान करता है। मानव जीवन एक लंबी यात्रा है, इच्छाएं बोझ हैं।
0: कर गई डिजेशन को तवर को कटको वाली सीलिंग चाहिए, आली सीलिंग ऑन डिजायर उंडाली కానీ అమితమైన ఆశ ఉండకూడదు. కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో నాయకత్వాన్ని వహిస్తుంది. ప్రేమ స్వరూపులారా, భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు, ఎట్టి యుద్ధములు రావు, ఎట్టి కష్టములు ఉండవు, త్వరలోపలి ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు. కనుకనే కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే అన్ని దేశముల కూడా అన్ని అంగముల కూడా ఆరోగ్యాన్ని చేకూరుతుంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చెయ్యాలి.
1: హమే అప్ని ఇచ్చాయే కమ్ కర్నీ చాహియే, ఇచ్చాయో పర అంకుష్ లగానా చాహియే, హమే అనంత ఇచ్చాయే నహీ పాలనీ చాహియే, తో భారత్ అవశ్య హీ సంపూర్ణ విశ్వ కా నేతా బన్ జాయేగా. ప్రేమ్ స్వరూపో, సచ్చాయి యహ హై కి యహాం మౌలిక రూప్ సే కోయి సమస్యా నహీ హై, ఔర్ హో భీ నహీ సక్తీ, తుమ్హే కోయి పీడా నహీ ఝేల్నీ హోగీ, నికట్ భవిష్య మే తుమ్ ఏక్ ఆనందమయ జీవన్ కా నేతృత్వ కర్నే జా రహే హో. ఇస్కే లియే హమే భారత్ కే ఉదర స్థాన్ ముంబై కా స్వాస్థ్య ఉత్తమ రఖనా చాహియే, తబ్ జాకర్ శరీర్ కా బాకీ హిస్సా హమారా దేశ్ ఏక్దమ్ ఠీక్ హో సకేగా, ఔర్ హమే దూసరో కి సేవా ద్వారా ప్రశంసా యోగ్య కార్య కర్నే చాహియే.
0: కనుకనే మనం తినడానికి ఉంది, ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు. ఈ విధమైనటువంటి విశాలమైన భావం రావాలి. ఎక్స్పాన్షన్ లవ్, కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు, కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాం. చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి, ప్రపంచమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
1: హమే భోజన్ కర్నా చాహియే, పర్ కిస్ లియే, తుమ్హే దూసరో కో భీ భోజన్ ప్రస్తుత కర్నా హై, హమే ఉదార మనా హోనా చాహియే, ఉస్సే ప్రేమ్ కా విస్తార్ హోతా హై. హమ్ ఇస్ విశాల్ ప్రేమ్ కా వికాస్ నహీ కర్ రహే హై, బల్కి ఆజ్ హమ్ సంక్షిప్త ప్రేమ్ పర్ హీ ధ్యాన్ దే రహే హై. యహ సంకుచిత్ దృష్టికోణ హై, దునియా బహుత్ బడీ హై, హమే ఉదార్ హృదయ హోనా చాహియే.
0: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు, అనేక మంది త్యాగులు పుట్టారు, అనేక మంది యోగులు పుట్టారు, కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి? చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు, ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు. కనుకనే గుడ్ మైండ్, గుడ్ హార్ట్, గుడ్ హ్యాండ్, అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
3: దట్ ఇస్ రియల్ సాక్రిఫైస్.
1: యహా బహుత్ సి మహాన్ ఆత్మాఓ నే జన్మ లియా, అనేకో త్యాగీ పురుష్ యహాం హువే, యహాం బహుత్ సారే మహత్వాకాంక్షీ లోగ్ హువే హై, ఫిర్ భీ లాభ్ క్యా హై? ఆజ్ హమ్ కోయి భీ అచ్చా కామ్ కర్నే మే అసమర్థ హై, హమారే పాస్ అచ్చా దిమాగ్ నహీ హై, ఇసిలియే హమారే పాస్ అచ్చా దిమాగ్ హోనా చాహియే. అచ్చా హృదయ ఔర్ కర్మ కర్నే వాలే హాత్ హోనే చాహియే, వహీ ఉచిత్ త్యాగ్ హై.
0: చేయి ఉంటుండాలి, ఈ కంకణాలంతా ధరించుకోవటం. హస్తస్య భూషణం దానం, కంఠస్య భూషణం సోత్రం, సత్యం కంఠస్య భూషణం, అదే మన గొంతుకు అలంకారము. ఇలాంటి అలంకారం ఈనాడు మాని అనేక రకమైనటువంటి అలంకారాలు మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి? మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
1: హమ్ చూడియా క్యో పెహన్తే హై, హాథో కా ఆభూషణ హై దాన్, గలే కి శోభా హై సదా సచ్ బోల్నా, సత్య హీ గలే కి ఉచిత్ సజావట్ హై. హమే దూసరే సభీ భౌతిక ఆభూషణో కో త్యాగ్ దేనా చాహియే, కింతు కుచ్ అన్య ఆభూషణ ధారణ కర్నే చాహియే. వే క్యా హై? హమే అప్నే హాథో మే దాన్ కా అమూల్య ఆభూషణ ధారణ కర్నా చాహియే.
0: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం, సత్యం వద ధర్మం చెర, మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడాను ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుందది. ఇట్టి పవిత్రమైన భారతదేశం నుండి పుట్టి నేను భారతీయుడిని ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
1: హమే సదా సత్య బోల్నా చాహియే ఔర్ ఉచిత్ మార్గ కా అవలంబన్ కర్నా చాహియే. సదియో సే భారత్ సత్య ఔర్ ఇమాన్దారీ కే జుడవా సిద్ధాంతో కా పాలన్ కర్తా చలా ఆ రహా హై. ఇస్ పావన్ ధర్తీ పర్ జన్మ లేకర్ హమే అప్నే ఆప్ కో భారత్ కే ఆదర్శ నాగరిక్ కే రూప్ మే ఢాల్నా చాహియే.
0: కనుకని ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి. క్రిస్టియన్స్ కానీ, ముస్లింస్ కానీ, పర్షియన్స్ కానీ, సిక్కులు కానీ, హిందువులు కానీ, అందరి ఎందుకు పవిత్రమైన భావములు ఉంటున్నాయి. ఏ మతములు చెడ్డది కాదు.
1: హమే అప్ని స్వయం కి సంస్కృతి కో నహీ భూల్నా చాహియే. హర్ ధర్మ త్యాగ ఔర్ బలిదాన్ కే సిద్ధాంత కా ప్రచార్ కర్తా హై. కోయి ఫర్క్ నహీ పడతా కి కోయి క్రిస్టియన్ హై యా పార్సీ, ముసల్మాన్ హై యా హిందూ, ఉన్ సభీ కే భీతర్ పవిత్ర భావనాయే విరాజమాన్ హై. కోయి భీ ధర్మ బురా నహీ హై.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది, కనుకనే మనం మతిని ముందు చక్క చేసుకోవాలి, అప్పుడే మతమంతా కూడా చక్కబెడుతుంది. మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు, అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
1: యది మత్ అర్థాత్ మన్ అచ్చా హై తో కౌన్ సా మత్ యా ధర్మ బురా హో సక్తా హై. అతః హమే అప్నా మన్ సహీ కర్నా చాహియే, తబ్ జాకర్ ధర్మ నిస్పృహ అర్థాత్ అసంగత్ బనేంగే. హమే మతభేదో పర్ ధ్యాన్ నహీ దేనా చాహియే, హమే బంధుత్వ సే భాయిచారే సే రహనా చాహియే.
0: దీనినే జీసస్ కూడా చెప్పాడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు. అది ఏ భారతీయ సంస్కృతి ఎందు కూడాను ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్ అనేది. కనుక ఏ మతం కూడా చెడ్డది బోధించడం లేదు, అన్ని మతములు కూడా ఆదర్శవంతమైనటువంటివి, ఆ మతములకు తగినటువంటి ఆదర్శాన్ని నీవు నిరూపించు. అంతేకాని కేవలం బోధిస్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు, దాన్ని ఆచరణ ఎందు పెట్టాలి. ప్లేట్లో పొటాటో చపాతి ఉంటే పొటాటో చపాతి అని 100 పర్యాలంటే పొట్ట నిండుతుందా? కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను. కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయత్నించు. కనుక నేను ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి. ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. కేవలం బుకిష్ నాలెడ్జీ, సూపర్ఫిషియల్ నాలెడ్జీ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు. ఈనాడు మన నాలెడ్జీని పెంచుకుంటున్నామనుకుంటున్నాము. కాదు కాదు కాదు కాదు, మనం ఉన్న నాలెడ్జీని అంతా పాడు చేసుకుంటున్నాము. మొట్టమొదటి నాలెడ్జీ, సెకండ్ స్కిల్, థర్డ్ బ్యాలెన్స్ ఇన్సైడ్.
1: బిల్కుల్ యహీ బాత్ ఈసా మసీహ్ నే భీ కహీ థీ. ఈసా మసీహ్ నే కహా థా, మేరే ప్యారే పుత్ర, సభీ లోగ్ ఏక్ హై, ప్రత్యేక్ కీ తరహ ఏక్ బనో. భారతీయ సంస్కృతి కహతీ హై కి హర్ వస్తు మే ఈశ్వర్ ఉపస్థిత్ హై, భగవాన్ చారో ఓర్ విరాజమాన్ హై, కోయీ భీ ధర్మ బురాయీ నహీ సిఖాతా, సభీ ధర్మ సచ్చే హై, ఔర్ తుమ్ వాస్తవిక జీవన్ మే ఇసే సిద్ధ కర్కే దిఖాఓ, ప్రమాణిత్ కరో. యహ వ్యావహారికతా సే పరే నహీ హోనా చాహియే, యహ రోజ్ కే అభ్యాస్ మే ప్రతిబింబిత్ హోనా చాహియే. యది తుమ్హారే సామ్నే ఆలూ కీ సబ్జీ ఔర్ రోటీ పరోసీ గయీ హో, తుమ్హారే సైకడో బార్ సబ్జీ రోటీ రటనే పర్ భీ తుమ్హారీ భూఖ్ శాంత్ నహీ హోగీ, తుమ్హే ఉస్కా కౌర్ బనాకర్ ఉఠాకర్ ఖానా హీ హోగా. యది తుమ్ బహుత్ సే లోగో కో కుచ్ పఢాతే హో, తో ఉస్మే సే కమ్ ఏక్ సిద్ధాంత కా ఖుద్ అప్నే జీవన్ మే అభ్యాస్ కరో. సిద్ధాంతో కే అభ్యాస్ కా హర్ సంభవ ప్రయత్న కరో. జబ్ తుమ్ ఇన్ సిద్ధాంతో కా పూర్ణ రూప్ సే పాలన్ కర్నే లగోగే తో దేశ్ ప్రగతి కరేగా. ఆఖిర్కార్ కేవల్ కితాబీ జ్ఞాన్, బాహరీ జానకారీ కా హోనా నిరర్థక్ హై. హమ్ సోచతే హై కి హమారా జ్ఞాన్ బఢ్ రహా హై, నహీ, హమ్ వాస్తవిక జ్ఞాన్ కో నష్ట కర్ రహే హై. పహలా జ్ఞాన్, దూసరా కౌశల్, తీసరా సంతులన్, చౌథా అంతర్దృష్టి.
0: ఫస్ట్ బ్యాలెన్స్, ఒక జ్ఞానం ఉంటుండాలి, ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటారు. కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవటానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. అందువల్ల మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి. మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది, అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఇస్తుంది. మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు, చలిమి కలిమి బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
1: తో పహలే చరణ మే జ్ఞాన్ ఆతా హై, ఏక్ బార్ హమ్ ప్రాప్త జ్ఞాన్ మే కుశల్ హో జాయేంగే తో సంతులన్ బిల్కుల్ సహీ హో జాయేగా. యది సంతులన్ సహీ నహీ హోగా తో హమ్ జ్ఞాన్ మే కుశల్ నహీ హోంగే, బల్కి జ్ఞాన్ కీ హత్యా కర్ రహే హోంగే. ఇస్సే జీవన్ మే సంతులన్ నహీ బచేగా. జీవన్ మే సంతులన్ బహుత్ మహత్వపూర్ణ హై, జిస్సే హమే ఆంతరిక్ దృష్టి ప్రాప్త్ హోతీ హై. మానవ్ బహుత్ బుద్ధిమాన్ హై, వహ్ దోస్తీ ఔర్ శారీరిక్ బల్ కే సహారే ఆగే జానా చాహతా హై, కింతు సదాచార్ కే బారే మే విచార్ నహీ కర్తా.
0: కలిమి బలిమి చలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, గుణం ఉండాలి. గుణం. కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది. కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి, మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
1: సదాచార మహత్వపూర్ణ హై, మానవ మూల్యం సే యుక్త హోనే పర్ మానవ జీవన్ బుద్ధిమానీ సే దైదీప్యమాన్ హో ఉఠేగా. సచ్చి మానవతా సే యుక్త జీవన్ జీనే కా హర్ సంభవ ప్రయత్న కరో. ఏక్ ఆదర్శ ఇన్సాన్ బనో.
0: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి, అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము. ప్రేమ స్వరూపులారా, డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ? అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ. కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే. మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నాం, అన్నింటి ఎందు కామన్ మ్యాటర్ షుగర్.
1: చలో మానవ మే ఏక్తాకు ప్రోత్సాహిత్ కరే, వహీ సచ్చా దైవత్వ హై. ప్రేమ స్వరూపో, హమ్ దైవత్వ కా నామ్ తో లేతే హై, ఉస్కా అర్థ క్యా నికాల్తే హై? సభీ కే భీతర్ ప్రేమ్ కా సిద్ధాంత హీ దైవత్వ హై. ఇతనే అధిక ధర్మో కే బావజూద్ प्रेम का प्रभाव सब लोगों में गुप्त अवस्था में है। हमारे पास मैसूर पाक, गुलाब जामुन और लड्डू जैसी ढेरों मिठाइयां हैं, किंतु शक्कर सभी में समान रूप से मौजूद है।
0: ये शुगर लेकपोते नो मैसूर पाक नो गुलाब जामुन अन्य मतमलु एंदुकुनु प्रेम अनेटुवंटि शुगर लेकपोते ई मतमलु योक्क प्रभावं पूर्ति निरुपयोगं अवुतुंदि कनुकने मनमु प्रेम तत्वान्नि पेंचुकोवाली प्रेमकु मिंचिनटुवंटिदि लोकंलो मरोकटि लेदु प्रेम चेतने मन जीवितान्नि अर्थं चेयालि प्रेम चेतने मन आदर्शान्नि निरूपिंचालि प्रेम तत्वान्नि पेंचुकोवालन्न आश నేను ఎక్కడపోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అది మన ప్రాణము.
1: శక్కర్ కే బినా న మైసూర్ పాక్ హోగా న గులాబ్ జామున్. ఇసిలియే హమే ఇస్ అమృత్ జైసీ మధుర్ శక్కర్ ప్రేమ కో హర్ ధర్మ మే వికసిత్ కర్నా చాహియే. ఇస్ సంసార్ మే ప్రేమ సే బడకర్ కుచ్ భీ నహీ హై. హమే అప్నే జీవన్ కా అంత్ భీ ప్రేమ మే హీ కర్నా చాహియే. యది హమారే పాస్ ప్రేమ హై తో హమ్ ఆదర్శ బన్ సక్తే హై. భగవాన్ చాహతే హై కి హమ్ ప్రేమ కా వికాస్ కరే. సాయం కా ఉపదేశ హై ప్రేమ కా సిద్ధాంత్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది. ఎలాంటి పరిస్థితి ఎందుకు ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు. ప్రేమను సముద్రం వలె విశాలం గావించాలి. మన హృదయము ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటిది మన హృదయము. ఆ కంపాషనే నిజమైన ప్రేమ తత్వము. ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు. కనుకనే మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం. కనుక ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకొని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దినములు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఈ హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
1: పరిస్థితియాం చాహే జైసీ హూం, ఇస్ ప్రేమ్ కే సాథ్ హోనే సే హమారా జీవన్ దైదీప్యమాన్ హో జాయేగా. ప్రేమ్ కిసీ మహాసాగర్ కీ తరహ విశాల్ హోనా చాహియే. యహ హృదయ కరుణా సే పరిపూర్ణ హై. యహ కరుణా దయా సచ్చా ప్రేమ్ హై. ప్రేమ్ నహీం హై తో తుమ్ హృదయ విహీన్ హో. मानवता की स्वाभाविक प्रकृति है प्रेम. अपने भीतर स्थित इसी प्रेम के सहारे हमें अपने संगी साथियों के साथ प्रेम का आनंद उठाना चाहिए. प्रतिदिन हमें कम से कम 5 लोगों तक प्रेम का संदेश पहुंचाना चाहिए. इन हाथों से हमें दूसरों की भलाई के लिए कार्य करने चाहिए.
0: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమ తత్వం ఉంటుందో చెప్పండి. గవర్నమెంట్ ఫంక్షన్స్ కంటే అక్కడ లారీల్లో తెచ్చి ఇచ్చింటుంటారు. ఇది ప్రేమ, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. మన సంబంధం హార్ట్ టు హార్ట్, అదే మన సంబంధం. నా ప్రేమ మీది, మీ ప్రేమ నాది, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి.
1: హమే హరేక్ కే సాథ్ ప్రేమ బాంటనా చాహియే. దివ్యాత్మా కే సాకార్ స్వరూపో, इस विशाल जन समुदाय में अनंत प्रेम है. किसी सरकारी समारोह में भीड़ जुटाने के लिए लोग लॉरियों में भर भर कर लाए जाते हैं, किंतु भगवान का संबंध हरेक के साथ हृदय से हृदय का है, प्रेम से प्रेम का है. तुम्हारा प्रेम भगवान का है.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే. మీరు మానవులు కాదు, శారీరకంగా నీవు మానవుడిగా భావిస్తున్నావు. యు ఆర్ నాట్ వన్ పర్సన్, యు ఆర్ త్రీ. త్రీ వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, త్రీ వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ, త్రీ వన్ యు రియలీ ఆర్, దట్ ఈస్ ఆత్మస్వరూపం. ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి. కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
1: భగవాన్ కహతే హై తుమ్ భీ ఏక్ భగవాన్ హో, తుమ్ ఈశ్వర్ హో, తుమ్ సాధారణ మానవ మాత్ర నహీ హో. निस्संदेह शारीरिक तौर पर तुम मानव हो, पर तुम एक नहीं हो, बल्कि तुम तीन हो. एक तो वो जो तुम सोचते हो कि तुम हो, भौतिक शरीर. दूसरा वो जो अन्य लोग सोचते हैं कि यह तुम हो, मानसिक शरीर अर्थात मस्तिष्क. अंतिम वो जो तुम सचमुच हो, आत्मा. हमें इसी तथ्य को विकसित करना है, तब तुम उत्साहपूर्वक आगे बढ़ोगे और एकता का भी आविर्भाव होगा.
0: ప్రేమ స్వరూపులారా, ఇన్ని విధముల తత్వం లోపల మన ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము. మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నాము, మన దేశమనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి. దీనిని రాముడు చెప్పాడు, జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి గరేసి. నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు. కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే. దైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా దైవాంశ స్వరూపులు. మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి. నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి. ఈనాటి భారతీయ యువకులు, ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు, కానీ తల్లి సమానమైనటువంటి దేశం వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు. ఎక్కడైనా ఉండు, కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: ప్రేమ స్వరూపో, यदि जीवन में प्रेम नहीं है तो जीवन व्यर्थ। जिस तरह तुम अपनी भौतिक माता से प्रेम करते हो, ठीक उसी तरह तुम्हें अपनी मातृभूमि से भी प्रेम करना चाहिए। श्री राम ने भी बिल्कुल यही बात कही थी। श्री राम ने कहा था, माता कौशल्या और मातृभूमि भारत स्वर्ग से भी अधिक आदरणीय हैं। तुम सब के सब राम का साकार स्वरूप हो। हम सब उस दिव्यता की चमक हैं, अनंत हैं, नित्य हैं। हमें इसी प्रकार के मनोभाव का विकास करना चाहिए। हमें यह दृढ़ विश्वास होना चाहिए कि यह मातृभूमि मेरी माता से अधिक महत्वपूर्ण है। पढ़ाई करने वाले बहुत से नौजवान विदेश जाने के लिए अपना घर, अपना देश, अपनी मातृभूमि छोड़ देते हैं। तुम कहीं भी जाओ, किंतु अपनी मातृभूमि को कभी मत भूलना।
0: ఇది నాది మాతృదేశము, ఇది నా మీ ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎడగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కండు. కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు. చేయాలి, మాతృదేశం యొక్క సేవలు మనం సల్పాలి. భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి? లవ్ ఆల్ సర్వ్ ఆల్ ది బెస్ట్ వే టు గాడ్.
1: ఇది కోయి యహ ఘోషణా నహీ కర్తా కి యహ మేరీ మాతృభూమి హై, యహ మేరీ మాతృభాష హై, యహ మేరా ధర్మ హై, తో वह एक मृत व्यक्ति है। जहां चाहो वहां जाओ, किंतु अपनी मातृभूमि को मत भूलो। तुम्हें अपनी मातृभूमि के लिए कार्य करना चाहिए। तुम्हें चाहिए कि तुम अपने देश को अपनी सेवाएं प्रस्तुत करो। ईश्वर को पाने का रास्ता क्या है? सबसे प्रेम करो, सबकी सेवा करो। यही भगवान को पाने का उत्तम मार्ग है।
0: ये सर्वाल जव्वाल ये रेंडिंटि योक्क तत्त्वलोने मन जीवितम एंतैना अभिवृद्धि पर्चु कनुक మనము ప్రేమ స్వరూపముగా మారి మానవులం కాదు. మనము దేహానికి మానవత్వం అనే పేరు వచ్చింది, కానీ మనం మానవులు కాదు, ప్రేమ స్వరూపమే. లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్. ప్రేమ లేపలే మనం జీవితాన్ని వ్యక్తం చేసుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. దేహాభిమానం పక్కకు నెట్టి ఆత్మాభిమానం పెంచుకోండి. నీవు సాక్షాత్ భగవంతుడవే.
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్. హమే చాహియే కి హమ్ అప్నా జీవన్ ఇన్హీ దో సిద్ధాంతో కే మధ్య సే హోకర్ బితాయే। तुम्हें चाहिए कि तुम प्रेम का साकार स्वरूप बनो। यद्यपि शारीरिक रूप से हम मानव हैं, किंतु हम केवल साधारण मानव ही नहीं हैं। हम प्रेम का साकार रूप हैं। प्रेम ईश्वर है, प्रेम में जियो। वास्तविकता यही है कि हमें अपने जीवन का अंत भी प्रेममय करना चाहिए। दिव्य आत्मा के साकार स्वरूपो, तुम दिव्य हो, न कि साधारण भौतिक शरीर। इस भौतिक शरीर को एक तरफ रखकर उत्साह का विकास करना चाहिए। तुम ईश्वर हो।
0: ఇక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడు నేను బ్రతకనక్కర్లేదు. గాడ్ అనేటువంటిది చాలా తప్పు. లవ్ లవ్ లవ్ లవ్ కనుకనే ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి. ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం లేదు. ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యక్రమమైనా చేయొచ్చు. కనుక సాధించలేనిటువంటిది ఒక్కటి లేదు మానవునికి. అన్నింటినీ సాధించవచ్చును, ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు. భారతదేశంలో ధనము తక్కువ లేదు, ధనములకు తక్కువ లేదు, గుణములకు తక్కువ లేదు, బలములకు తక్కువ లేదు, బుద్ధి శక్తి యొక్క బలం కూడా ఉన్నది. కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడాను సద్వినియోగం చేయాలి. కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. మతి, స్థితి, గతి, సంపత్తి ఈ నాలుగింటిని కూడాను ఒక జీవితానికి ఒక స్తంభములు వలె భావించాలి. అది ఏ మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు. ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది. మతి ఉండాలి, గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి. అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి. ఇప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఉంటుంది.
1: తుమే ఈశ్వర్ కో యహా వహా ఖోజనే కి ఆవశ్యకతా నహీ హై, ఔర్ తుమే యహ విచార్ భీ నహీ కర్నా చాహియే కి ఈశ్వర్ తుమ్సే అలగ్ హై। ప్రేమ్ ఈశ్వర్ హై, ఇస్లియే తుమే యహ విశ్వవ్యాపీ ప్రేమ్ ప్రాప్త్ కర్నా చాహియే। ఇస్ ప్రేమ్ కే బినా జీవన్ నిరర్థక్ హై। ప్రేమ్ స్వరూపో భారత్ కే నాగరిక్ ప్రేమ్ కే సాథ్ कोई भी शक्तिशाली वस्तु प्राप्त कर सकते हैं। ऐसी कोई वस्तु यहाँ नहीं है जिसे तुम हासिल नहीं कर सकते या प्राप्त नहीं कर सकते। यहाँ धन की कमी नहीं है, बिल्कुल नहीं है। हम भौतिक रूप से शक्तिशाली हैं। होना चाहिए तो मजबूत मन, स्थैर्य, वैभव और इन सब चीजों को अपने जीवन में एक लक्ष्य के अनुरूप ढालना, तब हम शांति प्राप्त कर सकेंगे।
0: प्रपंचमंता साइंटिस्ट चेप्तुन्नारू ఎక్కడ చూసినా ఆటమే ఉంటుండదని. కానీ వేదాంతం కూడా చెప్తుండదు, ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండదని. సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ. కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి. ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు. సర్వాంతర్యామి, బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
1: వైజ్ఞానిక్ కహతే హై కి యహాన్ హర్ తరఫ్ అణు విద్యమాన్ హై. वेदांत भी यही घोषित करते हैं कि ईश्वर सर्वव्यापी हैं। हो सकता है कि नाम अलग हों, नामकरण और शब्दावली में अंतर हो, किंतु दैवत्व चारों ओर व्याप्त है।
0: కనుకనే పేరును పట్టుకుని మనం ప్రాకులాడకూడదు. ప్రేమను పట్టుకుని మనం జీవిస్తాము. ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు. కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని మన మానవ జాతికి సత్కీర్తిని సంపాదించాలి. దేశం యొక్క సౌభాగ్యమే నా భాగ్యంగా భావించాలి. దేశం యొక్క మంచితనమే నా మంచితనంగా నీవు విశ్వసించాలి. దేశమే సౌభాగ్యం, లేకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది సౌభాగ్యం? కనుకనే నీవు మొట్టమొదటి దేశ సౌభాగ్యానికి నీవు పాకులాడు. దేశం యొక్క సౌజన్యాన్ని నీవు అభివృద్ధి పరచుకో. సమత, మమత, ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం పంపించుకోవాలి. కానీ ఈ మమతనే మన యొక్క మమత. కనుకనే సమత్వమును, మతవత్వమును, దివ్యత్వాన్ని, సౌభ్రాతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. అందరు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఈశ్వర్ కా జీవన్ తుమ్హే ఈశ్వర్ కే సమీప్ లే జాయేగా. ఆజ్ హమే ప్రేమ్ వికసిత్ కర్నా హై ఔర్ హమే చాహియే కే హమ్ భారత్ కే ప్రాచీన్ వైభవ్ మే వృద్ధి కరే ఔర్ మానవతా కో గౌరవ్ ప్రదాన్ కరే. తుమ్హే యహ సమజ్ లేనా చాహియే కే సమాజ్ కే కళ్యాణ్ కా అర్థ హై వ్యక్తి కా కళ్యాణ్. దేశ్ కీ ప్రగతి తుమ్హారీ వ్యక్తిగత్ ప్రగతి హై. यदि देश की उन्नति नहीं होती तो तुम विकास की आशा कैसे कर सकते हो? सबसे पहले इस देश की प्रगति की आकांक्षा करो, देश के कल्याण हेतु कर्म करो. समानता और एकता, इन दो सिद्धांतों को हमें जोड़ना चाहिए. इसके लिए हमें एकता, ईमानदारी, समानता और बंधुत्व के सिद्धांतों का प्रतिपादन करना चाहिए. सभी लोग आपस में भाई बहन हैं.
0: మదర్స్ వేరు వేరే కావచ్చును, కానీ మన యొక్క దేహం అంతా ఒక్కటే. ప్రేమ చేత మనం అందరూ కూడా ఏకమైనప్పుడు ప్రపంచమంతా మనం సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో మనం బ్రతకాలి. ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు. కనుక నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు. నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరుచుకోవాలి. ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు భవనం కడుతున్నాము, దీనికి పునాదులు చాలా అవసరము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైనే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటిది బ్రతికి ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది. ప్రేమ స్వరూపులారా, మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు. మానవ జన్మ వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ ఈ జీవితాన్ని సార్థకం గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి. ఇన్ని వేల మంది లోపల ప్రేమతత్వమే ఒకటి పరిగించేది, దేశం ఎంత బాగుపడుతుంది, మన బొంబాయి కూడా ఎంత అభివృద్దికి వస్తుంది. కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
1: కుచ్ లోగ్ భిన్న హో సక్తే హై కింతు మూల్ రూప్ సే సబ్కా శరీర్ ఏక్ సమాన్ హీ హై. జబ్ హమ్ సబ్ ఆధ్యాత్మిక ప్రేమ్ సహిత్ ఏక్ దూసరే సే మిలేంగే తో తుమ్ కుచ్ భీ ప్రాప్త్ కర్ సక్తే హో. హమే ఇస్ ధారణా కే సాథ్ జీవన్ వ్యతీత్ కర్నా చాహియే కి ఆత్మవిశ్వాస్ కే బినా యహ జీవన్ నిరర్థక్ హై. चलो इस जीवन को आत्मविश्वास से व्यतीत करें. आत्मविश्वास ही सच्चा विश्वास है और हमें उसे मजबूत बनाना है. आत्मविश्वास का न होना ऐसा ही है जैसे कमजोर नींव पर किसी इमारत का निर्माण करना. आत्मविश्वास नींव है, आधार है. आत्मसंतोष है दीवार, आत्म बलिदान है छत. आत्मा का उद्देश्य है मोक्ष, अर्थात वास्तविक आत्मा का जीवन आत्मविश्वास की नींव पर निर्भर होता है. यही आत्मविश्वास ईश्वर पर विश्वास करने में तुम्हारी सहायता करेगा. प्रेम स्वरूपो, तुम सचमुच बहुत सौभाग्यशाली हो. तुमने मानव जीवन पाया है. तुम एक पवित्र जीवन जी रहे हो. सच तो यह है कि तुम अपने जीवन को दोष मुक्त बनाने का प्रयास कर रहे हो. सच यह भी है कि यहां सबके भीतर प्रेम विद्यमान है. हमारा देश निश्चित रूप से सुरक्षित रहेगा, हर तरह से उन्नति करेगा. इसलिए जो भारत का उदर है उस मुंबई की अच्छी तरह देखभाल जरूरी है.
0: ఇది యావత్ ప్రపంచమునకే మనము ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి. బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది. దీన్ని పరిశుద్ధపరచాలి. పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి. పేదలకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి. సంపాదించినటువంటి ధనమంతా కూడా సమాజంలోకి వినియోగించాలి. కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి? కడకు దొంగల కవును దొరల కవును కాదు కాదు. మనం సద్వినియోగపరచాలి. గాలి మనం తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది. మనం భుజిస్తున్నాము, భుజించిన అన్నాన్ని మరొక వైపున వసించకపోతే మన కడుపు చెడిపోతుంది. అదే విధంగా మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరచాలి. అప్పుడే హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ అయిపోతుంది.
1: హమే బాకీ దునియా కే సామ్నే ఆదర్శ బన్నా చాహియే. యహ ముంబై కే లియే అతి ఆవశ్యక్ హై కి హమ్ అప్నే ఆప్ కో శుద్ధ కరే. హమే గరీబో ఔర్ జరూరత్మందో కే లియే శిక్షా కి సువిధా కా ప్రబంధ కర్నా చాహియే. హమే గరీబో తక్ చికిత్సా సువిధా భీ పహుంచానీ చాహియే. జో సారా ధన హమ్ అర్జిత్ కర్తే హై ఉసే దూసరో కి సేవా కే లియే ఖర్చ్ కర్నా చాహియే. ధన సంగ్రహ కా ఉపయోగ క్యా హై? జబ్ ఏక్ బార్ హమ్ ధన కా సంగ్రహ కర్ లేంగే, పైసా జమా కర్కే రఖ్ లేంగే, తో వహ్ కిస్కే పాస్ జాయేగా? హమే ఉస్కా సదుపయోగ కర్నా చాహియే. హమ్ హవా మే సాంస్ లేతే హై, సాంస్ ఖీంచతే హై ఔర్ ఛోడతే హై, అన్యథా ఫేఫడే ఖరాబ్ హో జాయేంగే. హమ్ భోజన్ కర్తే హై ఔర్ మలమూత్ర కా త్యాగ్ కర్తే హై, అన్యథా పేట్ బిగడ్ జాయేగా. ఠీక్ ఇసీ తరహ కమాయ హువే ధన్ కా ఉపయోగ్ దూసరో కే లియే కర్నా చాహియే. ఇస్సే జీవన్ కా సుఖీ ఔర్ స్వస్థ హోనా నిశ్చిత్ హై.
0: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది. ఈనాడు ముక్కాల భాగము 90% డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు. కనుక డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు. ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే. మన యొక్క భావములు పరిశుద్ధం చేసుకోవాలంటే డిసప్పాయింట్ యొక్క రియాక్షన్ లేకుండా చూసుకోవాలి. కనుకనే మనము ఈనాడు లోకంలో ఆరోగ్యవంతులుగాను, ఆనందవంతులుగాను, ఆదర్శవంతులుగాను జీవించాలి. లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ ఐడియల్ లైఫ్. ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
1: యది హమ్ ధన్ సంపత్తి కా సంగ్రహ కర్నే లగేంగే తో ఇస్సే తనావ్ ఔర్ భ్రమ్ కీ ఉత్పత్తి నిశ్చిత్ హై. ఆజ్ 90% లోగ్ తనావ్ గ్రస్త్ హై. తుమ్హే తనావ్ కో జరా భీ అవసర్ నహీ దేనా చాహియే. హమారే అప్నే విచార్ హీ ఇస్ తనావ్ కే ప్రతి ఉత్తరదాయీ హై. यदि तुम अपनी भावनाओं को शुद्ध करना चाहते हो तो हमें यह देखना चाहिए कि यह निराशा प्रतिक्रिया के रूप में बाहर न आए. हमें स्वस्थ रहना चाहिए. हमें एक दीर्घ जीवन, स्वस्थ जीवन और आदर्श जीवन जीना चाहिए. हमें एक आदर्श जीवन जीना है.
0: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి. కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి. ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి. ఏ విధంగా దానము, ధర్మము చేస్తూ రావాలి. అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది. మన బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది. మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
1: కమ్సే కమ్ సహీ రాస్తే పర్ చల్నే మే హమే దూసరో కి సహాయతా కర్నీ చాహియే. हम सबको आदर्श नागरिक अवश्य बनना चाहिए. आदर्श नागरिकों की उन्नति के लिए सर्वप्रथम मुंबई को खड़ा होना चाहिए. दान पुण्य के कार्य करने से यह जीवन एक आदर्श जीवन बन जाएगा. पूरी मुंबई पवित्र हो जाएगी. और यह सच है कि यदि तुम ईश्वर में विश्वास रखते हो तो तुम्हारे पास ఉత్తమ ధారణ హోనీ చాహియే.
0: కనుకనే జీవితాన్ని సార్థకం చేసుకోండి, ప్రేమతత్వాన్ని పెంచుకోండి. ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: హమారా జీవన్ యోగ్య ఏవం పవిత్ర హోనా చాహియే. ప్రేమ్ కి ఉమంగ్ కా వికాస్ కరో. ప్రేమ్ సబ్సే అధిక్ మహత్వపూర్ణ హై.
2: రామ రామ రామ రామ రామ రామ శ్రీ రామ రామ రామ.

అమిత ప్రేమగా చూచు అక్క చెల్లెండ్రున్నా ఆజ్ఞను పాలించు తన ఆజ్ఞ పాలించు తమ్ములున్న తన ఆజ్ఞ పాలించు తమ్ములున్న మైత్రి నిత్యము గోరు

తగిన అధికార ఉద్యోగమున్న

భక్తి పరుడగు జగద్భక్త కన్నా, భక్తి పరుడగు జగద్భక్త కన్నా, భక్తవరుడగు దాసుడే వందితుండు. ఇంత కన్నను వేరెది ఎరుగపరతూ.

0: One may be a scholar in Veda and Vedanta. One may be an emperor living in palatial mansions. One may be a great warrior driving out all the enemies out of the battlefield. One may be in poverty, but without devotion, all his life is in vain. More than the Lord himself, the servant of the Lord is greater. What more is to be communicated to this assembly of pious people?
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Laukikanga. Vaijnanikanga. Manavudu ee naadu entayo unnata sthitini pondinaadu.
0: Man today has attained a very high position from the worldly point of view and also in the field of science and technology.
1: Amita kirtini arjinchinaadu.
0: He earned reputation to a great extent.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిలేనిటువంటి ఫలితమును పొందాడు.
0: He got excellent results in social and scientific fields.
1: కానీ నైతికంగా ఆధ్యాత్మికంగా విమర్శలను సంకుచిత భావములను అధిగమించలేకపోతున్నాడు.
0: But he could not transcend the criticism and also the narrow-mindedness in the field in social life and moral life.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఎంతో కాలము నుండి మానవుని హృదయమునందు పాతుకొనిపోయినటువంటి ఒక స్వార్థమే దీనికి కారణం.
0: What is the reason? The reason is the deep-rooted selfishness in one's own heart.
1: ఏది తలచినా, ఏది చేసినా, ఏది చూచినా అన్నింటికీ నీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటున్నది.
0: Whatever he does, whatever he listens to, whatever he sees, the entire motivation is selfishness.
1: Yeta vata ee naati manavudu swarthamu chetulo keelbommaye jeevinchutunnadu.
0: Be that what it may, it is only the selfishness in whose hands the modern man is present.
1: Swarthamu saprayojanam leka oka adugainanu manavudu munduku veyatam ledu.
0: Man is not putting forward a single step without selfishness and self-interest.
1: Ye padarthamunu aashinchinappatikini పదార్థ నిమిత్తమే పదార్థమును ఆశించుటలేదు మానవుడు.
0: వాట్ ఎవర్ ద మెటీరియల్ హీ ఎక్స్పెక్ట్స్, హీఈస్ నాట్ ఎస్పైరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మెటీరియల్ అలోన్.
1: తన స్వార్థ నిమిత్తమే పదార్థమును ఆశిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ హిస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ హీ వాంట్స్ ది స్పిరిచువల్ బెనిఫిట్.
1: ఏ వ్యక్తిని ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క నిమిత్తమే వ్యక్తిని ప్రేమించటం లేదు మానవుడు.
0: ద మ్యాన్ డజంట్ లవ్ ఎనీ పర్సన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: తన స్వార్థ నిమిత్తమై వ్యక్తిని ప్రేమిస్తున్నాడు.
0: He loves the individual for his own selfishness.
1: మానవునికి ఆలోచనలు కాని భావములు కాని సంకల్పములు కాని కేవలము స్వార్థముతోనే నిండి ఉన్నవి.
0: Man's thoughts and desires are full of selfishness.
1: ఈ సంకల్పముల యొక్క మూటనే పంటనే మానవుడు.
0: His only thoughts after fructification gives this human life.
1: కనుక ఉత్తమమైన సంకల్పములు మానవుని యందు ఉద్భవించినప్పుడే దేశము కాని సమాజము కాని ఉన్నత స్థాయిని అందుకోగలదు.
0: Therefore, when noble ideals emanate out of man, the society and the country would be in exalted position.
1: ప్రపంచంలో ఈనాటి మానవుడు పరతత్వం అంటే ఏమిటో గుర్తించినటువంటి వారు లేరు.
0: Today in this world, there are none who understand the spirituality.
1: గుర్తించలేకపోతేమే అనేటువంటి విచారం కూడా చాలా మందికి లేదు.
0: Many people don't have any thinking of this.
1: నూటికొక్కరు కోటికొక్కరు ఇట్టి విచారం సల్పుతారు.
0: వన్ విల్ హ్యావ్ ఎంక్వైరీ అలాంగ్ దిస్ లైన్, వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రౌడ్.
1: అట్టి విచారమే పరతత్వములకు ప్రధానమైన సోపానం.
0: సచ్ అన్ ఎంక్వైరీ ఈస్ ఎ ల్యాడర్ టువర్డ్స్ ది స్పిరిచువల్ ఎండ్.
1: కడుపు నిండుకు తిండి,
0: ద ఫుడ్ ఇన్ ఫుల్,
1: కంటి నిండుకు నిద్ర
0: అండ్ స్లీప్,
1: ఇంటి నిండుకు పిల్లలు
0: అండ్ ద చిల్డ్రన్ అట్ హోమ్,
1: కలత్రమైనటువంటి బంధుత్వము
0: and the relationship,
1: talatalaadeetunti vastuvaahanamulu
0: and all that, the vehicles and
1: intakante meechinatundi jeevita paramavathi marakati ledani bhavistuntaru kontha mandi.
0: Some feel that there is nothing more as an ideal in this life.
1: Kaani idi paramarthamulaku taginatundi arthamu kaadu.
0: But this is not the proper meaning that speaks of the end in life.
1: Meeti valanene jeevitamu manavattamu saarthakam kaadu.
0: The human life will never be sanctified or realized.
1: Sarthakatva tattvani kuda nu kontha vicharana cheyali.
0: We have to inquire into the details as to how to sanctify our life.
1: Isha vasyam idam sarvam.
0: The entire is యూనివర్స్
1: ప్రపంచమంతా కూడాను ఈశ్వరుని యొక్క స్వరూపమే.
0: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈశ్వర శక్తియే ప్రపంచ స్వరూపంలో సృష్టింపబడినది.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ లీడ్స్ టు దిస్ ది క్రియేషన్.
1: ఈ శక్తియే సమస్తములకు సమస్తములకు మూల కారణము.
0: ఇట్ ఈస్ దిస్ డివైన్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ది యూనివర్స్.
1: కానీ ఈ శక్తిని దైవశక్తిగా విశ్వసించక కేవలము ప్రాకృతమైనటువంటి శక్తిగా భావించి వైజ్ఞానికులు దీనిని ఎనర్జీ ఎనర్జీ అని పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ పవర్ ఈజ్ మిస్టేకెన్ బై ద సైంటిస్ట్ టుడే. దే డోంట్ టేక్ ఇట్ యాక్సెప్ట్ ఇట్ యాస్ డివైన్ పవర్. దే కాల్ ఇట్ సైంటిఫిక్ పవర్.
1: అయితే ఈ ఎనర్జీ అనేటువంటిది గ్రీక్ భాష నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ వర్డ్ ఎనర్జీ కేమ్ అవుట్ ఆఫ్ గ్రీక్ లాంగ్వేజ్.
1: ఇది నిజముగా దీని యొక్క శక్తి సామర్థ్యములు వేదాంత పరిభాష యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి అని దీనికి పేరు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ దివ్య శక్తి ఆర్ డివైన్ పవర్.
1: అయితే ఈ శక్తిని ఎవరు కూడా నిత్యసూత్ర ప్రకారము సృష్టించడానికి కానీ నాశము చేయడానికి కానీ ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ ఎన్ అథారిటీ టు జనరేట్ దట్ డివైన్ పవర్ నాట్ టు ఎక్స్టింగ్విష్ ఇట్.
1: ఇది ఎవరికి సాధ్యము కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎనీ వన్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక శక్తి రూపాన్ని మార్చుకోవటానికి వీలవుతుంది.
0: However, it is possible to transform one form of energy to another form of energy.
1: ఇప్పుడు వర్షాకాలంలో విద్యుత్ శక్తి కొన్ని విధములైనటువంటి యొక్క కాంతి శక్తిగా రూపొందుతూ వచ్చింది.
0: In rainy season, the electric power gives us illumination.
1: మేఘములు ఒకదానికొకటి రాసుకోవటం చేత శబ్ద శక్తి ఏర్పడుతుండాలి.
0: Because the clouds rub together, you get the sound.
1: ఈ శబ్దశక్తితో పాటు కాంతి శక్తి కూడా ఆవిర్భవిస్తుండాలి.
0: Along with the power of sound, there is power of light.
1: ఈ శబ్దశక్తి కాంతి శక్తి రెండింటి యొక్క చేరిక చేతనే పిడుగులు అనేటువంటిది కూడా పడుతుండాలి.
0: The combination of the light and sound results in thunder.
1: ఈ విధంగా విద్యుత్ శక్తిని వివిధ మార్గముల్లో వివిధ రూపములుగా మార్చుకునొచ్చునే కానీ విద్యుత్ శక్తిని నాశనం చేయడానికి కానీ లేక సృష్టించడానికి కానీ వీలు కాదు.
0: Like this we can make use of this power of electricity in different forms. We cannot create it nor destroy it.
1: మానవుడు భుజించేటువంటి యొక్క ఆహారమును
0: the food that is consumed
1: రసమయముగా మార్చి
0: making it tasty
1: ఈ రసమే శరీరమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందిస్తూ ఉంటుండాలి.
0: It gives needed energy to this body.
1: ఈ ఆహారం రసరూపములోగిన మారకుండినా మానవ జీవితమే శూన్యమైపోతుంది.
0: If this food does not transform into energy, the life would be a zero.
1: Aithe ee rasasvarupamuga maarunappudu deeniki oxygen kudanu athyavasaramu.
0: When the food transforms into energy a rasasvarupa, oxygen is necessary.
1: Adi usvasa nishwasamudu.
0: That is respiratory process.
1: Deenine rasasakti annaru.
0: It is called rasasakti.
1: Inka surya ushtamu nundi oka mudi padarthamulanu pindi padarthamuluga gaavinchukoni వృక్షములు ఆ పిండి పదార్థమును తన యొక్క ఆహారముగా తీసుకుంటూ ఉన్నాయి.
0: ద రా మెటీరియల్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ది లైట్ ఆఫ్ ది సన్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్.
1: ఈ విధమైనటువంటి శక్తులు ఇవన్నీ కూడా దివ్య శక్తులే కాని భౌతికమైనటువంటి యొక్క శక్తులు కానేరవు.
0: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ డివైన్ పవర్స్ ఓన్లీ బట్
1: ఈ శక్తులనే దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గమునందు
0: these capacities in spiritual field
1: enemy శక్తులుగా వర్ణిస్తూ వచ్చింది.
0: Are described as eight forms.
1: Shabda brahmamayi,
0: one is the sound.
1: Characharamayi,
0: one is the movement.
1: Jyotirmayi,
0: one is the light.
1: Vangmayi,
0: the talk.
1: Nityanandamayi,
0: that gives bliss.
1: Paratparamayi,
0: that's spiritual.
1: Paratparamayi, mayamayi,
0: illusion.
1: Shreemayi,
0: the Shreemayi, the goddess of all
1: ways. Enemy శక్తులు దివ్యమైనటువంటి చైతన్యం నుండి ఆవిర్భవించినటువంటివి అని.
0: ఆల్ దీస్ ఎయిట్ పవర్స్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ది డివినిటీ.
1: వీటినే మరొక పేర్లతో పలు వైజ్ఞానికులు దీన్ని ఉపయోగపెడుతూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్.
1: మొట్టమొదటిది యంత్ర శక్తి.
0: ద ఫస్ట్ వన్ ఇస్ మెషిన్.
1: రెండవది ఉష్ణ శక్తి.
0: ద సెకండ్ ఈస్ ది పవర్ ఆఫ్.
1: మూడవది కాంతి శక్తి.
0: ద పవర్ ఆఫ్ లైట్.
1: నాలుగవది ధ్వనిశక్తి.
0: ద పవర్ ఆఫ్ సౌండ్.
1: ఐదవది అయస్కాంత శక్తి.
0: ద పవర్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్.
1: ఆరవది రసశక్తి.
0: సిక్స్త్ వన్ ఇస్ దట్ ఆఫ్ రస.
1: ఏడవది విద్యుత్ శక్తి.
0: ద సెవెంత్ వన్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
1: ఎనిమిదవది అణుశక్తి.
0: ఎయిత్ వన్ ఇస్ అటామిక్ పవర్.
1: ఈ ఆధ్యాత్మిక శక్తిని వైజ్ఞానికులు ఈ ఎనిమిది శక్తులుగా రూపొందింపచేసి దానిని కొత్త పేర్లుగా పెట్టి ఇది వైజ్ఞానికమైనటువంటి యొక్క శక్తులు అని తమ యొక్క ప్రభావాన్ని తాము లోకానికి చాటుతూ వస్తున్నారు.
2: ద డివైన్ పవర్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ బై ద మోడర్న్ సైంటిస్ట్ అండ్ కాల్స్ ఇట్ దట్ ఇట్ ఇస్ సైంటిఫిక్ పవర్.
1: కానీ ఈ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు కూడా చెప్పటం లేదు.
2: బట్ నో వన్ ఇస్ టెలింగ్ వేర్ ఫ్రమ్ దీస్ పవర్స్ హావ్ కమ్.
1: ఉన్నదానిని వారు వినియోగిస్తున్నారు, కానీ లేని దానిని వారు సృష్టించి వినియోగించడం లేదు.
2: దే మేక్ యూజ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వన్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్ న్యూ.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉంటున్నది.
2: ద ఎర్త్ హాస్ గాట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గ్రావిటీ.
1: ఇది దీని సహజ శక్తియే.
2: ఇట్స్ ద నేచురల్ పవర్.
1: కానీ పరిశోధనలు చేసి న్యూటన్ దీనిని కనిపెట్టాడు.
2: అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ న్యూటన్ డిస్కవర్డ్.
1: ఇక్కడ విజ్ఞానుల యొక్క అజ్ఞానం ఎంతవరకు పనిచేస్తుందని మీరు విచారించాలి.
2: You can clearly find out the ignorance of the scientist here.
1: ఉన్నదానిని కేవలము పరిశోధనలు చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి యొక్క వైజ్ఞానికుని పేరు ప్రపంచ వ్యాప్తి అయిపోయింది.
2: The scientist gets the name world wide reputation if he discovers that which is already
1: present. కానీ ఉన్నవాని యొక్క సంగతి మర్చిపోతున్నారు.
2: They have not forgotten the one who created it.
1: ఉన్నది అనగా ఏంటి? Being.
2: That which exists meant being.
1: అదే సత్తు.
2: That is sat.
1: ఆ సత్తును పరిశోధన చేసి సత్తు ఉన్నది అని చెప్పినాడు. కానీ ఉన్నదని చెప్పిన వారి పేరు మాత్రం వ్యాప్తి అయింది, కానీ ఉన్నదాని వ్యాప్తి ఏమాత్రమూ కావలేదు.
2: ద సైంటిస్ట్ డిస్కవర్డ్ దట్ విచ్ ఇస్ సత్ ఎగ్జిస్టెంట్ బట్ దట్ హాస్ నాట్ గాన్ ఎనీ పబ్లిసిటీ.
1: అది ఏ దివ్యమైనటువంటి శక్తి!
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: అలాంటి శక్తి ఏ సూర్య చంద్రాదులు ఎందు కానీ, నక్షత్రములు ఎందు కానీ, భూమి ఎందు కానీ, ప్రతి వ్యక్తి ఎందు కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది.
2: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మూన్ అండ్ ద సన్ అండ్ ద స్టార్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ టు.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ఈశావాస్యం ఇదం సర్వం.
1: ఈ సూర్యుని యొక్క ఉష్ణము,
2: ద హీట్ ఆఫ్ ద సన్,
1: ఉష్ణం అనేటువంటిది క్రమక్రమేణ అది హైడ్రోజన్ హీలియం గా మారుతూ వచ్చింది.
2: దిస్ హీట్ ఆఫ్ ద సన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ హైడ్రోజన్ అండ్ హీలియం.
1: ఈ హైడ్రోజన్ హీలియం అనేటువంటిది ఒక్క సెకండ్కు 48,00,000,000 ఆరు 50,00,000,000 వేడిని సూర్యుడు వదులుతున్నాడు.
2: ది సన్ ఎమిట్స్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఎనర్జీ.
1: మిలియన్ టన్స్ ఆర్ 50 మిలియన్ టన్స్
2: ఆర్ 50 మిలియన్ టన్స్ ఆఫ్ ఎనర్జీ.
1: అంత ఎనర్జీని వదులుతున్నాడు ఒక్క సెకండ్కు.
2: ఎమిట్స్ ఎనర్జీ పర్ సెకండ్.
1: నిజముగా సూర్యుడు ఆ సెకండ్కి ఇంత తేజస్సును వదలకుండినా జగత్తే ఉండేటువంటిది కాదు.
2: Truly speaking, if sun doesn't emit that energy, the entire world would not sustain.
1: Chetane ruchamulu jeevisthunnayi, nadulu pravahisthunnayi, varsham kurustundadi, pantalu pandutundadi, jeevulu aanandanni anubhavisthunnaru.
2: Because of that energy of the sun, we find the vegetation, we find the flow of the rivers, you find timely rains and the harvest.
1: Adi ninna nedu kaadu.
2: It's not a matter of yesterday and today.
1: కొన్ని వేల మిలియన్ సంవత్సరం నుంచి కూడా జరుగుతుండాలి.
2: ఇట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ సో సిన్స్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
1: దీనికి ఎవరు ఆధారం?
2: హూ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ దిస్?
1: దీనిని కేవలం సైంటిస్టులు లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ అని యువకులందరినీ పెడమార్గం పట్టిస్తున్నారు.
2: సైంటిస్ట్ కాల్ ఇట్ యాజ్ ది లా ఆఫ్ నేచర్ అండ్ డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్.
1: లా ఆఫ్ నేచర్ తోనే వాళ్ళు స్టాప్ చేస్తున్నారే, కానీ ఈ లా ఎక్కడి నుంచి వచ్చింది?
2: They just put a full stop calling it a law of nature. Where from this law of thing?
1: దీనిని ఏ విజ్ఞానికుడను విచారించటం లేదు.
2: No scientist investigated it.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: లా ఆఫ్ నేచర్ అనేటువంటి ఈ యొక్క స్టంట్ పదాన్ని మీరు ఎవరు కూడా అనుసరించకూడదు.
2: నెవర్ ఫాలో దిస్ స్టంట్ వర్డ్ లా ఆఫ్ నేచర్.
1: అన్నింటికీ దైవం ఒక ఆధారంగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అతని ఆధారం లేక ఏది కూడా జరగడానికి వీలు కాదు.
2: వితౌట్ దాట్ బేసిస్ ఆఫ్ డివినిటీ నథింగ్ కెన్ హ్యాపన్.
1: అలాంటి వాడు ఎట్టి వాంఛనము లేనటువంటి వాడు.
2: హీఈస్ డిజైర్లెస్.
1: అతన్ని గుణాతీతుడు అన్నారు.
2: హీఈస్ కాల్డ్ అట్రిబ్యూట్లెస్.
1: గుణాతీతుడు అనేటువంటి వాడు సర్వత్రా వ్యాపించినట్టుగా మనకు అర్థమేమిటి?
2: దిస్ అట్రిబ్యూట్లెస్ గాడ్,
1: దీనికి సాక్ష్యం ఏమిటి?
2: వాట్ ఇస్ ది విట్నెస్?
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: శబ్ద స్పర్శ రూప రస గంధము, పంచ గుణములతో చేరినటువంటి ఈ ప్రకృతి.
2: దిస్ నేచర్ హ్యాస్ గాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచ గుణములతో ఉన్నటువంటి యొక్క ప్రకృతి యందు ఒక గుణము తగ్గిపోతుంది.
2: Out of all the five qualities,
1: Shabda, one becomes less. Rupa, rasamu. Nalugu matre mukundadi gandham ledu jalam lopala.
2: There are only four qualities, but it has no smell in water.
1: దాని మూడవ స్థానం అగ్ని.
2: ద థర్డ్ పొజిషన్ ఇస్ దట్ ఆఫ్ ద ఫైర్.
1: అగ్ని లోపల శబ్ద స్పర్శ రూప మూడే ఉంటుంది, అది రసగంధములు రెండు లేవు.
2: ద ఫైర్ హ్యాస్ నో రస ఆర్ ది టేస్ట్ ఆర్ గంధ ఆర్ ద స్మెల్.
1: కనుకనే అగ్ని మరింత విశాలంగా రూపొందుతూ వచ్చింది.
2: Therefore fire is much more pervasive.
1: నాలుగవది గాలి.
2: The fourth one is air.
1: ఈ గాలిలో శబ్ద స్పర్శ రెండే ఉంటుంది, అది కానీ ఇంకా రసగంధములు లేనే లేవు.
2: The air has got only two, the shabda, the sound and the
1: spirit. కనుక గుణములు తగ్గే కొలది ఈ యొక్క రూపము మరింత వ్యాప్తి పొందుతూ ఉండాలి.
2: As attributes lessen, the quality
1: becomes much more pervasive. గాలి మరింత సర్వవ్యాపకత్వాన్ని అనుసరిస్తూ ఉండాలి.
2: Therefore God is pervasive all over.
1: ఇంకా మొదటిది శబ్దము ఆకాశము.
2: The first one is ఆకాశ.
1: శబ్దమే కాని రూప రసగంధాదులు కాని స్పర్శ కాని లేదు.
2: ఇట్ హాస్ గాట్ ఓన్లీ సౌండ్ బట్ నన్ అదర్ అట్రిబ్యూట్.
1: కనుకనే ఆకాశం మరింత విశాలంగా ఉంటుండాలి.
2: దేర్ఫోర్ దట్ ఈథర్ ఇస్ మచ్ మోర్ పర్వేసివ్.
1: గుణములు తగ్గే కొలది రూపము విశాలమైపోతుంది.
2: యాజ్ అట్రిబ్యూట్స్ ఆర్ మచ్ లెస్ అండ్ లెస్ ది ఫామ్ ఇస్.
1: ఈ గుణములు అతీతమైనటువంటి వాడు కాబట్టి భగవంతుడు అతనికి గుణమే లేదు, అతను మరింత విశాలంగా ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్, దేర్ ఫోర్ ఈస్ మచ్ మోర్ పర్వేసివ్.
1: కనుక ఇట్టి విశాలతత్వాన్ని మనం గుర్తించడానికి ఏ సైంటిస్ట్ కూడా మనం కోరలక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ ఆస్క్ ఎనీ సైంటిస్ట్ టు ప్రూవ్ దిస్ వాస్ట్నెస్ ఆఫ్ గాడ్.
1: అయితే గుణములు ఎందు కూడాను పరమాత్మ ఉన్నాడు, కానీ పరమాత్మలో గుణము లేదు.
2: హౌఎవర్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ అట్రిబ్యూట్స్.
1: ఇది విద్యార్థులు చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
2: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ దీస్ థింగ్స్.
1: గుణములో కూడాను పరమాత్మ ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అట్రిబ్యూట్స్ టు.
1: పరమాత్మలో గుణము లేదు.
2: బట్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ ఇన్.
1: గుణము కల్పితం.
2: This attribute is artificial.
1: ఈ కల్పితమైనటువంటిది రూపనామములు చెందుతుంటాయి.
2: This artificial one will have the name and form
1: change. కానీ రూపనామములు మారుతుంటాయి.
2: The name and form change.
1: కానీ మూలాధారమైనటువంటి తత్వం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంటాయి.
2: But the main principle, the basis is only one.
1: వెండి అనేక రూపనామములు ధరిస్తుండాలి.
2: The silver assumes various names and forms.
1: కానీ వీటన్నిటిని కరిగిల్చే వెండి మాత్రం మిగులుతుంది.
2: But when you melt all the names and forms, it remains one.
1: రూపనామములు శిథిలమైపోతాయి.
2: Names and forms will disappear.
1: అదే విధముగానే
2: similarly
1: భగవంతుని యొక్క తత్వము,
2: the nature of God,
1: మట్టి నుండి కుండ చేశారు.
2: The pot is made out of earth.
1: అయితే మట్టిలో పూర్వం కుండలు లేవు.
2: బట్ దెర్ ఆర్ నో పాట్స్ ఇన్ ద మడ్ యాజ్ సచ్.
1: కానీ కుండలో కూడా మట్టి ఉంది.
2: బట్ ది పాట్ కంటైన్స్ ద ఎర్త్ మడ్.
1: అధిష్టాన తత్వమైనటువంటి యొక్క మూలాధార తత్వం ఎట్టి రూపములు లేవు.
2: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ హ్యాస్ నో ఫార్మ్.
1: దానిని ఆధారం చేసుకునే అన్ని రూపములు కూడా కల్పిస్తున్నాయి.
2: బేసింగ్ ఆన్ ద ఫార్మ్లెస్ ఓన్లీ అదర్ ఫార్మ్స్ కేమ్.
1: కనుక ప్రపంచ తత్వమునందు
2: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్
1: మూలాధారమైన తత్వము దివ్యత్వం ఒక్కటే.
2: The main principle for the entire universe is divinity.
1: ఇలాంటి పవిత్రమైన తత్వము ఒక రూపాన్ని ధరించవలనంటే దీనికి కొంత పురుష ప్రయత్నం కావాలి.
2: For this divine principle to take a form, an effort is necessary.
1: కానీ ఆధారము లేకుండా ఎవడు కూడాను దేనిని కూడాను సృష్టించడానికి వీలు కాదు.
2: Without any basis, none can create anything.
1: పువ్వులు సూది దారం ఉంది.
2: Here are the flowers and the needle and the thread.
1: కానీ పుష్పమాల తానగున
2: will it become a garland?
1: పువ్వులున్నాయి, దారం ఉంది, సూది ఉంది.
2: దెర్ ఆర్ ఫ్లవర్స్, ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కుట్టేవాడు ఒకడు ఉండాలి కదా.
2: బట్ దేర్ షుడ్ బి వన్ దట్ వుడ్ కంబైన్ దిస్.
1: కుట్టేటువంటి వాడే లేకపోతే ఇది గార్లెండ్ గానే తయారు కాదు.
2: ఇట్ ఇస్ నో మేకర్ ఆఫ్ ద గార్లెండ్, ఇట్ కెన్ నాట్ బి ఎ గార్లెండ్.
1: ప్రణతి నూనె వత్తిగలదు.
2: హియర్ ఇస్ ఎ విక్ అండ్ ద ఆయిల్.
1: దీపపు వెలుగు కలుగున
2: దేర్ షుడ్ బి సమ్వన్ టు ల్యాంప్ ఇట్.
1: ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
1: స్వర్ణము రత్నాలు గలవు.
2: హియర్ ఇస్ గోల్డ్ అండ్ జెమ్స్.
1: సొమ్ములు నిర్మాణమగున
2: డి యూ ఫైన్ జ్యువెలరీ.
1: డైమండ్స్ ఉన్నాయి.
2: దెర్ ఆర్ డైమండ్స్.
1: గోల్డ్ ఉంది.
2: దెర్ ఇస్ గోల్డ్.
1: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
2: బట్ దేర్ షుడ్ బి ఎ మేకర్ టు మేక్ దిస్ జ్యువెలరీ.
1: అదే విధంగానే
2: సిమిలర్లీ
1: భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు లేకపోతే ఈ సృష్టి ఏ రీతిగా వచ్చింది.
2: వెన్ దెర్ ఇస్ నో గాడ్, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్
1: నేచర్? నేచర్, నేచర్.
2: వీ కాల్ ఇట్ నేచర్.
1: ఈ నేచర్ లోపల జడ చైతన్యం రెండు ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ నేచర్ దెర్ ఆర్ టూ.
1: జడము చైతన్యం.
2: వన్ ఈస్ ఇనర్ట్, అదర్ ఈస్ అవేర్నెస్.
1: ఈ జడ చైతన్యంలో రెండింటినీ కలిపి మరొక రూపాన్ని ధరింపజేసేటువంటి వాడు ఒకటి ఉండాలి కదా.
2: దెర్ షుడ్ బి సమ్ వన్ దట్ వుడ్ మిక్స్ అప్ ది ఇనర్ట్ అండ్ అవేర్నెస్ టు బ్రింగ్ అవుట్ ద థర్డ్ ఫామ్.
1: షాప్ నుంచి నీవు గుడ్డలు తెచ్చావు.
2: యు బ్రాట్ ది క్లోత్స్ ఫ్రమ్ ద షాప్.
1: కానీ అక్కడ నీకు రెడీమేడ్ గా చిక్కవచ్చును.
2: యు మే గెట్ దెమ్ రెడీమేడ్.
1: కానీ ఆ రెడీమేడ్ చేసినటువంటి వాడు ఎవడో ఒక ఉండాలి కదా నీవు చూడకపోయినప్పటికీ.
2: యు మే నాట్ సీ, దెర్ మస్ట్ బి సమ్ వన్ హూ టైలర్డ్ దీస్ రెడీమేడ్ క్లోత్స్.
1: ఉన్నాడు ఒక్కడు.
2: దేర్ ఇస్ వన్ దేర్.
1: అతనే భగవంతుడు.
2: హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్టి అన్నింటికి ఆధారభూతమైనటువంటి భగవత్ తత్వాన్ని ఈనాడు విద్యార్థులు విశ్వసించటం లేదు.
2: Students today don't have faith on the divine principle which is the basis for the entire creation.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: దీనికి కారణము మనస్సే కారణం.
2: The reason is the mind alone.
1: ఈ మనస్సు ఏ విధంగా అడ్డు చేస్తుండాలి?
2: How does the mind becomes an obstacle?
1: సూర్యుని వేడి నుంచి పుట్టినటువంటి మేఘమును సూర్యుని కప్పివేసినట్టు.
2: The clouds that come out of the sun cover the sun.
1: ఆత్మ నుండి పుట్టినటువంటి ఈ మనస్సు అనేటువంటి మేఘము ఆత్మనే కప్పివేస్తుండాలి.
2: The mind that came out of the ఆత్మా covers the very ఆత్మా itself.
1: కనుక ఈ మనోనాశనమునకు తగిన కృషి చేయాలి.
2: Therefore we should make an effort to bring this mind to
1: నాశనం చేయడానికి వీలు కాదు.
2: No one can move without mind.
1: మన మనస్సును భగవంతుని వైపు మరల్చినప్పుడు మనస్సు సహజంగానే అణిగిపోతుంది.
2: When we divert our mind towards God, it subdues.
1: సూర్యోదయం అయ్యేటప్పటికి చంద్రుని యొక్క వెలుతురు సహజంగా వెనుకబడిపోతుంది.
2: When there is sunrise, the moon light disappears.
1: ఎప్పుడు సూర్యుడు లేకుండా పోతాడో అప్పుడు మాత్రమే ఈ మూన్ లైట్ మనకు ఆధారంగా ఉంటుంది.
2: We see the moonlight when there is no sunrise.
1: ఈ సన్ అనగా ఎవరు?
2: Who is sun here?
1: అతనే దైవతత్వము.
2: He is divinity.
1: స్వప్రకాశమైనటువంటి దైవము.
2: He is self-effulgent.
1: ఈ స్వప్రకాశమైనటువంటి దైవాన్ని చూడడానికి మరొకటి ఇంకోటి ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: To see the self-effulgent God, you don't need to make any special effort.
1: కనుక
2: సో
1: దివ్యత్వమైనటువంటి యొక్క ఆధారాన్ని మనం తీసుకున్నప్పుడు
2: when we take the divinity as the basis,
1: పవిత్రమైన దివ్యత్వం అందులో ప్రకాశిస్తూనే ఉంటుంది.
2: The sacred divinity shines
1: there. స్వరూప జ్ఞానం అనేటువంటిది మనం వెతికితే లభించేటువంటిది కాదు.
2: To have the realization of one's own self, you cannot get it by searching.

0: వెలుగుతున్నటువంటి యొక్క దీపాన్ని చూడాలనుకుంటే మరొక దీపం మనకు అక్కర్లేదు.
1: When you want to see the light that's burning, you don't need to carry any other light.
0: దీపం లేనటువంటి దాన్ని చూడాలంటే దీపం కావాలి.
1: If you want to find that when
0: there is no light, you need a light.
1: When there is light already, why do you need another?
0: కనుక స్వస్వరూపమైనటువంటి జ్ఞానం అనేటువంటి ఆత్మ నిరంతరము ప్రకటిస్తూనే ఉంటుండాలి.
1: హియర్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఏ మేనిఫెస్ట్.
0: దీనిని చూడడానికి ఇంకొక జ్ఞానం మనకు అక్కర్లేదు.
1: టు ఇన్వెస్టిగేట్ దిస్ యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ నాలెడ్జ్.
0: దానికి అడ్డు తగినటువంటి మనస్సును వేరు చేసినప్పుడే ఆ స్వస్వరూపమైనటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ ది మైండ్ దట్ ఇస్ ఎన్ ఆబ్స్టకల్ టు ఫైండ్ అవుట్ వాట్
0: ఈజ్ ది ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ఆత్మిక్ నేచర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆత్మ అనగా సర్వత్రా ఉండేటువంటి చైతన్యమే ఆత్మ.
1: ఆత్మ మెంట్ దట్ ఆల్ పర్వేసివ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కేవలం ఒక దివ్య దేహమునందు ఆత్మరూపమైనటువంటి కాన్షియన్స్ గా వచ్చి చేరిపోయింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కేమ్ ది కాన్షియన్స్ ఇన్ దిస్ బాడీ.
0: సర్వత్రా ఉండేటువంటిది కాన్షియస్నెస్ చైతన్యం.
1: ది కాన్షియస్నెస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఉపాధిని ఆధారం చేసుకుని దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది కాన్షియన్స్.
1: బేసింగ్ ఆన్ ద బాడీ టు మేనిఫెస్ట్ ది డివినిటీ దేర్ ఇస్ ప్రెసెంట్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను ఆధారపడి ఉండేటువంటిదే సెన్సెస్, అదే కాన్షియస్.
1: సెన్సెస్ కాన్షియస్ డిపెండ్స్ ఆన్ ది కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్ కాన్షియన్స్ కాన్షియస్.
1: Consciousness, conscience, conscious.
0: ఈ మూడింటి ఎందు కూడాను
1: ఇన్ ఆల్ ది త్రీ
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అని పేరు పెట్టారు.
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది జాగ్రత్త జగత్తు.
1: ద కాన్షియస్నెస్ ఈస్ ది వేకింగ్ స్టేట్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: విన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ.
0: సర్వత్రా నిండినటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: దీనినే వేదము అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల బయట వెలుపల సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ వేద కాల్స్ ఇట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్.
0: జాగ్రత్త జాగ్రత్త అన్నారు.
1: దట్ వేకింగ్ స్టేజ్.
0: వేకింగ్ స్టేజ్. కనుక ఇంకా స్వప్న స్థితి.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద డ్రీమ్ స్టేజ్.
0: స్వప్న స్థితి అనగా
1: ద డ్రీమ్ స్టేజ్.
0: ఇందులో కాన్షియస్ లేదు.
1: There is no conscience.
0: Alaga senses levu.
1: There are no senses.
0: Chuchetvanti kannulu kani,
1: there are no eyes.
0: Chuchetvanti chevulu kani, nadichetvanti kaalu kani, chesetvanti chetulu kani, emi levu akkada.
1: There are no eyes that see, there are no ears that listen to, there are no legs that walk.
0: Okka manasu maatrame untundadi.
1: There is only one mind at that time.
0: Ee manasse annintini puttinchukuntundi.
1: Is the mind that creates everything.
0: Prati dani taram taaleku create chesukuntundi.
1: It creates its own self.
0: కనుకనే అక్కడ కాన్షియన్స్, అక్కడ చైతన్య శక్తిని విట్నెస్ గా ఉంటుండాలి.
1: దేర్ ది కాన్షియన్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విట్నెస్, అవేర్నెస్.
0: తర్వాత సుషుప్తి, సుషుప్తి మంచి నిద్ర, గాఢ నిద్ర.
1: నెక్స్ట్ వన్ ఇస్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్, డీప్ స్లీప్.
0: ఈ సుషుప్తిలో వచ్చినప్పుడు మనసు కూడాను అంతర్ధానం అయిపోతుంది.
1: ఇన్ దిస్ డీప్ స్లీప్ స్టేట్ ఈవెన్ ద మైండ్ డిసపియర్స్.
0: మనసు ఎక్కడ లేదో,
1: వేర్ దేర్ ఇస్ నో మైండ్,
0: అక్కడే హాయిని పొందుతుంది.
1: There it will be at peace.
0: Aithe taanu unnadu.
1: However he exists.
0: Akkada taanu ye roopamlo unnadu.
1: In what form is he there?
0: Kevalam chaitanya roopamlo unnadu.
1: He is in the form of awareness.
0: Gaadha nidralo mano buddhi chitta indi ahankaramulu lekapoyinappudikini jeevam unnadi kada, chaitanyam unnadi kada.
1: In deep sleep there may not be the mind and other senses, but still there is awareness, chaitanya.
0: Daanine uniki ani peru pettaru vedantulu.
1: That is called uniki in Vedantic parlance.
0: Uniki lekunda ade nenu nenu nenu.
1: That is called I and I.
0: Aa aham tattvam matramu aa yokka sushuptilo untundali.
1: This nature of I exists in deep sleep state.
0: Aa sushupti sthiti andu etti dukham kaani, etti vicharam kaani, etti baadhalu kaani, ee vidhamainatuvi levu.
1: In deep sleep state there is no grief, there is no suffering, there is no worry.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మనసు లేదు కనుకనే.
1: Because there is no mind.
0: మనసు లేదు కనుకనే అక్కడ ప్రపంచం కూడాను లేదు.
1: Since there is no mind, there is no world too.
0: తిరిగి స్వప్నం లేక వచ్చేటప్పటికి మనసు ప్రవేశిస్తుంది.
1: When he enters in the dream state, there comes the world.
0: ఈ మనసు ప్రవేశించేటప్పటికి అన్ని స్వప్నాలు, దృశ్యాలంతా కూడా, జాగ్రత్తలు అనుభవించినటువంటి ప్రతిబింబాలంతా కూడా అక్కడ కనిపిస్తాయి.
1: The moment mind enters there, the mind projects all these things, experience in the
0: dream state.
1: The moment they come there,
0: ప్రపంచం కనిపిస్తుంది.
1: He sees the world.
0: అన్ని సుఖ దుఃఖాలు ప్రవేశిస్తాయి.
1: All are full of the pleasure and the pain.
0: కనుక ఈ ప్రపంచాన్ని మనం చూచినప్పుడే సుఖ దుఃఖాలు మనకు ప్రవేశిస్తున్నాయి, కానీ ప్రపంచమే లేనప్పుడు సుఖ దుఃఖమే లేదు.
1: We feel the pleasure and the pain when we see the world. When you don't see it, you don't find anything.
0: కనుకని ఈ అన్నింటికొడగు మూల కారణం మనస్సే.
1: So for everything the main cause is the mind.
0: కనుకని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు అన్నారు.
1: Therefore it is said that the mind that is the cause for liberation or the attachment.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులందరూ కూడాను.
1: So today
0: మూలాధార తత్వమును ఆధారం చేసుకునియే.
1: Basing on the main principle.
0: వీరు ఈ ప్రాకృతమైన శక్తిని కేవలం వారి పదముల తోపల వినియోగిస్తూ వస్తున్నారు.
1: They make use of the worldly power and energy in their own way.
0: మానవత్వం అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి శక్తి.
1: Human life is a divine power.
0: దీనినే ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
1: This is also called energy.
0: వైజ్ఞానిక భాషలో ఇది ఎనర్జీ అనేది చెప్పడానికి ఇది తగినటువంటి పేరు కాదు.
1: But in science nomenclature, it cannot be called energy.
0: గొప్ప పేరు వారిలో ఆ ఇంగ్లీష్ భాషలో చెప్పడం దాని వీలు కాదు.
1: The English language has no better expression to convey this.
0: దివ్య శక్తి అనే పేరు. ఇది ఏ చైతన్యము అని పేరు.
1: ఇట్ ఈస్ కాల్డ్ దివ్య శక్తి, డివైన్ పవర్, చైతన్య.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మానవ జీవితము,
1: ద హ్యూమన్ లైఫ్,
0: దివ్య శక్తిని గుర్తించి,
1: టు రికగ్నైజ్ ద డివైన్,
0: గ్రహించి,
1: అండర్స్టాండ్,
0: స్వస్వరూపాన్ని దర్శించి,
1: వన్ హ్యాస్ టు సీ ది వన్ సో
0: ఆనందమును పొందే నిమిత్తం వచ్చినటువంటిదే కాని,
1: ఇట్ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ద బ్లెస్.
0: ఆహార నిద్ర భయ మైదునాదులతో జీవితాన్ని వ్యర్థం చేసే నిమిత్తం రాలేదు.
1: వన్ షుడ్ నాట్ వేస్ట్ ద లైఫ్ ఇన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఎర్నింగ్ ది ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఇది కేవలం ఉపాధి ఉండినంత వరకు ఉపాధి యొక్క కర్మలుగానే ఉంటున్నాయి.
1: హియర్ ఇస్ ద బాడీ, ఆల్ యాక్షన్స్ రిలేట్ టు ద బాడీ.
0: ఆహారంతో ఆవిర్భవించేటువంటి గుణములే.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ ఓన్లీ.
0: కానీ ఆత్మ నుండి ఆవిర్భవించేటువంటి గుణములు వేరు.
1: బట్ దేర్ ఆర్ అదర్ క్వాలిటీస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: మానవ జీవితంలో తల, గుండె రెండు ప్రధానమైనటువంటివి.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ టూ ఆర్ ఇంపార్టెంట్, హెడ్ అండ్ హార్ట్.
0: ఈ హెడ్ నుంచి కూడాను జగత్ అంతా పుడుతుండాలి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఎంటైర్ యూనివర్స్ వరల్డ్.
0: కామక్రోధలో మోహముల వాత్సల్యమైనటువంటి అరిషడ్ వర్గం అంతా హెడ్ నుంచే వస్తున్నాయి.
1: ఆల్ ద సిక్స్ అరిషడ్ వర్గ, ద గ్రీడ్ అండ్ ద యాంగర్, దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని కూడా హెడ్ నుంచే వస్తున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: ఈ సమస్త విద్యలంతా కూడా హెడ్ నుంచి వచ్చేటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: ఏదైనా ఒకటి ఇవన్నీ కూడా తిరిగి అంతర్ధానం అయ్యేటువంటివి.
1: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ షూర్ టు డిసపియర్.
0: కానీ హార్ట్ నుంచి వచ్చే ఉంటుంది చాలా పవిత్రమైనటువంటిది.
1: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ హైలీ.
0: అదే ప్రేమ,
1: దట్ ఇస్ లవ్.
0: అదే సహనము,
1: దట్ ఇస్ టాలరెన్స్.
0: అదే శాంతము,
1: దట్ ఇస్ పీస్.
0: అదే సత్యము,
1: దట్ ఇస్ ట్రూత్.
0: అదే అంతఃకరణ యొక్క స్వభావము,
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఇన్నర్ సెన్సెస్.
0: కనుక ఈనాటి మానవుడు హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తలను పెంచుకోవడానికి కాదు ప్రయత్నించడం.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ది వాస్ట్నెస్ ఆఫ్ ద హార్ట్, నాట్ దట్ ఆఫ్ ది హెడ్.
0: ఈ హెడ్ అనేటువంటిది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపింపజేస్తుంది.
1: హెడ్ ఓన్లీ క్రియేట్స్ ద వరల్డ్లీ నేచర్.
0: హార్ట్ పరతత్వమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది.
1: హార్ట్ విల్ హెల్ప్ యూ టు లీడ్ ది స్పిరిచువల్ లైఫ్.
0: అయితే ఏ హార్ట్?
1: వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఇస్ దట్?
0: ఫిజికల్ హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్
0: హార్ట్. మానవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తున్నానని అహంకారాన్ని అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఇట్ డస్ వన్ థింగ్.
0: నాది అనే అహంకారము,
1: బికాస్ ఆఫ్ ది ఈగో ఆఫ్ మైండ్,
0: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము,
1: ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్,
0: ఈ రెండే మానవుని కట్టివేస్తున్నాయి.
1: దీస్ టూ థింగ్స్
0: బైండ్ మ్యాన్. అనర్థమునకు ఈ రెండే మూల కారణము.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్.
0: అన్ని నేను చేస్తున్నా, నేను చూస్తున్నాను అనుకుంటాడు.
1: హీ థింగ్స్ దట్ ఐ డూ ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: నీవు నిమిత్త మాత్రుడవే కానీ నీవు చేసేది ఏమీ లేదు.
1: యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, నథింగ్ యూ డూ ఆన్ యువర్ ఓన్.
0: భుజిస్తున్నావు,
1: యు టేక్ ఫుడ్.
0: కానీ భుజించడం మాత్రం నీ పని చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ జీర్ణం ఎవరు చేస్తున్నారు?
1: యూ థింక్ దట్ యు ఆర్ ఈటింగ్, బట్ హూ ఇస్ డైజెస్టింగ్ దట్ ఫుడ్ పార్ట్ టేకెన్?
0: పోనీ ఇవైనా భుజించడమైనా ఒక చేతితో నువ్వు పని చేస్తున్నావని భావించవచ్చు.
1: యు మే థింక్ దట్ యు మేక్ యూజ్ ఆఫ్ హ్యాండ్.
0: నీ విశ్వాస నిశ్వాసములకు నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్
0: నీ గుండె కొట్టుకోవడానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ ద హార్ట్ బీట్?
0: నీ దేహంలో బ్లడ్ సర్క్యులేషన్ కు నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్?
0: ఇక్కడ నీ ప్రయత్నాలు ఏమి పనికి రావటం లేదే.
1: యువర్ ఎఫర్ట్స్ ఆర్ యూస్లెస్ హియర్.
0: దీన్ని చేసేటువంటి వాడు ఎవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ డస్ దీస్ థింగ్స్?
0: కనుక మానవ ప్రయత్నము ప్రయత్నం అని చెప్పిన కేవలము కర్తృత్వ భక్తృత్వాలకు గురి అయిపోతున్నాడు.
1: టేకింగ్ దిస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్, మ్యాన్ ఇస్ సబ్జెక్ట్ టు ది ఫీలింగ్ ఆఫ్ దైవం
0: యొక్క సంకల్పమే.
1: దట్స్ ఆల్ ది will of God.
0: కదలదు నీది సంకల్పము లేనిది గడ్డిపోచేయును.
1: ఈవెన్ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ వితౌట్
0: అది నిధి ననగనేల పిపీకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: వై షుడ్ వి సే దట్ అండ్ దిస్ రైట్ ఫ్రమ్ ద హ్యాండ్ టు ద బ్రహ్మన్ యు ఆర్ దేర్.
0: ఎరుంగరు, మదిగలంగరు, ముదము జందరు, భూమిని కొందరు, వివేకమును వర్తించరని కలిపి ఎర్రవీగిదురు, కానీ చివరకే వేళకేది సంభవించునో తెలియజాలెంత వాళ్ళైన.
1: పీపుల్ ప్రైడ్ దెమ్సెల్స్ వెదర్ ఆన్ ఎర్త్ బికాస్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్, బట్ దే కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ దెమ్.
0: ఈ యొక్క అహంకారమే మానవుని అతపతనం చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ది ఈగో దట్ మేక్స్ ది మ్యాన్ కమ్ డౌన్ ఇన్ హిస్ లెవెల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా దాతి వినయం.
1: Education should confer humility.
0: Vinaya vidheyatanu meeku kaligi undali.
1: You should have humility and obedience.
0: Jeevitam ante chaala arthavantamainatundiga meeru bhavinchali.
1: You should think that life is meaningful.
0: Ee arthavantamainatundi emiti?
1: What is this meaningful
0: life? Tanu taanu telusukune nimittame tanu nichadu bhagavantudu ane satyanni gurtinchali.
1: We should realize the truth that God has gifted this body to know one's own self.
0: Deham ichindeetundi loading unloading kosam kaadu.
1: Body is not given merely for the process of loading and unloading.
0: దీనిని తన తత్వాన్ని, తన శక్తిని, ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి చేసుకోవాలి.
1: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు నో వన్స్ ఓన్ పవర్, ద కెపాసిటీ, ద ట్రూ సెల్ఫ్.
0: ఇది వేదాంత పరిభాష లోపల వైరాగ్యం అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ వైరాగ్యం.
0: ఏమిటి? ఆరు బిడ్డలను, ఆస్తిపాస్తులను వదిలి అరణ్యానికి పోవటం కాదు.
1: రినన్సియేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ ద ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది యోగమగును.
1: లీవింగ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ రెనన్సియేషన్.
0: ఆస్తి ఆలి వీడి అడవికే ఊట కాదు.
1: నాట్ గెటింగ్ ఇట్ ద ఫారెస్ట్, లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ ద ప్రాపర్టీ.
0: కనుక నీవు నీ యొక్క కర్తవ్యం నీవు నిర్వర్తించు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ డూ యువర్ డ్యూటీ.
0: నీ సత్యభావం నీవు అనుసరించు.
1: యు ఫాలో యువర్ ట్రూత్.
0: నిత్య జీవితంలో సత్యాన్ని గుర్తించు.
1: యు రియలైజ్ ట్రూత్ ఇన్ ది డైలీ లైఫ్.
0: వేద విజ్ఞానము,
1: ద వేదిక్ నాలెడ్జ్,
0: సత్యమనే బోధిస్తూ వచ్చింది.
1: స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటిది జ్ఞానస్వరూపము.
1: ట్రూత్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక సత్య జ్ఞానము రెండు కూడాను అమరత్వమే.
1: సో ట్రూత్ అండ్ విజ్డమ్ ఆర్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందినటువంటివి.
1: దే డోంట్ చేంజ్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద బ్రహ్మ అండ్ ద ట్రూత్ సత్య.
0: ఆధ్యాత్మికములో ఒక్కొక్క పదములకు ఒక్కొక్క అంతరార్థము ఎన్ని విధములైనటువంటి యొక్క సహజ భావంతోనో కూడి ఉంటున్నాయి.
1: ఇన్ స్పిరిచువాలిటీ ఎవ్రీ వర్డ్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాటి వైజ్ఞానికం అంతా కూడా కృత్రిమమైనటువంటిది మాత్రమే.
1: ది మోడర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: అన్నింటినీ ఒకదానికొకటి చేర్చి కృత్రిమమైన మూడవ దాన్ని సృష్టిస్తూ వస్తున్నారు.
1: దే జస్ట్ కంబైన్ టూ మెటీరియల్స్ అండ్ క్రియేట్స్ ఆర్టిఫిషియల్ ఇస్ ది థర్డ్ వన్.
0: పూర్వం కూడా చెప్పాను.
1: స్వామి సెడ్ ఎర్లియర్,
0: ఈనాడు ఈ టంబ్లర్లో నీరు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్,
0: ఈ నీరు ఏ విధంగా సహజంగా వచ్చాయి?
1: How do you get this natural water here?
0: భగవత్ యొక్క అనుగ్రహమే.
1: So God's grace.
0: అతని యొక్క పంచభూతములో నీరు ఒక భూతము.
1: The water is one of the five elements.
0: అయితే నీటికి ఆధారం ఏమిటి అని ఈ వైజ్ఞానికుడు పరిశోధన చేస్తాడు.
1: The scientist investigates the basis for all these five elements.
0: ఈ భాగంలో హైడ్రోజన్, ఒక భాగం ఆక్సిజన్, రెండు చేస్తే వాటర్ అయింది అంటాడు.
1: The scientist declares two parts of hydrogen, one part of oxygen make water.
0: అయితే ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎవరు సృష్టించారు?
1: But who created hydrogen oxygen?
0: Law of nature.
1: He calls it law.
0: ఇది వాళ్ళ యొక్క జవాబు.
1: This is the reply.
0: కనుక ఈ జవాబును మనకు పనికిరాదు.
1: These replies are not necessary for us.
0: ఇవన్నీ కూడా పంచభూతముల పరమాత్మ యొక్క అంశములే.
1: These all five elements are the sparks of the divinity.
0: కనుక నీవు చేసేటువంటిది ఏమీ లేదు.
1: There's nothing that you do on your own.
0: ఏదో నీ పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నావే కానీ,
1: you struggle for your name and fame.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితాన్ని గడిపే నిమిత్తమై ఈ యొక్క వైజ్ఞానం నీకు ఉపయోగించుకుంటున్నావే కానీ,
1: to lead the worldly life you make use of the scientific knowledge.
0: దివ్యమైన జీవితాన్ని గడపడానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పంచభూతములు ఏమాత్రం వాళ్ళకి అక్కర్లేదు.
1: టు లీడ్ ది డివైన్ లైఫ్ దీస్ వరల్డ్లీ సెన్సెస్ ఆర్ నాట్ నెసెసరీ.
0: తానే దీనిని అన్ని విధాలా పోషిస్తాడు.
1: హీ హింసెల్ఫ్ వుడ్ సస్టైన్ దెమ్.
0: అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇప్పించే?
1: హూ ఈస్ ఫీడింగ్ ద బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్?
0: మృగజాతికి ఎవడు మేత పెట్టే?
1: హూ ఈస్ ఫీడింగ్ ద యానిమల్?
0: వరచరాదులకు ఎవడు భోజనం ఇప్పించే?
1: హూ ఈస్ ఫీడింగ్ ద ఫిషెస్ ఇన్ వాటర్?
0: చెట్టుకు ఎవడు నీరు చేది పోసే?
1: హూ వాటర్స్ ద ప్లాంట్స్?
0: ఇవన్నిటికి ఎవరు జవాబు చెప్పగలరు?
1: హూ కెన్ గివ్ రిప్లై?
0: ఒకే జవాబు వైజ్ఞానికుడి, లా ఆఫ్ నేచర్.
1: The scientist has got only one standard reply, law of nature.
0: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను కేవలము తడమార్గం పడుతున్నారు.
1: Because of this only youth are in a perverted.
0: ఏ ఒక్క యువకుడైనా కూడాను లా ఆఫ్ నేచర్ అంటే ఏమిటి అని ప్రశ్నించేవాడు లేడు.
1: There is none among this youth
0: వీళ్ళు కూడాను లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ పోతున్నారు.
1: They also follow the scientist and call it law of nature.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క సృష్టికర్త ఉంటున్నాడు.
1: ఫర్ ఈచ్ వన్ దేర్ ఇస్ ఎ క్రియేటర్.
0: సృష్టికర్త లేకపోతే వీలే కాదు.
1: వితౌట్ క్రియేటర్
0: నగలు ఎన్నో ఉండవచ్చును.
1: వన్ మే హావ్ ఆర్నమెంట్.
0: చేసినటువంటి వాడు ఎంతమందియో ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ దట్ మేక్ ఇట్.
0: కానీ బంగారం చేసిన వాడెవరు?
1: బట్ హూ మేడ్ దిస్ గోల్డ్?
0: కనుక ఈ బంగారం మూలాధారమైనటువంటిది.
1: దిస్ గోల్డ్ ఇస్ ది మెయిన్ బేస్.
0: ఈ మూలాధారమైన బంగారం తీసుకుని
1: taking this gold
0: base, అనేక రకములైన ఆభరణాలు చేసుకుంటున్నాం.
1: Many ornaments, jewelry.
0: కానీ ఈ ఆభరణాలే మనం ప్రధానంగా చూస్తున్నాము, కానీ బంగారుని మనం ఏమాత్రమో చూడటం లేదు.
1: We notice the ornaments and jewelry and forget the gold.
0: కనుక ఈ జ్యువెల్స్ అంతా నిమిత్త కారణము.
1: సో జ్యువెల్స్ ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్.
0: దీని జ్యువెల్స్ కింద ఆధారమైనటువంటి యొక్క ఉపాధాన కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద గోల్డ్ దట్ ఈస్ ద బేసిస్.
0: ఉపాధాన కారణం అనేటువంటిది లేకుండా నిమిత్త కారణాలు పుట్టడానికి వీలు కావు.
1: వితౌట్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ దేర్ కెనాట్ బి ది అదర్ వన్ నిమిత్త కారణ.
0: కనుక ఉపాధాన కారణము నిమిత్త కారణము సృష్టికి రెండు కూడా మూల కారణం.
1: సో ఫర్ దిస్ నేచర్ ఉపాధాన కారణ నిమిత్త కారణం ఆర్ నెసెసరీ.
0: దీనికో భగవంతుడే ఉపాధాన కారణుడు, భగవంతుడే నిమిత్త కారణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ఉపాధాన కారణ నిమిత్త కారణ టు.
0: కనుక భగవత్ విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ యొక్క నమ్మకమే లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో సచ్
0: గాడ్, మనిషే కాదు,
1: ఈజ్ నో హ్యూమన్ బీయింగ్,
0: ఐ ఆమ్ అంటున్నాడు ఎవరు తాను.
1: He says, I am in
0: so-and-so. చిన్న విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: You realize a small thing.
0: I am అంటున్నాడు.
1: He says, I am
0: అంటే నీవెవరు?
1: Then who are you?
0: మరి కొన్ని నిమిషాలు, this is my body, my mind, my buddhi, my chitta, my indriya, my antakarana. But who am I? Put a question.
1: Sometimes he says, my hand, my leg, my body, my mind. Then put a question,
0: this
1: who are you?
0: This is my body. Who are you?
1: You say, this is my body. Who are
0: this
1: you?
0: This is my kerchief. Kerchief is separate from me.
1: This is my kerchief. Kerchief is separate from me.
0: This is my body means you are not body.
1: When you say this is my body, you are not a body. Then who are you?
0: ఈ ప్రశ్నలు ఏ మూర్ఖుడు కూడా వేసుకోవటం లేదు.
1: No one is putting such a question to him one's own self.
0: ఎంత చదువులో చదువుతున్నారు,
1: they educate themselves.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: చదువులన్నీ చదివి చావంగ నేటికి.
1: With all education one should face death.
0: చావు లేని చదువు చదవవలయు.
1: One should study to face the reach the state of deathlessness.
0: ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానము లేదు చావు లేని చదువులు.
1: That prajnana, the real knowledge, the sugnana, the good knowledge,
0: vidya
1: is only
0: tulara,
1: the deathless state.
0: Loka nimittame meeru jeevinchadaniki loka vidyalu kavali.
1: However, to lead a life in this world, the worldly knowledge is necessary.
0: Kani antar jeevitanni meeru anandanga anubhavinchadaniki aadhyatmika vidya kuda avasaram.
1: To understand the significance of the real life, spiritual knowledge is necessary.
0: Ee naadu ee spirituality anaga aadhyatmika vidya lekapovadam chetane desamu ayomay sthitilo untundadi.
1: Because of the absence of the spiritual knowledge, there is confusion in this country. Everywhere men behave much worse than animals in their cruel acts.
0: Nijanga chadu lekapotama?
1: Is it because of illiteracy?
0: Buddhi lekapotama?
1: Or absence of intelligence? Absence of intelligence.
0: Human quality.
1: The human quality.
0: మానవతా గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop human values.
0: మానవతా గుణం లేకపోతే ఎన్ని డిగ్రీలు మనం తీసుకునే ప్రయోజనం?
1: Without human values, all the degrees that you acquire are useless.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: మీరు ఇంతకాలం మీరు విన్నటువంటి విషయాలు, కన్నటువంటి దృశ్యాలు చిత్తమునందు చేర్చుకుని జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: So long you have listened to many of the discourses, you saw many things.
0: దైవ నామాన్ని మాత్రం మీరు వదలొద్దండి, మరవద్దండి.
1: Never forget Lord's name at any moment.
0: అదే మన జీవితానికి ఆధారము.
1: That is the basis for our life.
0: పెద్ద ట్రైన్ ఉంటుంది.
1: It's a big train.
0: చాలా వేగంగా పరిగెత్తుతుంటుంది.
1: It runs at a terrific speed.
0: ఎన్ని లక్షల మంది జనాలు పోయి దాన్ని పట్టుకున్నప్పటికీ అది నిలచదు.
1: Even if lakhs of people catch hold of it, they cannot withdraw. It stops the train.
0: ఇంజిన్ రూమ్ లో ఒక చిన్న పిన్ వేసేటప్పటికి రైలు నిలిచిపోతుంది.
1: But when you put a small pin in the engine room, it comes to a total halt.
0: అదే బ్రేక్.
1: That is the brake.
0: ఆ చిన్న పిన్ లోపలనే ఇంత వేగంగా పోయేటువంటి ట్రైన్ కూడా నిలిచిపోతుంది.
1: బికాస్ ద స్మాల్ పెన్ కెన్ స్టాప్ ది రన్నింగ్ ట్రైన్.
0: అదే జీవితంగా ఈ సమాజం అనేటువంటిది పెద్ద ట్రైన్.
1: సిమిలర్లీ సొసైటీ ఇస్ ఎ బిగ్ ట్రైన్.
0: ఈ సమాజం యొక్క దీనిని సరియైన మార్గంలో మనం పెట్టాలనుకున్నప్పుడు, ఈ యొక్క వేగాన్ని నిలపాలనుకున్నప్పుడు ఒక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పిన్ వేస్తే చాలు.
1: If you want this train of society which is running fast at a very high speed,
0: you have to control.
1: It is enough if you repeat God's name. But

ಜಯ ಜಯ ಪಾಂಡುರಂಗ ಪಾಂಡುರಂಗ ನಂದ ಕಿಶೋರ್.

பாண்டுரங்க சாயிரங்க சாயிரங்க பாண்டுரங்க பாண்டுரங்க சா

గోపాల గోపాల రే రాజే నందలాల గోవింద బోలో హరి గోపాల బోలో.

لَبِثُوا وَلِيٍّ